0: కలుగుచునుండును. కర్మలందు జన్మ కలుగుచునుండును, కర్మలందు సుఖము కలుగుచుండు. కర్మ మేలే కీడు కలిగే ప్రపంచంబు, కర్మే మేలు కీడు కలిగే ప్రపంచంబు, సుఖము దుఃఖమిలను సుస్థిరములు, సుఖము దుఃఖము ఇలను సుస్థిరములు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది యాక్షన్స్ దట్ వి పర్ఫార్మ్ వీ గెట్ బర్త్, అండ్ యాక్షన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది జాయ్స్ అండ్ ది సారోస్. Again, they are responsible for the good and the bad that happen. And one should remember that the joy and sorrow are almost permanent. They will be occurring always.
0: Karmanu bandini manishyaloki.
1: Mankind is bound by the karma, action.
0: జగత్తు బ్రహ్మమయం.
1: వరల్డ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మన్.
0: బ్రహ్మమయమైన జగత్తు కర్మమయం.
1: వరల్డ్ విచ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మ ఈజ్ ఆల్సో సాచ్యురేటెడ్ విత్ కర్మ.
0: సృష్టియే ఒక పెద్ద కర్మ.
1: క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ యాక్షన్.
0: కనుకనే మానవుడు ఒక సృష్టిలో కూడినటువంటి వాడు కనుక మానవుడే కర్మ.
1: మ్యాన్ హూ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఎన్ యాక్షన్.
0: మానవుడనగా జీవశక్తి.
1: మ్యాన్ ఎసెన్షియలీ రెఫర్స్ టు కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ.
0: జీవశక్తి యొక్క ఉపాధియే శరీరము.
1: బాడీ ఈజ్ ది వెస్ట్ ఆఫ్ విచ్ హౌసెస్ దిస్ కాన్షియస్నెస్.
0: శరీరమే కర్మమయము.
1: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ యాక్షన్స్.
0: కర్మానుసారముగానే దేహములు ప్రాప్తించుచున్నవి.
1: పీపుల్ గెట్ దేర్ బాడీస్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ విచ్ దే పర్ఫార్మ్.
0: కనుక మానవత్వమునకు సమస్త సృష్టికి కర్మనే ఆధారము, కర్మనే మూల కారణము.
1: For creation as well as for the entire humanity, it is action which is cause and which is the basis.
0: ఈ కర్మ యొక్క తత్వాన్ని గుర్తించుకొనుటకై కర్మలు ఆచరించాలి.
1: Recognizing the theory and the law of action, one has to perform action.
0: కర్మలు ఆచరించుటకూడను కర్మలను మనం అర్థం చేసుకోవాలి.
1: Even to perform action, we have to understand the law of action.
0: మనోవాక్కాయములు చేసేటువంటి పనులకే కర్మ అని పేరు.
1: Action really refers to all the things which are performed by the mind, the body and also the world.
0: కర్మాచరణకు ఐదు సూత్రములు.
1: There are five principles which govern the law of action.
0: మొదటిది శరీరము.
1: The first one is the physical body.
0: రెండవది కర్త.
1: ది సెకండ్ వన్ ఈజ్ ద డూయర్.
0: మూడవది వివిధ భాగములు. కర్మలను మనం అర్థం చేసుకోవాలి.
1: ఈవెన్ టు పర్ఫార్మ్ యాక్షన్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద లా ఆఫ్ యాక్షన్.
0: మనోవాక్కాయములు

0: నాలుగవది వేరు వేరు పనులు.
1: ద ఫోర్త్ వన్ ఈస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్.
0: ఐదవది అన్నింటి ఎందు కూడాను సమత్వంగా ఉండేటువంటి ప్రాణతత్వమైన దైవత్వము.
1: ది ఫిఫ్త్ వన్ ఈస్ డివినిటీ విచ్ ఈస్ ఈక్వలీ రెసిడెంట్ ఇన్ ఆల్ ద పీపుల్ అండ్ పర్మియేట్స్ ఎవ్రీథింగ్.
0: దివ్యత్వం చేతనే సమస్తము కూడాను జరుగుతున్నది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ బై ది విల్ ఆఫ్ డివినిటీ.
0: కానీ ఇట్టి దివ్యత్వం గుర్తించుకునలేక కేవలము అంగములను ఉపాంగములను ఆధారము చేసుకుని మానవత్వం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించకనుక తాము తమ యొక్క కర్మ ఫలాలను ఆశించి కర్మాచరణ జరుపుతున్నారు.
1: మ్యాన్ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ ఆఫ్ డివినిటీ పర్ఫార్మింగ్ ఎవ్రీథింగ్. హీ థింక్స్ దాట్ ఇట్ ఈస్ హిజ్ ఓన్ ఫిజికల్ లిమ్స్ అండ్ ఆర్గన్స్ విచ్ ఆర్ పర్ఫార్మింగ్. హీ థింక్స్ దట్ హీ ఈస్ ద డూయర్ అండ్ దేర్ ఫోర్ హీ కమిట్స్ ద మిస్టేక్.
0: ప్రతిఫలాపేక్షచే కర్మలు ఆచరించుచున్నారు మానవుడు.
1: మెన్ ఆర్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: ఈ కర్మఫలమును అనుభవించిన నిమిత్తమై తిరిగి మానవుడు జన్మ నెత్తుచున్నాడు.
1: మ్యాన్ ఈజ్ అగెయిన్ బీయింగ్ బోర్న్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్స్.
0: కారణం ఏమనగా కర్మఫల నిమిత్తమై తాను కర్మలు ఆచరించటం చేత కర్మఫలమును అనుభవించడానికి తిరిగి మానవత్వమును అనుభవించవలసి వస్తుంది.
1: Man is being reborn again because he is expecting to reap the fruits of his actions.
0: కనుకనే ఫలాపేక్షలేనిటువంటి కర్మలు ఆచరించడమే ప్రధానమైన కర్తవ్యమని గుర్తించాలి.
1: Therefore one has to recognize that performing actions without expecting fruits is very important.
0: ఇందులో రెండు విధములైనటువంటి కర్మలు ఉన్నవి.
1: There are two types of action.
0: దీనినే ధర్మములని కూడాను బోధిస్తూ వచ్చింది భగవద్గీత.
1: Bhagavad-gita has expounded and described this as dharma.
0: Swadharma paradharmani.
1: In terms of dharma, one is swadharma, another is paradharma.
0: Ee swadharma managa kevalamu jati mata kula varnamulaku sambandhinchinadiga bhavistunnaru.
1: People think that swadharma refers to the actions performed with reference to the caste, community and such other worldly aspects.
0: ఈ స్వధర్మమే శ్రేయస్థని కూడాను విశ్వసిస్తున్నారు.
1: People also consider performing swadharma is good for them.
0: కానీ ఇది శ్రేయస్థే ప్రేయస్థే అయినప్పటికీ తాము తలంచినట్టుగా ఇది జాతి మత కులములకు సంబంధించినటువంటిది కాదు.
1: While it is true, but the swadharma does not refer to the caste, community, the religion and the nationality.
0: Swa anaga atma.
1: Swa refers to atma.
0: ఆత్మకు సంబంధించినటువంటి ధర్మమే స్వధర్మము.
1: ధర్మ విచ్ ఈస్ అకార్డింగ్ టు ది క్యానన్స్ ఆఫ్ ఆత్మ ఈ స్వధర్మ.
0: ఇది మారునది కాని ఇంకే విధమైనటువంటి యొక్క రూపము ధరించినది కాని కాదు.
1: దిస్ డజంట్ హ్యావ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్టికులర్ ఫార్మ్.
0: ఇది నిర్గుణ నిరంజనములు చే కూడినటువంటిది.
1: ధర్మ ఈజ్ నిర్గుణ అండ్ నిరంజన.
0: ఇది సత్యనిత్యమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ఆల్సో ట్రూత్ అండ్ పర్మనెంట్.
0: ఎట్టి మార్పులు కూర్పులు కలగనటువంటిది.
1: దిస్ డస్ నాట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్స్ అండ్ చేంజ్.
0: ఆత్మకు సంబంధించినటువంటిది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
0: కనుకనే ఆత్మ సంబంధించినటువంటి యొక్క ధర్మమునే మానవులు ఆచరించాలని ఇదే శ్రేయస్థని కూడాను గుర్తించాలి.
1: దేర్ ఫోర్ ఇట్ ఈస్ నెసరీ టు రికగ్నైజ్ దట్ ధర్మ రెఫర్స్ టు ఆత్మ అండ్ పర్ఫార్మింగ్ సచ్ ఎ స్వధర్మ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండ్ బెనిఫిషియల్.
0: పరధర్మం అనగా ఇది కేవలము దేహమునకు సంబంధించినటువంటిది.
1: పరధర్మ రెఫర్స్ టు ధర్మ అసోసియేటెడ్ విత్ బాడీ.
0: ఇది రాగద్వేషములతో కూడినటువంటిది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: అహంకార మమకారములతో చేరినటువంటిది.
1: దిస్ ఈజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఈగోయిజం అండ్ మైండ్నెస్.
0: కనుకనే ఇది చాలా ప్రమాదమైనటువంటిది.
1: దేర్ ఫోర్ దిస్ ఈజ్ రాదర్ డేంజరస్.
0: కనుక స్వధర్మం అనేటువంటిది శ్రేయస్సని పరధర్మమును చాలా ప్రమాదకరమైనటువంటిదిగా పోల్చుకుంటూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత దేర్ ఫోర్ హెస్ ఎక్స్పౌండెడ్ దట్ పర్ఫార్మింగ్ స్వధర్మ ఈజ్ బెనిఫిషియల్ అండ్ గుడ్ అండ్ పర్ఫార్మింగ్ పరధర్మ ఈజ్ బిసెట్ విత్ లాట్ ఆఫ్ డేంజర్స్.
0: అనగా దేహధర్మ ఏనాటికైనను ఈ ఫలప్రాప్తిని అనుభవించే నిమిత్తమై తిరిగి దేహమును ధరించవలసి వస్తుంది.
1: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ that deha dharma, dharma associated with body is always expecting fruits thereof and therefore
0: dehamuto aacharinchetunte sarva karmalu kudanu phala prapti nimittamai aacharistunnaru.
1: All the actions which are performed with the help of body are

0: ఫౌండ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: కనుక ఇది ప్రమాదమైనటువంటిదిగా కూడా మనం విశ్వసించాలి.
0: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు బిలీవ్ దట్ దిస్ ఈస్ రాదర్ డేంజరస్.
1: కర్మలు ఆచరించే సమయమునందు మనకి ఏమాత్రం కూడా అర్థం కాదు.
0: వైల్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ వీ రియలీ డు నాట్ అండర్స్టాండ్ ది ఇంప్లికేషన్స్.
1: ముందు రాబోయేటువంటి యొక్క విచారములకు మనం ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నాం.
0: వీఆర్ నాట్ లుకింగ్ టు ద ఫ్యూచర్ అండ్ ఎక్స్పెక్టింగ్ అండ్ విజువలైజింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్.
1: బోనులో ఉండినటువంటి యొక్క ఉల్లిపాయ వాసనకై ఉరుకులెత్తేటువంటి ఎలుకల వలె ముందు ఏమి జరుగునో, ఏమవుతుందో, ఏమి ఉన్నదో అనేటువంటి విషయాన్ని కూడా మనం విస్మరిస్తున్నాం.
0: వీఆర్ సంథింగ్ లైక్ ర్యాట్స్ విచ్ ఆర్ అట్రాక్టెడ్ బై ద ఆనియన్ ఇన్ ద కేజ్. We are not knowing what is going to happen in future when we perform some actions.
1: తాత్కాలిక విషయ సంపద నిమిత్తమై మనం ఆచరించేటువంటి కర్మలన్నీ కూడాను మున్ముందు అది ఒక బంధ హేతువుగా ఉంటున్నవి.
0: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ టెంపరర్లీ ఎక్స్పెక్టింగ్ సమ్ ఫ్రూట్స్ ఆర్ గోయింగ్ టు బైండ్ అస్ ఇన్ ఫ్యూచర్.
1: కానీ ప్రస్తుత జన్మను సార్థకం చేసుకునే నిమిత్తమై మనము సత్కర్మలను ఆచరించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు పర్ఫార్మ్ గుడ్ యాక్షన్స్.
1: ఇందులో కూడాను మూడు రకములైనటువంటి కర్మలు ఉంటున్నవి.
0: ఈవెన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆల్సో దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ కర్మ.
1: ఈ మూడు కూడాను గుణములతో కూడినటువంటివి.
0: ఆల్ దీస్ త్రీ ఆర్ అసోసియేటెడ్ విత్ గుణ క్వాలిటీ.
1: కర్మ రాజసిక కర్మ, తామసిక కర్మ అని.
0: వన్ ఈజ్ సాత్విక్ యాక్షన్, ద సెకండ్ రాజసిక్ యాక్షన్, ద థర్డ్ వన్ తామసిక్ యాక్షన్.
1: అహంకార మమకారములకు సంబంధము లేక
0: వితౌట్ హ్యావింగ్ ఎనీ రెఫరెన్స్ టు ది అహంకార ఈగోయిజం అండ్ మైండ్నెస్.
1: ఫలమును ఆశించక
0: వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్స్ దేర్ ఆర్
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమై ఆచరించేటువంటి యొక్క కర్మలు సత్కర్మలు.
0: పర్ఫార్మింగ్ ఆల్ ది యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ ఆర్ గుడ్ యాక్షన్స్ అండ్ సత్కర్మాస్.
1: ఇది కేవలము
0: బిలీవింగ్ దిస్ టు బి ఓన్లీ
1: దైవాన్ని తృప్తిపరిచే నిమిత్తము, దైవాన్ని ప్రసన్నులు గావించుకునే నిమిత్తము, దైవ ప్రీతిని అనుభవింపగోరే నిమిత్తము ఇవి ఆచరించేటువంటి సద్గుణములతో కూడినటువంటి కర్మలు.
0: యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ అసోసియేటెడ్ విత్ గ్రేట్ వర్చ్యూస్ ఆర్ పర్ఫార్మ్డ్ ఫార్ ది ప్లెజర్ ఆఫ్ గాడ్, ఫార్ విన్నింగ్ ది ఫేవర్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ గాడ్.
1: అహంకార మమకారములతో ఫలాపేక్షతో చేయనటువంటి కర్మలన్నీ కూడాను రాజసిక కర్మలు.
0: యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ ఆల్సో విత్ ఎ సెన్స్ ఆఫ్ belongingness and attachment, these are all rajasika karmas.
1: ఇవి కేవలము సామాన్యమైనటువంటి మానవులు ఈ జగత్తునందు నిత్యమును ఆచరించేటువంటి యొక్క వృత్తులు.
0: These are the actions which are performed generally by all ordinary human beings in the world.
1: పృథ్వీపై కలిగినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈ రాజసిక సంబంధమైనటువంటి యొక్క కర్మలనే అధికంగా అనుభవిస్తున్నాడు.
0: Every man who is living on earth tends to perform rajasic karmas in large quantities and number.
1: వీటిని సాత్వికంగా మార్చుకునేటకు ప్రయత్నించాలి.
0: One has to make an effort to transform them into sattvic actions.
1: మూడవది తామసిక కర్మ.
0: The third one is tamasic action.
1: ఇది కేవలం స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై పరులను హింసించటము, పరులను బాధించటము, పరపాను తీవటము ఇలాంటి కృత్యములతో కూడినటువంటిది.
0: Actions which are performed with selfishness and selfish interest and performed to hurt people, to harm people and to give trouble people.
1: Prana himsato kudinatuvantedi.
0: These are also associated with violence and harming people.
1: Bhutadaya rahitamainatuvantedi.
0: This is compassionless.
1: Idi sankuchitamainatuvanti yokka bhavamulato kudinatuvantedi.
0: These are also associated with narrow mindedness.
1: Poorthi swarthamainatuvantedi.
0: Entirely and absolutely selfish they are.
1: ఈ తామసికము చాలా ప్రమాదకరమైనటువంటిది.
0: These tamasic actions are very dangerous.
1: కనుకనే మానవుడు తెలిసియో తెలియకనో నిత్య జీవితంలో అనేక కర్మలు ఆచరిస్తూ ఉంటాడు.
0: Knowingly or not knowing the implications, man will be performing different types of action in his day-to-day life.
1: కనుకనే ఈ కర్మల యొక్క పరిహార నిమిత్తమై
0: in order to overcome the bad implications of these actions,
1: ఐదు విధములైనటువంటి యజ్ఞములు నియమించినాడు.
0: దే హావ్ ప్రిస్క్రైబ్డ్ ఫైవ్ టైప్స్ ఆఫ్ యజ్ఞ.
1: ఒకటి దేవయజ్ఞము.
0: ఫస్ట్ వన్ ఈస్ దేవయజ్ఞ.
1: రెండవది పితృయజ్ఞము.
0: ద సెకండ్ వన్ ఈస్ పితృయజ్ఞ.
1: మూడవది భూతయజ్ఞము.
0: ద థర్డ్ వన్ ఈస్ భూతయజ్ఞ.
1: నాలుగవది మనుష్య యజ్ఞము.
0: ద ఫోర్త్ వన్ ఈస్ మనుష్య యజ్ఞ.
1: ఐదవది ఋషి యజ్ఞము.
0: ద ఫిఫ్త్ వన్ ఈస్ ఋషి యజ్ఞ.
1: దీనినే బ్రహ్మయజ్ఞమని కూడా భావిస్తుంటారు.
0: ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మయజ్ఞ.
1: ఈ యజ్ఞముల యొక్క అంతరార్థములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఆల్ దీస్ యజ్ఞాస్ అండ్ సాక్రిఫైసెస్.
1: మానవుడు నిత్య జీవితంలో తన ఆచరించేటువంటి కర్మల యందు అనేక ప్రాణులు మరణిస్తున్నవి.
0: వైల్ క్యారీయింగ్ ఆన్ ద డే టు డే యాక్టివిటీ ఆఫ్ మ్యాన్ ఎ నంబర్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అండ్ లివింగ్ బీయింగ్స్ డై.
1: మనకు తెలియకుండానే రుబ్బుటలో, దంచుటలో, నూరుటలో అనేక ప్రాణములు పోవుచున్నవి.
0: వెన్ వీఆర్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ ఆఫ్ పౌండింగ్, గ్రైండింగ్ అండ్ సచ్ అదర్ యాక్టివిటీ, ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ దే లూజ్ దర్ లైఫ్.
1: ఇవి మనం తెలిసి చేసేటువంటి పాపములు కాదు.
0: దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ నాట్ నోయింగ్లీ.
1: మనకు తెలియకుండానే ఎన్నో జీవులు నశించుచున్నవి.
0: Without our own knowing, we are responsible for the death of a number of
1: living beings. యొక్క పరిహార నిమిత్తమై దేవ యజ్ఞము అని నిర్ణయించారు.
0: ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ద సిన్ఫుల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ దీస్ యాక్షన్స్ దేవ యజ్ఞ ఈజ్ ప్రిస్క్రైబ్డ్.
1: ఇంతియే కాక
0: నాట్ మియర్లీ దిస్,
1: మన దేహమునందు అంగమునందు కూడాను రసస్వరూపులై దేవతలు నివసించుచున్నారు.
0: ఇన్ అవర్ ఫిజికల్ బాడీ, ఇన్ ఈచ్ లిమ్ గాడ్స్ ఆర్ లివింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రస.
1: అందువలననే అంగీరసులు అని వీరికి పేరు.
0: దట్ ఈస్ వై దీస్ గాడ్స్ హావ్ బీన్ గివెన్ ద నేమ్ ఆఫ్ అంగీరస.
1: కనుక రసస్వరూపులై మన అంగమును పోషించుతూ రక్షించుతూ ఉండటం చేతనే వారికి కృతజ్ఞతాపూర్వకంగా వారిని కొన్ని స్మరించటము, భ్రమించటము, కొంత చింతించటము, ధ్యానించటము, ఇలాంటి కార్యములు యందు స్వాధ్యాయము జరపటము మన యొక్క నిజమైనటువంటి యొక్క కర్తవ్యము.
0: దేర్ఫోర్ దీస్ గాడ్స్ హూ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ వేరియస్ లిమ్స్, హూ హావ్ బీన్ ఫాస్టరింగ్ వేరియస్ లిమ్స్, దే విల్ హావ్ టు బి రిమెంబర్డ్ అండ్ దే విల్ హావ్ టు బి ప్లీజ్డ్ అండ్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ టు ప్లీజ్ దెమ్ ఈస్ కాల్డ్ దేవ యజ్ఞ, దేవ సాక్రిఫైస్.
1: నిద్రావస్థల యందు, దుర్శక్తి అవస్థల యందు, మనకు తెలియనిటువంటి సమయములందు ఈ దేహమును ఆ దేవతలే రక్షిస్తూ వస్తుంటారు.
0: During periods of sleep and periods when we are not really conscious of ourselves, it is these gods who take care of our bodies.
1: ee pavitramainatundi dehamu karmaacharana nimittamai kaliginadaneetundi satyanni gurtinchinatundi vyaktulu ee kaayamunu poshincheetundi oka devatalaku krutagnata telapatamu vaari kartavyam.
0: People who recognize this fact that this body has been given for performing action and which has been protected by these various gods, you have to be grateful to them, and this is done by deva yajna.
1: Shariramadyam khalu dharma sadakam ani ee yokka dharma sadanaku ee shariramey mooladharamu.
0: For performing dharma this body is a basic requirement and basic support.
1: Kanukuni ee anga devatalainatunti yokka veeriki manavu krutagnataapurvakanga వారిని స్మరిస్తూ, భజిస్తూ, ధ్యానిస్తూ, చింతిస్తూ వారికి కృతజ్ఞత తెలుపుకోవటమే ఇది దేవయజ్ఞమని చెప్తూ వచ్చారు.
0: దేవయజ్ఞ ఈజ్ వన్ విచ్ మేక్స్ అస్ రిమెంబర్ విత్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఆఫరింగ్ వర్షిప్, రిమెంబరింగ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ లవ్ దోస్ గాడ్స్ హూ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ అండ్ గివింగ్ దిస్ పర్టికులర్ బాడీ.
1: దీనితో పాటు మనము తెలియక చేసినటువంటి యొక్క పాపములను, తెలియక హింసించినటువంటి జీవులను హింసించినటువంటి యొక్క పాపములను కొంతవరకు పరిహార నిమిత్తమై కూడాను ఈ యొక్క యజ్ఞమును చేయవలనని చాలా విశ్వసించాలి.
0: వీ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ దిస్ పర్టికులర్ యజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ అండ్ రిమూవ్ ద సిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ కిల్లింగ్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ బై యాక్ట్స్ విచ్ వీ డు నాట్ నో అన్నోయింగ్లీ వీ పర్ఫార్మ్.
1: పితృయజ్ఞము
0: ద సెకండ్ వన్ ఈస్ పితృయజ్ఞ.
1: ఈ పితృయజ్ఞము యొక్క అంతరార్థాన్ని కూడా మనం విచారించాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పితృయజ్ఞ.
1: కట్టెలు కొట్టునప్పుడు,
0: వైల్ ప్రిపేరింగ్ ది ఫ్యూయల్,
1: కొమ్మలు విరుచునప్పుడు,
0: వైల్ ఫెల్లింగ్ ది ట్రీస్ అండ్ ది
1: బ్రాంచెస్, పువ్వులు కోయునప్పుడు,
0: వైల్ ప్లకింగ్ ది ఫ్లవర్స్,
1: ఎన్నో ప్రాణులు మరణించుచున్నవి.
0: సో మెనీ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్స్ బై సచ్ యాక్ట్స్ ఆఫ్ అస్.
1: కనుక ఈ కర్మలు ఆచరించే సమయంలో ఈ ప్రాణులు మరణించడం చేత ఈ మరణమునకు కారణము తానే అని గుర్తించుకుని ఈ పాప పరిహారార్థమై కూడాను పితృయజ్ఞము గావించాలనేటువంటి యొక్క మార్గమును మనము అవలంబిస్తూ రావాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ దట్ వుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ దీస్ యాక్షన్స్. In order to remove the sins arising out of this, we have to perform Pitru Yajna.
1: ఇంతియే కాక ఈ దేహమునకు మూల కారకులు తల్లిదండ్రులు.
0: Not merely that, the people who are responsible for this body is our parents.
1: మన రక్తము, మన ఆహారము, మన యొక్క మెదడు, మన యొక్క తెలివితేటలు, ఇవన్నీ కూడాను తల్లిదండ్రుల యొక్క ప్రసాదమే.
0: We have to consider that our physical body, the blood, the food and the head, everything is a gift of our own parents. Food, head and blood, they are all the gifts of parents.
1: Kanuka ee pavitramaina manava janmamu anugrahinchi prasadinchinatundi ee yokka tallidandrulaku manam entayo runapadi untunnam.
0: We are greatly indebted to parents who have bestowed on us this particular body, which is very useful for us in performing dharma.
1: Varu bratiki undinanta varaku kudanu varini prasannulu gavinchi varini santrupti parichetunti karmalu manam aacharinchali.
0: As long as they are alive, we have to conduct ourselves and perform actions which will give them joy and pleasure.
1: Varu maraninchina tarvata vari gnapakarthamai yerpadinatuntive ee yokka shraddhamulu.
0: Shraddha ceremony has come up in order to give them satisfaction even after their death.
1: Itti shraddha karmala chetane aa pitru devatanu santrupti parachi variki sariyainatundi prasannulu gavinchukovali.
0: Shraddha ceremony has to be performed in order to give them joy and get their pleasure and their grace.
1: Ee karana nimittamai pitru yajnam kudanu erpadutu vachindi.
0: Pitru yajna has come upon in order to satisfy this particular requirement also.
1: Bhuta yajnamu,
0: the third one is bhuta yajna.
1: Manam snanam cheyunappudu,
0: while taking bath,
1: illu oorchunappudu,
0: while sweeping the floor,
1: battalu utukunappudu,
0: while washing the clothes,
1: enniyo pranulu maraninchutunnavi,
0: a number of living beings lose their lives.
1: Ee pranulu maraninchina yokka pariharathamai manamu ee vidhamainatundi yokka bhuta yajnamu anaga bhuta pritiriki manam tagina prayatnam cheyali.
0: Bhuta yajna has to be performed in order to give satisfaction to these living beings which would have killed unknowingly.
1: Idi prachina kalam nundi kudanu rishula daggara nundi idi prarambhamaindi.
0: This particular yajna has its origin in the
1: rishula ashramamlo sattvika swarupulainatundi jinkalanu nemellanu penchukotamu govulanu penchukotamu idi swartham parartham yokka nimittamai varu aanandanni anubhavinche nimittamai ee yokka bhuta ganamulanu ప్రేమిస్తూ వచ్చారు.
0: ఇన్ ది ఏన్షియంట్ డేస్ ఇన్ ది ఆశ్రమ్స్ ది గ్రేట్ రిషీస్ యూస్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ అండ్ ప్రొటెక్ట్ ది కౌస్ అండ్ ది డియర్స్ బోత్ ఫార్ సాటిస్ఫైయింగ్ దేర్ ఓన్ రిక్వైర్మెంట్స్.
1: మన ప్రాచీన సంస్కృతిని పురస్కరించుకుని ఆనాటి వ్యక్తులందరూ కూడాను ఎక్కడైనా చీమల పుట్టలు చూస్తే అక్కడ చక్కెర వేయటమో లేక బియ్య పిండి పెట్టడమో ఇలాంటివంతా కూడాను ఆ భూత ప్రీతి నిమిత్తమై కర్మలు ఆచరిస్తూ వచ్చారు.
0: ఇన్ కీపింగ్ విత్ దిస్ పర్టికులర్ ట్రెడిషన్, people have started performing bhuta yajna by giving sugar or flour wherever they see the ants and ant hills.
1: Bhujinchina tarvata mana yokka vistariyendu ye kontha metukulaina untunte dani bayata paravesinappudu ye kaakulo ye pachulo ye kukkalo vachi bhujinchi adi kuda nu bhuta tripthini galiginchetunte marganni avalambipa chestunnaru.
0: Another aspect is, after completing one's dinner, one may leave a little remnants of food which, when thrown out, would be giving some kind of food for various other living beings.
1: ee naati kudanu aneka mandi grahamulu yendu govulu kukkalu pachulu ityadi chinna chinna mrugamulanta kudanu penchukoni vaatini tripti paristhu vastunnaru.
0: Even today, in a number of families and houses, they rear the cows, the dogs and sometimes even a few birds.
1: ee bhuta pritini kaliginchatam karanam emtante manamu telika chesinatvanti doshamulanu pariharathamu.
0: This particular yajna is performed in order to remove the sins which we would have performed, which we would have committed without knowing.
1: Inka manava yajnamu,
0: the fourth one is manava yajna.
1: Manushya yajnam antaru.
0: This is also called as manushya yajna.
1: Manamu poyi ragirinche samayam nandu, kooragayalu tarige samayam nandu, dari nadiche samayam nandu aneka pranulu nashistu unnai.
0: While walking, while cutting the vegetables, while lighting the fireplace, etc., a number of living beings lose their lives.
1: Kanukane ee vidhamainatti yokka yagyamulu jaripi ఈ మరణించినటువంటి యొక్క ప్రాణుల యొక్క పరిహార నిమిత్తము, పాప పరిహార నిమిత్తము గావించేటువంటి కర్మలుగా యజ్ఞములుగా భావిస్తూ వచ్చారు ఆనాటి మహనీయులు.
0: ది గ్రేట్ పీపుల్ ఆఫ్ ద ఓల్డెన్ డేస్ పర్ఫార్మ్డ్ దిస్ పర్టికులర్ యజ్ఞ ఇన్ ఆర్డర్ టు సీ దాట్ ది సిన్స్ కమిటెడ్ ఇన్ దట్ పర్టికులర్ వే ఆర్ ఎక్స్పీషియేటెడ్ అండ్ రిమూవ్.
1: కడపటది ఋషి యజ్ఞము, దీనినే బ్రహ్మ యజ్ఞము.
0: ద ఫిఫ్త్ వన్ ఈస్ బ్రహ్మ యజ్ఞ, ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ ఋషి యజ్ఞ.
1: జంతువునాం నరజన్మ దుర్లభము, ఈ మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ దిస్ బర్త్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్
1: దుర్లభో మానవ జన్మ, ఈ యొక్క మనుష్య జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఆర్ డిఫికల్ట్ టు గెట్ ది హ్యూమన్ బర్త్.
1: ఇది కేవలము జన్మాంతర సుకృతం చేతను, భగవత్ కృపా కటాక్షము చేతను ఏర్పడినటువంటిదే కాని మనుష్య ప్రయత్నముతో లభించినటువంటిది కాదు.
0: హ్యూమన్ బర్త్ ఈజ్ ఒబ్టెయిన్డ్ నాట్ ఎంటైర్లీ బై ది హ్యూమన్ ఎఫర్ట్స్, ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ సమ్ టైమ్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మెరిటోరియస్ యాక్ట్స్ అండ్ ఆల్సో బై ది గ్రేస్ ఆఫ్ గాడ్.
1: ఈ లభించినటువంటి మానవ జన్మమును సక్రమమైన మార్గంలో వినియోగపెట్టి దీన్ని సరైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి తన గమ్యమును చేర్చేటువంటి నిమిత్తమై ఆనాటి ఋషులు అనేక శాస్త్రములను, ఉపనిషత్తులను, ఇతిహాసములను, నియమములను, నిబంధనలను కూడా ఏర్పరిచి మానవులకు ఒక మార్గాన్ని చూపించారు.
0: ద గ్రేట్ రిషీస్ ఆఫ్ ద యోర్ ప్రిస్క్రైబ్డ్ వేరియస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు రీచ్ ది గోల్ ఆఫ్ హిస్ హ్యూమన్ లైఫ్ ఇట్సెల్ఫ్.
1: ఈ ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి యొక్క చతుర్విధ పురుషార్థములు కూడా వారే నియమించారు.
0: దే హావ్ ఆల్సో ప్రిస్క్రైబ్డ్ ద ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్ ధర్మ అర్థ కామాండ్ మోడ్.
1: మానవుని యొక్క నిత్య జీవితమును సత్య మార్గంలో ప్రవేశపెట్టిన నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ఆశయాలంతా కూడా వారు కల్పించారు.
0: దీస్ ఐడియల్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ బై దోస్ పీపుల్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు లివ్ ఏ లైఫ్ ఆఫ్ ట్రూత్.
1: ఏ పశుపక్షి మృగాదులకు కూడా లేనిటువంటి నిబంధనలంతా కూడా మానవులకు నియమించారు.
0: ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ డూ నాట్ అప్లై టు ద బర్డ్స్ అండ్ ఎనిమల్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ మ్యాన్.
1: కారణమేమనగా మానవుడు విచిక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక, నిత్యానిత్య పరిశీలన శక్తి కలిగినటువంటి వాడు కనుక ఇలాంటి మార్గమును అవలంబించటము అత్యవసరము.
0: ఇట్ ఈస్ సో బికాస్ మ్యాన్ అలోన్ ఈస్ బెస్టోర్డ్ విత్ ది డిస్క్రిమినేటింగ్ పవర్ అండ్ హస్ టు యూజ్ హిస్ డిస్క్రిమినేషన్ అండ్ ఫాలో ఆన్ ద రైట్ పాత్.
1: ఈ పాపములు కూడా మానవునికి మాత్రమే ఉన్నవి కానీ మిగిలినటువంటి పశుపక్షి మృగాదులకు ఏమాత్రం కూడా లేవు.
0: These rules and regulations are prescribed only for man and not applicable to the birds, beasts.
1: శాసనములు కూడాను మానవునికే నియమించినారు కానీ పశుపక్షి మృగాదులకు నియమించలేదు.
0: The laws also have been prescribed only for man and not for birds and beasts.
1: శాస్త్రములు కూడాను మానవునికి నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదులకు నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
0: Even the scriptures have come into existence for the benefit and for the sake of man and not for beasts and birds.
1: శాపములు కూడాను మానవుని నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదుల నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
0: Curses also have come into existence only for the benefit of man and not for the sake of birds and bees.
1: పాపము, శాసనము, శాస్త్రము, శాపము ఈ నాలుగు కూడా ఒక్క మానవునికి మాత్రమే.
0: The sin, the law, the scriptures and the curse, all these are meant only for man and not for animals.
1: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి రాజమార్గమును నడిచి మానవ జన్మము సార్థకం గావించుకోమని మహర్షులు అనేక విధమైనటువంటి యొక్క మార్గములను నిరూపిస్తూ వచ్చారు.
0: మహర్షీస్ హావ్ లేడ్ డౌన్ రైట్ రాయల్ పాత్స్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు శాంక్టిఫై హిజ్ లైఫ్ అండ్ టు జస్టిఫై హిజ్ హ్యూమన్ బర్త్.
1: వారు ఇచ్చినటువంటి యొక్క ఈ మార్గమునకు కృతజ్ఞతాపూర్వకంగా మనము వారిని చింతించి, వారిని స్మరించి, వారిని ధ్యానించి వారి ఆశయాలను మనం నెరవేర్చడమే మన ప్రధానమైనటువంటి కర్తవ్యము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ అవర్ ఇంపార్టెంట్ డ్యూటీ టు పర్ఫార్మ్ దీస్ థింగ్స్ అండ్ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ టు దోస్ పీపుల్ హూ హావ్ గివన్ ఆల్ దీస్ స్క్రిప్చర్స్ అండ్ అదర్ థింగ్స్ మెన్షన్ జస్ట్ నౌ.
1: దీనితో పాటు
0: అలాంగ్ విత్ దిస్
1: మానవుడు భూమిని దున్నే పంటను పండించే నిమిత్తమే భూమిని దున్నుతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ ప్లౌయింగ్ ద ల్యాండ్ ఇన్ ఆర్డర్ టు కల్టివేట్
1: దుక్కి చేయుచున్నాడు.
0: హీస్ మేకింగ్ ది ల్యాండ్
1: పంటలు పండిస్తున్నాడు.
0: హీస్ కల్టివేటింగ్ ది క్రాప్
1: కలుపులు కోతలు తీస్తున్నాడు.
0: హీస్ రిమూవింగ్ ది వీడ్స్.
1: ఇలాంటి పరిస్థితిలో కూడాను అనేక విధమైనటువంటి ప్రాణులు నశిస్తున్నవి.
0: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ ఆల్ దీస్ యాక్టివిటీ అసోసియేటెడ్ విత్ అగ్రికల్చర్ ఏ నంబర్ ఆఫ్
1: ధాన్యమును పండించేటువంటి యొక్క మార్గమునందు అనేక ప్రాణములు పోవటం చేత ఈ పాప పరిహార నిమిత్తమై కూడాను ఋషి యజ్ఞమును ఆచరించమని బోధించారు.
0: ఋషి యజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ విచ్ వీ వుడ్ హావ్ కమిటెడ్ వైల్ కల్టివేటింగ్ ద ల్యాండ్ అండ్ రేజింగ్ ద క్రాప్స్.
1: కనుక మానవుడు నిత్యము తన తెలియక ఎన్నో విధమైనటువంటి యొక్క ప్రాణాలను మనం నశింపచేస్తున్నాము.
0: నాట్ నోయింగ్ వాట్ హీఈస్ డూయింగ్ మ్యాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ హిస్ డే టు డే లివింగ్.
1: ఈ జగత్తునందు అహింసాతత్వమును బోధించి అహింసాతత్వమును ఆచరించేటువంటి వ్యక్తులు ఒక్కరు కూడాను కనిపించటం లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ డు నాట్ కమ్ అక్రాస్ ఈవెన్ ఎ సింగిల్ ఇండివిజువల్ హూ రియలీ అండర్స్టాండ్స్ అండ్ పర్ఫార్మ్స్.
1: అహింసాతత్వమును బోధించేటువంటి అధికారం కూడాను ఎవరికీ లేదు.
0: నో వన్ హ్యాస్ ద రైట్ టు ప్రీచ్ అహింస అండ్ నాన్ వయలెన్స్.
1: అనగా
0: అహింస హియర్ రెఫర్స్ టు నాన్ ఇంజురీ.
1: ఇలాంటి యొక్క మార్గములో మానవులకు తెలియకుండా ఎన్నో విధములైనటువంటి యొక్క ప్రాణులను హింసిస్తున్నాము.
0: వెన్ మ్యాన్ ఈజ్ కిల్లింగ్ సో మెనీ లివింగ్ బీయింగ్స్ వాట్ రైట్ డస్ హీ హ్యావ్ టు ప్రీచ్ నాన్ ఇంజురీ.
1: మనం నిత్యమును అనుభవించేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసములందు కూడా అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
0: ఈవెన్ ఇన్ అవర్ రెగ్యులర్ బ్రీతింగ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఎ నంబర్ ఆఫ్ స్మాల్ ఇన్సెక్ట్స్ డై.
1: మనం ఆచరించేటువంటి ప్రాణాయామం ప్రత్యాహార సాధన ఎందుకు కూడా అనేక క్రిమికీటకాదులు మరణిస్తున్నాయి.
0: ఇన్ ఆల్ ద యాక్ట్స్ విచ్ యూ డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాణాయామ అండ్ ప్రత్యాహార ఆల్సో ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
1: మనం ఆచరించేటువంటి ధ్యాన తపస్సులు ఎందుకు కూడా అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
0: ఈవెన్ ఇన్ పెనన్స్ అండ్ ధ్యాన అండ్ మెడిటేషన్ విచ్ యూ డూ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
1: అహింస అనేటువంటి యొక్క దీనికి ఎక్కడ స్థానం ఉన్నది?
0: హౌ కెన్ వేర్ ఇస్ రూమ్ అండ్ వేర్ ఇస్ ప్లేస్ ఫర్
1: క్షణం కూడా మనం హింసలతోనే కూడి ఉంటున్నాము.
0: వెన్ వీఆర్ ఇంజురింగ్ అండ్ కిల్లింగ్ సో మెనీ పీపుల్
1: హింసలనే చేస్తున్నాము.
0: వీఆర్ కిల్లింగ్ లివింగ్ బీయింగ్స్.
1: అయితే
0: బట్ దెన్
1: మనము తెలిసే మనము చేయకూడదు పాపం.
0: నోయింగ్లీ వీ షుడ్ నాట్ కమిట్ సిన్స్.
1: తెలిసి ఒకరిని హింసించకూడదు.
0: వీ షుడ్ నాట్ హార్మ్ అండ్ హర్ట్ ఎ పర్సన్ నోయింగ్.
1: తెలిసి ఒక ప్రాణమును బాధించకూడదు.
0: నోయింగ్లీ వీ షుడ్ నాట్ కాజ్ ఎనీ.
1: తెలియక చేసేటివి ఎన్నో ఉండవచ్చును.
0: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ విచ్ యు
1: పర్ఫార్మ్ పాపములు కాదు.
0: యాక్ట్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ నాట్ అన్నోయింగ్లీ
1: పొరపాటు అని చెప్పవచ్చు.
0: దే ఆర్ నాట్ సిన్స్, దే ఆర్ ఓన్లీ మిస్టేక్.
1: వీటిని క్షమించడానికి కూడా ఒక విధమైనటువంటి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ రూమ్ ఫర్ ఎక్స్క్యూజింగ్ దెమ్.
1: కానీ తెలిసి చేసేటువంటి యొక్క పాపములకు ఇది ఏమాత్రము పరిహారం లేదు.
0: బట్ ఫర్ యాక్ట్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ నోయింగ్లీ దేర్ ఇస్ నో రెమెడీ.
1: తప్పక అనుభవించే తీరవల్లో
0: వన్ హ్యాస్ టు సఫర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్.
1: కనుక మానవుని యొక్క కర్మాచరణ యందు తాను చేసినటువంటి యొక్క కర్మలకు ఫలితంగా అనేక విధమైనటువంటి బాధలను అనుభవిస్తూ ఉంటాము.
0: వెన్ మ్యాన్ పర్ఫార్మ్స్ ఎ నంబర్ ఆఫ్ యాక్షన్స్ ఇన్ దట్ పర్టికులర్ ఫారం హీ హ్యాస్ టు సఫర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్.
1: ఎట్టి విత్తనమును మనం నాటుకుందామో అట్టి మొక్కగానే అట్టి వృక్షంగానే అట్టి ఫలములు గానే మనకు లభిస్తాయి.
0: వాట్ ఎవర్ సీడ్ యూ సో ద ఫ్రూట్స్ అండ్ ది ట్రీ దట్ యు గెట్ విల్ డిపెండ్.
1: కేవలము మన యొక్క అభిమాన అహంకారం అభిమానాల చేతనే అనేక విధమైనటువంటి కార్యములు సలిపినట్టుగా మనం భ్రమిస్తున్నాము.
0: వీఆర్ డెల్యూడింగ్ అవర్ సెల్స్ దట్ వీఆర్ పర్ఫార్మింగ్ మెనీ యాక్ట్స్ బై అవర్ ఓన్ సెల్స్.
1: ఇది కేవలం అజ్ఞానమే.
0: దిస్ ఈజ్ అట్టర్ ఇగ్నోరెన్స్.
1: ఇది చేతు అది చేతు ఇంకెన్నీయో చేతును అణిచి ఊహలు పల్లి అలసిపోకు. ఇది చేతు అది చేతు ఇంకెన్నీయో చేతుననుచు ఊహలు పల్లి అలసిపోకు. ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో, ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలముల మీకు అందుచుండు. విత్తనం ఒకటైన వేరైన ఫలములు లభించుటది చెట్లు సాధ్యమగును.
0: డోంట్ గెట్ టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్ బై టెలింగ్ దట్ ఐ విల్ డూ దిస్ పర్టికులర్ యాక్ట్ అండ్ దట్ పర్టికులర్ యాక్ట్. వాట్ ఎవర్ సీడ్స్ యూ సో ది ఫ్రూట్స్ విల్ డిపెండ్ అపాన్ దోస్ సీడ్స్ అలూన్. ఇఫ్ యూ సో వన్ టైప్ ఆఫ్ సీడ్ హౌ కెన్ యూ రీప్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్.
1: ఎన్ని అయినను పాప పుణ్యాల మనసు, ఎన్ని అయినను పాపకర్మాల మనసు భ్రాంతిచే ఊహలందున అల్లిపోకు.
0: యూ డోంట్ go on imagining by a deluded mind, which is the result of committing a number of sins.
1: ఎన్ని చేసినవన్నీ ఎంచి ఎంచి పుణ్యమైనను ఫలమైన తీయకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ యాక్షన్స్ యు హ్ పర్ఫార్మ్డ్ నాట్ లీవింగ్ ఈవెన్ వన్ ది అప్రోప్రియేట్ రిజల్ట్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ బ్రహ్మ విల్ గివ్ అండ్ అడోర్న్ యూ విత్ ఎ గార్లెండ్ ఆఫ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్స్.
1: కనుకనే మనము త్రిమూర్తి ఆరాధన చేసి మనము చేసినటువంటి త్రికాలముల యొక్క పాపమును కూడా పరిహారం గావించుకునే నిమిత్తమై ప్రాత సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య అని ప్రాత పూజ, మధ్యాహ్న పూజ, సాయం పూజ అనేటువంటివి ఏర్పడుతూ వచ్చాయి.
0: ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ఆల్ ద సిన్స్ విచ్ వుడ్ హావ్ పర్ఫార్మ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్, ది త్రీ టైప్స్ ఆఫ్ సంధ్య, ప్రాత సంధ్య, మార్నింగ్ సంధ్య అండ్ సంధ్య పర్ఫార్మ్డ్ ఇన్ ది ఆఫ్టర్నూన్, సంధ్య పర్ఫార్మ్డ్ ఇన్ ది ఈవినింగ్, ది హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్. సిమిలర్లీ ది వర్షిప్, మార్నింగ్ వర్షిప్, వర్షిప్ ఇన్ ది నూన్ అండ్ వర్షిప్ ఇన్ ద ఈవినింగ్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్.
1: సూర్యుడు తెల్లవారి బ్రహ్మస్వరూపుడు.
0: సన్ గాడ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మ ఇన్ ది మార్నింగ్.
1: మధ్యాహ్న సమయం నందు ఈ సూర్యుడు ఈశ్వర స్వరూపుడు.
0: ద సేమ్ సన్ గాడ్ ఈజ్ ఈశ్వర డ్యూరింగ్ ద నూన్.
1: సాయంకాల సమయం నందు ఈ సూర్యుడే విష్ణు స్వరూపుడు.
0: బై ఈవినింగ్ ది సేమ్ సన్ గాడ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ విష్ణు.
1: కనుకనే త్రిసందలి ఎందు కూడాను త్రిమూర్తుల యొక్క ఆరాధనగా జరిగిపోతూ ఉంటుండాలి.
0: దట్ ఈస్ వై దీస్ త్రీ సంధ్యాస్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ ద వర్షిప్ ఆఫ్ ట్రినిటీ, త్రీ గాడ్.
1: కానీ ఇట్టి సత్యాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటుంటారు.
0: బట్ పీపుల్ హూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ పర్ఫార్మ్ దీస్ యాక్షన్స్ ఆర్ బికమింగ్ రాదర్ రేర్.
1: కనుకనే మనకు తెలియక అనేక కర్మలు ఆచరిస్తున్నాము. కనుక ఈ కర్మ పరిహారాల నిమిత్తమై మనము ఈ రకమైనటువంటి యొక్క ఐదు యజ్ఞములు కూడాను నిత్యము మనము గావించాలి.
0: యాజ్ వీఆర్ పర్ఫార్మింగ్ ఎ నంబర్ ఆఫ్ యాక్షన్స్ నాట్ నోయింగ్ ది ఇంప్లికేషన్స్ అండ్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్.
1: ఈ యజ్ఞములకు ఈ విధంగా హోమగుండములు కానీ ఇంకే విధమైనటువంటి వేదికలు కానీ మనం ఏర్పరచుకోనక్కర్లేదు.
0: ఎవ్రీ డే విల్ హావ్ టు పర్ఫార్మ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్. ఫర్ పర్ఫార్మింగ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ప్రిపేరింగ్ ది టైప్ ఆఫ్
1: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసావహించి
0: ఒబేయింగ్ ద కమాండ్స్ ఆఫ్ ద లార్డ్
1: దేవతలను చింతించి
0: రిమెంబరింగ్ ద గాడ్స్
1: మన ఇంటి ఎందు ఉన్నటువంటివో లేక బయట ఉన్నటువంటి ఒక్కవో ఏదైనా సమయం వచ్చినప్పుడు ఆ ప్రాణులకు కొంత ఆహారం అందించి
0: వీ కెన్ ఆఫర్ లిటిల్ ఫుడ్ ఎ లిటిల్ ఫుడ్ టు
1: లేక ఒక బిచ్చగారికైనా ఇంత అన్నం పట్టెడు అన్నం పెట్టి
0: యూ కెన్ గివ్ ఎ లిటిల్ ఫుడ్ ఫర్ ద బిగర్
1: కొన్ని కుక్కలకైనా ఇంత అన్నం పెట్టి
0: యూ కెన్ గివ్ ఆఫర్ ఎ లిటిల్ ఫుడ్ అట్లీస్ట్ ఫర్ ఎ డాగ్.
1: ఈ విధమైనటువంటి యొక్క దైవాన్ని చింతించి మన జన్మను పోషించుకోవడానికి తగిన కృషి చేయటమే ఈ ఐదు యజ్ఞముల యొక్క సారము.
0: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ ఈజ్ టు డూ సచ్ గుడ్ యాక్ట్స్ అండ్ శాంక్టిఫై అవర్ ఓన్ లైఫ్.
1: కనుకనే
0: దేర్ఫోర్
1: అన్నదానము కన్న అధిక దానం వేది తల్లిదండ్రుల కన్న దైవమేది, జగదీ తపము కన్న సత్యశీలం వేది, దయ కంటే ఎక్కువ ధర్మమేది, సుజన సంగతి కన్న చూడలాభం వేది, క్రోధము కన్నా శత్రుత్వమేది, రుణము కంటెను నరుణకు రోగమేది, ధరణి అపకీర్తి కంటెను మరణమేది, సర్వదా కీర్తి కంటెను సంపదేది, స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది, స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది.
0: కెన్ దర్ బి ఏ గ్రేటర్ మోర్ సేక్రెడ్ చారిటీ దాన్ ఆఫరింగ్ ఫుడ్? కెన్ దర్ బి ఏ మోర్ సేక్రెడ్ గాడ్ దాన్ పేరెంట్స్? కెన్ దర్ బి ట్రూత్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ తపస్? కంపాషన్ ఇస్ గ్రేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ ధర్మ. And anger is greatest form of sin. And taking a loan is something like a disease. Can there be a greater death than the ill fame or bad name, can there be a greater merit than remembering the Lord?
1: Kanuka manava jeevitamu chala utkrishtamainatundi shreshthamainatundi.
0: Man's life is very sacred.
1: Isti shreshthamainatundi yokka manava jeevitamunu pavitra margamlo praveshapettatame mana yokka pradhana kartavyam.
0: Our important duty is to make our own such sacred human life a worthy one.
1: కేవలం పైపై ఉచ్చారణ చేతను పైపై మంత్రముల యొక్క ప్రతిష్టల చేతను మనము ఇట్టి పాపములు పరిహారం గావించుకుందామనేటువంటిది కేవలం వెరితనము.
0: ఇట్ ఈస్ రాదర్ అన్వైజ్ టు థింక్ దట్ బై మియర్లీ రిపీటింగ్ సమ్ మంత్రాస్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ మేక్ అవర్ లైఫ్
1: మంత్రముల చేత మన పాపం పరిహారం కాదు.
0: త్రూ మంత్రాస్ యూ కెనాట్ రిమూవ్ ది సిన్స్ దట్
1: కర్మల చేతనే మనకు ఈ యొక్క పరిహారము ఎంతవరకునైనా జరుపుకోవచ్చును.
0: Only by performing the right action you can remove the sins which you have committed.
1: కనుకనే కర్తవ్య కర్మలను నిర్వర్తించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యములు మీరు సంపాదించుకోవాలి.
0: Therefore you will have to acquire the required capacity to discharge your duties properly.
1: నిత్య జీవితములో సత్యానందాన్ని మనం అనుభవించాలి.
0: In daily life you should enjoy the truth and the bliss.
1: కేవలం మనం ఈనాడు అనుభవించేటువంటి ఆనందము లౌకిక ఆనందములు.
0: Whatever type of joy that you are enjoying today is only mean one.
1: Chanikamaina aanandamulu.
0: It is a temporary joy.
1: Anityamaina aanandamulu.
0: It is impermanent joy.
1: Asatyamaina aanandamulu.
0: It is untrue joy.
1: Ee aanandamula cheta manamu hrudayamu ee maatramu kodano parishuddham kaaneradu.
0: This kind of joy can never purify your heart.
1: Kanukane chitta shuddhi leni shiva pooja yetiki.
0: What is the use of offering worship to Shiva without
1: chitta shuddhi leni aacharam adiyela?
0: What is the use of doing acharas without
1: paatra shuddhi leni paakamela?
0: What is the use of cooking food with vessels which are not pure?
1: Nee hrudayam aneetundi shuddhanga lenappudu nee enni karmalu acharinchi prayojanam emti?
0: What is the use of performing different actions if your heart is not
1: asalu karmalu acharinchitame chitta shuddhi nimittamu?
0: In fact performing actions itself is for
1: mana karmala dwara chittam marinta ashuddham gaavinchukotamu idi marinta ajnanamu.
0: It is rather ignorant to perform actions and pollute our own heart.
1: Kani ee naadu aneka vidhamaitundi vedantamulu uchcharinchavachchu.
0: Today what is happening is we are
1: bodhinchavachchu,
0: we are uttering vedanta and we are preaching
1: kani vedanta. Aacharinchatam chaala kashtamu,
0: but practicing vedanta is
1: aa kashtamaina aacharanane mana pradhanamaina lakshyamlo unchukovali.
0: A person who works he gets
1: kashtamunandhe manaku sukham unnadi kani sukhamunandu sukham ledu. Na sukhar labhyate sukham.
0: There is joy in our own work and hard work. Without that we will not be able to get joy.
1: Kanuka manamu nitya jeevitam lopala ye vidhamainatundi yokka veda shastram itihasa puranamulo manaku teliyakapoyinappudikini manaku telisinanta varaku kunu bhutadaya paschattapamulu mana hrudayamulo abhivruddhi parchukovali.
0: We might not be knowing Vedas, Upanishads and all that, but in our day to day life we should exhibit
1: చేయగలిగినటువంటి శక్తి ఉండి కూడా నువ్వు దాన ధర్మములు చేయలేనటువంటి మూర్ఖత్వం అనేటువంటిది ఎన్ని మంత్రములు చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
0: ఇఫ్ ఎ పర్సన్ పర్ఫార్మ్స్ ఎనీ నంబర్ ఆఫ్ గ్రేట్ తపస్ ఎట్సెట్రా వితౌట్ పర్ఫార్మింగ్ వెన్ హీ హస్ ది కెపాసిటీ,
1: వరకు నువ్వు మనం దాన ధర్మములు చేయాలి.
0: యూ మస్ట్ ఆఫర్ థింగ్స్ ఇన్ చారిటీ సో లాంగ్ యాజ్ యూ హవ్ ది కెపాసిటీ.
1: కనుక నీ ధనముకు కూడా నువ్వు నలుగురు శత్రువులు ఉంటున్నారు.
0: వెల్త్ ఆల్సో కుడ్ బికమ్ ఎన్ ఎనిమీ ఫర్ యూ.
1: మొట్టమొదటి వాడు పెద్ద కుమారుడు ధర్మము.
0: ఫర్ వెల్త్ దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ థీవ్స్.
1: ఈ ధర్మమునకే ఈ ధనమును సద్వినియోగం గావించకుండేనా
0: ఫోర్ టైప్స్ ఆఫ్ పీపుల్ హూ మే క్లెయిమ్ ఇట్. ఫస్ట్ వన్ ఈస్ ది ఎల్డెస్ట్ సన్.
1: ఇంకా రెండో వాడు అనగా రాజు అనగా ప్రభుత్వము ఏదో ఒక సాకు పైన ఏదో ఒక రైడ్ జరిగించో ఇంకే విధమైనటువంటి సుంకము అని చెప్పో లేక ట్యాక్స్ అని చెప్పో వాళ్ళు గుంజుకోవడానికి ప్రయత్నిస్తారు.
0: ద సెకండ్ క్లెయిమెంట్ ఫర్ వెల్త్ ఈస్ ది కింగ్ who claims it by way of a tax or some such levy or fees.
1: వారు గుంజుకున్న తర్వాత మిగిలినటువంటి దానిని ఏ దొంగలో ప్రవేశించి అపహరిస్తారు.
0: ద థర్డ్ క్లెయిమెంట్ ఈస్ ఎ థీఫ్ హూ మే ట్రై టు స్టీల్ అవే వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్.
1: ఇంకా మిగిలి ఏమైనా ఉంటుంటే అగ్ని ప్రవేశించి భస్మం చేస్తుంది.
0: స్టిల్ ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ లెఫ్ట్ అవుట్ ఇట్ ఇస్ ది ఫైర్ విచ్ మే డిస్ట్రాయ్ ఇట్.
1: కనుకనే జీవితం ఉన్నంత లోపలని మనం తగినటువంటి యొక్క తెలిసి దాన ధర్మాలు చేసి జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి.
0: దేర్ ఫోర్ వెన్ యూఆర్ హ్యావింగ్ లైఫ్ వెన్ యూఆర్ హ్యావింగ్ కెపాసిటీ నోయింగ్లీ యూ షుడ్ పర్ఫార్మ్ యాక్షన్స్ ఆఫ్ చారిటీ అండ్ జస్టిఫై ది వెల్త్.
1: తెలిసి చెయ్యాలి కానీ చచ్చిన తర్వాత ఏం చేస్తానికి వీలవుతుంది?
0: When you are alive, knowingly, with full intention, you will have to do it.
1: చాలా మంది వీళ్ళు రాస్తుంటుంటారు, నేను చచ్చిన తర్వాత పలాన ధర్మం పలాన ధర్మం పలాన ధర్మం. ఏమిటి చచ్చిన తర్వాత? అది కూడా చచ్చింది.
0: మెనీ పీపుల్
1: ఇలాంటిది చేసేది, నీవు బ్రతికినట్టే నీ హస్తములతో చేసే ఆనందాన్ని అనుభవించవు.
0: మెనీ పీపుల్ రైట్ ఎ విల్ ఇన్ విచ్ దే సే హౌ టు డిస్పోజ్ ఆఫ్ ది వెల్త్ దట్ దే హ్యావ్. వెన్ యు ఆర్ అలైవ్ త్రూ యువర్ ఓన్ హ్యాండ్స్ బై యువర్ ఓన్ కాన్షియస్ ఎఫర్ట్,
1: ప్రతి ఒక్కటి కూడా మనం తెలిసి చేయాలి.
0: వాట్ ఎవర్ యు డూ ఇట్ నోయింగ్లీ అండ్ ఇన్
1: చూసి త్రొక్కు తెలిసి మ్రొక్కు.
0: యు సీ వాట్ ఈస్ అహెడ్ ఆఫ్ యూ అండ్ పుట్ యువర్ నెక్స్ట్ ఫుట్ అండ్ ఆల్సో నోయింగ్ ఫుల్లీ.
1: కల్పనే పరమ భక్తుడైన త్యాగరాజు కూడాను తెలిసి రామ చింతన చేయవే.
0: త్యాగరాజు ఆల్సో హ్యాస్ డిస్క్రైబ్డ్ దట్ ఓ మైండ్ యూ గోన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ నోయింగ్.
1: నీవు తెలిసి భగవంతుని చింత చేయి మనసా.
0: ఓ మైండ్ ఆఫ్టర్ నోయింగ్ వెల్
1: ఏదో తెలియకుండా అజ్ఞాన వృత్తిలో నీవు స్మరించడానికి ప్రయత్నించద్దు.
0: డోంట్ రిపీట్ ద నేమ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ నోయింగ్ ఫుల్.
1: సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమయుడు అనేటువంటి యొక్క విషయాన్ని గుర్తించుకొని ప్రయత్నించన్నాడు.
0: రిమెంబర్ దట్ హీఈస్ ఆమ్నిషియంట్ ఆమ్నిప్రెజెంట్ అండ్ ఆమ్నిపొటెంట్ నోయింగ్ ఫుల్లీ వెల్ రిమెంబరింగ్.
1: ఈనాటి భక్తులు సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమయుడు చక్కగా వర్ణిస్తారు, కానీ పనుల లోపల ప్రవేశపెట్టేటప్పటికీ తుస్సు బుస్సని బయలుదేరుతుంటాది.
0: బట్ డివోటీస్ ఆఫ్ టుడే దే గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్ యాజ్ ఆమ్నిప్రెజెంట్ ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్నిషియంట్ బట్ దేర్ యాక్షన్స్ బిలై దీస్ థింగ్స్.
1: ఈనాటి మన యొక్క ప్రవర్తనలన్నీ కూడాను పూజారికి మాత్రమే ఒక హద్దుగా ఉంటున్నాయి.
0: టుడేస్ డివోషన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ది పూజారూమ్ అండ్
1: ఈ పూజారూమ్ లో ఉండినంతసేపు మాత్రం పరమశాంతిగా ఉంటారు.
0: సో లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ ద ష్రైన్ యూ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ఇమ్మెన్స్ పీస్.
1: భగవంతుని చాలా ప్రాప్తిస్తూ ఉంటారు.
0: యూ విల్ బి ఆఫరింగ్ అండ్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద హార్ట్.
1: ఆ గది దాటి యువతలు అడుగు పెట్టినా ఇంకా పని వారిపైన వారిపైన వీరిపైన అనేక రకమైనటువంటి యొక్క ఉద్రేకాలు బయలుదేరుతుంటాయి.
0: ద మోమెంట్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ ది ష్రైన్ రూమ్ యూ బికమ్ అజిటేటెడ్ అండ్ గోన్ షౌటింగ్ ఆర్ ఎవ్రీ వన్ దట్ యూ కమ్.
1: ఇది కాదు మన నిజమైనటువంటి యోగము, ఇది కాదు మన నిజమైనటువంటి ధ్యానము, ఇది కాదు మన నిజమైనటువంటి భక్తి.
0: దిస్ ఈజ్ నాట్ ట్రూ యోగ ట్రూ ధ్యాన ఆర్ ట్రూ డివోషన్.
1: సతతం యోగిన నిరంతరము కూడాను శాంతితో ప్రేమతో సత్యముతో జీవితాన్ని అంకితం గావించాలి.
0: వన్ షుడ్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యోగా కంటిన్యూస్లీ అండ్ కంటిన్యూస్లీ వన్ షుడ్ ప్రాక్టీస్ లవ్ అండ్ డివోషన్.
1: భగవంతుని ముందు అనేక భరతనాట్యాలు ఆడుతుంటారు.
0: బిఫోర్ గాడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్
1: ఈ వినయ విధేయతలు అనేటువంటిది కేవలము ఆషాఢభూతిని వేషాలుగా కనిపిస్తుంటాయి.
0: ద ఒబీడియన్స్ అండ్ ద హ్యూమిలిటీ ఎగ్జిబిటెడ్ ఆర్ ఓన్లీ
1: కొంచెం మరుగుపోయినా ఇంకా సాక్షాత్ దుర్వాసులో విశిష్టులో అంబరీషులో ఇంకే విధమైనటువంటి మార్గాల్లో అవలంబిస్తుంటారు.
0: బిఫోర్ గాడ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ షోన్ యాజ్ అన్ ఎగ్జిబిషన్.
1: ఈ విధంగా మారటం అనేటువంటిది ఏమాత్రం కూడా మంచిది కాదు.
0: వన్స్ యూఆర్ అవుట్ ఆఫ్ సైట్ యూ బికమ్ యువర్ ఓన్ రియల్ సెల్ఫ్.
1: సమయమును పురస్కరించుకొని కొన్ని పదములు మార్చుకోవచ్చును.
0: డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టెన్సెస్ యూ మే చేంజ్ యువర్ టోన్ అండ్ వర్డ్స్ యూజ్.
1: కానీ హృదయాన్ని మాత్రం మార్చుకోరాదు.
0: బట్ యూ షుడ్ నెవర్ చేంజ్ యువర్ హార్ట్.
1: ఇలాంటి వారి హృదయం కేవలం ఒక రాక్షస హృదయం అనే చెప్పవచ్చు.
0: ది హార్ట్ ఆఫ్ సచ్ పీపుల్ హూ గోన్ చేంజింగ్ ఫ్రమ్ మొమెంట్ టు మొమెంట్ దే ఆర్ డెమోనిక్ హార్ట్స్.
1: కనుక మనము చూచుటకు మానవుల వలె ఉంటుంది, మన ప్రవర్తన రాక్షస ప్రవర్తనలుగా ఉంటుంటే ఇంక దైవత్వం ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
0: ఫార్ అపీరెన్స్ ఇఫ్ యూఆర్ హ్యూమన్ బీయింగ్ బై యాక్షన్స్ ఇఫ్ యూఆర్ డెమన్స్ హౌ కెన్ యూ గెట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్?
1: ఈనాడు ప్రపంచంలో మానవత్వం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: The human nature and human qualities are not seen in this world in any small little measure.
1: అనేక సాధకులంతా కూడాను భగవంతుని అన్వేషిస్తున్నాము భగవంతుని వెతుకుతున్నాము భగవంతుని వెతుకుతున్నాము అంటున్నారు.
0: A number of aspirants say that they are searching for God.
1: సర్వత్రా ఉండినటువంటి భగవంతుని వెతకటం ఎందుకు? ఎక్కడ వెతకటం?
0: When God is omnipresent, where is the need for searching?
1: తాను భక్తుడు కాదు కనుకనే వెతుకుతున్నాడు.
0: Because he is not a devotee, he is making a
1: nijamaina bhaktudaithe vetakanakkaraledu.
0: For a true devotee there is no need for searching at all.
1: Sarvata paanipadam ta sarvato chesi romukam sarvata srutimalloki sarvatra taane untunnadu.
0: For a true devotee he finds God everywhere.
1: Ee naadu భగవంతుని భక్తుడు వెతకటం లేదు.
0: టుడే డివోటీ ఈజ్ నాట్ సర్చింగ్ గాడ్.
1: భక్తుడే భక్తులను భగవంతుడు వెతుకుతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ సర్చింగ్ ఫార్
1: ఎక్కడ సరైన భక్తుడున్నాడా అని వెతుకుతున్నాడు.
0: హీ సర్చింగ్ టు ఫైండ్ అవుట్.
1: ఈ వెతకడం ఎందుకంటే ఎక్కడ చూసినా సరైన భక్తుడు లేడు కనుకనే వెతుకుతున్నాడు.
0: The reason for his searching for a true devotee is wherever you see you don't get a true devotee at all.
1: ee naati mana bhakti antakudunu reverse.
0: The type of devotion that we are having is in the reverse.
1: Bhaktudu bhagavantunni vetukutunnadu anetti poyi bhagavantude bhaktulni vetukutunnadu ee naadu.
0: Today instead of devotee searching for God, God is searching for devotee.
1: Kanuka manamu భగవంతుడు మనలను వెతకనివ్వకుండా మనమే భగవంతుని దక్కించుకొని చిక్కించుకునేటువంటి ఉపాయాన్ని మనం తీసుకోవాలి, సాధించాలి.
0: టుడే వాట్ విల్ హావ్ టు జస్ట్ డూ ఈజ్ వీ హావ్ టు జస్ట్ గెట్ ది కెపాసిటీ టు గెట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్.
1: కనుకనే కర్మాచరణ ద్వారా కాయమును సార్థకం చేసుకుని కాలమును పవిత్రము గావించుకుని దివ్యత్వాన్ని అనుభవించి పవిత్రతలో మనం లీనమైపోవాలి.
0: త్రూ ద బాడీ పర్ఫార్మ్ యాక్షన్స్ ఆఫ్ ధర్మ, justify your own existence and make your life sacred and reach the goal.
1: Mana hrudayamu okkate.
0: Our heart is only one.
1: Idi kevalamu oka musical chair kaadu.
0: Our heart is not a musical chair.
1: Okka thuri okkaru maroku thuri marokaru maroku thuri marokarni ee hrudayamulo cherchukodaniki prayatninchakoodadu.
0: We should not introduce one day one particular person into our heart.
1: నిజమైనటువంటి భక్తుడు ఉండవలసినటువంటి లక్షణాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: We have to make effort to find out what are the true qualities of a good devotee.
1: కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు నిందలకు నిష్ఠూరములకు అన్ని కాలములు ఎందుకూడను ఒకే సమత్వాన్ని మనం వహించాలి.
0: One should have an equal mindedness whether it is in the trouble, in the sorrow, in the joy, in the difficulties, in the problems and are all
1: పది మంది పొగిడితే మనం 50 pounds ఉండేటువంటి వాడు 100 pounds మనం పెరిగిపోతాం.
0: ఇఫ్ ఎనీవన్ ప్రైజెస్ అస్ వీ ఇన్క్రీజ్ ఆల్మోస్ట్ 100%.
1: ఎవరైనా దూషిస్తే లేక విమర్శిస్తే మనం కృంగిపోతాం.
0: ఇఫ్ ఎనీ పర్సన్ క్రిటిసైజెస్ అస్ సెన్సర్స్ అస్ వీ ష్రింక్.
1: ఈ కుంగి ప్రొంగనటువంటి యొక్క భక్తిని మనం సాధించాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ డివోషన్ విచ్ డస్ నాట్ గెట్ ఎలేటెడ్.
1: కృంగటము ఒక బలహీనత.
0: It is a weakness to shrink in oneself.
1: Pongipovatam oka ahankarata.
0: To get elated is a sense, is a type of ego.
1: Ee rendintiki manam sthanam ivvakoodadu.
0: We should not give room for either of them.
1: Pattina patteedo pattane patti teri pattu neggidaaka atte undu.
0: I have held the feet, whatever decision I have taken, let me not give it up, whatever my
1: cause. Korina dediyo korane koritivi korke chelludaaka povakundu.
0: Whatever I have decided to ask, I have asked. Until I get my desire fulfilled, I am not going to give up.
1: Adigina dediyo adagane adigitivi adigina jiduaka viduvakundu.
0: I have asked for something, but once I have asked, until it is given, I am not going to give up.
1: Talachina dediyo talachane talachitivi talaputiriduaka povakundu.
0: When somehow I have thought of this particular thing, once I have thought of him in the way, I am not going to go away.
1: Poru padaleka thanaina provavalayu.
0: Not being able to bear with us, he has to yield.
1: వడలు తెలియక నీవైనా అడుగవలయు.
0: నాట్ ఫర్గెటింగ్ యువర్ ఓన్ సెల్ఫ్ యు షుడ్ గో ఆన్ ఆస్కింగ్.
1: అంతే కాని తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు అన్నారు.
0: బట్ దెన్ ఇట్ ఈస్ నాట్ ఎ ట్రూ క్వాలిటీ ఆఫ్ ఎ గుడ్ డివోటీ టు గో అవే జస్ట్ లైక్ దట్.
1: ఇది భక్తుని యొక్క లక్షణాలు.
0: దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ డివోటీ.
1: ఇట్టి లక్షణాలను మనం అభివృద్ధి పరచుకొని మన ఎందు చేరినటువంటి అవలక్షణాలను దూరం చేసి ఈ నిత్యానందమును ఈ యొక్క బ్రహ్మానందమును ఆత్మానందమును అనుభవించి దేశమునందు తగినటువంటి ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: వీ హ్యావ్ టు డెవలప్ దీస్ క్వాలిటీస్ అండ్ ఫాస్టర్ దీస్ క్వాలిటీస్ అండ్ వీ హ్యావ్ టు బికమ్ డిస్టెంట్ ఫార్ బ్యాడ్ క్వాలిటీస్ and we should enjoy Nityananda, Brahmananda and all that. And thus I bring my discourse to a close.

0: سلام.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
2: పీస్ ఇస్ విదిన్ నాట్ అవుట్ సైడ్.
1: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.
0: సాయిరామ్, యూ జస్ట్ హర్డ్ ఎన్ ఎపిసోడ్ ఆఫ్ అవర్ రేడియో ప్రోగ్రామ్ Outside, Inside, Deep Inside. This was a segment of Radio Sai's Thursday Live, hosted by Brother Bishop Rushdie, and today's episode was first broadcast in August 2026. Dear listener, we hope you like this program, and please send us your feedback by either email or WhatsApp. Our email ID is listener@sssmediacenter.org, and our WhatsApp number is 9393258258. Thank you, and loving Sairam from Prashanti Nilayam.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
4: Radio Sai Global Harmony now takes pleasure in bringing you the golden voice of Bhagavan Baba via a selection of bhajans sung by Bhagavan himself.

梦魇醉。

是我哈拉哈拉做的梦魇，哈拉哈拉做的是我做的梦魇。就像他们那跑了做的梦魇，就像他们那跑了做的梦魇。

0: விரசுப்புடம் விழுது பானாரத்திய விரசுப்புடம்.
1: It is by putting in seeds of paddy that we can get the harvest of paddy. But if we put in fried paddy as seed, how can we get out of it any harvest? One who is after wisdom and knowledge, he will get rid of repeated births. It is only by acquiring knowledge that we can get rid of repeated births. Listen to this great truth, O the son of Bharat.
2: Bharatiyulu aashavadulu. నిరాశకు వారి హృదయం నందు ఏమాత్రం కూడాను స్థానం ఇవ్వకూడదని కూడాను భారతీయ సంస్కృతి ప్రబోధిస్తూ వచ్చింది.
1: సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ, సిటిజన్స్ ఆఫ్ భారత్ ఆర్ దోస్ హు ఆల్వేస్ లివ్ ఆన్ హోప్. దే హ్యావ్ హోప్. టు లూజ్ హోప్ ఈజ్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ అవర్ కంట్రీమన్.
2: హృదయం నందు నిరాశకు చోటు ఇవ్వటం చేత తమలో ఉన్నటువంటి సర్వశక్తిని కోల్పోవటమే కాకుండా మానవత్వాన్ని కూడా కొంత దుర్వినియోగం చేసినటువంటి వాడు కూడా కావటం కద్దు.
1: టు ఎంటర్టైన్ అండ్ లూజ్ హోప్ ఇన్ యువర్ హార్ట్ ఈజ్ టు గివ్ ప్లేస్ టు వీక్నెస్ అండ్ బై ఎంటర్టైనింగ్ సచ్ ఎ వీక్నెస్ యూ విల్ ఆల్సో లూజ్ ఆల్ ద స్ట్రెంగ్త్ దట్ యూ హ్యావ్ అండ్ ది హ్యూమన్ స్ట్రెంగ్త్ దట్ హెస్ బిన్ గివెన్ టు యూ.
2: ఉత్సాహము శ్రద్ధ మానవాభ్యుదయమునకు మార్గదర్శకము చూపేటువంటివి.
1: ఎన్థూజియాజం అండ్ ఇంట్రెస్ట్ are things which show the way for man's prosperity.
2: ఇటువంటి శ్రద్ధ ఉత్సాహము ఉన్నటువంటి వ్యక్తి తాను ఎట్టి మార్గమునందైనా ఎట్టి కార్యములైనందైనా కూడా విజయము సాధించడంలో ఏమాత్రం సందేహం ఉండదు.
1: Every individual who has such enthusiasm and such interest, he can reach victory and attain success in any kind of work which he undertakes.
2: శ్రద్ధ కలిగినటువంటి వారికి జ్ఞానం కూడా లభిస్తుందని కూడా మన సంస్కృతులు బోధిస్తూ వచ్చాయి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
1: Our own culture has told us that one who has got interest, he will be able to succeed.
2: కనుక శ్రద్ధను ప్రధానమైనటువంటి స్థానంలో మనం ఉంచుకుని ఆ శ్రద్ధ ఒక ఉత్సాహమును కూడా రెండు కూడా ఏకీభావం కలుపుకొని మన జీవిత నావలు నడపడానికి ప్రయత్నం చేయాలి.
1: We should make an attempt to go through the journey of our life by keeping interest at a prominent place and to that join enthusiasm as well.
2: Bharatiyulu ihaparamulanu karma phalamulanu subha asubhamulanu viswasinchetuvanti varu.
1: Citizens of our country are those who believe in the fruit in this world as also the fruits that come out of our own actions.
2: కనుక భారతీయులు ఈ మూడింటి విశ్వాసములు యందు దిట్టమైనటువంటి యొక్క భావం అనుభవించటం చేతనే వారు శుభ అశుభ కర్మములు యందు శుభకర్మలను ఆచరించడానికి అతి ఉత్సాహాన్ని ప్రకటిస్తూ అశుభకర్మలు ఆచరించడానికి వెనుకంజ వేయటం భారతీయులకు ప్రధానమైనటువంటి యొక్క సహజ కృత్యం.
1: బికాస్ వీ హావ్ ఫెయిత్ ఇన్ దీస్ త్రీ థింగ్స్ ఎస్పెషలీ ఇన్ ది రిజల్ట్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ ఓన్ యాక్షన్ వీ ఆల్వేస్ అండర్టేక్ టు డూ గుడ్ డీడ్స్ వీ కమ్ ఫార్వర్డ్ టు ఇండల్జ్ ఇన్ గుడ్ డీడ్స్ బట్ వీ హెసిటేట్ టు అండర్టేక్ బ్యాడ్ డీడ్స్.
2: వ్యాస మహర్షి కూడా 18 పురాణములు యందు లిఖించినటువంటి సారమును పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని పుణ్యకార్యములు చేయటం యందు శుభకార్యములు ఆచరించటం యందు భారతీయులు ముందంజ వేయటం అశుభ కార్యములు ఆచరించడం యందు అశుభమును చెప్పుట యందు కూడాను భారతీయులు కొంతవరకు కూడాను తడబడటం కూడాను జరుగుతూ ఉంటాయి.
1: వ్యాస హ్యాస్ రిటన్ ఇన్ ది 18 పురాణాస్ దట్ వీ కమ్ ఫార్వర్డ్ టు డూ గుడ్ డీడ్స్ టు డూ గుడ్ యాక్ట్స్ అండ్ టు సే గుడ్ థింగ్స్ ఆన్ ది అదర్ హ్యాండ్ వీ డూ నాట్ కమ్ ఫార్వర్డ్ వీ హెసిటేట్ టు డూ బ్యాడ్ డీడ్స్ వీ హెసిటేట్ టు వీ కమ్ ఫార్వర్డ్ టు ఇండల్జ్ ఇన్ గుడ్ డీడ్స్ బట్ వీ హెసిటేట్ టు అండర్టేక్ బ్యాడ్ డీడ్స్.
2: వ్యాస మహర్షి కూడా 18 పురాణములు యందు లిఖించినటువంటి సారమును పరోప

0: మహా పవిత్రమైనటువంటిది నీవు, వారు చేయు ప్రతి కర్మలు కూడాను మహాసార్థకమైనటువంటి అని కూడాను ఇందుకు ఒక ప్రతీతి.
1: The karma philosophy which we accept in this country is something which is very sacred, and there is a saying that we believe in karma philosophy and in doing good karma.
0: Vyakti, samsaramu, samajamu, ee moodinti yendunnatundi sabhyula yokka pavitrata pravartana anyunnayinatundi ganu samandhinchinatundi ganu kontavaraku kudanu samrasamainatundi ganu ఉండేటువంటి ప్రయత్నానికి పూనుకోవటం భారతీయ సంస్కృతి యొక్క ప్రధాన లక్ష్యం.
1: ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అవర్ కల్చర్ దట్ యాజ్ అన్ ఇండివిజువల్ అండ్ యాజ్ అ ఫ్యామిలీ అండ్ యాజ్ అ సొసైటీ ఆల్ ది కంపోనెంట్స్ ఆఫ్ దీస్ త్రీ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ ది సొసైటీ అండ్ ది ఇండివిజువల్ దే ఆర్ కాండక్ట్ బిట్వీన్ వన్ అనదర్ ఆర్ సింథసైజ్డ్ అండ్ దేర్ ఇస్ అ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ఫర్బేరెన్స్ బిట్వీన్ ది కాండక్ట్ ఆఫ్ వన్ అగెన్స్ట్ ది అదర్ ఇన్ ది కంపోనెంట్స్ ఆఫ్ దీస్ త్రీ.
0: ఈ మూడింటికి ఉండవలసినటువంటి పరస్పర సంబంధ బాంధవ్యాన్ని కూడా గుర్తించుకోవటం, ఆధ్యాత్మికం యొక్క ప్రవృత్తిని విచారించుకోవటము, ధార్మికం యొక్క కర్తవ్యాన్ని విచారించుకోవటము, నైతికం యొక్క భావాన్ని తాను చూడగొమటం, ఇలాంటివి జరిగినప్పుడే సమాజం యొక్క ఆనందము కాని, లోక కళ్యాణం కాని, విశ్వశాంతి కాని ఏర్పడటంలో ఎట్టి సందేహము ఉండదు.
1: When one can recognize the connections that exist between these three, and when one is able to recognize the adhyatmic injunctions that our culture has given us, and when one pays sufficient attention to worldly duties as well, there is no doubt that the society will become prosperous and there will be peace in the world.
0: Bharatiyulu bhautika adhyatmika sambandham anetuvanti yokka deenini hrudaya sthanamlandu cherchukovatam chetani vaaru పవిత్రమైన మార్గమును అవలంబించి తద్వారా యావత్ ప్రపంచమునకు మార్గదర్శకులు కాగలిగారు.
1: బికాస్ అవర్ పీపుల్ హ్యావ్ రికగ్నైజ్డ్ ది కనెక్షన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ వరల్డ్లీ థాట్ అండ్ స్పిరిచువల్ థాట్ ద ఇట్ హ్యాస్ బిన్ పాసిబుల్ ఫర్ దెమ్ టు టేక్ ది రైట్ పాత్ అండ్ టు బికమ్ ది లీడర్స్ ఇన్ ది వరల్డ్ థాట్.
0: లౌకిక ఆధ్యాత్మికులను పరస్పర విరుద్ధములు కానేరవని కూడా ప్రబోధిస్తూ వచ్చాయి.
1: We have always taught that the worldly aspect and the spiritual aspect cannot contradict each other.
0: Oka bangaru chain mana kantam nandu unnadu anukondi.
1: Imagine that we have a golden chain round our neck.
0: Kani aa akaramu chuchinappudu daniki oka chain nu manu pilustunnam. Aa akaramuku aadharamainatundi padarthanni manam chuchinappudu bangaru ani pilavabadutundali.
1: When we only look at the form of this golden chain, we call it a chain. But when we concentrate on what constitutes the basis for this chain, that is gold itself, we call it gold.
0: Kani bangaru veru chain veru kaneradu.
1: But it cannot be that gold is one thing and the chain is a different thing.
0: Bangaru leka chain cheyataku veelu kadu.
1: Without gold, one cannot make a chain.
0: కనుక బంగారు చేయును అనటం లోపల రెండింటి యొక్క ఏకత్వమును కూడా ప్రబోధిస్తూ వచ్చింది, కానీ భిన్నత్వాన్ని అందులో నిరూపించలేదు.
1: సో వెన్ వీ కాల్ ఇట్ ఎ గోల్డెన్ చైన్ ఇట్ ఓన్లీ డెమోన్స్ట్రేట్స్ ది వన్నెస్ ఆఫ్ ది గోల్డ్ ది బేసిస్ ఆన్ ది వన్ హ్యాండ్ అండ్ ది ఫార్మ్ ది చైన్ ఇట్ డస్ నాట్ డెమోన్స్ట్రేట్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ది బేస్ అండ్ ది చైన్.
0: అదే విధముగా మన మానవత్వాన్ని మాధవత్వాన్ని ఐకమును ఆముష్మికమును ప్రకృతిని పరమాత్మను ఈ రెండింటి యొక్క సమన్వయాన్ని మనము చేసుకోవటంలో మన యొక్క విద్య యొక్క పవిత్రతను విశిష్టతను మనం ప్రకటించాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ వీ షుడ్ బి ఏబుల్ టు ప్రొక్లెయిమ్ ది గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కల్చర్ అండ్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ ఇన్ రికగ్నైజింగ్ ది వన్నెస్ ఆఫ్ హ్యుమానిటీ ఆన్ ది వన్ హ్యాండ్ అండ్ డివినిటీ ఆన్ ది అదర్ ది వన్నెస్ ఆఫ్ ప్రకృతి అండ్ పరమాత్మ ఆన్ ది అదర్ హ్యాండ్.
0: జీవేశ్వర ప్రకృతి యొక్క సంబంధము అవినాభావ సంబంధం.
1: The relationship between the Jiva, Ishvara and Prakriti is something which is an inseparable unity.
0: Prakriti leka daram kaledu, daram leka vastram kaledu.
1: Without cotton you cannot have yarn, without yarn you cannot have the cloth.
0: Deenini ippudu vastram ani pilustu vachamu kaani idi vastra aakaram dharinchadaniki darame deeniki aadharam.
1: We call this piece a piece of cloth. But for this to take the shape of cloth, what is the basis? The basis is the thread in it.
0: ఇటువంటి వస్త్రము దారము ఆధారంతో కావటం చేత దారము ఒక పత్తి ఆధారం వల్ల కలిగింది.
1: While this cloth has for its basis the thread itself has for its basis the cotton.
0: అయితే ప్రతి దారము వస్త్రము మూడు

0: యొక్క నామమును ధరించిందే కాని ఈ మూడింటి యందు ఏకత్వమైనటువంటి పత్తి ఒక్కటే.
1: బట్ కాటన్, థ్రెడ్ అండ్ క్లాత్ ఆర్ ఓన్లీ త్రీ నేమ్స్ ఫర్ త్రీ డిఫరెంట్ ఫార్మ్స్, బట్ వాట్ ఈస్ కంటెయిన్డ్ ఇన్ ఆల్ ది త్రీ ఫార్మ్స్ ఈజ్ సింప్లీ కాటన్.
0: ప్రకృతి అనేటువంటిది వస్త్రం వంటిది.
1: ప్రకృతి ఆర్ ది నేచర్ ఈజ్ లైక్ క్లాత్.
0: కేవలము మన యొక్క డిజైర్స్, వాంఛలు చేరటం చేత ఇది ఒక విధమైనటువంటి యొక్క ప్రకృతిగా మనకు బయలుదేరుతూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ది కంగ్లామరేషన్ ఆఫ్ అవర్ డిజైర్స్ దట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ప్రకృతి ఆర్ నేచర్.
0: ఇది కేవలం ఈ వాంఛలు మన హృదయ స్థాయిలో ఉంటున్నాయి కానీ ప్రకృతి సంబంధంలో ఏమాత్రం కనిపించటం లేదు.
1: These desires really emanate and they have their place in our heart. You do not see the desires in the environment around us.
0: అంతర్భాగంలో ఉన్నటువంటి యొక్క ఆకారమును బహిర్దృష్టిలో మనము గాంచగలుగుతున్నాం.
1: What is inside, what is latent in your heart in the form of desires, we are able to see it as the external appearance outside.
0: తనలో లేనటువంటి యొక్క ఆకారమును ప్రకృతిలో అనుభవించడానికి వీలు కాదు.
1: What is not in one, any form that is not present as a latent thing in you, it is not possible for us to see it outside externally.
0: Manam kannulu musukuntima prakruti anthai kodunu shunyanga kanipistundi.
1: If we close our eyes, all nature around us will look as if it does not exist.
0: Kannulu terichitima inni sirasulu manaku kanipistunnayi.
1: But when we open our eyes, we see so many different heads.
0: కన్నులు మూసినప్పుడు ఈ ప్రజలు ఎక్కడైనా వెళ్లినారా, లేక కన్నులు తెరిచినప్పుడు ఎక్కడి నుంచి వచ్చి చేరినారా? లేదు, ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి స్థానం నుండే ఉన్నారు.
1: When we close our eyes, have all these people gone away somewhere? Or when we open our eyes, have these people come from somewhere else to present themselves to us? No. Those people who are here and have been here even when we have closed our eyes.
0: మన కన్నులే లేకపోతే మన దేహాన్ని కూడా మనం గుర్తించుకోలేము.
1: If we do not have our eyes, we cannot recognize even our own body.
0: కనుకని మన యొక్క దృష్టి నుంచే సృష్టిని మనం చూడగలుగుతున్నాము, కానీ సృష్టి ప్రత్యేకంగా లేదు, సృష్టి అంతా కూడా దృష్టిలోనే లీనమై ఉంది.
1: So we are able to recognize the entire creation only through our vision. There is nothing which is distinct as a creation. We are able to recognize it only through our vision.
0: అదే విధంగానే మంచి చెడ్డలు కాని లేక పాపపుణ్యములు కాని లేక మోక్ష నరకములు కాని మన యొక్క భావములో లీనమై దాని యొక్క ప్రవృత్తి పూర్వకమైనటువంటి యొక్క క్రియలను ఆచరించడం చేతనే మనకు లభిస్తూ వస్తున్నాయి.
1: ఇన్ ది సేమ్ మేనర్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ అండ్ ఈవిల్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ హెవెన్ అండ్ హెల్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సింప్లీ అపియరింగ్ టు అస్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అవర్ ఓన్ విజన్.
0: మనమే మనుష్యానాం కారణం బంధమోక్ష, అనగా మనసు యొక్క తత్వమే ఈ బంధమోక్షములకు మూల కారణంగా కూడా కనిపిస్తున్నాయి.
1: We believe that the mind of man alone is responsible both for his bondage as well as for his liberation.
0: ఈ రెండింటి యొక్క భేదములు మన భావములో ఉన్నవే కాని ప్రకృతిలో ఏమాత్రమూ లేవు.
1: The difference between these two, between bondage and liberation, is only in our own ideas. It is not intrinsic difference between bondage and liberation.
0: జీవత్వాన్ని త్యాగం చేసినప్పుడు దైవత్వమే మనకు లభిస్తుంది.
1: When we are able to sacrifice the aspect of jiva, then we will be able to appreciate the aspect of divine.
0: Kani jivunnu badinchatam devunnu poojinchatam lopala manam vacheetuvanti aadayam em maatram undadu.
1: But to hurt people and to do puja for the divine, there is nothing that we can get out of such acts.
0: Jivude devudu devude jivudu anetuvanti sambandhamayani manam gurtinchukovali.
1: The living jiva is God and God is jiva. This unity or oneness between the two is something which we have to recognize.
0: ఇటువంటి జీవ తత్వమును అహంకార భావమును త్యజించే నిమిత్తమే మన భారతీయులు పవిత్రమైనటువంటి క్రతువును ఆచరిస్తూ వచ్చారు.
1: It is to enable us to recognize this aspect of jiva and also to shed all the ego that we may have in us that our ancients have prescribed various kinds of rituals.
0: వాటిని యజ్ఞము యాగము అనేటువంటి పేర్లతో కూడా పిలువబడుతూ వచ్చారు.
1: దీస్ రిచువల్స్ విచ్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ టు అస్ హావ్ ఆల్సో బీన్ కాల్డ్ యజ్ఞ అండ్ యాగ.
0: యజ్ఞం అనగా యజ్ అనేటువంటి ధాతువు నుంచి ఉద్భవించినటువంటిది.
1: యజ్ఞ ఈజ్ ఎ వర్డ్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ ది రూట్ యజ్.
0: కనుక ఈ దేవ పూజకు సంబంధించినటువంటిది త్యాగమునకు ప్రధానమైనటువంటిదిగాను యజ్ఞమును గుర్తిస్తూ వచ్చారు.
1: We have recognized this ritual yajna as something which is important in the context of our worshipping the Lord and also our learning to sacrifice.
0: Vedamuni endu namakamlo kodanu prano yagneena kalpatam vachum yagneena kalpatam chakshum yagneena kalpatam vyayum yagneena kalpatam yagno yagneena kalpatam ani cheptu vachindi. అనగా సర్వము కూడాను త్యాగం చేసి తన యొక్క దివ్యత్వమైనటువంటి ఆకారమును ఆత్మస్వరూపాన్ని సందర్శించటమే యజ్ఞము యొక్క అంతరార్థమని కూడా ప్రబోధిస్తూ వచ్చింది.
1: ది సెంటెన్సెస్ దట్ ఆర్ కంటెయిన్డ్ ఇన్ అవర్ వేదస్ హావ్ టోల్డ్ అస్ దట్ వాట్ వీ డూ ఇన్ యజ్ఞ ఈజ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ అండ్ బై సాక్రిఫైస్ అండ్ త్రూ సాక్రిఫైస్ వీ షుడ్ బి ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ ది డివైన్ ఇన్ అస్.
0: సృష్టి స్థితిని అంతా కూడాను ఈ త్యాగం పైనే ఆధారపడి ఉంటున్నాయి.
1: ది క్రియేషన్ అండ్ ది మెయింటెనెన్స్ ఆల్ దాట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ సాక్రిఫైస్.
0: త్యాగమే లేకపోతే సమాజం నిలవలేదు, త్యాగమే లేకపోతే జీవతత్వం బ్రతకలేదు, త్యాగమే లేకపోతే మన యొక్క సత్యాన్ని సరైనటువంటి గుర్తించుకోలేము, త్యాగమే లేకపోతే సృష్టి స్థితిని కూడా జరగడానికి వీలు కాదు.
1: If there is no sacrifice, the society will not remain intact. If there is no sacrifice, there will be no life. If there is no sacrifice, one cannot recognize truth. If there is no sacrifice, there will be no creation and there will be no sustenance.
0: యౌగిక రీతిగా మనం ఒక మార్గమును విచారించుకున్నప్పుడు తీసుకున్నటువంటి గాలిని తిరిగి దానిని త్యాగం చేయకపోతే మనం బ్రతకలేము, తీసుకున్న ఆహారమును తిరిగి మనం విసర్జించకపోతే మనం బ్రతకలేము, చెలించేటువంటి రక్తము ఒక స్థానం నుంచి ఒక స్థానములకు చెలించి త్యాగం చేయకపోతే ఈ దేహం కూడా క్షీణించిపోతుంది.
1: లుకింగ్ ఎట్ థింగ్స్ ఫ్రమ్ ఎ వరల్డ్లీ ఆస్పెక్ట్, ఇఫ్ వీ డూ నాట్ గివ్ అవుట్ ది బ్రెత్ విచ్ వీ టేక్ ఇన్ దెన్ వీ కెనాట్ లివ్. If we cannot give out the food that we take in after digesting it, then we cannot live. If the blood that is moving up from one place to another is not moved from every place at every instant, we cannot live.
0: మేఘములు యందు చేర్చుకున్నటువంటి జలమును కూడా ఆ మేఘములు త్యాగం చేయకపోతే అది నివసించడానికి వీలు కాదు.
1: The clouds that have gathered water, unless they give up the water which they have gathered, those clouds cannot remain as clouds.
0: కనుకని నా కర్మణ నా ప్రజయ ధనీన త్యాగేనైకే అమృతత్వ మానసు అన్నారు.
1: That is why they have said you can get only through sacrifice something which you cannot get through your work, through your knowledge or through your effort.
0: మంచిని కానీ చెడ్డని కానీ మనం త్యాగం చేస్తూ రావాలి.
1: Whether it is good or for bad, we have to keep on sacrificing.
0: ఇందులో భేదములు ఏమాత్రం కూడా మనం తలంచరాదు.
1: In this process, one should never pay any attention to the body.
0: మంచినేని మనం స్వాగతం చేయటం చేత ఆ మంచి ద్వారా తిరిగి దాని యొక్క రియాక్షన్ అయినటువంటి చెడ్డ మనకు రావచ్చు.
1: If we think that something is good and we welcome what is good, out of your welcoming good, some bad may come out.
0: ఏది వచ్చు సమయమందు మనకు ఆనందం అందించును అది తిరిగి మనకు అంతర్ధారమయ్యేటువంటి సమయంలో దుఃఖాన్ని కూడా చేకూరుస్తుంది.
1: That which gives you happiness while it comes to you, when it goes away from you, it also causes sorrow.
0: ఒక చిన్న ఉదాహరణ, మనకు ఒక పుత్రుడే పుట్టారంటే పుట్టిన సమయమునందు ఎంత ఆనందమును అనుభవిస్తాము, ఆ పుత్రుడే గతిస్తే మనం ఎంత విచారాన్ని అనుభవిస్తాము.
1: There's a small example. If a son is born in a family, the birth gives considerable amount of happiness. The same son, when he dies and when he departs from the family, he causes a great deal of sorrow.
0: పుట్టటము చావటము ఒకే కుమారుడే, కానీ పుట్టుక ఆనందము చావు దుఃఖాన్ని అందిస్తూ వచ్చింది. కారణం ఏంటి? ఒకే వ్యక్తి యొక్క పరిణామమే, ఒకే వ్యక్తి యొక్క నివాసమే, ఒకే వ్యక్తి యొక్క ఆనందమే మనకి ఇన్ని రకములుగా మార్పు చెందిస్తూ వచ్చింది.
1: దట్ విచ్ ఇస్ బాన్, దట్ విచ్ డైస్, ఇట్ ఈస్ ది సేమ్ సన్. ది బర్త్ అండ్ ది డెత్ ఇస్ కాస్డ్ టు ది సేమ్ సన్. దిస్ సన్ బై చేంజింగ్ సింప్లీ ది యాక్ట్ ఆఫ్ బర్త్ ఇన్ టు ఎన్ యాక్ట్ ఆఫ్ డెత్ చేంజెస్ ది హ్యాపీనెస్ దట్ హెస్ బిన్ గివెన్ టు యూ ఇన్ టు సారో.
0: త్యాగం చేయక మానవుడు జీవించడానికి వీలు కాదు.
1: Without sacrificing, man cannot live.
0: కాని తెలిసి త్యాగం చేయడానికి పూనుకోవటం లేదు.
1: బట్ హీఈస్ నాట్ అండర్టేకింగ్ సాక్రిఫైస్ నోయింగ్లీ.
0: ఏదో ఒక విధముగా తాము తెలియకుండా త్యాగమును అనుసరిస్తూనే వస్తున్నాడు ప్రతి మానవుడు.
1: ఎవ్రీ ఇండివిజువల్ డస్ అండర్టేక్ సాక్రిఫైస్ బట్ విదౌట్ నోయింగ్ దట్ హీఈస్ సాక్రిఫైసింగ్.
0: కనుక త్యాగమును లక్ష్యంగా ఉంచుకుని ఏటిని త్యాగం చెయ్యాలి, ఏ విధమైనటువంటి దానిని మనం అనుభవించడానికి పూనుకోవాలి అనేటువంటి నిత్య అనిత్య విషయాన్ని పరిశీలన కల్పుకోవాలి.
1: One should have sacrifice as his aim and one should inquire into what is permanent and what is not permanent. What is it that we should give up and what is it that we should accept?
0: తాము జీవించేటువంటి యొక్క దేహాన్ని, తాము నిశ్చయించేటువంటి మరణించేటువంటి యొక్క దేశాన్ని మొట్టమొదట గుర్తించుకోవాలి.
1: One should recognize the body in which he is living. One should also recognize the country in which he is living.
0: దేశ దేశములు బింబ ప్రతిబింబములు వంటివి.
1: Body and country are like the object and the image.
0: దేశమే క్షేత్రము, దేశియే క్షేత్రజ్ఞుడు.
1: The body is the place where the divine resides. The divinity that is residing in the body is the resident in the body.
0: Kshetra kshetrajnunaku okka drakarame vyatyasamu.
1: The difference between kshetra, that is the place of residence, and kshetrajna, who lives in this place of residence, is one letter, that is jna.
0: Kanuka jnanamayudainatundi varu kshetrajnudu, jnanamu heenamainatundi de kshetramu.
1: Therefore, we interpret this difference by saying that one who is full of knowledge and wisdom is the one who resides in the body. Since there is not this letter jna in the body, kshetra, we say the body is that which is completely devoid of knowledge.
0: కనుక క్షేత్రజ్ఞుని లక్ష్యం అందించుకునే క్షేత్రమును మనం పవిత్రత చేసుకోవటానికి పూనుకోవాలి.
1: సో బేరింగ్ ఇన్ మైండ్ దిస్ క్షేత్రజ్ఞ, ది ఎంబాడిమెంట్ ఆఫ్ నాలెడ్జ్ హూ రిసైడ్స్ ఇన్ ది బాడీ, వీ షుడ్ బి ఏబుల్ టు గివ్ సఫిషియంట్ అటెన్షన్ ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ది బాడీ.
0: క్షేత్రజ్ఞుడే లేకపోతే దీనికి క్షేత్రం అనేటువంటి పేరు కూడా నిరర్థకం.
1: ఇఫ్ ది ఆల్ నోయింగ్ ఇస్ నాట్ రిసైడింగ్ ఇన్ దిస్ బాడీ, ది నేమ్ క్షేత్ర ఫర్ దిస్ బాడీ ఇట్ సెల్ఫ్ బికమ్స్ మీనింగ్లెస్.
0: అయితే అన్నింటినీ మనం క్షేత్రమని పిలుస్తున్నామా?
1: బట్ ఆర్ వి గివింగ్ దిస్ నేమ్ క్షేత్ర టు ఎవ్రీథింగ్?
0: లేదు. కొన్ని పట్టణములు, కొన్ని గ్రామములు, కొన్ని పల్లెలు ఈ రీతిగా ఉంటున్నాయి. కానీ పవిత్రమైనటువంటి దివ్యత్వము ఒక విధమైనటువంటి యొక్క దేవిప్రమాణంగా వెలుగుతున్నటువంటి యొక్క స్థానములకు మాత్రమే అక్కడ క్షేత్రం అని పిలువబడుతూ వచ్చింది.
1: There are so many places, so many towns, so many cities, we do not call every one of them a kshetra. It is only that particular place where there is some sacredness recognized is called kshetra.
0: Kasi kshetramu, Tirupati kshetramu, Rameswara kshetramu, Badri kshetramu, Gaya kshetramu, ivannitikini kshetram anetundi saptakanaam endu vellochindi, pavitramainatundi oka teerthamu, divyattamu, rendinti yokka ekattvam chetane adiki kshetram anetundi saptakanaam kudanu. చేకూరింది.
1: కాశీ ఇస్ కాల్డ్ క్షేత్ర, తిరుపతి ఇస్ కాల్డ్ క్షేత్ర, రామేశ్వరం ఇస్ కాల్డ్ క్షేత్ర, బదరి ఇస్ కాల్డ్ క్షేత్ర. వై ఆర్ దీస్ ప్లేసెస్ బీయింగ్ స్పెషల్లీ చోజన్ అండ్ కాల్డ్ క్షేత్రస్? బికాస్ ఇన్ దోస్ ప్లేసెస్ దేర్ ఇస్ ప్రెసెంట్ ఎ రికగ్నైజ్డ్ సేక్రెడ్నెస్. ది ప్రెసెన్స్ ఆఫ్ దట్ సేక్రెడ్నెస్ గివ్స్ దిస్ నేమ్ ఆఫ్ క్షేత్ర టు దీస్ ప్లేసెస్.
0: అనగా దైవ నివాసము అనేటువంటిది కూడా బాహ్య రూపంలో మనం భావిస్తూ వచ్చాము.
1: ఇన్ అన్ ఎక్స్టర్నల్ meaning one recognizes also that as the place where God is residing.
0: Inaadu Bhagavad Gita yandu dehamu kshetramani paramaatmudu kshetrajnudani pilavartu vachindante dehamu kshetramga maarinappudu ee kshetram aneetundi yokka dehanni manam ye rakamainatundi margamlo vinyoginchukovali, ye vidhamainatundi margamlo deenini taginatundi yokka nadipinchali aneetundi satyanni manam gurtinchukolekunda pothunnam.
1: If in the Bhagavad Gita our body is today described as the kshetra and the one who resides, Paramatma, who resides in the body is described as kshetrajna, we are not able to recognize and realize how we should shape and conduct our own body, the body kshetra in which Paramatma resides.
0: Pavitra hudayam kaligina bhakta koti kshetra yatralu jarugutu untaru.
1: Devotees who have a sacred heart and sacred ideas, they go on pilgrimage to these pilgrim centers.
0: అవి పవిత్రమైనటువంటి స్థానములను భావించే వారు యాత్ర సలుపుతున్నారు, కానీ అపవిత్రమైనటువంటి స్థానములు అయితే వీరు ఇంత ఖర్చు పెట్టుకుని ఇంత ప్రయాణం సలపనక్కర్లేదు.
1: They are going on pilgrimage to these centers because they believe that those centers are sacred. If they are not sacred, they don't have to spend so much money and effort and go and visit those places on pilgrimage.
0: అదేవిధంగానే ఈ దేశం క్షేత్రంగా ఉండటం చేతనే అనేక మంది సంబంధమైనటువంటి యొక్క బాంధవ్యాన్ని కల్పించుకుని పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని కూడా కొంతవరకు తాను నిరూపించుకుని తద్వారా తమ యొక్క జీవితాము గడపడానికి ప్రయత్నం చేస్తారు.
1: In the same manner as in this analogy, because the human body is a kshetra, is sacred, many people establish contact and connection with the human body and they try, make an attempt to make a pilgrimage and take their life along a sacred path.
0: అవి నిజంగా క్షేత్రములకు సంబంధించినటువంటి ప్రవర్తన ఎందే పరివర్తన ఎందే ఆ యొక్క దేహంలో లేకుండా ఆ దేహంను ఎవరు కూడా ఆశించరు. అట్టి దేహంలో సంబంధ బాంధవ్యములు కలుపుకోవడానికి కూడా ఎవరికి ఇచ్చ పుట్టదు.
1: If truly any particular body, the body of an individual, does not undertake sacred tasks, and if it is not sacred, no one will try and attempt to establish a connection with an unsacred body. No one would like to come and have any relationship with a body which is not sacred.
0: Kanuka, chetramani pilavabadinatundi ee dehamato, satkarma, satpravartana, sadalochana, satchintana salpetundi yokka, sarthaka kriyanu acharinchadaniki punukovali.
1: Therefore, the body which calls itself a kshetra, which calls itself sacred, should make an attempt to use the body to indulge in good acts, in good thoughts, in good company.
0: Sotram yajnye kalpatam. Netro yajnye kalpatam. Vyayo yajnye kalpatam. Mano yajnye kalpatam. Anaga manasunandunnatunti malinyani tyagam cheyali. Mana yokka chechulunnatunti yokka durdrushtinanta kodanu manam tyagam cheyali. శ్రోత్రం నందున్నటువంటి యొక్క దుశ్శబ్దములంతా కూడా మనం త్యాగం చేయాలి. ఈ విధమైనటువంటి త్యాగం చేసినప్పుడే ఇది ఒక క్షేత్రమని, ఇది ఒక యజ్ఞమని దీనికి పిలువబడటానికి వీలవుతుంది. కానీ ఇందులో ఉన్నటువంటి మాలిన్యము మహామాలిన్యంగా మనం మార్చుకుంటూ ఉంటుంటే దీనికి యజ్ఞమని కానీ క్షేత్రమని కానీ పిలవటం కూడా ఒక విధమైనటువంటి హాస్యాస్పదమే.
1: We should be able to sacrifice and give up all the bad sounds that are in our ears. We should be able to give up and sacrifice all the bad vision that is coming before our eyes. We should also be able to give up and sacrifice all the bad thoughts that make our minds impure. In this way, we should cleanse our body by purifying our ears, our eyes and our mind. It is only then that this body will become sacred.
0: Kallu kundaku ninda ara kammadayyi. పూసినను కళ్ళు తావితా పోవులేము. కళ్ళుకున్నకు చక్కగా పైతట్టంతా కూడా నెయ్యి పూసినంత మాత్రమున ఆ కళ్ళు వాసన పోతుందా? పోవటానికి వీలు కాదు. లోపల కళ్ళు పైన చక్కని సుగంధాన్ని అందించేటువంటి ఒక నెయ్యి, ఇది ఏమాత్రమైనా సంబంధం అవుతుందా? వీలు కాదు. కనుకనే హృదయములో దుర్భావములు, దుర్బుద్ధులు అనేటువంటి మాలిన్యములు నింపుకొని పైతట్టు మనం అనేక రకములుగా కొన్ని ఆధ్యాత్మిక మార్గంలో ప్రవర్తించినట్టుగా మనం కొంతవరకు నాటకమాడినంత మాత్రం మన హృదయం యొక్క భావం కానీ ఆ దుర్వాసన కానీ దూరం చేసుకోవటానికి వీలు కాదు.
1: ఇఫ్ వీ టేక్ ఎ పాట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ టాడీ అండ్ అప్లై ఎక్స్టర్నల్లీ ఘీ విచ్ ఇస్ ఫ్రాగ్రెంట్, డస్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ది ఘీ రిమూవ్ ది బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ ది టాడీ విచ్ ఇస్ ఇన్ ది పాట్? In the same manner, if our heart is full of bad ideas and bad thoughts, and if only externally, for external purposes, outside behavior, we try to pretend to be good, pretend good ideas and be in good company externally, does that remove the impurity in our heart?
0: నీవు సత్సంగంలో చేరకపోయినప్పుడు పర్వాలేదు, సత్కర్మలు ఆచరించకపోయినా పర్వాలేదు, జ్ఞాన జపాది పవిత్రమైనటువంటి క్రియల్లో నీవు పాల్గొనుకున్నను పర్వాలేదు, కానీ హృదయాన్ని శుద్ధిపరచుకోవటానికి పూనుకోవాలి.
1: ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఇఫ్ యూ డూ నాట్ ఎంటర్ గుడ్ కంపెనీ, ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డూ నాట్ డూ గుడ్ డీడ్స్, ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డూ నాట్ పార్టిసిపేట్ ఇన్ ధ్యాన అండ్ జప, బట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ అండ్ నెసెసరీ దట్ యూ షుడ్ కీప్ యువర్ హార్ట్ క్లీన్ అండ్ ప్యూర్.
0: సర్వ మతముల యొక్క సారము చిత్తశుద్ధిని బోధిస్తూ వచ్చింది.
1: The essence of all religions teaches that you should keep your heart clean.
0: Bhautika adhyatmikamulaku indriya nigrahamu atyavasaramu.
1: Both in the material world as well as for spiritual attainments, control of your sensory organs is essential.
0: Ee vidhamainatundi nigraham kudanu ati kathinamainatundi nigraham kudanu acharinchakoodadu, leka swechcha viharanga kudanu sancharinchakoodadu.
1: It is not good to completely and rigidly control all your senses, nor is it desirable that you give them complete freedom.
0: Oka chinna udaharanam meeku.
1: There is a small example in this regard.
0: Aneka mandi purushulu shave chesukuntuntaru.
1: Many men shave.
0: Ee razor nu konchi gattiga adimite ikkada cut avutundi. Pai pai tistunte unna ventrukulu kudanu raavu.
1: If you press the razor too much, then it will cut. On the other hand, if you do not apply any pressure, then you won't be able to remove the hair at all.
0: Kanuka manam gattiga adamaka pai paina urike soki sokanattiga unchaka madhya margamunu manam anusarinchinappude manam anukunnatvanti yokka karyamunu siddhinchukovataniki veelavutundi.
1: In this process, one should not press the razor too much, one should not make it too light. It is only when you apply moderate pressure, which is in between these two extremes, you will be able to attain the necessary result.
0: Manasu oka katti vantidi.
1: Mind is like a razor.
0: దానిని మనము గట్టిగా అడిగి పట్టుకొనక లేక స్వేచ్ఛగా విసర్జించడానికి కొంతవరకు దానిని విసర్జించక మధ్య మార్గం నందు ఏ పవిత్రమైన కర్మలో దానికి మాత్రమే కొంతవరకు దాన్ని స్వేచ్ఛవి అందించి తదుపరి చెడ్డ కార్యములందు ప్రవేశించడానికి పూనుకున్నప్పుడు దానిని కొంతవరకు గట్టిగా పట్టుకుని ఈ రకమైనటువంటి యొక్క మంచి చెడ్డలు విచారణ చేసుకుంటూ మనసును ప్రవర్తించడానికి తగినటువంటి యొక్క స్వేచ్ఛను అందిస్తూ రావాలి.
1: విదౌట్ కంట్రోలింగ్ టూ రిజిడ్లీ ది మైండ్ and without allowing the mind to go too freely, without any control whatsoever. We should encourage it to participate in good acts. We should control it when there is any tendency to participate in a bad act. Thus, by distinguishing between what is good and what is bad, we should be able to guide the mind in a moderate manner between the two extremes.
0: Yoga ha chitta vritti nirodhaka. Chitta vritti nirodhinchetamu, ee yoga ni yokka antarathamani kudanu aneka mandi prabodhistu vastundaru.
1: To control the mind and to control your thoughts is something which is basic to yoga, has been said by several people.
0: Desam ante manishi, manishi ante manase.
1: We should regard the body as synonymous with man. We should also regard man as synonymous with his mind.
0: Manasu undavalsina reetiga undinappude taru manishiga maartadu. మనిషి ఉండవలసిన రీతిగా ఉండకపోవటం చేత అది కేవలం మనిషికి విరుద్ధంగా మారుతున్నాడు.
1: When the mind is in the manner in which it ought to be, then he behaves like man. If mind is not in a state in which it ought to be, he does not behave like a man.
0: దేశమంతా మనుషులపై ఆధారపడి ఉంటుండాలి.
1: The entire country and the situation in which the country is depends upon the men that constitute the country.
0: ఈనాడు దేశం ఉండవలసిన రీతిగా ఉండలేకపోతున్నాడంటే ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? దీనికి కారణం ఏమిటి?
1: ఇఫ్ ది కంట్రీ టుడే ఈజ్ నాట్ ఇన్ ఎ షేప్ ఇన్ విచ్ ఇట్ ఆట్ టు బి, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్? వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సచ్ ఎ సిచ్యువేషన్?
0: మనసు ఉండవలసిన రీతిగా ఉండలేకపోవటమే ఈ దేశం కూడా ఉండవలసిన రీతిగా లేకపోవటం.
1: దట్ ది మైండ్స్ ఆర్ నాట్ conducting themselves in a manner in which they ought to is responsible for the fact that men are also not as they ought to be.
0: కనుక దేశం యొక్క మంచి చెడ్డలు అంతయి కూడాను మనిషి యొక్క మనసుపై ఆధారపడి ఉంటుండాలి.
1: The good and bad in the country entirely depend upon man's mind.
0: దేశమంతా ఈనాడు అల్లకల్లోలంగా ఉంటుండాదని, అశాంతిగా ఉంటుండాదని, లేక కలహంగా ఉంటుండాదని, భయభ్రాంతులకు గురి అయి ఉంటుండాదని మనం అనుకోవటం లోపల నిజంగా మన యొక్క బుద్ధి తక్కువ అనే చెప్పవచ్చు.
1: ది కన్ఫ్యూజన్ దట్ ప్రివైల్స్ ఇన్ ద కంట్రీ, ది ల్యాక్ ఆఫ్ పీస్ దట్ ఈస్ ఇన్ ద కంట్రీ, అండ్ ది ఫియర్ దట్ ఈస్ సీన్ ఆల్ రౌండ్, టు థింక్ and to feel that there is lack of peace and fear and confusion all round in the country is only a defect in our own point of view.
0: Mana manasulu unchavalsina reetiga unchakapovatamu, manushulu pravartinchavalsina reetiga pravartinchakapovatame ee desam yokka ashantikanta moolakaranam.
1: Because we are not able to keep our mind in the manner in which we should keep it, because men that constitute the country are not conducting themselves in the manner in which they ought to, these are responsible for the lack of peace in the country.
0: మనసు మంచిదైనప్పుడు మనిషి మంచి అవుతాడు, మనుషులు మంచిగా ఉంటున్నప్పుడు దేశం అంతా నిత్య కళ్యాణ పచ్చమ తోరణంగా కూడా కలకల కిలకిలలాడుతుంటాది.
1: When the thoughts and when our minds are good, then men will be good. When men are good, then the country will be prosperous and the country will be enjoying happiness.
0: దేశము దేశము అని అనుకుంటామే కానీ దేశంకు ప్రత్యేకించినటువంటి ఒక పాంచభౌతికమైనటువంటి దేశం లేదు.
1: We call this our country, but remember, country has not got a separate material body which represents the country.
0: కనుక మనుషుల యొక్క సమూహమే దేశము అనేటువంటి ఒక రూపాన్ని ధరిస్తూ వచ్చింది.
1: It is the conglomeration of people that is called the country.
0: ఒక చిన్న ఉదాహరణము, ఒక సమాజము, ఒక సంఘము అని మనం పిలుస్తూ వచ్చాము.
1: There is a small example. We refer to a group of people as a society or as an association.
0: సమాజమునకు కానీ సంఘమునకు కానీ ప్రత్యేక రూపం లేదు.
1: Neither the society nor the association has got any distinctive form.
0: ఆ సంఘములో సమాజములో చేరినటువంటి యొక్క వ్యక్తులకు మాత్రం రూపం ఉంటుండాలి.
1: The individuals who constitute and who are members of that society or association, they have specific form.
0: ఈ వ్యక్తి యొక్క సభ్యత్వం కోరటం చేతనే దానికి ఒక సమాజం అని పేరు వచ్చింది.
1: Because these individuals have become members, that group has got the name an association.
2: పోనీ అట్టి వ్యక్తిత్వం అనేటువంటి సభ్యత్వం కూడటం చేత సమాజం అని పేరు రావటం చేత ఆ సమాజమునకైనా ఉండవలసినటువంటి పద్ధతులు ఉన్నవా?
3: బట్ వీ కెన్ ఆస్క్ ది క్వశ్చన్, వైల్ దీస్ ఇండివిజువల్స్ హ్యావ్ కమ్ టుగెదర్ అండ్ దట్ గ్రూప్ హ్యాస్ బిన్ కాల్డ్ అన్ అసోసియేషన్, డస్ దట్ అసోసియేషన్ హ్యావ్ ది క్వాలిటీస్ విచ్ షుడ్ బి ప్రెసెంట్ ఫర్ దట్ అసోసియేషన్?
2: సంఘమునిగా కేవలం సంఖ్యాభావం మొత్తమే అనుభవించకూడదు.
3: We should not regard a society as having its number as the primary importance.
2: సమభావమును మనం చూసినప్పుడే ఇది ఒక సంఘము అనేటువంటి ఒక పేరుకు సార్థకమవుతుంది.
3: Mere number does not justify the group being called a society. It is only the oneness of thought between the members that constitute the society can result in their being called a society.
2: కనుకని వ్యక్తిత్వం అనేటువంటిది పవిత్రమైనటువంటి స్థితి అని ఉన్నప్పుడే ఈ సమాజం కూడాను పవిత్రమైనటువంటి అభివృద్ధిని కూడాను పొందుతుంది.
3: ఇట్ ఫాలో దట్ వెన్ ది ఇండివిజువల్ ఈజ్ రైట్ అండ్ వెన్ ఆల్ ది ఇండివిజువల్స్ దట్ కంపోజ్ ది సొసైటీ ఆర్ కరెక్ట్ దెన్ ది సొసైటీ ఇట్ సెల్ఫ్ విల్ బి రైట్ అండ్ కరెక్ట్.
2: కనుక ఈనాడు అన్ని రంగములు ఎందుకు కూడాను నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక విజ్ఞాన మార్గములు ఎందుకు కూడాను ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వం అనేటువంటి భావం లేకపోవడం చేతని అన్ని రంగములు ఎందుకు కూడాను అశాంతి అనేటువంటిది తాండవం ఆడుతూ ఉండాలి.
3: టుడే ఇన్ ఆల్ స్పియర్స్, వెదర్ ఇట్ ఇస్ ది స్పియర్ ఆఫ్ ఎథిక్స్ ఆర్ ఇన్ ది మోరల్ స్పియర్ ఆర్ ఇన్ ది స్పిరిచువల్ స్పియర్ ఆర్ ఇన్ ది సైంటిఫిక్ స్పియర్, బికాస్ దేర్ ఇస్ నాట్ దిస్ వన్నెస్ ఆఫ్ ఫీలింగ్ బిట్వీన్ దోస్ దట్ కంపోజ్ ద పర్టికులర్ స్పియర్, దేర్ ఇస్ కన్ఫ్యూజన్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్ ఎవ్రీవేర్.
2: సంఘమనగా సమాజమనగా ఒక్క మాట పైన ఒక్క బాట పైన ఇచ్చినటువంటివి నడిచినటువంటివి సంఘం అని చెప్పవచ్చు.
3: A group of people or a society consisting of several people can be referred to as one group or one society only when all of them stand on one common path and accept one common thought.
2: కనుకనే ఈనాడు 10 మంది సభ్యులు చేరినటువంటి ఒక సంఘం లోపల 10 విధములైనటువంటి ప్లాన్లు కూడా బయలుదేరుతున్నాయి.
3: Today in a society which is composed of 10 people you find 10 different individual thoughts, 10 different plans.
2: ఈ 10 మంది 10 మంది విభిన్నమైనటువంటి భావంలో అనుసరించడం చేత దానిని సంఘమని పెట్టడం లోపల తినటం లోపల కూడా ఏమైనా అర్థం ఉన్నదా?
3: వైల్ దీస్ 10 people ఫాలో 10 different paths అండ్ దేర్ ఇస్ నో కామన్నెస్ బిట్వీన్ దెమ్, ఇస్ దేర్ ఎనీ మీనింగ్ ఇన్ కాలింగ్ ఎ గ్రూప్ ఆఫ్ సచ్ 10 people ఎన్ ఆర్గనైజేషన్ ఆర్ ఎ సొసైటీ?
2: కనుకని ఇట్టి సంఘములు ఎందు సమాజములు ఎందు కేవలం వ్యక్తిత్వం అనేటువంటి దాన్ని సార్థకంగా ఆలోచించుకునేటువంటి శక్తి లేకపోవటం చేతనే సర్వ సంఘములు కూడా వ్యక్తిత్వాన్ని పొందుతున్నాయి.
3: బికాస్ ఇన్ సచ్ సోషల్ గ్రూప్స్ అండ్ ఇన్ సచ్ అసోసియేషన్స్ దే డూ నాట్ హ్యావ్ ది స్ట్రెంగ్త్ బై విచ్ టు బ్రింగ్ టుగెదర్ దీస్ ఇండివిజువల్ ఐడియాస్, దోస్ అసోసియేషన్స్ అండ్ సొసైటీస్ ఆర్ కమింగ్ టు గ్రీఫ్.
2: కనుక వ్యక్తిత్వాన్ని పవిత్రం చేసుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి.
3: We should make an attempt to convert individual ideas into sacred ideas.
2: ఇతరులలోపల మనం ఉన్నటువంటి ఏమాత్రం కూడా మంచి చెడ్డలు మనం విచారించడానికి పూనుకోకూడదు.
3: One should not undertake to discuss the good and the bad in others.
2: మనలో ఉన్నటువంటి ఒక చెడ్డని మనం దూరం చేసుకుని మంచిని అభివృద్ధి పరుచుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటం లేక ఆ వ్యక్తి ఎంతైనా కూడా అభివృద్ధికి రాగలడు.
3: An individual who undertakes the task of keeping the bad in him away from him and attempts to promote the good in him, such an individual can really go forward.
2: ఇతరుల యొక్క దోషములను వెతకడం ఎందే మనం సహస్ర నేత్రములను మనం ధరించి మనం నిరంతరం కూడా దాని ఎందే కృషి కలపడం చేత మన యొక్క హృదయం కూడాను ఆ విధమైనటువంటి అపవిత్రతని కూడా చెందిపోతుంది.
3: If all the time we develop 100 eyes with which to see and locate the bad in others, in such an attempt our heart also gets impure and we develop the bad ideas.
2: సమయం ఒక కెమెరా లెన్స్ వంటిది, దేనిపైన మన మనసును ఏకాగ్రత పరుస్తున్నాము దాని యొక్క చిత్రం మన హృదయంలో చేరిపోతుంది.
3: అవర్ హార్ట్ ఈజ్ లైక్ ది లెన్స్ ఆఫ్ ఎ కెమెరా, దట్ థింగ్ ఆన్ విచ్ వీ కాన్సన్ట్రేట్ అవర్ అటెన్షన్ దట్ గెట్స్ ఇంప్రింటెడ్ బై ది లెన్స్ ఆఫ్ ది హార్ట్ ఆన్ యువర్ ఓన్ మైండ్.
2: కనుక ప్రతి విషయం నందు కూడా మనం ఓర్వలేని తరము కానీ లేక ద్వేషభావం కానీ అసూయ తత్వములు కానీ లేక క్రోధ భావములు కానీ మన హృదయంలో చేరనివ్వకుండా చూసుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి యువకులు.
3: వాట్ ఎవర్ థింగ్ ఇట్ మే బి, any item which comes to your mind, young people should make an attempt to see that qualities like jealousy, qualities like hatred, qualities like lack of forbearance, these things should not enter the young minds and young heart.
2: Itti durbhavam unnatundi varu enta vidyavantudaina enta aishwaryavantudaina enta adhikari ayyapudu kontha kaalamlo patanam kaaka tappadu.
3: People who have such bad ideas like jealousy and hatred, it does not matter however highly educated they may be, however rich they may be, however high positions they may be occupying in society, someday or other it is inescapable that they will fall.
2: కనుక తన చేతులారా తాను పతనం కావటానికి రాజబాట వేసుకోవటం ఈ దుర్గుణముల యొక్క అంతరార్థం.
3: The inner meaning of these bad qualities, if you entertain them in your mind, is to take the bad path, to take the path by which you will fall by your own hand and willingly into yourself.
2: పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థులారా, ప్రతి సమ్మర్ క్లాస్ ఎందు కూడాను ఏదో ఒక విధమైనటువంటి సబ్జెక్ట్ ను ప్రధానంగా తీసుకుని ఆ నెల రోజులు కూడాను ఆ సబ్జెక్టుని లక్ష్యం వీడక చక్కగా మన భారతీయ సంస్కృతిని క్రోడీకరించుకుని హృదయానికి నిస్సందేహంగా హత్తుకుని పోయేటువంటి ఒక మార్గాన్ని అనుభవిస్తూ వచ్చాము. ఈ సంవత్సరము ఒక మన భారతదేశం యొక్క చరిత్రను, ఈ భారతి అనేటువంటి యొక్క సార్థక నామాన్ని మనము ఈ నెల రోజులు కూడా మనం తెలుసుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి.
3: Pavitratma Swarupa students, it has been the practice in all summer classes to take some particular subject, give importance to that subject and spend the month in trying to correlate and synthesize the ideas that are connected with an important subject and imprint them in our heart. This year, the important aspect around which we shall try and get information will be the history of our own country, Bharat. And the significance of the name Bharat, this is what you have to concentrate upon and imprint the ideas on your heart.
2: ee deshamaku bharat desham ani bharat desham ani pilustu vacharu.
3: Our country has been called Bharata, also has been called Bharata desha.
2: Kani ee Bharata anekundi edo oka chakravarti kumarani yokka perani kani లేక ఏ పురాతన రాజులంతా కూడా పరిపాలించడం చేత ఆ రాజుల యొక్క సార్థక నామాన్ని ఇందులో ఇమిచ్చారని ఈ దేశంలో మాత్రమే భారతదేశం అని కూడా మనం భావించుకోవటం కూడా కద్దు.
3: ఇట్ ఈస్ కస్టమరీ దట్ వీ ఇంటర్ప్రెట్ దిస్ నేమ్ భరత బై సేయింగ్ ఓ దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది సన్ ఆఫ్ ఎ కింగ్ హూ ఎట్ వన్ టైమ్ రూల్డ్ దిస్ కంట్రీ ఆర్ దిస్ నేమ్ హ్యాస్ ఇట్స్ రూట్ అండ్ ఆరిజిన్ ఫ్రమ్ ద నేమ్స్ ఆఫ్ కింగ్స్ prominent kings who have ruled this country. This is customary to give such an interpretation for this name Bharata.
2: ఇది సరియైనటువంటి అర్థం కాలేరు.
3: This is not the correct meaning.
2: యావత్ ప్రపంచమునకును భారతదేశం అనే పేరు.
3: The whole world is known as the Bharata Desha.
2: దీనికి వేదమునకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
3: We should also make an attempt to understand the relationship that exists between this name Bharata and the Vedas.
2: ee Bharata anekunte padamulaku veda pramananni kuda manam kontha varaku samanvay parchali.
3: We should be able to synthesize the authority from the Vedas for this name Bharata.
2: Dani tadupari brahma brahma ani bharatiyulu brahma padamulaku kuda ichchalu vidiga viniyoginchukovatam kuda jarugutundadi.
3: It is also quite common practice for our people to use the word Brahma very frequently.
2: Anaga ee Brahma anaga emiti? Chaturmukha Brahmana, leka Shabda Brahmana, leka Srishti Brahmana, leka ee Brahma ani kudanu manam telusukotaniki kudanu kontha varaku prayatnam cheyali.
3: What does this word Brahma mean? Does this word Brahma stand for the legendary figure of Brahma with four faces, or does it represent the Shabda Brahma or the sound which is signified by the name Brahma, or does it represent the creator of all this creation?
2: ee 30 dinamulu kevalam Bharata Brahma ee rendu padamula paine kudunu veda shastra itihasa puranamulu kudunu pramanamulu kudunu manam aadharam chesukoni dani mantramulu yokka deeni kudunu manam kontha varaku pramananga swikarinchukoni manam ee 30 dinamulu kudunu deeni telusukotaniki prayatnam cheyali. దీని విషయంలో స్వామి ఎంతైనా కూడా కొంతవరకు మీకు అర్థమయ్యేటువంటి రీతిగా కూడా ఈ 30 దినములు బ్రహ్మ భరత ఈ రెండింటి యొక్క పదముల గురించే నేను ఈ 30 దినములు కూడా ప్రబోధించడానికి సంకల్పించుకున్నాను.
3: these two words, Bharata and Brahma, have been important words. We should make an attempt in these 30 days to understand the significance of these two words, Bharata and Brahma, by quoting and by accepting authority from our Vedas, from our Shastras, Itihasas and Puranas. Swami has taken the decision to concentrate on these two words, Bharata and Brahma, and try and communicate to you with the help of the authorities from Vedas and Shastras, the meaning of these two words, Bharata and Brahma, in the next 30 days.
2: Tana Matri Desamu, Tana Panitramani to Matri Huni and Kuntika, E. Desamu Kumatu Kuntika, Periyaka Dindi among Teleskola Kundaginapote, Manu Jamu Yuprojano, Bharata Mata Putudanikani, Nenu Bharati Rikani, Nani Bharata Huni Amerikani, Provoking to Kamlo, Arthur and Kuntika Katayam.
3: If one cannot understand the meaning of the name that is given to one's own mother country, what is the use of being born in a country? If one calls himself the son of Bharat and does not know the significance of the word Bharata or Bharat, how does it justify your being born in this country?
2: Kanuka desam yokka sarthaka namani tanu gurtinchukolenukuntaru tanu yokka desam yokka namani kuda nu gurtinchukolenukunte anduga gane bhavinchukovali.
3: One who is not able to understand the meaning of the significant name of his own mother country should be regarded as one who is blind and who is not able to recognize his own body.
2: నిజముగా ఈనాడు తన దేహమునకు ఉంచినటువంటి యొక్క పేరు కూడా సరైన అర్థాలు తెలియనటువంటి వ్యక్తులు అనేకంగా ఉంటున్నారు.
3: Today there are many individuals who do not know the meaning of the name that has been given to his own material body.
2: తన దేహానికి ఉంచినటువంటి పేరుకు తగినటువంటి అర్థమును తాను గుర్తించుకోలేకపోతే తాను ఏ రీతిగా మెరగగలడు, ఏ రీతిగా తాను పవిత్రతను అందుకోగలడు?
3: If one does not know the meaning of the name that has been given to his own body, how is he going to conduct himself in this life? How is he going to understand other things?
2: కనుక మొట్టమొదట తన దేశం యొక్క పేరును దేశం యొక్క పేరుకు సరైన అర్థాన్ని గుర్తించుకోవాలి.
3: The first thing that you have to do is to understand the correct meaning that has been given to the body and the correct meaning of the name of your own mother country.
2: అనేక విషయములందు అనేక మంది విద్యావంతులతో కూడా మీకు ప్రబోధించవచ్చును, కానీ నేను ప్రధానమైనటువంటి యొక్క ఈ దేశము ఈ బ్రహ్మతత్వము ఈ రెండింటినీ అంతరార్థంగా మీరు విచారించుకుని దాని యొక్క అర్థాన్ని కూడా గుర్తించి తరిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను.
3: During these 30 days, many teachers may tell you many things about various matters, but I will be able to tell you the significant meaning of this word Bharata, the name of your motherland, and I hope you will be able to appreciate and get the full inner meaning of this word.
2: కేవలం పాండిత్యం కాని కవిత్వం కాని సంకల్పంతో వచ్చేటువంటిది కాదు.
3: Just scholarship or ability to write poetry is not something which you can get just by wishful thinking.
2: దైవానుగ్రహం చేతనే లభించేటువంటివి కాని మానవ ప్రయత్నంతో లభించేటువంటివి కాదు.
3: These things can be achieved only with the help of divine grace. They cannot be achieved by mere man's human effort.
2: అట్టి హృదయస్థాయియందు దైవత్వమనేటువంటి దాన్ని చిత్రించుకున్నటువంటి వారికి ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కృతి అందు కూడాను వారికి సార్థక నామాన్ని వస్తుంటుంది.
3: Only those people who have divinity firmly implanted in their own hearts, it is such people who can attain such scholarship or ability to write poetry.
2: మనము చక్కగా దేహమును గుర్తించుకున్నప్పుడు గోకాకు యొక్క దేహం యొక్క ప్రమాణము బేంద్రి యొక్క దేహం యొక్క ప్రమాణానికి చాలా వ్యత్యాసంగా ఉంటుంది.
3: When we are able to recognize well the shape and form of our bodies, one sees clearly that the form of Gokak is quite different from the form of Bendri.
2: Gokak inka konta yuvakudiganu Bendri chala vruddudiganu manaku telustu ostundali.
3: We will learn and understand that Gokak is still young whereas Bendri is quite old.
2: కానీ జ్ఞానవృద్ధుడైనటువంటి బేంద్రి ఒకనొక కాలంలో గోకాకుడు స్టూడెంట్.
3: బట్ వైజ్ ఓల్డ్ మ్యాన్ బేంద్రే అట్ వన్ టైమ్ సమ్ ఇయర్స్ అగో వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ గోకాక్.
2: తాను ఈ వృద్ధాప్యంలో ఏదైనా ఒక పత్రమును తీసుకోవాలని చెప్పింది ప్రతిజ్ఞ పట్టి, ఆ ప్రతిజ్ఞ అనేటువంటిది ఎంత దీక్షమో ఆ యొక్క తాపమే ఒక తపస్సుగా మారిపోతుంది. మొన్న మొన్ననే తాను ఎంఏ అనేటువంటి డిగ్రీని కూడా తీసుకున్నాడు కాలేజీలో చేరి.
3: It is the determination on the part of Bendre that he should attain and achieve something. It is that firm determination that has enabled him to attain what he has attained. It's only recently that determination manifested itself in his taking an MA degree.
2: కనుక దీక్ష అనేటువంటిది దేహం యొక్క వయసును ఏమాత్రం తలంచదు.
3: This determination has no connection either to the age or to the particular physique of the body.
2: పండు పక్వమై పూర్తి ఫలించి తాను తిరిగి కుళ్ళేటువంటి సమయం లోపల మెత్తగా మారిపోవచ్చునే కాని, పట్టుకుంటే చితికిపోవచ్చునే కాని, లోపల ఉన్నటువంటి బీజము మంచి గట్టితనాన్ని అనుభవిస్తుంటాది.
3: The fruit can become ripe, can become overripe, and when it is overripe, when you hold it, it may become too soft. But in the fruit, inside the fruit and the soft pulp, there is the hard seed which is present and which continues to be hard.
2: కనుక బేంద్రీ దేహం అనేటువంటి ఫ్రూట్ పైపెట్టు మెత్తగా ఉంటుండాలి, కానీ లోపల ఉన్నటువంటి హృదయం అనేటువంటిది సీడ్ వలె చాలా కఠినంగా ఉంటుండాలి.
3: In this body which is called Bendre, the fruit externally may look very ripe and may look very soft, but within this ripe soft fruit there is the hard heart which is the seed.
2: మొదటి నుండి కూడా తన యొక్క హృదయము ఆధ్యాత్మిక మార్గం నందు ప్రవేశించి పవిత్రమైనటువంటి భగవత్ చిత్తానికి హత్తుకొని పోయినటువంటిది.
3: From the very beginning, his heart is such that he has taken to the spiritual or the adhyatmic path, and he has taken to the divine thoughts in from the very beginning.
2: అతను ప్రపంచంలో రాసినటువంటి దాంట్లో ఇరుదుబా తాయి ఇరుదుబా హరియ జడయిందా కృషియ తొడయిందా కన్ను నసునిందా, ఈ రీతిగా పవిత్రమైనటువంటి గంగను ఏ ఏ స్థానం నుండి నీవు ఉద్భవిస్తున్నావో అనేటువంటి యొక్క సంకల్పాన్ని గురించుకుని సర్వేంద్రియములందు కూడాను గంగ యొక్క సాక్షాత్కారాన్ని అనుభవించినటువంటి వాడు.
3: ఇన్ ద వెరీ ఫస్ట్ పోయమ్ హీ హెడ్ కంపోజ్డ్ హీ డిస్క్రైబ్డ్ ది సేక్రెడ్ గ్యాంజెస్. హీ డిస్క్రైబ్డ్ హౌ ది సేక్రెడ్ గ్యాంజెస్ హెస్ స్టార్టెడ్, వేర్ ఇట్ హెస్ స్టార్టెడ్. ఇన్ దట్ వే హీ హెస్ ఎంజాయిడ్ సేక్రెడ్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ఆల్ హీస్ సెన్సెస్ అండ్ ఫీలింగ్స్.
2: స్వామిపైన ఒక కావ్యాన్ని కూడా రాశాడు.
3: He has also written a text about Swami.
2: Sai Tande, Sai Bhagavan Tande, Naru Bande, Naru Puru Vande. Ani itunti dinlokala chakkani samanvayanni kuda imichadu.
3: In what he has written about Swami, he has introduced a very good and very attractive way of bringing the words together.
2: Pavitramainatundi hrudayam galinatundi vyaktulandari kuda ఏది చూసినా ఏది అనుభవించినా అద్వైతానికి సమన్వయం చేస్తూ వస్తుంటారు.
3: పీపుల్ హూ హ్యావ్ ఎ సేక్రెడ్ థాట్ అండ్ హూ హ్యావ్ ఎ సేక్రెడ్ మైండ్, సచ్ పీపుల్ వాట్ ఎవర్ దే రైట్ ఆర్ వాట్ ఎవర్ దే థింక్ దే విల్ హ్యావ్ అద్వైత ఇన్ దర్ వ్యూ పాయింట్.
2: కనుకనే ఆ లక్ష్యాన్ని మీరు అభివృద్ధి పరచుకోవడానికి పూనుకోవాలి. మంచి చూచినా చెడ్డ చూచినా అన్ని మంచిగానే మీరు భావించుకుంటూ పోవాలి. ఏకత్వాన్ని మీరు దృష్టి అందించుకోవాలి. అంతేకాని మంచి చూచి కూడా మీరు దాంతో చెడ్డదాన్ని వెతకడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే నిజంగా మనలో ఉన్నటువంటి యొక్క పాప ఫలం ఎంత అని కూడా చెప్పడానికి వీలు కాదు.
3: యూ షుడ్ మేక్ అన్ అటెంప్ట్ టు డెవలప్ దిస్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్, the feeling of advaita. Whatever you may see, you must always regard it as good. Whether you see good or bad, you must regard it as good. But if on the other hand, when you see good and begin to look for bad in the good things that you see, this is something which is very sinful.
2: దీని కొరకు బైబిల్లో కూడా ఒక స్థానమందు చక్కని ఉదాహరణ అందించాడు క్రైస్ట్.
3: This has also been handed in a particular place in the Bible by a very good example.
2: ఒక మధ్య మార్గం లోపల కుక్క చచ్చి దానికి అనేక రకములైనటువంటి యొక్క కాకులు వెద్దలంతా కూడా పెరిగి దాని యొక్క ప్రేగులంతా కూడా బయటపెట్టి అనేక దుర్వాసనతో కూడా పడిపోయి ఉంటుండాలి.
3: దర్ వాజ్ ఎ డెడ్ డాగ్ ఇన్ ఎ పర్టికులర్ ప్లేస్ అండ్ ది బర్డ్స్ అండ్ సో ఆన్ హ్యావ్ బీన్ ఈటింగ్ ది ఫ్లెష్ ఆఫ్ దిస్ డెడ్ డాగ్ అండ్ ది టోర్ ఇట్ ఇన్ టు బిట్స్ అండ్ పీసెస్.
2: ప్రతి ఒక్కరు కూడా ఆ అసహ్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని చూడక తాను వెనుకు ముఖం తిప్పుకొని ముక్కును మూసుకొని ఇంకొక మార్గంలో ప్రయాణం సల్పుతూ వచ్చారు.
3: సెవెరల్ పీపుల్ వుడ్ నాట్ లుక్ అట్ దిస్ రాదర్ బ్యాడ్ విజన్ అండ్ దే వర్ టర్నింగ్ అవే ఫ్రమ్ దిస్ డెడ్ డాగ్ అండ్ మూవింగ్ అట్ డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ డెడ్ డాగ్.
2: ఆ సమయానికి జీసస్ కూడా ఆ మార్గంలో వెళుతూ వచ్చాడు.
3: at that time Jesus happened to go along that path.
2: నాయన మీరెందుకు ఈ మార్గం వదిలిపెట్టి తిరిగి ఇంకొక మార్గాన్ని మీరు అవలంబిస్తున్నారని ప్రశ్నించాడు.
3: Jesus asked the question, why is it all of you are abandoning this path and you are going away and taking a different path?
2: అక్కడ చాలా అసహ్యమైనటువంటి ఒక స్వరూపం పడి ఉంటుందని, దానిని మేము చూడటం, దాని వాసన మేము అనుభవించటంకు ఇష్టం లేదు అన్నారు.
3: They replied that there is something which is unattractive, which one does not like to look at. They did not want to look at this dead dog and therefore they were going away.
2: అయ్యో పిచ్చి మానవులారా, కేవలం దానిలో ఉన్నటువంటి అసహ్యమైనటువంటి ఒక ప్రేగులు, దాని దుర్వాసనను మాత్రమే మీరు చూస్తుంటున్నారు. దాని పళ్ళు ఎవరైనా బ్రష్ వేసి తోముతున్నారా? ఎంత పరిశుద్ధంగా ఉంటున్నాయి. కనుక దానిలో ఉన్నటువంటి మంచిని చూచి మీరు మంచిని అనుభవించుకోండి, చెడ్డను మాత్రమే ఎందుకు చూస్తారనుకోను. వారి చక్కని ప్రబోధ సలిపి తన మార్గం తాను వెళ్లినాడు.
3: He addressed these people and he said, why are you all looking at what is bad in this dead dog? Does anyone think of the good perfect teeth which a dog has? Has anyone given thought to the clean teeth which a dog has? Why are you always talking of the bad smell and the bad thing in this dead dog?
2: మీలో లేదా చెడ్డ శ్వాసన, మీలో లేదా అపవిత్రమైనటువంటి యొక్క మలమత్తు దుర్గంధ మాంసరక్తములు, కనుకని నీలో ఉన్నటువంటి దాటిని కూడా నీవు మూసిపెట్టుకుని ఏదో బయట కనిపించేటువంటి దానికి మాత్రమే నీవు ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబించటము, ఇది మానవత్వానికి సరైనది కాదని కూడా వారు ప్రబోధించాడు.
3: హీ ఆల్సో టాక్ దెమ్ ది లెసన్ దట్ టు థింక్ ఆఫ్ ఈజ్ దేర్ నో బ్యాడ్ స్మెల్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ యూ, ఈజ్ దేర్ నో బ్యాడ్ బ్లడ్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ యూ, ఈజ్ దేర్ నాట్ సంథింగ్ విచ్ వన్ షుడ్ నాట్ గో నియర్ ఇన్ ఆల్ ఆఫ్ యూ, వై డూ యూ థింక్ ఆఫ్ ఓన్లీ ది బ్యాడ్ స్మెల్ ఫ్రమ్ ది డాగ్? This is the lesson which he taught them.
2: కనుకని మనము ప్రతి ఒక్క దీనికి మీకు పవిత్రమైనటువంటి దృష్టిని అభివృద్ధి పరచుకొని ఏది చూచినా, ఏది వినినా, ఏది తలంచినా పవిత్రమైనటువంటి దానిని మనం తలంచుకోవటం, చూడటం, అనుభవించుకోవటానికి ప్రయత్నం చేయాలి.
3: వాట్ ఎవర్ వీ లుక్ ఎట్, వాట్ ఎవర్ వీ సీ, వాట్ ఎవర్ వీ హియర్, వాట్ ఎవర్ థాట్స్ వీ మే హ్యావ్ ఇన్ అవర్ మైండ్, వీ షుడ్ మేక్ అన్ అటెంప్ట్ టు మేక్ దిస్ ఎ సీక్రెట్ విజన్, ఎ సీక్రెట్ థాట్. వీ షుడ్ ట్రై అండ్ టర్న్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు సంథింగ్ విచ్ ఇస్ సీక్రెట్.
2: నిజముగా ఇంత విశాలమైన భారతదేశం నందు ఇంత కొద్దిగా ఈ విద్యార్థులు మాత్రమే ఇక్కడ చేరి ఈ పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని మీరు శ్రవణం చేయటము, కొంతవరకు పరిశోధనలు కలపటము, కొంతవరకు దానిని ఆచరణీయంలో ఉంచటము జరుగుతుండాలంటే నిజంగా మీ జన్మ సార్థకమే. ఇటువంటి పవిత్రమైన జన్మం రావటము, క్రమక్రమేణ ఇటువంటి భావములు మీ జీవిత పర్యంతం కూడాను అనుభవిస్తూ ఇతరులకు అందిస్తూ ఆనందిస్తూ ఆనందాన్ని కూడా ఇతరులకు పంచుతూ మీ యొక్క జన్మను సార్థకంగా ఉంచుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను.
3: Truly, when we come to think of the fact that in this wild country of ours, such a small number of students have had this special opportunity of assembling here and that they are able to listen to such nice things out of our Indian culture and that you have the opportunity of experiencing them throughout your life and till the end of your life is a thing which puts you on a very special basis. I am hoping that you will be able to get the best out of this situation and put it into practice till the end of your life.
2: లభించినటువంటి ఈ పవిత్ర అవకాశమును మీరు అపవిత్రం చేసుకొనక, పెడమార్గం పట్టించక, కొన్ని శ్రమలకైనా నేర్చుకుని దీక్షతో ఈ యొక్క మాసం కూడాను మీ యొక్క జీవితానికి తగినటువంటి యొక్క సరుకును, పవిత్రమైనటువంటి యొక్క పదార్థాన్ని మీరు క్రోడీకరించుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను.
3: డూ నాట్ అబ్యూస్ ది గుడ్ ఆపర్చునిటీ దట్ యూ హ్యావ్ బీన్ లక్కీ ఎనఫ్ టు గెట్. Through the next month, you may have to put up with some troubles, even by putting up with some difficulties, but you should be able to coordinate all the good that you will get out of this opportunity. I am hoping that you will be able to do this in spite of the fact that you may have to face some difficulties.

चित चोरा ये सौदा के बाद नवनीत चोर गोपा चित चोरा।

पुनर्भार्याम् पुनर्यशाम् यावत् सर्वम्

0: पुनः पुनः पुनर्वित्तं वित्तं प्रेम स्वरूप
1: embodiments of love.
0: ధనమును కోల్పోయినా ఏ విధమైనటువంటి ప్రయత్నమైన చేసి తిరిగి ఆ ధనమును సంపాదించుకోవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ బై మేకింగ్ సిన్సియర్ ఎఫర్ట్ యూ కెన్ గెట్ ఇట్ బ్యాక్.
0: పునర్మిత్రం మిత్రుడు మనల్ని వదలిపోయినప్పుడు మరొక మిత్రునైన కూడా మనం సంపాదించుకుని మిత్రత్వాన్ని అభివృద్ధి పరచుకోవచ్చు.
1: If your friend leaves you, you can have another friend and develop intimate friendship.
0: Punarbharya. Bharyani maraninchina maroku vivahamaina kodanu chesukoni taanu jeevinchavachchu.
1: Having lost the wife, one can get married again.
0: Punaryachaha. భూమిని కోల్పోయినా తిరిగి కూడా మనం సంపాదించుకోవచ్చు.
1: ఇఫ్ ద ల్యాండ్ ఈజ్ లాస్ట్ యూ కెన్ గెయిన్ ఇట్ అగైన్.
0: యావత్ సర్వం పునర్లభ్యం ఈ గడిచిపోయినవన్నీ కూడాను తిరిగి మనకు లభ్యం కావచ్చు.
1: ఆల్ దీస్ దట్ ఆర్ లాస్ట్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్ క్యాన్ బి రీగెయిన్డ్.
0: నా శరీరం పునః పునః ఈ శరీరంను కోల్పోయినా తిరిగి మనం సంపాదించుకోలేము.
1: వెన్ వన్స్ ద బాడీ ఇస్ గాన్ యు కెనాట్ గెట్ ఇట్.
0: కనుక మానవుడు సమస్త సాధనలకు సమస్త ప్రయత్నములకు సమస్త విజయములకు ఈ దేహమే ప్రధానమైనటువంటిదిగా మనం విశ్వసించాలి.
1: Therefore we have to consider for all spiritual pursuits, for all kinds of endeavors and attempts, body is the main thing.
0: మానవ శరీరము ఎంతో ఉత్తమమైనటువంటిది.
1: The body is very noble one.
0: అనంత జీవరాశులలో అసంఖ్యాకములైనటువంటి యొక్క ప్రజల లోపల మానవత్వం అనేటువంటిది ఉత్కృష్టమైనటువంటిది సౌజన్యమైనటువంటిది సౌశీల్యమైనటువంటిది.
1: Of all the living creatures in this world, the human life is rarest of all, noblest and most sacred.
0: Itti saujanya sausilyamainatundi manava janmanni dharinchadam anetundi oka goppa adrushtam.
1: To have taken the vesture of the human body is the one of highest fortune.
0: Aithe ee shariram nandu oka vichitramainatundi manasu unnadi.
1: However, in this body there's a mystery by way of the presence of the mind there.
0: Ee shariram nandu manasunnadaneetundi vishayamu andariki telusu.
1: Everyone knows the presence of the mind in the body.
0: Kaani aa manasu yokka charitra vichitramainatundi aneetundidi evvariki teliyadu.
1: But no one knows the vagaries of the mind.
0: Idi kalalatte untuntadi.
1: It's not apparent, you don't see that.
0: Kaani gaali kante kaanti kante veganga kadiripothuntadi.
1: But it runs faster than the air and the light.
0: Itvanti manasu yokka tattvanni manavudu gurtinchukonali.
1: Man has to realize the nature of the mind.
0: Manavudu maraninchinappatikini jeevulu aneka janmamulu ettinappatikini manasu maatram maaradu.
1: One might take life after life repeatedly, but the mind
0: anni jeevulu endukodanu ee manasu kadultune vastuntadi.
1: In all of the creatures we find the mind that wavers.
0: Ee manasunaku anetundidi aayu pramanam ledu.
1: Mind has no life span or limitation.
0: Idi eppudu kodanu yavanangane untuntadi manasu.
1: Mind is always youthful.
0: Itti manastatvanni మానవుడు గుర్తించుకోవటం చాలా కష్టం.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ ద మైండ్.
0: అయితే ఈ మనసు ఎన్ని జన్మలెత్తినప్పటికీ మనసు మన వెంటనే ఉంటుంటాది.
1: వీ టేక్ బర్త్ ఆఫ్టర్ బర్త్ and the mind necessarily follows.
0: Manasuku maranam ledu.
1: Mind never dies.
0: Manasuku vayasu ledu.
1: Mind is beyond age.
0: Manasuku chinta ledu.
1: Mind has nothing.
0: Manasuku vicharam ledu.
1: No anxiety.
0: Manasuku aanandamu ledu.
1: Nor bliss either.
0: Ivanni kudunu kevalamu bhramtulato koodinatuntivi.
1: These are only imaginations, illusion.
0: Itti manasthatvanni manavudu gurtinchukunnappude తన తత్వాన్ని తాను గుర్తించుకున్న వాడవుతాడు.
1: యు వన్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్ యు విల్ బి నోయింగ్ యువర్ ఓన్ ట్రూ సెల్ఫ్.
0: యావత్ ప్రపంచమంతా కూడాను ఒక గృహమే.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ ఎ హోమ్.
0: సర్వ మానవులు కూడాను ఒక కుటుంబమే.
1: ద హ్యూమానిటీ ఈజ్ వన్ ఫ్యామిలీ.
0: ఇందులో భిన్నత్వం అనేటువంటిది ఎక్కడా మనకు గోచరం కాదు.
1: యు డోంట్ ఫైండ్ ఎనీ ట్రేస్ ఆఫ్ మల్టిప్లిసిటీ దేర్.
0: మన తలపై ఉన్నటువంటి ఆకాశం ఒక్కటే.
1: There's only one space above your head.
0: మన పాదముల కింద ఉన్నటువంటి భూమి ఒక్కటే.
1: One earth below your feet.
0: మనం పీల్చుకునే గాలి ఒక్కటే.
1: The air is one the same.
0: త్రాగే నీరు ఒక్కటే.
1: And the same water we drink.
0: ఇటువంటి పరిస్థితి యందు భిన్నత్వం అనేటువంటి దాన్ని పెంచుకోవటం ఇది పెద్ద అజ్ఞానము.
1: In this underlying principle of unity, to develop the spirit of diversity, picture the mind, you'll be knowing your own true self.
0: యావత్ ప్రపంచమంతా కూడాను ఒక గృహమే.
1: The whole world is a home.
0: సర్వ మానవులు కూడాను ఒక కుటుంబమే.

0: గావించుకుంటాం.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ హ్యూమన్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద అండర్లైయింగ్ యూనిటీ ఇన్ దీస్ ఫైవ్ ఎలిమెంట్.
0: ఈనాడు మనం చేయవలసిన సాధన ఏమిటి?
1: వాట్ స్పిరిచువల్ పాత్ షుడ్ వి ఫాలో?
0: శరీరమును, మనస్సును, వాక్కును పరిశుద్ధము గావించుకోవాలి.
1: What we have got to do today is to purify our body, purity of the mind and also speech.
0: ఈ దేహమును ఏ విధంగా మనం పవిత్రం గావించుకోవాలి?
1: How to sanctify, make our body?
0: ఏ విధమైన మార్గములో పరిశుద్ధం గావించుకోవాలి?
1: In what way can we make it sacred?
0: ఏదో నీరు సోపుతో మనం మాత్రం ఈ దేహాన్ని పరిశుద్ధం గావించుకోవటం కాదు.
1: Not merely taking bath, washing it with water and soap.
0: ఇది కేవలము భౌతికమైన, ప్రాకృతమైన, లౌకికమైన మార్గం మాత్రమే.
1: This taking bath with water and soap is a physical worldly activity.
0: కానీ నివృత్తి మార్గమునందు దీని పరిశుద్ధత మరొక రీతిగా ఉంటున్నది.
1: But the purity in the inward trend is different altogether.
0: సత్సంకల్పము చేత,
1: with good thoughts,
0: సద్భావముల చేత,
1: good feelings,
0: సత్కర్మ చేత,
1: good actions,
0: సదాచారం చేత,
1: good practices,
0: దేహమును మనము పరిశుద్ధం గావించుకోవాలి.
1: We can purify our body.
0: ఇది ఏ నివృత్తి మార్గములో పరిశుద్ధము.
1: This amounts to purity in the inward part.
0: ఏ పని చేసినప్పటికీ పవిత్రమైనటువంటి భావంతో మనం చేయాలి.
1: You may do anything, but do it with sacred path.
0: ఈ శరీరమును పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: Let the body travel on the sacred path.
0: ఏది పరిశుద్ధం కాదనేటువంటి ఒక గుర్తు నీకు తెలుస్తుందో అప్పుడే దీని నుంచి మరల్చాలి.
1: When once you understand the path is impure, divert the path.
0: కనుకనే పరిశుద్ధమైనటువంటి కర్మల చేత ఈ కాయమును మనం పరిశుద్ధం చేసుకోవాలి.
1: By undertaking pure actions, you can make your body pure.
0: ఇంకా మనస్సు,
1: దెన్ ద మైండ్.
0: మనస్సును ఏ విధమైన మార్గంలో మనం పరిశుద్ధం చేయాలి?
1: ఇన్ వాట్ వే కెన్ యూ ప్యూరిఫై ద మైండ్?
0: చిత్తస్య శుద్ధయే కర్మ. ఈ కర్మ ద్వారా దేహం అయినప్పటికీ ఇంద్రియ నిగ్రహం చేత మనస్సును పరిశుద్ధం చేసుకోవాలి.
1: Though the actions are there intended for the body, by exercising the sense control, you can purify the mind.
0: ఈ దశేంద్రియములు కూడాను పవిత్ర మార్గములో మనం ప్రవేశపెట్టాలి.
1: Let us see that the 10 senses would travel in the sacred path.
0: ఎక్కడ అపవిత్రమున్నదో, ఎక్కడ అశుద్ధం ఉంటున్నదో, అలాంటి దీంతో మనం పరిశుద్ధం చేసుకోవటం వీలు కాదు.
1: Where there is unsacred thing, where is dirt and filth, it's not possible to be pure.
0: కన్నులు చాలా ప్రధానమైనటువంటిది.
1: Eyes are very important.
0: See no evil, see what is good.
1: See no evil, see what is good.
0: Hear no evil, hear what is good.
1: Hear no evil, hear what's good.
0: Talk no evil, talk what is good.
1: Talk no evil, talk what is good.
0: Think no evil, think what is good.
1: Think no evil, think what is good.
0: Do no evil, do what is good.
1: Do no evil, do what is good.
0: This is the way to God.
1: This is the way to God.
0: ఈ విధమైనటువంటి ఇంద్రియములను పరిశుద్ధం గావించుకోవాలంటే దీనికి పరిశుద్ధమైనటువంటి కర్మల్లో ప్రవేశపెట్టాలి ఇంద్రియాలను.
1: In order to make the senses sacred, we should make use of them in a sacred way.
0: కనుకనే ఇంద్రియ పరిశుద్ధమే నిజమైనటువంటి మనస్సు పరిశుద్ధము.
1: The purity of the senses is the purity of the entire body.
0: ఇంద్రియములకు మాస్టర్ మనస్సు.
1: Mind is the master of the senses.
0: కనుకనే ఈ మాస్టర్ మనం పరిశుద్ధం చేయాలంటే ఇంద్రియములు పరిశుద్ధంగా ఉంటుండాలి.
1: ఇఫ్ ద మాస్టర్ ద మైండ్ ఈస్ టు బి ప్యూర్, ద బాడీ హ్యాస్ గాట్ టు బి ప్యూర్.
0: ఇంకా వాక్కును ఏ విధంగా పరిశుద్ధం చేయాలి?
1: టాక్ హౌ ఈస్ టు బి సేక్రెడ్.
0: సత్యవాక్కు చేత పరిశుద్ధం చేయాలి.
1: బై స్పీకింగ్ ట్రూత్ యు కెన్.
0: ధర్మ కార్యముల చేత పరిశుద్ధం చేయాలి.
1: బై రైచువస్ యాక్షన్.
0: ప్రేమ తత్వము చేత పరిశుద్ధం చేయాలి.
1: బై ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ధర్మము, సత్యము, ప్రేమ, శాంతి, ఈ నాలుగు మార్గముల చేతనే మన వాక్కును పరిశుద్ధం చేసుకోవాలి.
1: Your talk can be made sacred by undertaking righteous activity, by speaking truth, experiencing love and peace.
0: మానవునికి శరీరం పుట్టిన తక్షణమే దాని వెంట వచ్చేటువంటిది అహం.
1: The moment body is born, the one that follows immediately is aham.
0: ఈ అహం అనేటువంటిది ఆత్మ స్వరూపము.
1: Aham is the form of atma.
0: ఆత్మకు పుట్టినటువంటిది ఈ యొక్క అహం.
1: Aham is born to this atma.
0: కనుకనే ఆత్మ నుంచి పుట్టినటువంటిది అహం.
1: సో ఆత్మా ఇస్ ద ఆరిజిన్ ఫర్ అహం.
0: కనుక అహం అనేటువంటిది ఆత్మకు కుమారుడు.
1: సో అహం ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
0: ఇంకా అహం నుంచి పుట్టినటువంటిది ఈ యొక్క మానవుని యొక్క మనస్సు.
1: ద మైండ్ ఇస్ బోర్న్ టు దిస్ అహం.
0: కనుక ఆత్మకు ఈ మనస్సు గ్రాండ్ సన్.
1: సో మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ దిస్ ఆత్మ.
0: ఈ మనసు నుంచి పుట్టినటువంటిదే వాక్కు.
1: అండ్ దిస్ టాక్ ఆర్ ది స్పీచ్
0: ఈ వాక్కు ఆత్మ గ్రేట్ గ్రాండ్ సన్.
1: సో దిస్

0: Talker, speech faculty is the great grandson of Atma.
1: Atma Kumarudu, Aham.
0: So Aham is the son
1: Aham
0: of Atma.
1: Kumarudu, Manasu.
0: Mind is the son of Aham.
1: Manasu Kumarudu, Vaku.
0: And the talk is the son of
1: Kabati
0: mind.
1: Ahamu,
0: Aham,
1: Atma,
0: Atma,
1: Manasu,
0: mind,
1: Vaku.
0: And ee
1: moodu kudina okka kutumbamto kudinatuntivi.
0: All the three belong to the same family.
1: కనుక మన వాక్ అనేటువంటిది దైవ కుటుంబంతో చేరిందనేటువంటి విశ్వాసాన్ని మనం దృఢపరచుకోవాలి.
0: We have to understand our talk or the speech faculty belongs to the divine family.
1: మన మనస్సు అనేటువంటిది భగవంతునికి గ్రాండ్ సన్ అనేటువంటి ఒక విశ్వాసాన్ని మనం విశ్వసించుకోవాలి.
0: We must have strong faith that the mind is the grandson of this Atma.
1: మన అహం నేను అనేటువంటి అహం అనేటువంటిది భగవంతుని యొక్క ప్రేమ పుత్రుడిగా మనం విశ్వసించాలి.
0: అహం ద ఐ ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ ద బౌన్ ఆఫ్ లవ్.
1: కనుక ఈ ఆత్మకు కుమారుడు, ఆత్మకు మనుమడు, మునిమనుమడు ఈ మనోవాక్కులు.
0: Therefore, the son, grandson and the great grandson of Atma.
1: ఈ విధమైన సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే మానవుని యొక్క ఇంద్రియములు, మానవుని యొక్క జీవితము, మానవుని యొక్క నడత పవిత్రమైన జీవితాన్ని గడుపుతుంది.
0: When once we understand this intimate relationship in this divine family, our senses, our mind would run accordingly in a sacred way. We find it very difficult to exercise sense control. Because of higher education today,
1: తెలివితేటలు పెరగటం చేత,
0: high intelligence,
1: విజ్ఞానం మరింత అభివృద్ధి కావటం చేత,
0: advanced science,
1: మానవుడు తన ఇంద్రియములకు పూర్తి వసుడైపోతున్నాడు.
0: Man has succumbed to senses.
1: మనసును ఏ విధంగా అరికట్టాలి అనేటువంటి విధి విధానాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నాడు.
0: He doesn't know the technology, technique to control the mind.
1: కనుకునే క్షణ క్షణమునకు మానవుడు భయభ్రాంతులతో జీవిస్తున్నాడు.
0: Therefore, the life sojourn is spent in fear momentum.
1: ఈ భయం ఎక్కడి నుంచి వస్తుంది?
0: Why fear? Where from?
1: దోషములు ఉండినప్పుడే భయం మనలో ప్రవేశిస్తుంది.
0: Where there is a mistake, there is fear.
1: దోషములే లేకుండా భయమునకు అవకాశమే లేదు.
0: When there are no mistakes, there is no chance for fear.
1: కనుక మన యొక్క రిలేషన్షిప్ అనేటువంటిది మనం మర్చిపోయినాము.
0: We have forgotten the relationship.
1: నా మనస్సు భగవంతుని యొక్క మనమడు అనేటువంటిది మనం మర్చిపోయినాము.
0: We have forgotten the fact that the mind is the grandson of God.
1: భగవంతుని యొక్క మునిమనముడు అనేటువంటిది మర్చిపోయినాము.
0: I have forgotten the fact that the talk is the great grandson of God.
1: నా అహము భగవంతుని యొక్క కుమారుడే అనేటువంటి సత్యాన్ని మర్చిపోయినాము.
0: I have forgotten the fact that I am the very son of God.
1: కనుకనే మనం ఈ విధమైనటువంటి పెడమార్గం పట్టడం చేతనే భయం అనేటువంటిది మనలో ఆవరించి ఆవించి అనేక రకమైనటువంటి దుఃఖములకు గురి చేస్తుంది.
0: బికాజ్ ఆఫ్ దిస్ రాంగ్ పాత్ ఇన్ విచ్ వి హావ్ బీన్ ట్రేడింగ్ వేర్ ఫియర్ స్ట్రికెన్ గ్రిప్డ్ ఇన్ యాంగ్జైటీ.
1: దీని దినమునకు పెరిగిపోయేటువంటి ఈ విజ్ఞానం చేత మానవత్వం పూర్తి కూడాను మాలిన్యమైపోతుండాలి.
0: As the science and technology is increasing day by day, the human value is lost.
1: కాబట్టికి మానవ జీవితం అనేటువంటి కృత్రిమ జీవితంగా జీవిస్తున్నాడు.
0: Human life has become artificial altogether.
1: అన్నింటి ఎందుకును ఆర్టిఫిషియల్ గానే ఉంటుండాలి.
0: There's artificial temperament.
1: తినే తిండి మొదలుకొని త్రాగే నీరు వరకు కూడా ఆర్టిఫిషియల్ గానే ఉంటుండాలి.
0: The food and the drink as well are artificial.
1: తిండి తీర్థమే ఏమిటి? ఈ పంచభూతములే కూడాను ఆర్టిఫిషియల్ పంచభూతంగా తయారవుతున్నాయి.
0: ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ బికమ్ ఆర్టిఫిషియల్ టుడే.
1: అంతా మాలిన్యమైపోతుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ పొల్యూటెడ్.
1: ఈ యొక్క పొల్యూట్ అయినటువంటి వల్ల మనస్సు కూడా చాలా పొల్యూట్ అయిపోతుంది.
0: యాజ్ ఆల్ ఆర్ పొల్యూటెడ్ మైండ్ ఈజ్ ఆల్సో పొల్యూటెడ్.
1: మానవ జీవితమే ఒక మాలిన్యం అయిపోతుంది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ పొల్యూటెడ్.
1: మనమేమో సైన్స్ పెరిగిపోతుండాలి, దీనివల్ల మనం ఎంతో టెక్నాలజీ మనం పెంచుకుంటున్నాము అని భావిస్తున్నాము.
0: వీ కన్సిడర్ సైన్స్ ఈజ్ ప్రోగ్రెసింగ్, టెక్నాలజీ ఇస్ అడ్వాన్సింగ్.
1: కానీ సైన్స్ ఎంత పెరిగిపోతుండదో సెన్స్ అంత తరిగిపోతుండాలి.
0: విత్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ సెన్సెస్ ఆర్ ఆన్ ది డిక్లైన్.
1: కనుక మనం సైన్స్ పెరిగిందని మనం భావించుకుంటూ ఆనందిస్తున్నాం, కానీ మన మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వం ఎంత తరిగిపోతుంది అనేటువంటిది ఎవరు గుర్తించుకోలేకపోతున్నారు.
0: వీఆర్ హ్యాపీ విత్ ద ప్రోగ్రెస్ ఇన్ అడ్వాన్స్మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బట్ వీ హావ్ ఫర్గాటెన్ ద డివినిటీ లేటెంట్ ఇమ్మనెంట్.
1: మానవ జీవితమే ఒక కృత్రిమమైన జీవితంగా జరుగుతుండాలి.
0: హ్యూమన్ లైఫ్ హస్ బికమ్ ఆర్టిఫిషియల్.
1: ఏ విధమైనటువంటి యొక్క చింతలు కానీ, ఏ విధమైనటువంటి యొక్క భావం కానీ, ఏ విధమైనటువంటి అటాచ్మెంట్ కానీ పరిపూర్ణమైన ప్రేమతో కూడి ఉండలేదు.
0: నో థాట్, నో ఫీలింగ్, నో రిలేషన్షిప్ హాస్ గాట్ ద ట్రేస్ ఆఫ్ లవ్ అటాచ్డ్ టు.
1: ఒక్కొక్క పర్యాయం పిల్లల్ని చూస్తుంటే, తల్లి బిడ్డలు మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే, ఇది తల్లి కొడుక అనేటువంటి ఆశ్చర్యం వేస్తుంది.
0: Nowadays, when a mother and son talk to each other, we are surprised. Is she the mother
1: or the boy or the son?
0: It appears as though he is talking to artificial mother. It doesn't appear that he is talking to his mother.
1: ఈ విధమైన జీవితాన్ని గడుపుతున్నారు ఈనాటి విద్యార్థులు విద్యార్థినీయులు.
0: Students, boys and girls are leading an artificial life.
1: ఇన్ని నిగ్రహం అనేటువంటిది వారి అందు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: There is no trace of sense control whatsoever.
1: పశువులకైనా ఒక విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహానికి ప్రయత్నం చేస్తున్నాయి, కానీ మానవుడు ఏమాత్రం కూడా ప్రయత్నం చేయటం లేదు.
0: Animals have got a sense control to a certain extent, not men and women.
1: ఈ మృగానికైనా కూడా ఒక సీజన్ రీజన్ ఉండాలి.
0: Animals have reason and season.
1: కానీ ఈనాటి ఆధునికమైనటువంటి ఒక విద్యార్థులు కానీ విద్యార్థినీలు కానీ నో సీజన్ నో రీజన్.
0: The modern boys and girls, youth, have no reason and season.
1: కారణం ఏమిటి?
0: Why?
1: కేవలం ఈ చదువు సంధ్యలు అభివృద్ధి కావటమే దీనికి మూల కారణం.
0: The reason is the advancing education.
1: చదువులు అభివృద్ధి కాకూడదని నేను ఆశించటం లేదు.
0: భగవాన్ నెవర్ సేస్ దట్ దేర్ షుడ్ బి హైయర్ ఎడ్యుకేషన్
1: పెట్టాను.
0: భగవాన్ ఇస్టాబ్లిష్
1: ఆ చదువుతో పాటు సంస్కారాన్ని కూడా పెంచుకోవాలి.
0: అలాంగ్ విత్ ది ఎడ్యుకేషన్ ఇస్ యువర్ కల్చర్.
1: చదువులు చదువులు చదువులు ఏమిటి ఈ చదువులు?
0: We speak of education alone.
1: కేవలం ఈ గ్రంథపై చేయమే చదువులా?
0: Is it textual information?
1: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
0: Do you call the one educated if he knows how to read and write?
1: కాలేజీలో డిగ్రీలను పొంద విద్యావంతుడగునా?
0: By acquiring college degrees, can you call him educated?
1: సద్భావము సద్గ్రంథము లేని విద్య విద్యగునా?
0: Without good feeling and sentiments, can you call it education?
1: బ్రతుకుటకే విద్య అన్న పశుపక్షులు బ్రతుకులేదే.
0: If the education is for a living, don't you find the birds and animals living?
1: కనుక మనం జీవించడానికి కోసం చదవటం కాదు.
0: సో వీ నీడ్ నాట్ స్టడీ మియర్లీ
1: జీవిత పరమావధిని తెలుసుకునే నిమిత్తమే మనం చదవాలి.
0: వీ షుడ్ స్టడీ టు నో ద పర్పస్ ఆఫ్ లైఫ్.
1: కనుక ఈ పరమావధి యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే ఈ మానవత్వం సార్థకం అవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ అవర్ హ్యూమన్ లైఫ్ పర్పస్ ఇస్ రియలైజ్డ్ ఇఫ్ యూ లీడ్ ద లైఫ్ ఇన్ నోయింగ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్.
1: కేవలం ఇది బుకిష్ నాలెడ్జీ.
0: The rest is bookish and superficial knowledge.
1: కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లో మనం ప్రయాణం చేయాలి.
0: We should travel along the path of practical knowledge.
1: ఇదియే మనకు నిజమైన మార్గము.
0: This is the true path.
1: దీనికి సరైనటువంటి తత్వము హృదయ పరిశీలన కావాలి.
0: We have to inquire within our heart.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: స్వామి యొక్క ఎగ్జాంపుల్ మీకు కొంతవరకు అర్థం కావాలి.
0: You have to know Bhagavan from Bhagavan himself.
1: నేను ఒక పర్యాయము నీవు నావాడు అని అన్న తర్వాత ఇంకా ఆ మాట ఏనాటి కూడా తప్పదు.
0: When once Bhagavan says you are mine, he will never go back.
1: వాడు నన్ను విరోధి అయినప్పటికీ నాకు విరోధి అయినప్పటికీ నేను వారిని మనవను.
0: He may reverse the gear, but Bhagavan still owns you.
1: నేనంటే వాడు ద్వేషపడవచ్చును, కానీ అతనంటే నాకు ద్వేషం లేదు.
0: He may develop hatred, but Bhagavan continues to love
1: you. ఎవరు నాకు ద్వేషులనేటువంటి వారే జగత్తులో కానరారు.
0: In this world, Bhagavan does not hate anybody.
1: ఎవరు నాకు అయిష్టమైనటువంటి వారే లేరు.
0: There's nothing like disliking anybody.
1: కనుక నేను ఇచ్చినటువంటి ప్రామిస్ నేను చక్కగా జరుపుకుంటుంటాను.
0: He will uphold the promise that he has made.
1: నా నడక ముందుకే కానీ వెనుకని వేయదు.
0: Bhagavan proceeds forward, never backward.
1: వాళ్ళని రక్షించే నిమిత్తమే నేను ఎప్పుడు ముందు వస్తుంటాను.
0: భగవాన్ రన్స్ ఫార్వర్డ్ టు ప్రొటెక్ట్ యూ.
1: ఎలాంటి పరిస్థితులు ఏందని కూడా నేను వెనుకంచి వేయను.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హి విల్ నెవర్ రిట్రీట్ గో.
1: అయితే ఇలాంటి పరిస్థితి ఎందుకు కూడాను స్వామి వాడు నేను అనుకున్నప్పటికీ అలాంటి వారు అనేక కష్టములకు నష్టములకు గురి అవుతుంటారు.
0: దో యు బిలాంగ్ టు స్వామి యట్ యు ఫేస్ సర్టన్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్.
1: తనవాడైనప్పుడు వారికి ఈ కష్టములు ఎందుకు కలగాలి?
0: When once we belong to him, why should we have
1: వారి ఈ బాధలకు ఎందుకు గురి కావాలి?
0: Why should we suffer?
1: వారు ఎందుకు ఈ దుఃఖంలో మునిగిపోవాలి?
0: Why grief should
1: అని కొంతమంది ప్రశ్నించవచ్చును.
0: Some may question.
1: ఇది నాది కాదు దోషం.
0: Nothing wrong with Swami.
1: నేను ఇచ్చినటువంటి ప్రామిస్ నేను చక్కగా జరుపుతుంటున్నాను, చక్కగా నిర్వర్తిస్తున్నాను.
0: Swami will keep up to the promise.
1: అయితే
0: however
1: ఈ బాధలు కలగడానికి కారణం ఏమిటి?
0: వై సఫరింగ్స్?
1: తానిచ్చినటువంటి ప్రామిసులు తప్పిపోవటమే ఈ బాధలకు మూల కారణము.
0: బికాస్ వీ మిస్ అవర్ ఓన్ ప్రామిస్ గివెన్ టు హిమ్ వీ సఫర్.
1: తన వాగ్దానాన్ని తాను తప్పిపోవటం వల్ల.
0: బికాస్ వీ డోంట్ గో బై ద ప్రామిస్.
1: తన పవిత్రత తాను మార్చుకోవటం చేత.
0: వీ లూజ్ అవర్ సాంక్టిటీ.
1: తన అపవిత్రత తాను అభివృద్ధి పరచుకోవటం చేత.
0: అండ్ వీ ప్రొసీడ్ ఇన్ అన్సెక్యులర్ వే.
1: దుఃఖములకు దుఃఖములకు గురి అవుతున్నాడు.
0: సో వీ సఫర్, వీ గ్రీవ్.
1: అంతేకాని స్వామి ఇచ్చినటువంటి వాగ్దానం ఏనాటికి కష్టములు అందించదు.
0: స్వామిస్ ప్రామిస్ విల్ నెవర్ మేక్ యూ సఫర్, విల్ నెవర్ పుట్ యూ ఇన్ డిఫికల్టీస్.
1: కడపటి వరకు కూడా నేను వెంటనే జంటనే ఇంటనే కంటే ఉంటుంటాను.
0: టిల్ ద లాస్ట్ మోమెంట్ స్వామి విల్ బి విత్ యు, అరౌండ్ యు, ఇన్ యు, ఆఫ్టర్ యు.
1: ఇలాంటి సత్యాన్ని అనేక మంది గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: మెనీ ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో దిస్ ట్రూత్.
1: వారి కష్టములకు నష్టములకు దుఃఖములకు మూల కారణం ఏమిటి అనేటువంటి దాన్ని వారు విచారించడం లేదు.
0: దే డోంట్ బాదర్ టు నో ద రీజన్ ఫర్ దట్ సఫరింగ్, లాసెస్ అండ్ డిఫికల్టీస్.
1: హృదయ మార్పులే దీనికి మూల కారణము.
0: ది చేంజ్ ఇన్ దేర్ హార్ట్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: వారి మనోచంచలమైతే దీనికి మూల కారణము.
0: వేవరింగ్ మైండ్ ఇస్ ద కాజ్.
1: వారి కృతజ్ఞత లేకుండా మర్చిపోవటమే దీనికి మూల కారణము.
0: దేర్ ఇన్ గ్రాటిట్యూడ్ ఇస్ ద కాజ్.
1: తల్లి కంటే మీకు దైవమే దగ్గర.
0: God is nearer than your father.
1: తల్లి కంటే అభివృద్ధిగా ఎంతో ప్రేమతో నేను చూసుకున్నప్పటికీ ఆ దేనిని కృతజ్ఞతను వారు చూపలేకపోతున్నారు.
0: Though God is more intimate than your mother, you are not grateful to him.
1: నేను ఆ కృతజ్ఞత కోసం కూడా నేను కాచుకోవటం లేదు.
0: Bhagavan doesn't look forward for your gratitude.
1: కానీ నా డ్యూటీ నేను చేసినప్పుడు నీ డ్యూటీ నువ్వు చేయాలి.
0: When Bhagavan does his duty, we have to discharge our duty.
1: నీ స్థాయి నుంచి నీవు నీ యొక్క డ్యూటీని కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: You have to discharge your duty from your level.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి యొక్క దోషములు ఇలాంటివి ఎన్నో మనకు తెలియకుండా కనిపిస్తుంటాయి.
0: There are many mistakes in our human life, though we don't know.
1: కానీ ఈ దోషములు తనవి అనేటువంటి దాన్ని విశ్వసించుకోకుండా
0: without considering that our mistakes
1: దైవం చేతనే మాకు ఈ దుఃఖములు జరుగుతున్నాయని భావిస్తుంటారు.
0: And we blame God for all the suffering.
1: దైవం ఇన్ని విధమైనటువంటి వాగ్దానాలు చేసుకోవడను ఎందుకు దీన్ని తప్పిపోతున్నాడని భావిస్తారు.
0: And we blame God. God made many promises. How is it that
1: దైవం ఏనాటికి నీ తన ప్రామిస్ మార్చడు?
0: God will never go back the promise.
1: తన వాక్కును ఏనాటికి వెనుకకు తీసుకోడు.
0: And he will not take back the promise, the given or the word given.
1: ఏనాటికైనా కూడా సంరక్షించుకుంటూ వెంటనే జంటనే ఇంటనే కంటూ ఉంటుంటాడు.
0: Under all circumstances, at every place, he protects. He is the savior.
1: కానీ ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: ది హ్యూమానిటీ ఇస్ నాట్ నోయింగ్ దిస్ ట్రూత్.
1: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాప్తమైనటువంటి యొక్క చింతల్లో మునిగి
0: డ్రౌన్డ్ ఇన్ ద వరల్డ్లీ ఫిజికల్ ప్రాబ్లమ్స్
1: తద్వారా దైవం పైన ఈ యొక్క నెపములంతా పన్నుతుంటాడు.
0: దేర్ ఆఫ్టర్ వి బిగిన్ టు బ్లేమ్ గాడ్.
1: దైవం ఏనాటికి ఎవరికి కూడా ఏ కష్టములు ఏ దుష్కములు అందించడు.
0: గాడ్ విల్ నెవర్ మేక్ యూ సఫర్. హి విల్ నెవర్ అలవ్ యూ టు ఫేస్ ప్రాబ్లమ్స్.
1: ఫలితమే నీకు ఈ దుఃఖాన్ని అందిస్తుంటుంది.
0: దే ఆర్ ఓన్లీ ది రియాక్షన్స్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్స్.
1: చర్యల యొక్క ఫలితమే ఈ యొక్క దుఃఖాన్ని అందిస్తుండాలి.
0: దట్స్ బికాజ్ యు వర్ థింకింగ్.
1: నీ నడతల యొక్క ఫలితమే ఈ యొక్క దుఃఖాన్ని అందిస్తుంది.
0: దట్ ఇస్ ది రిజల్ట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ యువర్ బిహేవియర్.
1: కానీ అది ఎప్పుడు వస్తుందో ఏమొస్తుందో ఏనాటికి వస్తుందో తెలియదు.
0: When you are going to suffer,
1: what way? కర్మకుడను ఒక విధమైనటువంటి ప్రతిఫలం ఉంటుండాలి.
0: Every action is bound to have reaction.
1: ఇది అప్పటికప్పటికే జరగవచ్చును.
0: It may be immediate.
1: కొన్ని గంటలలో జరగవచ్చును.
0: After a few hours.
1: కొన్ని దినములలో జరగవచ్చును.
0: Few days.
1: కొన్ని నెలల్లో జరగవచ్చును.
0: Few months.
1: కొన్ని జన్మల్లో జరగవచ్చును.
0: Or a couple of lives.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: A small example.
1: నీ వేదో పెన్సిల్ జీవురుకుంటుంటే బ్లేడ్ చేయి కోసుకుంటుంది.
0: When you are just chopping off your pencil, you cut your finger.
1: కానీ ఆ కర్మ జరిగిన తక్షణమే రక్తం బయట వేస్తుంది.
0: ఇమ్మీడియట్లీ యాజ్ ద బ్లేడ్ కట్స్ యువర్ ఫింగర్ యు ఫీల్ ద బ్లీడింగ్.
1: తెలుస్తుంది.
0: ద బ్లీడింగ్ స్టార్ట్స్ ఇమ్మీడియట్లీ దెన్ అండ్ దేర్ ఇట్సెల్ఫ్.
1: నీవు ఎక్కడైనా మెట్లు ఎక్కుతుంటావు.
0: యు క్లైమ్ అప్ ద స్టేర్ కేస్.
1: కాలు జారుతుంది. జారి కింద పడితే తక్షణమే కాలు విరుగుతుంది.
0: యు స్లిప్ అండ్ గెట్ యువర్ లెగ్ బ్రోకెన్.
1: నిన్న జారటము ఈ పొద్దు విరగటం అనేటువంటిది జరగదు.
0: అండ్ యూ డోంట్ స్లిప్ యెస్టర్డే.
1: జారి పడినప్పుడే కాలు విరుగుతుంది.
0: యాజ్ యు స్లిప్ and your leg breaks there.
1: ఇంకొక కర్మ లోపల ఒక విత్తనం నీవు నాటినావు.
0: Another action, you sow the seed.
1: ఆ విత్తనం నాటిన తక్షణమే చెట్టు కాదు వృక్షం కాదు.
0: The moment you sow the seed, it doesn't germinate immediately.
1: కానీ మూడు నాలుగు దినములకు అది మొక్కలుగా బయలుదేరుతుంది.
0: It takes 3 or 4 days to grow into sapling.
1: నీవు భోంచేశావు పొద్దున.
0: You have eaten this
1: morning. కానీ భోంచేసిన తక్షణమే జీర్ణం కాదు.
0: It won't be digested forthwith.
1: 2 hours time తీసుకుంటుంది.
0: It is 2 hours time for digestion.
1: ఇంకా కొన్ని కొన్ని కర్మలు ఏ విధంగా ఉంటుంటాయి?
0: Certain other actions, how
1: మొక్కలు అయిన తక్షణమే ఫలము రాదు.
0: The moment it grows into plant, you don't get tree.
1: అది వృక్షం కావడానికి 10 సంవత్సరాలు తీసుకుంటుంది.
0: For the tree to develop, it takes 10 years.
1: 10 సంవత్సరాలు అయిన తర్వాతనే ఆ ఫలం మనకు లభ్యమవుతుంది.
0: It starts yielding fruit after 10 years of period of time.
1: కనుక ఈ జన్మంలోనే కాకుండా మరొక జన్మంలో కూడాను ఈ యొక్క ఫలితం కూడా మనకు వెంటాడుతుంటది.
0: You may face the reaction this life or next life.
1: మంచి కాని చెడ్డ కాని కర్మ ఫలమే తప్పింది కాదు.
0: Good or bad, there is bound to be reaction.
1: అయితే అలాంటి తప్పింది కానప్పుడు దైవాన్ని ఎందుకు మనం చింతించాలి?
0: When the consequences are inescapable, why should we pray to God?
1: దైవాన్ని చింతించడం ఈ బాధల నివారణ కోసం కాదు.
0: Not for the solution or a cure.
1: నీకు మనశ్శాంతి కోసం దైవాన్ని ప్రార్థించు.
0: You have to pray to God for mental peace.
1: ఆ శాంతి నీకు లభ్యం కావాలంటే ఈ కష్టములు దూరం అయిపోతాయి.
0: In order to have that peace, you should be away from the problems.
1: నీ కర్మలు ఆచరించినప్పటికీ ఆ కర్మల కూడా నిన్ను తప్పించి వేస్తాయి.
0: Even if you perform certain action, you'll be free from the result.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఒక మెడిసిన్ బాటిల్ ఉంటుండాలి.
0: You have got the medicine bottle.
1: ఈ మెడిసిన్ బాటిల్ లోపల మాత్రలంతా ఉన్నాయి.
0: You have the tablets there.
1: అది 97వ సంవత్సరంకు ఎక్స్పైర్ అయిపోయింది.
0: డేట్ ఆఫ్ ఎక్స్పైరీ 1997.
1: కానీ 98 ఇప్పుడు ఎండ్ అవుతా ఉంటుండాలి.
0: నౌ 98 ఈస్ కమింగ్ టు కంక్లూజన్.
1: ఆ బాటిల్ ఆ మందు ఉంటుండాలి.
0: దేర్ ఆర్ టాబ్లెట్స్ ఇన్ సైడ్.
1: కానీ అప్పుడు ఆ మందుకు ఏ విధమైనటువంటి పవర్ ఉండదు.
0: బట్ ద టాబ్లెట్స్ ఆర్ పవర్లెస్ బికాస్ ఆఫ్ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ పాస్ట్. They are tablets.
1: కానీ ఎక్స్పైర్ అయిపోయింది.
0: But the date of expiry over.
1: అదే రీతిగానే
0: నీలో
1: కర్మ అనేటువంటిది ఉంది.
0: There is action reaction.
1: కానీ దైవానుగ్రహంలో అది ఎక్స్పైర్ అయిపోతుంది.
0: Because of God's grace, date of expiry comes to a close.
1: కనుకనే ఆ ఎక్స్పైర్ కావడానికి నీ ప్రార్థన అవసరము.
0: Yes, for the date of expiry, your prayer is needed.
1: ఆ కష్టం నిన్ను అనుభవించకుండా చేయడానికి ఈ ఎక్స్పైర్ కావాలి.
0: In order to see that you will not pass through the problems, you have got to pray. By taking divine activity, you will be helped.
1: కనుక ఆ ప్రార్థన కూడాను హృదయపూర్వకంగా మనం చేయాలి.
0: You have to pray wholeheartedly.
1: నీ హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క స్థానము.
0: హృదయ ఇస్ ద సీట్ ఆఫ్ అవర్ లార్డ్.
1: కాబట్టి నీ హృదయం నందున్నటువంటి యొక్క భగవంతుని స్మరించు.
0: థింక్ ఆఫ్ గాడ్ హూ ఇస్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్.
1: ఎక్కడో నీవు బయట తట్టిపోయి నీ ఆనందాన్ని అనుభవించాలంటే వీలు కాదు.
0: యూ కెనాట్ ఎక్స్పెక్ట్ హ్యాపీనెస్ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్.
1: నీ ఆనందం అవుట్ సైడ్ లేదు.
0: ద బ్లెస్ ఇస్ నాట్ అవుట్
1: సైడ్. పదార్థంలో లేదు.
0: నాట్ ఇన్ ద మెటీరియల్.
1: ప్రపంచంలో లేదు.
0: నాట్ ఇన్ ద వరల్డ్.
1: కర్మలలో లేదు.
0: నాట్ ఇన్ యాక్షన్.
1: ఇంకే విధమైనటువంటి యొక్క వస్తువుల్లో లేదు.
0: ఇన్ నో సార్ట్ ఆఫ్ ద మెటీరియల్.
1: నీ ఆనందం నీయందే ఉంటున్నది.
0: యువర్ హ్యాపీనెస్ ఇస్ విదిన్ యూ.
1: ఇది బయట చిక్కేటువంటిది కాదు.
0: యూ కాంట్ గెట్ ఇట్ అవుట్ సైడ్.
1: వెతికితే లభించేటువంటిది కాదు.
0: యూ కాంట్ సర్చ్ ఫర్ ఇట్.
1: వెతకవలసింది లోపల వెతకాలి.
0: యూ హావ్ టు సర్చ్ విదిన్.
1: నీ యొక్క దీని హృదయం నందే నీ వెతికినప్పుడు నీ ఆనందం నీకు లభ్యమవుతుంది.
0: వెన్ యూ సర్చ్ విదిన్ యువర్ హార్ట్ యూ ఫైండ్ ద బ్లిస్ ఓవర్ దేర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మన కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు భగవంతుని నెపంగా తీసుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ బ్లేమ్ గాడ్ ఫర్ అవర్ డిఫికల్టీస్, ఫర్ అవర్ ప్రాబ్లమ్స్, ఫర్ అవర్ వరీస్.
1: ఎలాంటి పరిస్థితి ఏందే ఇప్పుడు భగవంతుని ప్రార్థించడం అనేటువంటి మన కర్తవ్యం.
0: కమ్ వాట్ సో యర్,
1: ఎంతవరకు నేను జీవుడు తాను దేవుడు అనేటువంటి భేదం ఉండినంత వరకు ప్రార్థించాలి.
0: సో లాంగ్ దిస్ ఇండివిజువల్ సపరేట్నెస్ ఫ్రమ్ ద డివైన్ యూ హావ్ టు కంటిన్యూ టు ప్రే.
1: నేనే అతడు అతడే నేను అనేటువంటి ఏకత్వం వచ్చినప్పటికి ప్రార్థించాలి.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ గాడ్, వెల్ యూ నీడ్ నాట్ ప్రే ఫర్దర్.
1: కారణం ఎట్లా?
0: హౌ?
1: మనం లోపల పంపవలసినటువంటిది ఒకటి.
0: వాట్ యూ హ్యావ్ టు సెండ్ ఇన్ ఇస్ వన్.
1: బయట పంపవలసినటువంటిది మరొకటి.
0: వాట్ యూ హ్యావ్ టు సెండ్ అవుట్ ఇస్ అనదర్.
1: దేన్ని బయట పంపాలి, దేన్ని లోపల చేర్చుకోవాలి.
0: వాట్ ఇస్ టు బి సెంట్ అవుట్, వాట్ ఇస్ టు బి సెండ్ ఇన్.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాము.
0: వి ఆర్ నాట్ ఏబుల్ టు నో దిస్ ట్రూత్.
1: మన శ్వాస యందే ఈ యొక్క సత్యాన్ని మనకు బోధిస్తుంటుండాలి.
0: దిస్ ట్రూత్ ఈస్ టాట్ ఇన్ అవర్ బ్రీతింగ్ ప్రాసెస్.
1: చూడండి, సో హమ్, సో హమ్, హమ్ అనేటువంటిది బయటకు వదులుతున్నాము.
0: హమ్ ఇస్ సెంట్ అవుట్, ఎక్సేల్డ్.
1: సో లోపల తీసుకుంటున్నాము.
0: సో ఇస్ ఇన్హేల్డ్, ఎక్సెప్ట్.
1: ఈ విధంగా ఒక దినమునకు ఎన్ని పర్యాయం తీసుకుంటున్నాం, ఎన్ని పర్యాయం వదులుతున్నాము?
0: హౌ మెనీ టైమ్స్ వీ రెస్పైర్ బ్రీదింగ్?
1: 21,600 పర్యాయం మనం తీసుకుంటున్నాం, విడుస్తున్నాం 24 గంటలకు.
0: బ్రీతింగ్ ప్రాసెస్ గోస్ ఆన్ ఫర్ 21,600 టైమ్స్ పర్ డే.
1: కానీ ఎవరిని లోపల తీసుకుంటున్నాము? తీసుకుంటున్నాము.
0: యు ఆర్ యాక్సెప్టింగ్.
1: సో అదే దైవత్వం, దైవత్వాన్ని లోపల తీసుకోవాలి.
0: యు ఆర్ రిసీవింగ్. సో ద డివినిటీ.
1: హమ్, అదే అహంకారాన్ని బయట పంపాలి.
0: హమ్, ఈగో ఇస్ సెంట్ అవుట్.
1: ఈ అహంకారాన్ని బయట పంపాలి, దైవత్వాన్ని లోపల తీసుకోవాలి.
0: ఈగో మస్ట్ బి సెంట్ అవుట్ ఇన్ ద డివినిటీ.
1: ఇది మన జీవితం యొక్క ప్రధానమైనటువంటి సూత్రము. ఇది ప్రధానమైనటువంటి నేత్రము. ఇది ప్రధానమైనటువంటి యొక్క మార్గము.
0: దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్. దిస్ ది ఐ ఆఫ్ లైఫ్. దిస్ ద పాత్ ఆఫ్ లైఫ్.
1: మనం తీసుకోవాల్సింది భగవత్ యొక్క దీన్ని.
0: వీ హావ్ టు యాక్సెప్ట్ ది డివినిటీ.
1: అది మన యొక్క ప్రాణతత్వము.
0: దట్ ఇస్ ద వెరీ లైఫ్ ప్రిన్సిపల్.
1: ఇది ఒక విధమైనటువంటి యొక్క జీవిత ప్రసాదము.
0: అండ్ దిస్ ది గిఫ్ట్ ఆఫ్ లైఫ్.
1: ఈ జీవితం అనేటువంటి శ్వాసను మనం లోపల పుచ్చుకోవాలి.
0: వీ హావ్ టు లెర్న్ ది లెసన్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్.
1: ఈ యొక్క ఆక్సిజన్ బయట పంపాలి.
0: And then we, as we take in the oxygen, give out the carbon dioxide.
1: కానీ లోపల ఉన్నటువంటి దాన్ని మనం బయట తీసుకోవాలి.
0: And that what is present inside must be given out, released out.
1: కనుక మనం తీసుకోవాల్సినటువంటిది ఏమిటి, వదలవలసింది ఏమిటి?
0: What is to be taken on, taken in, what is to be left out?
1: ఈ ఆక్సిజన్ అనేటువంటిది లోపల మనం పంపాలి.
0: Oxygen must be taken in.
1: కార్బన్ డయాక్సైడ్ బయట పంపాలి.
0: Carbon dioxide must be exhaled, given out.
1: అది ఏ మనకు రాక్షసి.
0: And that's the main thing.
1: అది ఏ మనకు అహంకారము.
0: That's ego.
1: అది ఏ మనకు చెడ్డ గుణము.
0: That's bad quality.
1: ఆ చెడ్డ గుణములంతా బయట పంపాలి.
0: The bad qualities must be driven out.
1: ఈ ప్రాణవాయువును లోపల తీసుకోవాలి.
0: Oxygen, life must be taken in.
1: అది ఏ దైవత్వము.
0: That is divinity.
1: దైవత్వం అనగా ఏంటి? అదే ప్రాణవాయువు.
0: Divinity is oxygen, ప్రాణవాయువు.
1: కనుక నీ ప్రాణమునే దైవంగా భావిస్తున్నారు.
0: Life is God.
1: ప్రాణోపాసనాన్ని కూడా దేవాలయంలో చేస్తుంటారు.
0: And people worship this life principle in temples.
1: లైఫ్ ప్రిన్సిపల్ అనేటువంటిది మనం లోపల పెట్టుకోవాలి.
0: And we should have this life principle
1: within. ఈనాడు అట్టు మనం చేయటం లేదు.
0: We are not acting so today.
1: దేన్ని వదులుతున్నాము, దేన్ని తీసుకుంటున్నాము అని విచారణమే చేయటం లేదు.
0: We don't bother to know what we receive and what we reject.
1: కానీ ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ బయటనే వదలకపోతే నీ యొక్క ఆరోగ్యమే పాడైపోతుంది.
0: ఇఫ్ యూ డూ నాట్ బ్రీద్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్ యువర్ హెల్త్ విల్ బి స్పాయిల్డ్.
1: నీ ఆక్సిజన్ లోపల తీసుకోకుండా పోతే నీ ప్రాణానికే ప్రమాదం అవుతుంది.
0: ఇఫ్ యూ డోంట్ బ్రీద్ ఇన్ ఆక్సిజన్ యువర్ లైఫ్ విల్ బి పుట్ టు డేంజర్.
1: కనుక దైవత్వాన్ని మనం లోపల తీసుకోవాలి.
0: సో యూ హావ్ ఇన్హేల్ ద డివినిటీ రిసీవ్.
1: రాక్షసత్వాన్ని బయట పంపాలి.
0: డెమోనిక్ క్వాలిటీ మస్ట్ బి ఎక్సైల్డ్.
1: ఈ విధమైన నిత్య జీవితంలో మనం కర్తవ్యాన్ని ఆచరించడం లోపల కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి.
0: వైల్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీ దేర్ ఆర్ సర్టన్ మిస్టేక్స్ దట్ వి కమిట్.
1: ఈ తెలియని పొరపాటు చేత జరుగుతూ ఉంటున్నాయి.
0: బికాస్ సమ్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ డన్ అన్నోయింగ్లీ.
1: మనము మనసును ఏ విధంగా పరిశుద్ధం చేయాలనేటువంటిది గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: వి ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో హౌ టు ప్యూరిఫై ద మైండ్.
1: ఎంతవరకు మనం పరిశుద్ధం చేయాలనేటువంటిది కూడా గుర్తించడానికి ప్రయత్నం చేయడం లేదు.
0: వి ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు నో హౌ టు ప్యూరిఫై అవర్ టాక్.
1: దేహాన్ని మాత్రం చక్కగా పవిత్రం చేసుకుంటున్నాము.
0: వి ఓన్లీ కీప్ అవర్ బాడీ.
1: అది కూడా ప్రాకృతమైనటువంటి యొక్క పరిస్థితియే.
0: దట్ ప్యూరిటీ ఇస్ ఓన్లీ ఎక్స్టర్నల్.
1: ఇది ఆధ్యాత్మికమైనటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ స్పిరిచువల్. ఏదా
1: ఇది నివృత్తి యొక్క మార్గం కాదు.
0: ఇట్స్ నాట్ ఇన్వర్డ్ పాత్.
1: ప్రవృత్తి యొక్క మార్గం.
0: ఇట్స్ ఓన్లీ ఎక్స్టర్నల్ పాత్.
1: ఈ ప్రవృత్తి మార్గం లోపల మనం కొంతవరకు ప్రవేశిస్తున్నాము.
0: వీఆర్ జస్ట్ డూయింగ్ ఇట్ ది ఎక్స్టర్నల్ యాక్టివిటీ.
1: ఈ ప్రవృత్తి నివృత్తిగా మనం తెలుసుకుంటున్నాము.
0: దిస్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ ఇస్ టేకింగ్ ది రియాలిటీ.
1: రాంగ్ ఇంప్రెషన్.
0: దిస్ ఇస్ ద రాంగ్ ఇంప్రెషన్.
1: ఈ మనం తప్పు పొరపాటు పని చేస్తున్నాం మనం.
0: దిస్ ఇస్ ఎ మిస్టేక్ ఇన్ వ్యూ.
1: ఏది చెడ్డదో దాన్ని మంచిది అనుకుంటున్నాము.
0: వాట్ ఈస్ బ్యాడ్ వీ టేక్ ఇట్ గుడ్.
1: ఏది మంచిదో దాన్ని చెడ్డదిగా భావిస్తున్నాము.
0: గుడ్ ఈస్ వ్యూడ్ యాస్ బ్యాడ్.
1: ఈనాడు మనం మంచిది ఏదో గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు నో వాట్స్ గుడ్.
1: పరోపకార సంబంధమైనటువంటి పనులన్నీ మంచిదిగా భావించాలి.
0: ఆల్ సర్వీస్ రెండర్ టు అదర్స్.
1: లోకక్షేమానికి సంబంధించినంత కూడా మంచిదిగా విశ్వసించాలి.
0: దట్ ఈస్ డన్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హ్యుమానిటీ ఇస్ గుడ్.
1: ఈనాడు సమాజం బాగుంటున్నప్పుడే నీవు కూడా నువ్వు బాగుండగలవు.
0: వెన్ సొసైటీ ఇస్ గుడ్ యూ విల్ బి గుడ్ ఇన్ టర్న్.
1: నీవు ఎక్కడి వాడు సమాజంలో ఒక వ్యక్తి.
0: యు ఆర్ ఎన్ ఇండివిజువల్ ఇన్ సొసైటీ.
1: సమాజంలో ఉండేటువంటి ఒక వ్యక్తిత్వము సమాజ క్షేమం పైన ఆధారపడి ఉంటుండాలి.
0: ది వెల్ బీయింగ్ ఆఫ్ ద గుడ్ డిపెండ్ ఆఫ్ ది ఇండివిజువల్.
1: సమాజం ఏమైపోతే నాకేమి, నేను బాగుండాలి అనుకుంటే నీ బాగు ఏ విధంగా వస్తుంది?
0: యూ కెనాట్ లీవ్ ది సొసైటీ యాజ్ ఇట్ ఈస్ అండ్ లుక్ ఆఫ్టర్ యువర్ ఓన్ గుడ్.
1: సొసైటీ బాగుండినప్పుడే వ్యక్తిగతంగా నీవు బాగుండగలవు.
0: వెన్ ది సొసైటీ ఇస్ గుడ్ యూ విల్ బి గుడ్ నేచురల్లీ.
1: కనుక వ్యక్తి యొక్క క్షేమం అంతా సొసైటీ పైన ఆధారపడి ఉంటుంది.
0: ప్రోగ్రెస్ ఆఫ్ ది ఇండివిజువల్ డిపెండ్స్ ఆన్ ది
1: సొసైటీ. యొక్క దీన్నంతా కూడా దేశం పైన ఆధారపడి ఉంటుంది.
0: ప్రోగ్రెస్ ఆఫ్ ది సొసైటీ డిపెండ్స్ ఆన్ ద కంట్రీ.
1: దేశం బాగుండాలంటే సొసైటీ బాగుండాలి.
0: ఇఫ్ ది కంట్రీ ఇస్ టు బి గుడ్ సొసైటీ హస్ గాట్ టు బి గుడ్.
1: ఈనాడు మనం గుర్తించవలసింది ఏమిటి, నీ యొక్క మంచిని సొసైటీ యొక్క మంచి నీకు చూచాలి.
0: వాట్ వీ షుడ్ కన్సిడర్ టుడే ఇస్ యువర్ గుడ్నెస్ అండ్ గుడ్ ఆఫ్ ది సొసైటీ.
1: వ్యక్తిగతమైన ప్రార్థన,
0: ఇండివిజువల్ ప్రేయర్,
1: సామాజికమైనటువంటి ప్రార్థన,
0: ప్రేయర్ ఆఫ్ ద కమ్యూనిటీ,
1: రెండింటికి మధ్యలో కుటుంబ ప్రార్థన కూడా అత్యవసరము.
0: అండ్ ఆల్సో ప్రేయర్ ఎట్ ద ఫ్యామిలీ లెవెల్.
1: కుటుంబంలో తల్లి తండ్రి అక్క చెల్లెంట్రంతా మంచిగా ఉండినప్పుడే నీకు కూడా మంచితనం ఏర్పడుతుంది.
0: వెన్ ఫ్యామిలీ మెంబర్స్ ద ఫాదర్ మదర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ అప్పుడు
1: నీవు కూడా ఆనందాన్ని అనుభవించగలవు.
0: దెన్ యూ కెన్ ఆల్సో ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్ ఇన్ ద ఫ్యామిలీ.
1: దీనిని పురస్కరించుకుని ఒక్క పదంతో చెప్పింది వేదము, లోక సమస్త సుఖినో భవంతు.
0: వేద సెడ్ ఇన్ వన్ వర్డ్ లెట్ ద హోల్ వరల్డ్ యూనివర్స్ బి హ్యాపీ.
1: అనాది కాలం నుండి భారతీయ సంస్కృతి యందు అనేక విధమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని దేశ దేశమునకు పంచి ప్రచురింపజేసి సుస్థిరమైన శాంతి భద్రతను అందించుకుంటూ వచ్చింది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద కల్చర్ ఆఫ్ భారత్ ప్రాపగేటెడ్ స్పిరిచువల్ డిసిప్లిన్ అండ్ స్పిరిచువల్ మెసేజ్ ఎన్షోరింగ్ ప్రోగ్రెస్ సేఫ్టీ ఫర్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
1: దీనిని విప్రులంతా కూడా లోక సమస్త సుఖినో భవంతు అన్నారు.
0: సేజెస్ అండ్ సెయింట్స్ సెట్ సో లెట్ ది హోల్ వరల్డ్ బి ప్రాస్పరస్ అండ్ బి హ్యాపీ.
1: ప్రపంచమంతా బాగుండినప్పుడే నేను కూడా బాగుండను.
0: వెన్ ది హోల్ వరల్డ్ ఇస్ గుడ్ ఐ టు విల్ బి.
1: ఈ ప్రపంచమే బాగలేనప్పుడు నేను ఏ విధంగా సుఖంగా ఉండగలను?
0: వెన్ ది హోల్ వరల్డ్ ఇస్ రూయిన్డ్ హౌ కెన్ ఐ బి హ్యాపీ.
1: కనుక ప్రపంచం యొక్క క్షేమాన్ని మనం మొట్టమొదటి ఆశించాలి.
0: సో వి మస్ట్ ఎస్పైర్ ఫర్ ది వెల్ఫేర్.
1: ఈనాటి విద్యార్థులు కూడాను,
0: మోడర్న్ స్టూడెంట్స్,
1: మన దేశం యొక్క క్షేమాన్ని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: షుడ్ ఆల్సో నో ది వెల్ఫేర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఆ విధంగా మనం విశాలమైన భావాన్ని పెంచుకోవాలంటే,
0: టు డెవలప్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్,
1: మానవత్వంలో ఉన్నటువంటి విశాలమైన శక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: హావ్ టు డెవలప్ ది ఇన్నేట్ పవర్, ది స్ట్రెంగ్త్.
1: ప్రపంచం ఎంత విశాలమైనటువంటిదో నీ భావన కూడా అంత విశాలమైనవిగా ఉండాలి.
0: యాజ్ ద వరల్డ్ ఇస్ సో వాస్ట్ అండ్ ఎక్స్పాన్సివ్,
1: నీ ప్రేమ సముద్రం వలె పెరగాలి.
0: యువర్ లవ్ షుడ్ బి యాజ్ బిగ్ యాజ్.
1: అప్పుడే నీ యొక్క ప్రేమతత్వాన్ని ఈ యొక్క ప్రపంచం కూడా గుర్తించడానికి ప్రయత్నిస్తుంది.
0: దెన్ ద వరల్డ్ విల్ రికగ్నైజ్ యువర్ లవ్.
1: ఈ విశ్వం అంతా చిన్నదిగా భావించకూడదు.
0: డోంట్ కన్సిడర్ దిస్ వరల్డ్ స్మాల్.
1: అది ఏ కట్టగడపటికి జీసస్ ని క్రూసిఫై చేసే సమయం లోపల,
0: అట్ ద టైమ్ ఆఫ్ క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్,
1: అందరూ ఏడుస్తూ ఉండినారు.
0: ఆల్ వర్ క్రాయింగ్.
1: అప్పుడు అశరీర వాణి చెప్పింది,
0: ఎథీరియల్ వాయిస్,
1: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్.
0: The ethereal voice said, "All are one, my dear son.
1: Be alike to everyone.
0: Be alike to everyone."
1: ఇది ఏ మన భారతీయ సంస్కృతి అందుకు సర్వుని యొక్క క్షేమమే నా క్షేమము అనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: ద సేమ్ థింగ్ ఈస్ టాట్ ఇన్ ద కల్చర్ ఆఫ్ భారత్. wishing the welfare of the humanity.
1: దురదృష్టవశాత్తు ఈనాడు కాల పరిస్థితి యొక్క మార్పు చేత
0: Unfortunately, the passage of times, only selfishness, self-interest are dominant. Selfishness and self-interest. What happened to the spiritual aspects? The spirituality is the main
1: basis.
0: Spirituality is permanent. ఇదంతా కూడా ఎట్టి ప్రమాణములకు గురి కాదు. ద అదర్ థింగ్స్ ఆర్ టెంపరరీ. స్వార్థం
1: స్వార్థం స్వార్థం
0: ఆల్ ద టైమ్ వి ఆర్ సెల్ఫిష్.
1: ఇది కేవలం స్వప్రయోజనముకు సంబంధించినటువంటి స్వార్థము.
0: వి ఆర్ సెల్ఫ్ సెంటర్డ్.
1: సొసైటీకి సంబంధించినటువంటిది కాదు.
0: నథింగ్ టు డు విత్ ద సొసైటీ.
1: కనుకనే మనం కోరవలసిందంతా కూడాను సొసైటీ యొక్క క్షేమాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
0: వాట్ వి హావ్ టు డిజైర్ టుడే ఇస్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: సర్వుడు యందున్నటువంటి దివ్య శక్తి యొక్క తత్వాన్ని మనం గుర్తించాలి.
0: వి హావ్ టు రికగ్నైజ్ ద లేటెంట్ డివైన్ పవర్ ఇన్ ఆల్.
1: ఇదే మహా దుర్గాదేవి.
0: And it's Mahadurga.
1: Durga anaga emiti?
0: Who is Durga?
1: Durga anaga emiti? Oka palla ettaina gutta ani.
0: Durga is a high mountain.
1: Kani adi bhagavantuni yokka anugrahame pedda gutta.
0: The God's grace is a very high mountain, Durga.
1: Aa anugraham anetundi parvatham paine matram aa divyattam anetundi untundali.
0: You find this high mountain that of Durga where you find God's grace.
1: మన భారతీయుల యొక్క సంస్కృతి యందు
0: యాజ్ పర్ ద కల్చర్ ఆఫ్
1: ఉత్తరాయణ కాలం ప్రారంభమైంది అంటారు.
0: ఆస్పిషియస్ టైం ఉత్తరాయణ కమెన్స్.
1: అనగా సూర్యుడు కూడా ఉత్తర వైపునే ప్రయాణం చేస్తుంటాడు.
0: సన్ ట్రావెల్స్ టువర్డ్స్ ద నార్త్.
1: ఈ ఉత్తర దిశ అంటే ఏమిటి అది అర్థం?
0: వాట్ డు యు మీన్ బై దిస్ ట్రావెల్ టువర్డ్స్ నార్త్? హిమాలయ
1: పర్వతములు ఉత్తర దిశ యందు ఉంటున్నాయి.
0: టువర్డ్స్ ద నార్త్ యు హావ్ హిమాలయన్ మౌంటైన్స్.
1: ఈ హిమాలయ పర్వతం పైన భగవంతుడు ఈశ్వరుడు ఉంటున్నాడు.
0: వి సే Ishwara is there in the Himalayan region.
1: కాబట్టి ఈశ్వరుడే సూర్యుడే ప్రయాణమవుతున్నాడు కాబట్టి మన దృష్టిని కూడా ఈశ్వరుడే మరల్చాలి.
0: As sun is traveling towards the north, let's also turn our direction towards the north.
1: ఈ కారణ నిమిత్తమైపోయే భీష్ముడు కూడాను 64 దినములంతా కూడాను ఈ ఉత్తరాయణ కాలం కోసం కాచుకున్నాడు.
0: భీష్మ ఆల్సో వెయిటెడ్ ఫర్ 64 డేస్ ఫర్ దిస్ ఆస్పిషియస్ టైమ్ ఆఫ్ ఉత్తరాయణ.
1: అయితే దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్స్ ఇన్ సిగ్నిఫికెన్స్?
1: ఈశ్వరుడు సర్వత్రా ఉంటున్నాడు, ఈశ్వర సర్వభూతానాం అంటున్నారు, ఒక హిమాలయంలో మాత్రమే ఎందుకున్నాడు?
0: వి సే ఈశ్వర ఇస్ ఎవ్రీవేర్, వై డు యు లిమిట్ హిమ్ టు హిమాలయన్ రేంజ్?
1: దీనికి అంతరార్థం మన హృదయంలోనే ఉంటుండాలి.
0: యు ఫైండ్ ది ఇన్నర్ మీనింగ్ విత్ ఇన్ అస్.
1: ఈ ఉత్తరాయణం అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ ఉత్తరాయణ? ఆస్పిషియస్ టైం.
1: ఇది హిమాలయము, హిమాచలము అంటారు.
0: దిస్ ఇస్ హిమాచల.
1: హిమం అనగా ఏమిటి? ఐసు.
0: హిమా ఇస్ ఐస్.
1: ఐస్ అనేది ఎట్ట ఉంటుంది? చల్లగా ఉంటుంటారు.
0: ఇట్స్ సో కోల్డ్.
1: ఈ చల్లగా ఉండటమే కాదు, అచలంగా ఉంటుంటారు.
0: అండ్ ఇట్ డజంట్ మూవ్.
1: కాగా తెలుపుతో కూడినటువంటిది ఈ ఐసు.
0: ఐస్ ఇస్ వైట్.
1: చల్లదనంతో ఉండేటువంటిది ఐసు.
0: ఇట్స్ సో కోల్డ్.
1: అచలంగా ఉండేటువంటిది పర్వతము.
0: అండ్ ఇట్ డజంట్ మూవ్.
1: కనుక హిమా అచలము అన్నారు.
0: దేర్ఫోర్ హిమా అచల.
1: ఈ హిమం అనగా మన హృదయమే.
0: హిమా ఇస్ అవర్ హార్ట్.
1: పవిత్రమైనటువంటి హృదయమే హిమాచలము.
0: ఏ సేక్రెడ్ హార్ట్ ఇస్ హిమాచలం.
1: ప్రశాంతమైనటువంటి హృదయమే హిమాచలము.
0: పీస్ఫుల్ హార్ట్ ఇస్ హిమాచలం.
1: చల్లగా ఉంటుండాలి.
0: కోల్డ్.
1: ఏ కోపమో, ఏ తాపమో, ఏ ఈర్ష్యో, ఏ డమ్మమో ఇలాంటివంతా అందులో ప్రవేశించకూడదు.
0: యు షుడ్ ఎంజాయ్ ఆల్ ద కూల్నెస్, కంఫర్ట్, నాట్ ఎజిటేషన్, నాట్ డిస్టర్బెన్సెస్.
1: పరిపూర్ణమైనటువంటి శుద్ధమైనటువంటి,
0: ఇట్ షుడ్ బి టోటల్
1: ప్రశాంతమైనటువంటి,
0: పీస్ఫుల్,
1: చలించినటువంటి యొక్క హృదయమే హిమాచలము.
0: Peaceful, calm, unwavering heart is Himachala.
1: కనుక హిమాచలం అనగా అక్కడ ఉంటున్నాడు ఈశ్వరుడు.
0: దేర్ గాడ్ ఇన్స్టాల్స్ హిమ్సెల్ఫ్.
1: ఎక్కడో నువ్వు ప్రయాణం అయిపోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో దట్ ఫార్.
1: అచలమైన,
0: అన్వేవరింగ్,
1: శాంతమైన,
0: పీస్ఫుల్,
1: పవిత్రమైన,
0: సీక్రెట్,
1: ఈ యొక్క పవిత్రమైనటువంటి నిశ్చిత్తము,
0: దాట్ ఇస్ ద హ్యూమన్ హార్ట్.
1: ఈ నిర్మలమైనటువంటి చిత్తమునందు భగవంతుడు ఉంటున్నాడు.
0: గాడ్ ఇన్స్టాల్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ప్యూర్ హార్ట్.
1: నీ అంతర్ముఖం గావించుకున్నప్పుడు నీ దృష్టి అది ఏ హిమాచలం అయిపోతుంది.
0: దెన్ వన్స్ యు టర్న్ ఇన్ వర్డ్ ఇట్ బికమ్స్ హిమాచలం.
1: ఎప్పుడు చూసినా చెలిస్తూ చెలిస్తూ చెలిస్తూ ఉంటుంటే ఇది అచలం ఎట్లవుతుంది?
0: ఇట్స్ కాన్స్టెంట్లీ అన్స్టెడీ మూమెంట్ టు మూమెంట్.
1: చలించేటువంటి హృదయంగా ఉంటుంది. చలించేటువంటి హృదయం హిమాచలం కాదు.
0: దట్ విచ్ ఇస్ అన్స్టెడీ కెనాట్ బి హిమాచల.
1: మాలిన్యమైనటువంటి యొక్క హృదయం హిమాచలం కాదు.
0: ద డర్టీ హార్ట్ కెనాట్
1: బి హిమాచలం. ప్రశాంతమైనటువంటి హృదయం హిమాచలం కాదు.
0: ద హార్ట్ విచ్ ఇస్ రెస్ట్లెస్ ఇస్ హిమాచల.
1: పవిత్రమై, నిర్మలమై, నిశ్చలమై, నిస్వార్థమై, స్థిరంగా ఉండేటువంటి హృదయమే హిమాచలము.
0: ద హార్ట్ విచ్ ఇస్ సీక్రెట్, విచ్ ఇస్ ప్యూర్, విచ్ ఇస్ అన్పొల్యూటెడ్, విచ్ ఇస్ అన్సలీడ్, విచ్ ఇస్ అన్వేవరింగ్ ఇస్ హిమాచల.
1: కనుక ఇలాంటి విషయాలంతా కూడా విద్యార్థులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ఆల్.
1: ఈనాటి విద్యార్థులు ఎందు ఏమాత్రం కూడా ఆధ్యాత్మిక చింతన కలిగించడం లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ స్పిరిచువల్ థింకింగ్ అమంగ్ మోడర్న్ స్టూడెంట్స్.
1: తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని ఏమాత్రం వారు గుర్తించడం లేదు.
0: పేరెంట్స్ ఆల్సో డు నాట్ రియలైజ్ ఇట్స్ ఇంపార్టెంట్.
1: టీచర్స్ కూడా ఎవరు దీన్ని విచారించడం లేదు.
0: నార్ ద టీచర్స్ ఐదా.
1: ఇంకా పిల్లలు ఏది విధంగా దోషమవుతుంది?
0: హౌ డు యూ బ్లేమ్ స్టూడెంట్?
1: తల్లిదండ్రులు మొట్టమొదట వాళ్ళకి బోధించాలి.
0: పేరెంట్స్ మస్ట్ టీచ్ దెమ్ ఫస్ట్.
1: ఇంటిలో ఉండినప్పుడు
0: ఆయన
1: భగవంతుని చింత చేయి,
0: At home parents should say, my son, think of God. God is a savior. They should teach their children. Such teaching is not there today. Because parents are not that spiritual today. They want happiness, so they go to office.
1: Office pay 4 o'clock, 4:30 inti vastaru.
0: They return home at 4:30.
1: Inti vastane nenu alisipoyinanantadu, aa dressunu maarchestadu, car veskuntadu, club ku potadu.
0: Because there is, he says that I am tired, and he takes some rest for some time, goes in his car to go to the club.
1: Enti kosam club ku potunnante rest, vishranti kavali, shanti kavallanadu.
0: Why father goes to the club? Only in the pretext of enjoying peace. Do you find peace there? There he plays cards. And takes the bottle. And how do you expect him to be peaceful?
1: First. Wine తీసుకుంటాడు.
0: He takes wine.
1: తర్వాత wine తీసుకుంటుంది.
0: Wine takes wine.
1: తర్వాత wine man తీసుకుంటుంది.
0: Wine drinks man.
1: ఇది అక్కడ జరిగేటువంటిది. ఇది సద్గుణముల, సదాశయముల, సత్వవర్తనల కానే కాదు.
0: Do you call them virtues? Do you call them good practices, good conduct, good behavior?
1: కాదు కాదు.
0: No.
1: కనుకనే మనం ఏం చేయాలి? వచ్చింది వస్తానే పిల్లలకు సరైనటువంటి ఆదర్శాన్ని చూపించాలి.
0: So we should demonstrate true ideal.
1: తల్లిదండ్రులు ఈ విధమైనటువంటి దురభ్యాసంతో ఉండటం చేతనే పిల్లలు కూడా ఆ దురభ్యాసంలో పాల్గొంటున్నారు.
0: Because of the vices among parents, students resort to them.
1: ఇంకా ఇంటిలో కూడా తల్లిదండ్రులు పిల్లలు ముందుగా పోట్లాడుతుంటారు.
0: Parents start quarreling, fighting in front of the children.
1: చాలా చెడ్డది.
0: It's a very bad
1: thing. పిల్లలు పవిత్రమైన మార్గం నుంచి అపవిత్రంలో ప్రవేశపెడుతున్నారు.
0: And you are making your own words, children unsacred.
1: ఏదైనా మీ ఇద్దరిలో ఏదైనా భేదాలు ఉంటుంటే పిల్లలు లేనప్పుడు మీరు పోట్లాడుకోండి.
0: When there are any difference opinion between parents, they have to resolve in the absence of the children.
1: పిల్లల ముందుగా మీ కష్టములు గాని నష్టములు గాని దుఃఖములు గాని ఏమాత్రం కూడా మీరు మాట్లాడకూడదు.
0: Parents should never converse the details of their problems in front of the
1: children. మీ ప్రాబ్లమ్స్ అంతా కూడా పిల్లల హృదయాల్లో చేరిపోయి పిల్లలు కూడా సరైన
0: because problems will get into the hearts of the children, they can't study any longer. Because
1: there's
0: a conflict, difference of opinion among parents, students get themselves spoiled. Right from the morning, the moment they get up from bed, father and mother fight.
1: ఈ లేచేటువంటి పిల్లవాడు ఎట్టుంటాడు?
0: The parents get up fighting and quarreling. How about children?
1: వీరు కూడా పోట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు.
0: Children also fight among themselves.
1: ఈ విధంగానే పిల్లల్ని చెడగొట్టడానికి తల్లిదండ్రులు కూడా మూల కారణం.
0: Parents are also responsible for spoiling the children.
1: మంచి బుద్ధులు, మంచి మార్గములు, మంచి నడతలు, మంచి బోధనలు చేయాలి.
0: We have to teach them all good things, show them good path and good ways of life.
1: డ్రాయింగ్ రూమ్ లో కూర్చొని ఉంటారు తల్లిదండ్రులు.
0: And you find the parents there sitting.
1: ఎవరైనా వచ్చి ఫోన్ చేస్తారు.
0: Anyone calls you on phone.
1: ఎవరో అడగరా అంటాడు పిల్లవాడిని.
0: And you ask his son, find out who is talking.
1: అతనికి అవసరం లేనటువంటి వాడికి ఫోన్ చేస్తే నాట్ అవైలబుల్ అని చెప్పు అంటాడు.
0: If some unwanted fellow is calling on phone, tell him that I am not here.
1: ఇది అసత్యం పిల్లలకి నేర్పినట్టు కదా.
0: You make your son speak false.
1: మాట్లాడడానికి నీకు ఇష్టం లేకపోతే మాట్లాడు నాన్న అని చెప్పు.
0: If you don't want to talk, you can say my father is not ready to talk to you. ఈ విధంగా
1: పిల్లలకు బోధించి పిల్లల యొక్క హృదయాన్ని పాడు చేస్తున్నారు.
0: We teach them how to speak false things, lie, utter lies.
1: ఇది అవుతున్నారంటే పిల్లలు చాలా మంది ఇక్కడ ఉన్నప్పుడు చాలా బంగారుగా ఉంటుంటారు, స్వచ్ఛమైన బంగారుగా ఉంటారు.
0: సో ప్యూర్ లైక్ గోల్డ్.
1: ఈ హాలిడేస్ లో ఇంటికి పోయి వచ్చేస్తారు.
0: బై టైమ్ దే గో హోమ్ ఫర్ వెకేషన్ రాజు
1: కాపరో ఖర్చినటువంటి ఒక బంగారం అది తయారై వస్తారు.
0: అండ్ దే గెట్ దెమ్సెల్వ్స్ పొల్యూటెడ్, అడల్టరేటెడ్, మిక్స్డ్ విత్ కాపర్.
1: ఈ విధంగా వస్తున్నారు, ప్రత్యక్షంగా మేము చూస్తున్నాము.
0: దిస్ ఇస్ ద డైరెక్ట్ ఎవిడెన్స్.
1: ఎంత మంచిగా పోయినటువంటి పిల్లలు ఎంత చెడ్డగా వస్తున్నారు.
0: దే గో హోమ్ వెరీ గుడ్ బట్ దే రిటర్న్ వెరీ బ్యాడ్. అయితే
1: కొంతమంది మాత్రము ఎట్ట పోయినటువంటి వారు అట్టనే వస్తున్నారు.
0: హౌఎవర్ సమ్ ఆర్ గుడ్ ఈవెన్ ఆఫ్టర్ దే రిటర్న్.
1: ఇంకా 10 దినములు హాలిడేస్ ఉండినప్పటికీ అక్కడ ఉండడానికి ఇష్టం లేదు.
0: దే డోంట్ వాంట్ టు స్టే బ్యాక్ అట్ హోమ్ ఫర్ సమ్ మోర్ టైమ్ దో దేర్ వెకేషన్.
1: సంస్కారాన్ని పురస్కరించుకునే వారి యొక్క మంచి చెడ్డలు రూపొందుతుంటాయి.
0: ఇట్ ఈస్ దేర్ ఇన్నేట్ కల్చర్ దట్స్ మోల్డ్.
1: జన్మాంతరం యొక్క సంస్కారం కూడా వారికి అత్యవసరం.
0: ఇట్ ఇస్ ఎ కల్చర్ ఎర్న్ ఇన్ ద పాస్ట్ లైఫ్.
1: కేవలం ఈ జన్మం యొక్క ఫలితమే కాదు,
0: నాట్ మెర్లీ మెరిట్ ఆఫ్ ద ప్రెసెంట్.
1: ఈ జన్మం యొక్క పుణ్య ఫలములు పోగు చేసుకుని అందుకున్నటువంటి ఒక అదృష్టమే ఇది.
0: ఇట్ ఈస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ద మెరిటోరియస్ డీడ్స్ ఆఫ్ ది సెవెరల్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
1: ఈనాడు దైవత్వం గురించి మనం కొంతవరకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: టుడే వీ హావ్ గాట్ టు నో వాట్ ద డివినిటీ ఈజ్.
1: No God అని అంటుంటారు చాలా మంది.
2: Many people say no God.
1: ఇది సైన్స్ కాలము.
2: It is a time of science.
1: విజ్ఞాన కాలము.
2: Science of technology.
1: ఈ విజ్ఞాన సమయం లోపల దైవం లేకుండా పోవటం ఎక్కడ ఉంటుండాలి?
2: In this age of science, you can say there's no God.
1: ఏ కాలమునందైనా దైవమే ఉంటుండేది.
2: There is God.
1: ఏ వస్తువు కూడాను లేదు.
2: There's no other matter.
1: ఇవన్నీ కంటి కనిపించే వస్తువులన్నీ కూడా మార్పు చెందేటువంటివి.
2: All that you see appear and they change.
1: దీనిని పురస్కరించుకునే వేదము యద్దృశ్యం తన్నస్యం అన్నారు.
2: Therefore,
1: ఏ కనిపిస్తున్నదో అవంతా కూడాను శూన్యమైనటువంటివి.
2: Therefore, Veda says that what all you see today will be unseen.
1: నేను ఉండవచ్చును, రేపు పోవచ్చును.
2: It may last today or not.
1: కానీ దైవం ఎప్పటికీ ఉండేటువంటి వాడు.
2: God exists continuously.
1: అతను పోయేటువంటి వాడు కాదు, వచ్చేటువంటి వాడు.
2: And he doesn't vanish, nor does he come all of a sudden.
1: ఎప్పటికీ పర్మనెంట్ గా ఉండేటువంటిది దైవం.
2: God is permanent, eternal.
1: అతను పర్మనెంట్ దైవాన్ని మనం విస్మరించి,
2: we forget that eternal God. అనిత్యం
1: అశాశ్వతమైన దాన్ని విశ్వసించి,
2: we have faith in fleeting things.
1: కాలమును అపవిత్రం చేసుకోకూడదు.
2: And we make our time.
1: భగవంతుడు అందించినటువంటి ప్రతి ప్రదాసం నందు కూడాను, ప్రసాదం నందును కాలం చాలా పవిత్రమైనటువంటిది.
2: Of all the gifts of God, time is most important.
1: ఈ కాలమును పవిత్రమైన రీతిగా మనం గడుపుకోవాలి.
2: We have to spend the time in a sacred way.
1: ఇలాంటి కాలమును భగవంతుడు అందించి కూడాను దీన్ని దుర్వినియోగం చేయటము చాలా పొరపాటు.
2: Time being the God's gift should never be misused.
1: Don't waste time. Time is God.
2: Time is God.
1: ఈ కాలస్వరూపుడు పరమాత్ముడు.
2: Time is God.
1: కాలాయన మహా, కాలకాలాయన మహా, కాలదత్మనాయన మహా, కాలాతీతాయన మహా, కాలస్వరూపాయన మహా, కాల నియమితాయన మహా. కాలములకు ఇన్ని బిరుదులంతా ఉంటున్నాయి.
2: Time has so many titles that Bhagavan said till now.
1: ఇటువంటి పవిత్రమైన కాలమును
2: such sacred time
1: ఏ విధంగా దుర్వినియోగం చేసుకోవాలి?
2: How are we misusing today?
1: మీరు చేస్తుంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది.
2: Swami feels very sad.
1: My life is my message అంటుంటాను.
2: Bhagavan says my life is my message.
1: అయితే నేను ఒక క్షణం కూడా వేస్ట్ చేయను.
2: Bhagavan never wastes a moment.
1: మీరు అనుకుంటారు.
2: You think so?
1: స్వామి భోంచేస్తాను, వెళ్ళిపోతాడు, పండుకుంటాడేమో అని.
2: You say Swami after dining he'll go and take rest.
1: నాకు నిద్ర అంటే ఏమిటో నాకు తెలియదు.
2: Swami does not know what sleep is. He never sleeps.
1: అందరి దగ్గర తీసుకుంటాను జాబులు.
2: He goes on collecting letters.
1: అయితే కొన్ని అవసరమైనటువంటి చూస్తాను అప్పటికప్పుడే.
2: అండ్ యూ విల్ సీ ఇమీడియట్లీ సర్టన్ లెటర్స్ దేర్ అండ్ దెన్ ఇట్ సెల్ఫ్.
1: అయితే ఏ ఒక్క పని ఎందుకు నేను వేస్ట్ చేయను టైం?
2: హీ విల్ నెవర్ వేస్ట్ టైం.
1: ఒక క్షణమైనా నేను వేస్ట్ చేయను.
2: నాట్ ఈవెన్ ఎ మూమెంట్.
1: ఏదో వారితో వీరితో మాట్లాడుకుంటున్నాను, ఏదో కాలమును పవిత్రం గావిస్తాను.
2: అండ్ హీ స్పెండ్స్ టైం ఇన్ ఎ మోస్ట్ సీక్రెట్ వే.
1: అయితే నాకు కావాల్సినటువంటి ఫలితం ఏమీ లేదు.
2: భగవాన్ డజంట్ వాంట్ ఎనీథింగ్.
1: నమే పార్థాస్తి కర్తవ్యం.
2: He doesn't need to do anything at all.
1: In
2: all the three words.
1: Manavaptam avaptayam vattaye vachakarmani. Na kosam nenu chesukunetundi kane kaadu.
2: He doesn't do anything for himself.
1: Na kaala nunchi tala varaku me ekkada vetinappudu me swartham anetundi ekkada
2: ganipinchadu. From top to toe there is no iota of selfishness in Bhagavan.
1: There
2: is no selfishness
1: there. Nammu namakapo.
2: Believe it or not.
1: Nenu eppudukunna parathamlone na kaalam nanta swarthakam chestunna.
2: Bhagavan spends the time for others.
1: Eppudu italiki ichchedi gaane puchukunetundi naalo.
2: He goes on giving and giving and giving, never receives.
1: దాన్ని మాత్రమే నేను పుచ్చుకుంటాను.
2: హి రిసీవ్స్ ఓన్లీ వన్ థింగ్.
1: అది నిర్మలమైన ప్రేమ.
2: దట్ ఇస్ ప్యూర్ లవ్.
1: ఆ ప్రేమ కలిగినటువంటి వారికి ఏమైనా నేను ప్రాణం నిర్ణయిస్తాను.
2: ఇఫ్ యు ఆర్ ప్యూర్ లవ్ హి ఇస్ రెడీ టు గివ్ హిస్ లైఫ్ ఇట్సెల్ఫ్.
1: నేను ఆ విధంగా సిద్ధంగా ఉంటుంటాను.
2: హి ఇస్ ఎవర్ రెడీ.
1: నా యొక్క పని అనేటువంటిది మీకు ఏమాత్రం అర్థం కాదు.
2: యు కెనాట్ అండర్స్టాండ్ హౌ హి డస్ ఇట్.
1: నిజమైనటువంటి ఆ యొక్క త్యాగం చేసినటువంటి వారికి ఈ యొక్క భోగము, ఈ యొక్క యోగము తెలుస్తుంది.
2: మెన్ ఆఫ్ సాక్రిఫైస్ విల్ నో వాట్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ అండ్ పాత్.
1: కొంతమంది అనుకుంటుంటారు స్వామి ఏం చేస్తుంటాడు, ఎట్లా చేస్తుంటాడు, ఏ విధంగా ఉంటాడని.
2: సమ్ పీపుల్ మే బి వండరింగ్ హౌ ఇస్ దట్ స్వామి ఇస్ డూయింగ్ ఆల్ దిస్, హౌ ఇస్ హి.
1: ఎప్పుడు ఏదో ఒక పనిలో ఉంటుంటారు.
2: స్వామి డస్ సంథింగ్ ఆర్ అదర్.
1: పండుకున్నా కూడా పని చేస్తున్నాడు అంటారు.
2: ఈవెన్ హి టేక్స్ రెస్ట్ హి డస్.
1: కానీ ఇతరుల కోసం నేను పండుకోవాల్సి వస్తుంది.
2: అండ్ హీ హాస్ టు టేక్ రెస్ట్ ఫర్ అదర్స్.
1: లేకపోతే ఉన్నటువంటి వారు కూడా ఇంక పండుకోరు.
2: అదర్స్ డోంట్ టేక్ రెస్ట్ అట్ ఆల్.
1: కనుక వారి రెస్ట్ కోసం నేను కూడా రెస్ట్ తీసుకోవచ్చు.
2: గివ్ యూ రెస్ట్ హీ టేక్స్.
1: అయితే నా రెస్ట్ ఏమిటి రెస్ట్?
2: వాట్ ఇస్ రెస్ట్ ఆఫ్ స్వామి?
1: భక్తుల యొక్క పనుల్లో నా రెస్ట్.
2: అండ్ హీ వైల్ వర్కింగ్ ఫర్ ది డివోటీస్ హీ టేక్స్ రెస్ట్.
1: నరసింహమూర్తి చెప్పాడు.
2: నరసింహమూర్తి సెడ్
1: కోయతూరి
2: లాస్ట్ టైం
1: బృందావనంలో
2: దేర్ ఇన్ బృందావన్
1: ఒకనాడు ఉన్నట్టు ఉంటుండి
2: వన్ డే ఆల్ ఆఫ్
1: సడన్ ఇష్టకులను దేహాన్ని వదిలిపెట్టాను.
2: ఆల్ ఆఫ్ సడన్ లెఫ్ట్ దిస్ బాడీ.
1: ఈ గంగాధర్ శెట్టి,
2: గంగాధర్
1: నరసింహమూర్తి వీళ్ళందరూ చాలా ఆశ్చర్యపడ్డారు.
2: గంగాధర్ శెట్టి, నరసింహమూర్తి వర్ సర్ప్రైజ్.
1: ఆ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ రావడానికి వీల్లేదే, వీరు ముగ్గురు మాత్రం లోపల వచ్చారు.
2: ఓన్లీ దీస్ టూ వర్ దేర్ ఇన్ సైడ్ యాజ్ ఇట్ వాస్ నాట్ పాసిబుల్ ఫర్ అదర్స్ టు గెట్ ఇన్. భగవాన్ సెడ్
1: భర్త లేనటువంటి యొక్క వనిత.
2: And a woman without a husband.
1: ఇద్దరు పిల్లలు ఉంటున్నారు.
2: She has two children.
1: నిరంతరం కూడా స్వామి చింతన చేసేటువంటి ఆమె.
2: She thinks of Swami all
1: భర్త పోయిన తర్వాత చిన్న ఉద్యోగం చేసుకుని పిల్లల్ని పోషించుకుంటుంటారు.
2: She was maintaining her family after the death of her husband.
1: ఆమెకు హార్ట్ అటాక్ వచ్చింది.
2: She sustained heart attack.
1: భర్త పోయినటువంటి వియోగం ఒక దుఃఖము.
2: That loss of husband is one mystery.
1: She
2: is not able to maintain her children. And the money is not enough to maintain. She was feeling very sad all the time to run her maintenance of the family. But every moment she says, Sairam, chants the name of
1: God.
2: It's not gramophone plate repetition. It's just her whole
1: heart.
2: At that moment she sustained heart attack. People could not know that.
1: Narasimurthy
2: reported that she died. When Bhagavan goes there, can she ever die? Impossible. But in fact she was to die. What did Bhagavan do?
1: Heart attack.
2: Bhagavan accepted her attack on him. For 7 long days he didn't get down. All her suffering he has taken on himself. All the pain he suffered. And he made her healthy.
1: Later.
2: After 3 days she sent a telegram. Swami, you came.
1: నన్ను రక్షించారు.
2: You protected me.
1: నా బిడ్డను రక్షించారు.
2: You protected my children.
1: ఆమె జబ్బు నేను తీసుకున్నట్టుగా ఆమెకు తెలియదు పాపం.
2: She doesn't know that Swami has taken the disease on himself.
1: ఒక వారం అయిన తర్వాత పిల్లల్ని పిలుచుకుని ఆమెనే వచ్చింది.
2: After a week's time she came with her children.
1: ఈ విధంగా కూడాను పవిత్రమైనటువంటి యొక్క నిర్మలమైనటువంటి భక్తితో ఉన్నటువంటి వారికి ఏమైనా కూడా నేను చేయడానికి సిద్ధమే.
2: Bhagavan is ready to do anything if you lead a sacred life and
1: pray for him. పవిత్రమైనటువంటి యొక్క ఇది ఎక్కడా కనిపించడం లేదు.
2: But such sanctity is not noticed anywhere.
1: ఉన్నారు నూటికొక్కరో కోటికొక్కరో కనిపిస్తుంటారు.
2: At least there are one in a hundred, one in a million.
1: జగతి ఎన్ని పుణ్య పురుషులు లేకున్నా జగమునట్టు వెలుగు పగులుగాను.
2: If there are no meritorious noble people, how do you expect the life to
1: sustain? భారతదేశంలో ఎంతో మంది కూడాను పవిత్రమైన హృదయాలు కలవారు ఉన్నారు.
2: There are many sacred people in
1: the world. ప్రపంచంలో కూడాను ఎంతో పవిత్రమైన హృదయం కలిగిన వారు ఉన్నారు.
2: సో ఆల్సో ఇన్ దిస్ వరల్డ్.
1: కాబట్టి ప్రపంచంలో లేరని చెప్పడానికి వీలు కాదు.
2: దేర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ గుడ్ పీపుల్.
1: ఈ ఆధ్యాత్మిక తత్వం ఒక భారతదేశానికే అనుకుంటున్నారు.
2: డోంట్ లిమిట్ స్పిరిచువాలిటీ.
1: కాదు కాదు, ప్రపంచమంతా ఉంటుంది భారతదేశంలో కాకుండా.
2: దేర్ ఇస్ స్పిరిచువాలిటీ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: నిజంగా విచారణ చేస్తే ఈనాడు భారతదేశం కంటే విదేశాల్లోనే అధికంగా ఉంటుండాలి.
2: ట్రూలీ స్పీకింగ్, స్పిరిచువాలిటీ ఇస్ మోర్ ఇన్ ఫారిన్ కంట్రీస్ దాన్ ఇన్ భారత్.
1: జపాన్ లో, జర్మనీలో ఎక్కడ పోయినప్పటికీ ఈ యొక్క ఆధ్యాత్మిక చిత్తం చాలా అభివృద్ధి అవుతూ ఉంటుంది.
2: జపాన్, జర్మనీ, నేమ్ ద కంట్రీ,
1: ఉపనిషత్తులు అంటే ఏమిటో తెలియదు.
2: భారతీయస్ డోంట్ నో వాట్
1: ఉపనిషత్తులు అంటే ఏమో తెలియదు.
2: దే డు నాట్
1: భగవద్గీత అంటే ఏమో తెలియదు.
2: దే డోంట్ నో వాట్ గీత ఇస్.
1: కానీ విదేశీయులంతా భగవద్గీత కంఠస్థం చేసుకున్నారు.
2: ఫారినర్స్ గాట్ భగవద్గీత బై హార్ట్.
1: ఇటలీ లోపల ప్రెసిడెంట్ మోనోని ఉన్నాడు.
2: ఇఫ్ అండ్ ద ప్రెసిడెంట్
1: ఆయన బిడ్డ
2: ఇస్ చైల్డ్,
1: ఆమె బ్రహ్మసూత్రం అంతా చెప్పేసేస్తుంది.
2: షీ కెన్ రిపీట్ ది
1: హోల్ రుద్రం అంతా కూడా చెప్పేసేస్తుంది.
2: షీ కెన్ రిపీట్ చాంట్ రుద్రం.
1: అక్కడ మదర్ సాయి అనేటువంటి ఒక బిల్డింగ్ కట్టుకుంది.
2: షీ కన్స్ట్రక్ట్ ఎ బిల్డింగ్ బై నేమ్ మదర్ సాయి.
1: 25 ఎకరంతో దాన్ని నిర్మించుకుంది.
2: స్ప్రెడ్ ఓవర్
1: రాగలడు.
2: స్వామి విల్ డెఫినెట్లీ విజిట్.
1: అందుకోసం అని చెప్పని ఒక పూర్ణచంద్ హాల్ వలె పెద్ద హాల్ కట్టేసేస్తుంది.
2: షీ కన్స్ట్రక్ట్ ఎ వెరీ బిగ్ హాల్ లైక్ పూర్ణచంద్.
1: ప్రెసిడెంట్ బిడ్డ ఆమెకు కావలసినంత ధనం ఉంటుండాలి.
2: డాటర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ షీ హస్ ప్లెంటీ ఆఫ్ మనీ.
1: పెద్ద హాల్ కట్టుకుండాలి.
2: హాల్ ఇస్ కన్స్ట్రక్ట్.
1: కాన్వెంట్ వచ్చినటువంటి విద్యార్థులకు పెద్దవారికి కొన్ని కొన్ని రూములు అంతా కట్టుకుండాలి.
2: షీ ఆల్సో కెప్ట్ అసైడ్ సమ్ రూమ్స్ టు అకామిడేట్ స్టూడెంట్స్ దట్ ఫాలో స్వామి.
1: స్టూడెంట్స్ అయితే ఇక్కడ పెట్టాలి, స్వామి వస్తే ఇక్కడ పెట్టాలి, ఈ విధంగా పబ్లిక్ మీటింగ్ అయితే ఈ విధంగా హాల్లో పెట్టుకోవాలి అని ఆ విధంగా ప్లాన్ అంతా వేసుకున్నారు.
2: షీ ప్లాన్డ్ ఎవ్రీథింగ్ ఫర్ టు అకామిడేట్ బాయ్స్ ఫర్ స్వామి అండ్ ఆర్గనైజ్ పబ్లిక్ మీటింగ్.
1: మాస్టర్ ప్లాన్ వేసుకున్నారు.
2: షీ హాడ్ మాస్టర్ ప్లాన్.
1: ఈ విధంగా ఉంటుంది ఆమె యొక్క భగవద్గీత ఎంత పవిత్రంగా చెప్తుందంటే అంత సుస్పష్టంగా చెప్తుంది.
2: షీ కెన్ చాంట్ భగవద్గీత వెరీ క్లియర్లీ.
1: మన ప్రైమరీ స్కూల్ లోపల పిల్లలు చదువుతున్నారు.
2: యు నో ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ స్టడింగ్ హియర్.
1: జర్మనీ పిల్లలు
2: ఫ్రమ్ జర్మనీ
1: ఎంత చక్కగా చెప్తారు వేద పారాయణం.
2: హౌ క్లియర్లీ దే సే దట్ దే చాంట్.
1: సుస్పష్టంగా చెప్తారు.
2: వెరీ క్లియర్ యాక్సెంట్.
1: ఈ కారణం ఏమిటి?
2: వై?
1: సంఘ దోషమే. సంఘం మంచిదిగా ఉన్నప్పుడు పిల్లల యొక్క భవిష్యత్తు కూడా మంచిదిగా ఉంటుంది.
2: బికాస్ ద కంపెనీ ఇస్ గుడ్, దేర్ఫోర్ ఫ్యూచర్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. నీ కంపెనీ ఎలాంటిదో నీ యొక్క నువ్వు కూడా అలాంటి వారిగా ఉంటావు.
2: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ యాజ్ ద కంపెనీ సో యు బికమ్.
1: నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
2: Therefore join the good company so that there will be good mentality, there will be good psychological behavior, ultimately liberation.
1: మంచి కంపెనీని మీరు చేరండి.
2: Join the good company.
1: ఈ హృదయాన్ని పవిత్రంగా నిర్మలం చేయండి.
2: Make your heart pure and sacred.
1: ఈ మనసునంతా కూడా పవిత్ర కర్మల చేత పరిశుద్ధపరచండి.
2: Let your mind be purified with good thoughts.
1: ఈ వాక్కునంతా కూడా శాంతం చేత, సత్యం చేత, ప్రేమ చేత నింపండి.
2: Let your talk be full of peace and truth.
1: అందువల్లే భగవద్గీత యందు కూడా చెప్పింది.
2: So Gita says.
1: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేస్తున్నారు. ఈ సత్యమైన కూడాను ప్రీతిగా ఉండాలి, అప్రీతిగా ఉండకూడదు.
2: Truth also should be said in a palatable, acceptable way.
1: కఠినంగా ఉండకూడదు.
2: It should not be harsh.
1: సత్యం చెప్తున్నాను కఠినంగా మాట్లాడతావా?
2: Because you say truth, you can't be harsh.
1: కనుకనే పవిత్రమైనటువంటి వాక్కులుగా ఉంటుండాలి.
2: The word should be sacred.
1: ఇదియే మనం ఈనాడు చేయవలసిన సాధన.
2: The spiritual path we have to adopt.
1: కొంతమంది అనుకుంటుంటారు, భజన, జపము, ధ్యానము, యోగము ఇలాంటి కూడాను ఇది ఎందుకోసం చేస్తున్నామని.
2: Some people wonder why they do bhajan, why they meditate.
1: ఇవన్నీ సత్కర్మలు.
2: They are good deeds.
1: కాలమును పవిత్రం గావించుకునేటువంటి కర్మలు.
2: We spend the time in a useful way.
1: కానీ దైవంతునికి, దైవానికి ప్రీతికరమైనటువంటి కర్మలు కాదు.
2: But they are not accepting, pleasing unto God.
1: దైవానికి ప్రీతికరమైన కర్మలు ఏమిటి?
2: What are the deeds that makes one happy?
1: దేహము పవిత్రమైన కర్మల్లో ప్రవేశపెట్టాలి.
2: The body should be involved in good deeds.
1: మనసు పవిత్రమైనటువంటి చింతలు చేయాలి.
2: Mind should entertain good thoughts.
1: వాక్కుతో నిర్మలమైనటువంటి, నిశ్చలమైనటువంటి, నిస్వార్థమైనటువంటి యొక్క పలుకులు పలకాలి.
2: And we should speak in a selfless way, in a pleasing way. And these are all God's gifts.
1: కనుకనే భగవంతుని ప్రీతి పరిచేయాలంటే సత్యాన్ని పలుకు.
2: So as to please God, we should speak truth.
1: ఏ పని చేసినా గాని పవిత్రమైన పరోపకార కర్మలు చేయి.
2: We should render service to others.
1: నీ హృదయాన్ని నిర్మలమైనటువంటి భావంతో నింపుకో.
2: కీప్ యువర్ హార్ట్ ప్యూర్ విత్ ప్యూర్ థాట్స్.
1: కనుకనే దీనినే త్రికరణ శుద్ధి అన్నారు భారతీయులు.
2: దిస్ భారతీయ కాల్ ఇట్ ఎస్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, చిత్తశుద్ధి.
1: చిత్తశుద్ధి అనగా ఏమిటి?
2: వాట్ ఇస్
1: త్రికరణ శుద్ధి?
2: త్రికరణ శుద్ధి
1: మూడు కరణములు. కరణములు అనగా పనిముట్లు.
2: కరణాస్ ఇన్స్ట్రుమెంట్స్.
1: భావము,
2: ఫీలింగ్,
1: వాక్కు,
2: ద టాక్ వర్డ్,
1: కర్మ, ఈ మూడింటిని పవిత్రం చేయాలి.
2: థాట్ వర్డ్ అండ్ డీడ్, లెట్ దెం బి సేక్రెడ్.
1: దీన్ని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
2: ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ఈ విధమైనటువంటి కర్మల చేత మనము జీవితాన్ని సార్థకం చేసుకుని ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలని విద్యార్థులకు నేను ప్రత్యేకంగా బోధిస్తున్నాను.
2: భగవాన్ టీచర్స్ టు స్టూడెంట్స్ ఇన్ పర్టికులర్ విత్ గుడ్ థాట్స్, గుడ్ డీడ్స్ అండ్ గుడ్ వర్డ్స్. దే షుడ్ బి ఐడియల్స్ ఇన్ సొసైటీ.
1: ఎన్ని వేల మందినో మనం మార్చడానికి కంకణం కట్టుకోవాలి.
2: వి షుడ్ డిటర్మిన్ టు ట్రాన్స్ఫార్మ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్.
1: నీవు నడుచుకుని వాళ్ళకి అందించాలి.
2: యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ షేర్ విత్.
1: కేవలం వాక్కు చేత బోధించడం మాత్రమే కాదు.
2: ఇట్స్ నాట్ మియర్లీ లెక్చరింగ్.
1: నీవు చేసి చూపించాలి.
2: యూ డూ యాక్ట్ అండ్ డెమోన్స్ట్రేట్.
1: అప్పుడే నీకు సరైన సార్థకత చెందుతుంది.
2: అండ్ దేర్ లైస్ ద ఫుల్ఫిల్మెంట్.
1: ఇన్స్టిట్యూట్ లో నీవు చదివినందుకు సార్థకుడు అయిపోతావు.
2: దేర్ లైస్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ బీయింగ్ ద రెసిపియంట్ ఆఫ్ స్టడీ.
1: ఎవరి దగ్గర కూడా ఏ విధమైనటువంటి నయా పైసా కూడా తీసుకోకుండా చదువులు చెప్పిస్తున్నాం.
2: నాట్ ఈవెన్ నయా పైసా ఇస్ రిసీవ్డ్ హియర్. ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ.
1: దీనికి అందించవలసినటువంటి ఒక ఘనత ఏమిటి?
2: వాట్ ఈస్ దట్ యూ కెన్ పే బ్యాక్ ఇన్ టర్న్?
1: ఈ ఇన్స్టిట్యూట్ కంత ఈ కృతజ్ఞత ఏ విధంగా అందించాలి?
2: హౌ డు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు ద ఇన్స్టిట్యూట్?
1: మీరు ఇక్కడి నుంచి పోయి ఇక్కడ నేర్చుకునేవన్నీ పది మందికి పంచితే అదే దీనికి ఇవ్వవలసినటువంటి కృతజ్ఞత.
2: ఆల్ దట్ యువర్ లెర్న్స్ హియర్ వెన్ యూ షేర్ విత్ అదర్స్ ద మూమెంట్ యూ గో అవుట్ సైడ్ ఇస్ ట్రూ గ్రాటిట్యూడ్.
1: ఇది నిజమైనటువంటి గ్రాటిట్యూడ్.
2: ఇట్స్ ట్రూ గ్రాటిట్యూడ్.
1: ఇది దీన్ని మీరు అందించాలని మీరు ఒక విధమైనటువంటి ఒక దీక్షను పూనాలి.
2: యూ షుడ్ డిటర్మిన్ టు షేర్ యువర్ నాలెడ్జ్ దట్ యు అక్వైర్డ్ హియర్.
1: నీ ఉద్యోగం నీవు చేసుకో, దాన్ని వదలనక్కర్లేదు.
2: డూ యువర్ జాబ్.
1: నీ తల్లిదండ్రులను నీవు పోషించుకో, తప్పులేదు.
2: టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: కానీ దానితో పాటు ఈ యొక్క దీనికి కూడా చదివినటువంటి గురువుల యొక్క స్థానానికి కూడా ఒక కృతజ్ఞత అందించాలి.
2: అలాంగ్ విత్ దట్ యూ షుడ్ షో గ్రాటిట్యూడ్ టు ద ఇన్స్టిట్యూట్ వేర్ యూ స్టడీ.
1: దైవత్వాన్ని హృదయంలో నింపుకోండి మొదలు.
2: ఫీల్ యువర్ హార్ట్.
1: అక్కడ నుంచి వచ్చిన అన్ని కూడా పవిత్రంగానే ఉంటుంటాయి.
2: ఎవ్రీథింగ్ ఎల్స్ ఆర్ బౌండ్ టు బి సీక్రెట్.
1: ట్యాంక్ పవిత్రమైన నీళ్లతో నింపుకున్నప్పుడు ట్యాప్స్ అంతా పవిత్రమైన నీళ్లే వస్తాయి.
2: వెన్ ద ట్యాంక్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్యూర్ వాటర్ యూ డ్రా ది సేమ్ ప్యూర్ వాటర్ ఆఫ్ ద
1: ట్యాంక్.
2: యువర్ హార్ట్ ఇస్ ద ట్యాంక్.
1: నీ చూపులు, నీ నడతలు, నీ మాటలు, నీ చేతులు అన్ని కూడా ట్యాప్స్.
2: వర్డ్స్, deeds and thoughts, they're all taps.
1: కనుక దీని నిండుకు నీవు ప్రేమతో నింపుకుంటే ఈ ప్రేమతోనే నీవు ప్రపంచాన్ని అంతా కూడా అనుభవించవచ్చు.
2: ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ సో దట్ ఇట్ ఎక్స్పీరియన్స్ ద హోల్ వరల్డ్ విత్ లవ్.
1: ఈ విధమైన మార్గం లోపల విద్యార్థులు ప్రవేశించి
2: స్టూడెంట్ షుడ్ వాక్ అలాంగ్ దిస్
1: పాత్. ఆదర్శ విద్యార్థులుగా మీరు రూపొందాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: స్టూడెంట్ షుడ్ వాక్ అలాంగ్ దిస్ పాత్. They should be ideals to the society, be ideals unto themselves. And Bhagavan brings his divine discourse to a close.
3: Bhava bhaya harana vandita charana bhava bhaya harana.

0: यह जीवन अस्थाई है, यौवन और समृद्धि अस्थाई हैं, पत्नी और परिवार भी अस्थाई हैं, किंतु दो चीजें स्थाई हैं, सच्चाई और अच्छा नाम।
1: प्रेम स्वरूप ई जगत नंदु सर्वमु मार्पु चेंदुनदि, सुखमु दुःखमु अशांति अल्लकल्लोलम ఆనందం అప్రియం ఇవన్నీ కూడాను మార్పు చెందునవి.
0: ప్రేమ స్వరూపో, ఇస్ దునియా మే సబ్ కుచ్ బహుత్ తేజీ సే బదల్ రహా హై. యహ్ పీడా ఔర్ ఆనంద్, వ్యాకుల్తా ఔర్ బాధాయే సారే కే సారే బదల్ జాతే హై.
1: కాని మానవుడు తన నిజ స్వరూపాన్ని గుర్తించుకోలేక నశ్వరమైన అనిత్యమైన అశాశ్వతమైన ఈ దేహమే సత్యమని భ్రమించి దీనిని నమ్ముకుని జీవిస్తున్నాడు. మానవుడు వ్యష్టి జీవి కాని కాదు, సమష్టి జీవి. మానవుడు ఏకజీవుడై జీవించడానికి ప్రయత్నించడు. కనుకనే పురుష సూక్తమునందు సహస్ర శీర్ష పురుష सहस्राक्ष सहस्रपात.
0: आदमी अपनी स्वाभाविक प्रवृत्ति भूल चुका है. यह उनके द्वारा खींचा जा रहा है जो अस्थाई भावनाएं हैं. वह अपने आप को अपने शरीर से पहचान रहा है और भूलवश उसे ही स्थाई समझ रहा है. इंसान केवल व्यस्ति नहीं है, अलग व्यक्तित्व नहीं है, बल्कि यह एक समस्ती जीवी है. इंसान अकेलेपन में जीवन जीने को प्रमुखता नहीं देता. इसीलिए पुरुष सूक्त में स्पष्ट रूप से बताया गया है कि दैवत्व के हजारों सिर, हजारों हाथ और हजारों पैर हैं.
1: तानु समस्त स्वरूपुडने सत्यानि गुर्तिंचुकोनि लेक प्रति मानवुडु कूडानु नेनु देहस्वरूपुडनु, नेनु व्यष्टि स्वरूपुडनु अनि भ्रमिस्तू దుఃఖమునకు గురి అవుతున్నాడు. భారతీయ సంస్కృతి యందు అనంతమైనటువంటి జగత్తునందు అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించుకోవటమే భారతీయుల యొక్క వ్యవధి అన్నారు.
0: ఇన్సాన్ ఉస్ బ్రహ్మాండ స్వరూప్ కో దేఖ్ పానే మే సమర్థ నహీ హై జో ఉస్కీ వాస్తవికతా హై, బల్కి వహ్ అప్నే ఆప్ కో అప్నే శరీర్ సే పహచాన్తా హై ఔర్ స్వయం కో केवल व्यक्ति मात्र मानता है और इसीलिए अभागा है, दरिद्र है. भारतीय संस्कृति की प्रमुख विशेषता है अनेकता में एकता को सम्मिलित करना और उसका अनुभव करना.
1: कानी ईनाटी मानवुडु वेष्टिलोनी एकत्वान्नी भाविंचुकुंटू समत्वान्नी विस्मरिस्तू కేవలము ఒక విధమైనటువంటి అశాంతికి గురి అవుతూ వస్తున్నాడు. ఏకత్వంలోని అనేకత్వమే ఇది నిజమైనటువంటి సత్యం. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించటము ఇది విరుద్ధమైనటువంటి సత్యం. ఇట్టిది అనాది కాలము నుండి భారతదేశమునందు ఆచరిస్తూ అనుసరిస్తూ ఆలోచిస్తూ ఈ విధంగా కాలమును వ్యర్థం చేస్తూ వచ్చారు. అయితే వేదములకు ప్రమాణపూర్వకమైనటువంటి ఒక సత్యాన్ని ఎవ్వరు కూడాను విపులపరిచి దాన్ని అంతరాత్మను బోధిస్తూ ప్రజలకు ప్రచారం చేస్తూ రాలేదు. ఈనాడు కొంతవరకును గ్రంథములను చదివి పెద్దల యొక్క ప్రబోధనను ఆలకించి తద్వారా కొంచెం అర్థం చేసుకుంటూ వచ్చారు. అయితే అది కూడాను పూర్తి సత్యమును గుర్తించుకోవడానికి ప్రయత్నించలేదు.
0: ఆజ్ ఇన్సాన్ బహుత్ అధిక అశాంత హై క్యోంకి వహ్ అప్నే నిజీ వ్యక్తిగత జీవన్ కా అనుసరణ కర్ రహా హై. బాకీ పూరే సమాజ్ ఔర్ సమానతా కే సిద్ధాంతో కో భూల్ కర్ కేవల్ అప్నే బారే మే సోచ్ రహా హై. అనేకతా మే ఏకతా కో సమ్మిలిత్ కర్నా వాస్తవిక సత్య హై, కింతు ఇస్ ఏకతా కో अनेकता और विविधता में तलाशना असत्य है, झूठ है। विविधता की इन्हीं भावनाओं के कारण एक लंबे अरसे से समय बर्बाद किया गया है। वेदों के संदेश का गहराई से अध्ययन नहीं किया गया और न ही किसी ने वैदिक ज्ञान उत्पन्न करने और बाकी समाज के साथ बांटने का प्रयत्न किया। बहरहाल पवित्र ग्रंथों के अनुसार चलने से और विद्वानों को सुनने से थोड़ी बहुत जानकारी अवश्य प्राप्त हुई। सत्य को पूरी समग्रता से अनुभव करने का प्रयत्न उन्होंने किसी भी तरह नहीं किया।
1: प्राचीन कालम नंदु अनेक मंदी राक्षसुलु कूडा उंडि कूडनु वेदमुनु परिपूर्णंगा पठिंचि अर्थं चेसुकुन्नटुवंटि वारैनप्पटिकिनि वारु कूडनु तम यंतुन्नटुवंटि ओक सत्यतत्वानिकि విస్మరించి అసత్యము అప్రమాణము అనీతిమైనటువంటి ఒక మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
0: ప్రాచీన కాల్ మే దానవ హువా కర్తే థే జో వైదిక గ్రంథో కో పఢే హువే థే ఉన్కే భావార్థ కో అచ్చీ తరహ జాన్తే థే కింతు ఆగే చల్కర్ వే సత్య కా మార్గ భూల్ కర్ అసత్య కా జీవన్ జీనే లగే.
1: హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు వీరందరికూడను గొప్ప విద్యావంతుడే, గొప్ప సైంటిస్ట్ కూడాను. చంద్రమండలము, సూర్యమండలము, నక్షత్ర మండలం కూడాను దర్శించి అందులో ఉన్నటువంటి విషయాన్ని విపులంగా గుర్తించుకుంటూ వచ్చారు. అయితే వారిలో అధిక భాగము నెగిటివ్ క్వాలిటీస్ రావటం చేతనే, అనగా ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క తలంపులు రావటం చేతనే వారు ఈ పాజిటివ్ తత్వాన్ని విస్మరిస్తూ వచ్చారు. ఎంత పాజిటివ్ ఉండి కూడా ప్రయోజనమేమిటి? ఈ నెగిటివ్ తత్వమును అభివృద్ధిపరచుకుంటూ ప్రచార ప్రబోధం చేస్తూ ప్రకృతి యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: హిరణ్యాక్ష్ ఆర్ హిరణ్య కశ్యపు ఉచ్చ శిక్షిత్ విద్వాన్ థే. వే ఉచ్చతమ్ శిక్షా ప్రాప్త థే ఆర్ జ్ఞాన్ కే విభిన్న పహలుఓ మే అచ్చీ తరహ నిపుణ భీ థే. వే చంద్రమా ఆర్ సూర్య తక్ పహుంచ్ సక్తే థే, యహాన్ తక్ కి సితారో తక్ భీ, ఆర్ గ్రహో నక్షత్రో కి భీ జానకారీ రఖతే థే. కింతు चूंकि वे नकारात्मक स्थिति और नकारात्मक विचारधारा से भरे हुए थे, इसलिए अपने स्वयं के भीतर छिपे हुए सकारात्मक सिद्धांतों को वे समाहित नहीं कर सकते थे.
1: अट्टी कोवक संबंधी वाड़े नरकासुरुडु, इतने गोप्प शक्ति सामर्थ्युडे, गोप्प विद्यावंतुडे, इंदरिको सहायम चेस्तु वच्चाडु. పరలోకమును పోయినటువంటి యొక్క గురుపుత్రులు కూడా తెచ్చి ఇచ్చాడు. దీనిని పురస్కరించుకుని వీరి యందు నెగిటివ్ క్వాలిటీస్ అధికంగా ఉండటం చేత ఎంతటి భక్తి ప్రపత్తి ఉండినప్పటికీ, ఎంత వేద ప్రమాణం ఆచరించినప్పటికీ ఇది నిస్సార్థమైపోయింది.
0: దానవ నరకాసురుభి ఇసి శ్రేణి సే సంబంధిత్ థా. వహ్ అతి శక్తిశాలి ఔర్ విద్వాన్ థా ఔర్ ఉస్నే బహుత్ లోగోం కి సహాయతా భీ కీ థీ. वह अपने उपदेशक के पुत्र का जीवन भी वापस ला सकता था. यद्यपि वह उच्च श्रेणी का विद्वान था, तथापि नकारात्मक स्थितियों और नकारात्मक विचारों के कारण उसकी सारी ईमानदारी और निष्ठा भक्ति सब कुछ व्यर्थ थी.
1: निर्णय त्यागराज कूड़ा पाड़ाड़ वाचाम गोचरुंडनी नी चरितमुलनु पोगड़ा ब्रह्मादुलकनैन तरमा कुचेरुनि आर्ति तीर्चिनावु కుబీర సక్తములను పోగొట్టినావు, మేలు మేలు పాండవులను కాచినావు, ఇంతియే కాదు 16,000 రమామణులను బ్రోచినావు. రామ వాచామ గోచరుండవి నీ చరిత్రములను పోగొట బ్రహ్మాదులకునైన తరమా అని వర్ణించాడు. ఇలాంటి వర్ణన చేసినప్పటికీ త్యాగరాజు కూడాను ఈ సత్యాన్ని గుర్తించి స్వయం జీవితంలో అనుభవించలేదు.
0: త్యాగరాజ్ ద్వారా యహ గాయా గయా థా, హే కృష్ణ, आप सभी वर्णनों और मानवीय समझ से परे हैं. क्या आपके वैभव और महिमा को समझ पाना संभव है? मैं आपके अनुग्रह की प्रतीक्षा कर रहा हूं. हे भगवान, मेरी प्रार्थना सुनिए और मुझे मोक्ष प्रदान कीजिए. वह आप ही हैं जिन्होंने अपने गुरु संदीपनी के पुत्र को पुनर्जीवित कर दिया था. वह आप ही हैं जिन्होंने कालिया नाग का मान मर्दन किया था, वासुदेव और देवकी को मुक्त कराया था और द्रौपदी को अपमानित होने से बचाया था. आपने कुचेला की इच्छाओं को पूरा किया. आपने कुरूप दिखने वाली कुब्जा को सुंदरता प्रदान की. आपने पांडवों की रक्षा की और 16,000 गोपियों को बचाया। आप सभी वर्णनों और मानवीय समझ से परे हैं। कृष्ण, आपकी महिमा का वर्णन करना तो ब्रह्मा जी के लिए भी संभव नहीं है। मैं आपका अनुग्रह पाने के लिए प्रार्थना करता हूं। यद्यपि उन्होंने पूरी गंभीरता से उनकी बहुत प्रशंसा की, तथापि अपने पूरे जीवन में व्यावहारिक तौर पर उसका अनुभव नहीं किया।
1: ఒకనొక సమయం లోపల చైతన్య మహాప్రభు తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మ నేను చదువుకుంటూ వెళుతున్నాను అని ఆజ్ఞ ఇమ్మన్నాడు. సునీతి ఆమె చెప్పింది, నాయన ఈ ప్రపంచంలో ఎన్నో చదువులున్నవి, ఈ చదువులన్నీ కూడాను ఏనాటికైనా అంతమయ్యేటువంటివే, కాని దీన్ని అభివృద్ధి అయ్యేటువంటివి కాదు. ఈ విద్యలన్నీ కూడాను పరిమిత ప్రమాణంతో కూడినటువంటివి మాత్రమే. ఆధ్యాత్మ విద్య అది ఏ విద్య అనింది. దానికి మరణము లేదు, దానికి పరిమితం లేదు, ఇది సర్వత్రా సర్వకాలంలో ఎందుకూడను జీవించేటువంటిది. అది అట్టి విద్యను నీవు అభ్యసించు నాయన అని ప్రబోధించింది. అందువలనని చైతన్యుడు నిరంతరం కూడాను కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణనామాన్ని స్మరిస్తూ కృష్ణనామాన్ని జపిస్తూ గ్రామ గ్రామము వీధి వీధి కూడాను ఈ కృష్ణనామంతోనే గానం చేస్తూ సంచారం చేశాడు. అడవులు ఎందున్నా, ఆకాశములనున్నా, పల్లెనమునున్నా, పట్టణమునున్నా, గుట్ట మీదనున్నా, నట్టేటి పడి ఉన్నా కృష్ణనామమే స్మరిస్తూ వచ్చాడు. కట్టకడబడి సామాన్య ప్రజలకంతా ఒక చక్కని బోధ చేశాడు. లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి పదముల చేత అన్నదానము కన్నా అధిక దానం ఏది, తల్లిదండ్రుల కన్నా దైవమేది, జగదీతపము కన్నా సత్యశీలం ఏది, దయకంటే ఎక్కువ ధర్మమేది, సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది, శత్రుత్వం కన్నా వేరు దైవం ఏది. కనుకనే ఈ అన్నింటికంటే మూలాధారమైనటువంటిది శత్రుత్వమును దూరం చేసుకుని మిత్రత్వాన్ని అభివృద్ధిపరచుకోవటం అత్యవసరమైనటువంటి విద్య. కేవలము అందరినీ ద్వేషం చేసుకుని ఏకంగా జీవించాలనేటువంటి భ్రమ ఇది కేవలము రాక్షస భ్రమనే.
0: ఏక్ బార్ చైతన్య మహాప్రభునే అప్నీ మాతాసే కహా, మా మే విద్యాధ్యయన్ కర్నా చాహతా హూ, ముఝే ఆజ్ఞా దీజియే. ఉన్కీ మాతానే కహా, ఇస్ దునియా మే శిక్షా కే అలగ్ అలగ్ కై ప్రకార హై, కింతు యే సభీ కేవల్ జీనే కే సాధన మాత్ర హై, జీవన్ కే నహీ. इस सारी शिक्षा की कुछ निश्चित सीमाएं हैं। आध्यात्मिक ज्ञान ही सच्ची शिक्षा है। यह अमर है, यह अनंत है, यह समय के तीनों कालों में अपरिवर्तित रहा है और आज भी है। वे चाहती थीं कि चैतन्य इसी तरह की शिक्षा का संवर्धन करें जो उन्हें कृष्ण के वैभव का गीत गाने के लिए प्रेरित करे, उनकी महिमा और लीलाओं के बारे में सोचने और सड़कों पर जाकर कृष्णावतार की महानता का प्रचार करने को प्रेरित करे। फलतः चैतन्य भगवान का नाम बारंबार दोहराते रहे, हर समय और हर परिस्थितियों में, चाहे वे जंगल में रहे, शहर में रहे या पर्वत शिखर पर। अंततः उन्होंने एक सरल मार्ग और शाब्दिक अर्थ द्वारा मानव जाति को संदेश दिया, क्या यहां भोजन कराने से बड़ा कोई दूसरा पुण्य है? क्या किसी के अपने माता पिता से बढ़कर कोई अन्य देवता है? क्या सत्य से बड़ी कोई तपस्या हो सकती है? करुणा और अच्छी संगत से बड़ी कौन सी संपत्ति है जो तुम्हें किसी भी अन्य वस्तु से अधिक लाभ देती है? और क्रूरता तथा कुसंगति तो हर प्रकार की बुराई से अधिक बुरी है। इसीलिए शिक्षा चाहती है कि हम इस शत्रुता से दूर रहें और मित्रता के निकट और निकट जाएं। वह केवल राक्षसी माया ही है जो एक इंसान के भीतर घृणा से भरपूर अकेलेपन का जीवन बिताने की भावना धारण कराती है।
1: सहस्रशीर्ष पुरुषहानी ये पुरुष सूक्त में एंदुकु उच्चरिंचिंदी अनगा भगवंतुडु एक स्वरूपुडु कादु, समस्त स्वरूपुडे, सर्व जीवुलयंदु सर्व प्राणमुलयंदु तानु चलिंचक कदलक స్థిరంగా ఉండేటువంటి వాడి. అట్టి స్థిరమైనటువంటి భగవంతుడు సమీపం నందే ఉండగా ఎందుకు మానవులు ఇంత భ్రమించి లోకాలను సంచరించి అనేక రకమైనటువంటి యొక్క కష్ట జీవితాన్ని గడుపుతున్నారు. భగవంతుడు ప్రతి హృదయమునందు కూడాను అచంచలుడై ఉంటున్నాడు, అప్రమాణుడై ఉన్నాడు. ఎక్కడ చూచినా కూడాను అట్టి భగవంతుని మనము దర్శించవచ్చును, స్పర్శించవచ్చును, సంభాషించవచ్చును. కాని అట్టి సాహసమును, అట్టి పరమ ప్రీతిని తమ యందు లేకపోవటం చేతనే ఇంతటి బాధలకు గురి అవుతున్నారు.
0: పురుష సూక్త్ క్యో కహతా హై కి భగవాన్ కే హజారో సిర్ పైర్ ఔర్ హాత్ చారో ఓర్ వ్యాప్త హై. ఈశ్వర బ్రహ్మాండ కా స్వరూప హై, ఈశ్వర అచల్ హై, సభీ జీవిత జీవ జంతువో ఔర్ సభీ ప్రాణియో మే విద్యమాన్ హై. జబ్ ఈశ్వర ఇత్నే నికట్ హై తో భలా కైసే యహ ఆద్మీ దిగ్భ్రమిత్ హై, క్యో యహ అస్మంజస్ ఔర్ అవ్యవస్థా సే భరే ఇస్ విశ్వ మే ఘూమ్ రహా హై. ఈశ్వర్ ప్రత్యేక మానవ హృదయ కే పూజా స్థల మే అచల్ రూప మే విరాజమాన్ హై. తుమ్ భగవాన్ కీ కల్పనా హర్ జగహ్ కర్ సక్తే హో, ఉన్కో స్పర్శ కర్ సక్తే హో, ఉన్కే సాథ్ వార్తాలాప్ కర్ సక్తే హో. కింతు మానవ మే సామర్థ్య ఔర్ యోగ్యతా కా అభావ్ హో రహా హై, ఇసిలియే వహ ఈశ్వర్ సే వార్తాలాప్ కర్నే మే అసమర్థ్ హై.
1: చైతన్యుడు వెళ్ళాడు, తమ నారాయణుడు దర్శించాలని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి నిలుచుకున్నాడు. నారాయణ, నీవు సర్వలోకవాసివి, నీవు లోకనాథుడువే కాదు, సర్వజీవనాథుడు, సర్వ ప్రాణనాథుడు. కానీ నాకు అవన్నీ నువ్వు అక్కర్లేదు, నీ వైకుంఠము నాకు అక్కర్లేదు, నీ కైలాసము నాకు అవసరం లేదు, నీ మోక్షము నాకు అవసరం లేదు, నాకు ఒక్క ప్రేమ మాత్రమే చాలు, నిన్ను ప్రేమించేటువంటి ప్రేమ నాకు అందించమని చెప్పాడు. చైతన్యుడు ఈ విధంగా కోరినప్పుడు తథాస్తు అనింది ఎక్కడి నుంచి నువ్వు శబ్దం. ఎన్ని విద్యలుండి కూడాను, ఎన్ని శక్తులుండి కూడాను, ఎంతటి పరమ భయపడినప్పటికీ ఇవన్నీ కూడా మధ్యలో జారిపోయేటువంటివి. ఒక్క ప్రేమకు మాత్రమే ప్రాణము, ప్రేమ మార్పు చెందేటువంటిది కాదు, మార్పుకు కూర్పు లేదు. అలాంటి సత్యనిత్యమైనటువంటి ప్రేమతత్వాన్ని నేను ఆశిస్తున్నాను కృష్ణ అన్నది. ఈ ప్రపంచంలో ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ కూడా అనిత్యం, అనిత్యం సర్వం. కాని నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమ నాకు అనుగ్రహించమని కోరాడు. నీ మోక్షమేమిటో, నీ స్వర్గమేమిటో, నీ కైలాసమేమిటో, నీ యొక్క వైకుంఠమేమిటో, ఇవంటి బ్రాంచ్ అడ్రస్లు ఇవన్నీ నాకు అక్కర్లేదు. నీ అడ్రస్ ఒకటే నాకు చక్కగా తెలిసింది. ఎక్కడ నీ అడ్రస్? నా హృదయమే నీ యొక్క అడ్రస్. నా హృదయం నుండే నీవు అచంచలుడవై అప్రమాణుడై స్థిరంగా నిలిచి ఉన్నావు. దాన్ని ఒకటి నాకు అనుగ్రహించమని కోరాడు. ఇట్టి పరమభక్తి కలిగినటువంటి రాక్షసులు కూడాను.
0: చైతన్య నే నారాయణ సే కహా, హే ఈశ్వర్, ఆప్ సంపూర్ణ విశ్వ మే వ్యాప్త హై, ఆప్ సభీ జీవిత జీవ జంతువో కా జీవన్ హై, కింతు మే యహ సబ్ నహీ చాహతా, మే స్వర్గ నహీ చాహతా, మే పరమ సుఖ నహీ చాహతా, మే ముక్తి నహీ చాహతా, మే ఆప్కా ప్రేమ చాహతా హూ, ఆప్కా యహ ప్రేమ మేరే లియే పర్యాప్త ఉపహార హై, జో మేరే లియే आपके सान्निध्य के समान है. जब चैतन्य इस तरह प्रार्थना कर रहे थे तभी वहां एक आकाशवाणी हुई जिसने कहा, तथास्तु. हमारा सारा ज्ञान, हमारी सारी उपलब्धियां बीच में ही छूट जाती हैं. दरअसल प्रेम जीवन है, प्रेम अपरिवर्तनीय है, उसका कोई जोड़ नहीं है. और उन्होंने प्रार्थना की, हे कृष्ण, मैं वह अनंत प्रेम चाहता हूं जो सत्य है. जो भी वस्तुएं इस संसार में उपस्थित हैं वे तेजी से भाग रही हैं, सब कुछ बदल रहा है, अस्थाई है. हे ईश्वर, मुझे वह प्रेम प्रदान करो जो अनंत है. यह मुक्ति, परमानंद, स्वर्ग इत्यादि तो आपकी शाखाओं के पते हैं, मैं उन्हें नहीं चाहता. मैं आपका सही पता जानता हूं. क्या है आपका पता? आपका पता मेरा हृदय है. आप मेरे हृदय के पूजा स्थल में हैं, एक अचल स्थायी रूप में. मुझे उसी अनुभव का उपहार दो. वही उनकी प्रार्थना थी.
1: ఒకానొక సమయంలో నరకాసురుడు సత్యభామన సమేతుడై ఆ రాక్షసులపైన యుద్ధానికి వెళ్ళాడు కృష్ణుడు. భగవంతుడే ఎందుకు అతన్ని హతమార్చకూడదు, ఎందుకు ఈ సత్యభామన సమయం తీసుకున్నాడు కృష్ణుడు అనగా అక్కడ కూడా కొన్ని క్వాలిఫికేషన్లు అంతా ఉంటున్నాయి. ఇట్టి దుర్మార్గుణ్ణి నా చేత చంపడం న్యాయం కాదు. అబలుడైన ఆడవారితో ఇతన్ని చంపించాలి. నేను సర్వశక్తిమయుడను, వీడు సర్వహీనుడు, దయాప్రేమను లేనటువంటి యొక్క రాక్షసుడు, పరులను ప్రేమించినటువంటి యొక్క పరదూషణుడు, అలాంటి వాని యొక్క జీన్ని నేను చంపకూడదు అనుకున్నాడు. కనుక అట్టి సత్యభామ సమేతుడై వెళ్లినటువంటి కృష్ణుడు ఈ నరకాసుని హతమార్చి, అతని దగ్గర ఎంతమంది దాసులు ఉంటున్నారు, పరమ భక్తులు, పవిత్రులు అయినటువంటి రాజపుత్రికలు, నిరంతరము కూడాను భగవంతుని చింత చేసేటువంటి యొక్క ప్రేమస్వరూపులు, ఈ రాక్షసుని హస్తంలో చిక్కులుకొని వారు కేవలం ఒక నరక బాధను అనుభవిస్తూ వచ్చారు. అది 16,000 రమామణులను రోచినావు అని చెప్పాడు త్యాగరాజు. నరకాసుని హతమార్చి ఈ గోపికలను విచ్చలవిడిగా ఇచ్చి పెట్టాడు. ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క బంధ విముక్తి, రాక్షసత్వం అనేటువంటి ఒక దుర్గుణముల నుండి దూరము గావించి సద్గుణ సదాచారముల్లో ప్రవేశపెట్టడం. ఈ దుర్గుణం యొక్క సహవాసము ఎప్పటికైనా ప్రమాదమే. కనుకని చెడ్డ సంసర్గం, ఈ చెడ్డ కంపెనీతో మనం ఏమాత్రం కూడా చేరకూడదు. భజ సాధు సమాగమం, కుర పుణ్య మహోరాత్రం, ఈ విధమైనటువంటి ప్రమాణములు సలిపి పవిత్రమైనటువంటి యొక్క పరతత్వంలో ప్రవేశించాడు. అప్పటి నుంచి జగత్తు లోపల సర్వసామాన్యులకు కూడాను నిశ్చలమైన, నిర్మలమైన, నిస్వార్థమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: భగవాన్ కృష్ణ దైత్య నరకాసుర్ కే సాథ్ యుద్ధ మే సత్యభామా కే సాథ్ సాథ్ గయే. సత్యభామా కో కృష్ణ కా సాథ్ దేనే కీ ఆవశ్యకతా కహాన్ థీ? ఏక్ భయంకర్ యుద్ధ కా అంత హువా ఔర్ వహ్ దానవ్ సత్యభామా కే హాథో మారా గయా. సర్వశక్తిమాన్ కృష్ణ సత్యభామా కీ సహాయతా కే బినా అకేలే హీ నరకాసుర్ కో మార్ సక్తే థే. तो फिर उन्होंने उनकी सहायता क्यों ली? नरकासुर इतना पापी दानव था कि वह कृष्ण के हाथों मृत्यु पाने के योग्य भी नहीं था. चूंकि उसने हजारों महिलाओं को अवर्णनीय कष्ट भोगने के लिए विवश किया था, इसलिए कृष्ण ने निर्णय लिया कि उसकी मृत्यु एक स्त्री द्वारा होनी चाहिए. नरकासुर ने हजारों राजकुमारियों को कैद कर रखा था जो भगवान की परम उपासिकाएं थीं. वे प्रेम का मूर्त स्वरूप थीं और लगातार उनका ध्यान किया करती थीं. यह वर्णन त्यागराज का था जिन्होंने कहा था, आपने 16,000 स्त्रियों की रक्षा की, आपने नरकासुर का वध किया और वे दासता से मुक्त हुईं. यह गुलामी से आजादी का एक प्रकार है. यह सच्चाई के मार्ग के साथ साथ शिखर तक पहुंचने का एक मार्ग है. राक्षसी अनुचित मार्गों को खत्म करने वाला दैवी मार्ग है. यदि तुम सद्गुणों से रहित हो तो यह कुछ निश्चित संकटों का भी प्रतिनिधित्व करता है. तो कुसंगति से दूर भागो. हमें किसी भी समय किसी भी बिंदु पर बुरी संगत में नहीं होना चाहिए. सदा सुसंगति करो, रात दिन अच्छे कार्य करो. प्रत्येक व्यक्ति को चाहिए कि ऐसे पवित्र मार्ग का अनुसरण करे और सभी लोगों में प्रेम के सिद्धांत का प्रचार करे.
1: ఈ నరకాసుర వదనగా ఏంటి? నరుని యందు రాక్షసుడైనటువంటి నరకాసురుడు అసురుడు ఉన్నాడు. న్యాయంగా దీనికి అర్థం తీసుకుంటే నా రా అనగా ఆత్మస్వరూపుడే. ఈ రా అనేటువంటి ఆత్మకు నా ఏమాత్రమూ మార్పు లేదు. ఆత్మస్వరూపుడే నరకాసురుడు. ఇటువంటి ఆత్మస్వరూపం లోపల అసురుడు అనేటువంటి వాడు ప్రవేశించాడు. ఈ అసురుడు అనగా ఎట్టివాడు? దుర్గుణములు, దురాలోచనలు, దుస్సంగములు, దుశ్చేష్టలు కలిగినటువంటి వాడు. అతివారి అందే దుర్గుణములు, దుష్భావములు క్షణక్షణము కూడాను ఆవిర్భవిస్తుంటాయి. సత్యవంతుని చేత సహవాసం చేయనివ్వడు, పవిత్రమైనటువంటి పరమాత్మను చేత వారిని చేరడానికి ప్రయత్నించడం, దుర్గుణములు దురాచారములు ఉన్నటువంటి వారితోనే వీరి సంగత్వం ఏర్పడుతుంటారు. ఎన్ని జన్మల యొక్క కర్మమో, ఎన్ని జన్మల యొక్క పాపఫలమో ఈ విధమైనటువంటి మనసు పెడుతుంటారు. ఏదో మేము జీవిస్తున్నాము, గొప్ప చదువుతున్నాము, గొప్ప విద్యావంతమైపోతాం అని మీరు భ్రమిస్తున్నారే కానీ ఇది విద్య కానే కాదు, అవిద్య. సత్సంగం అనేది లేకుండినా, సత్ప్రమాణమనే లేకుండినా ఇది ఎట్ల విద్య అవుతుంది?
0: జబ్ కిసీ అసుర్ కే గుణ కిసీ నర్ మే ప్రవేశ్ కర్తే హై తో వహ్ నరకాసుర్ బన్ జాతా హై. యది తుమ్ వ్యుత్పత్తి కే ఆధార్ పర్ ఇస్ శబ్ద న ర కో దేఖో తో యహ్ ర స్వ కా సిద్ధాంత హై, न अपरिवर्तन का. नर का अर्थ हुआ अविनाशी आत्मिक सिद्धांत. नरकासुर स्व का स्वरूप है और यही दानवी स्वभाव भी है. वह किस तरह का पुरुष है। यही दानवीय गुण नीचता है, दुष्टता है, अन्याय है। ऐसे लोगों में केवल नीच आचरण, बुरे विचार और बुरे मनोभाव ही होते हैं। वे आपको अच्छी संगति की अनुमति नहीं देंगे। यह ईश्वर के निकट जाने का कोई अवसर नहीं देता। ऐसे लोग अधर्मियों की संगत में रहते हैं। पिछले कई जन्मों के लगातार पाप कर्मों के कारण शायद उनका दिमाग भी ऐसा हो जाता है। आज मानव इस भ्रम में है कि वह उच्च शिक्षित है, किंतु किस तरह उसे शिक्षित कहा जा सकता है यदि उसके पास अच्छा चरित्र नहीं है और अच्छी संगत नहीं है।
1: 300 विद्యలు చదివాడు రావణుడు అట్టి విద్యలే రాములు కూడాను చదివాడు కానీ రాములు ఎప్పుడు కూడాను సత్సంగం సత్సంగం సత్సంగం సద్భావము సత్ప్రవర్తన సదాలోచన సత్కర్మలు కానీ ఇన్ని చదువులు చదివినటువంటి రావణుడికి ఏమిటి చేస్తుండాడు? దుర్జన సంబత్తం దురాలోచనలు దుర్గుణములు దుష్ప్రవర్తనలు ఇలాంటివంతా చేరుతూ వచ్చాయి. ఎంతటి గొప్ప విద్యావంతుడు రావణుడు! రావణుకున్నటువంటి విద్య రాములకు కూడా ఉంటుండాలి. కానీ రాములు చూస్తే నమస్కరిస్తారు, రావణుడు చూస్తే వీడు క్రోధుడు, వీడు రాక్షసుడని అతనికి అనేక రకమైనటువంటి దూషణలు భూషణలు వస్తాయి. ఈ మంచి చెడ్డల పేర్లు దేని నుంచి వచ్చినటువంటివి? వ్యక్తి యొక్క ప్రవర్తన చేతనే వస్తున్నాయి. వ్యక్తి తమ ప్రవర్తనలు సక్రమైనటువంటిగా ఉండాలి. ఏదో ఒంటరిగా కూర్చొని మేమేదో ధ్యానం చేసుకుంటాం, జపం చేసుకుంటాం, తపం చేసుకుంటాం, ఇది రాక్షస సంధ్యం. ఏమిటి ఒంటరిగా కూర్చొని వీడు చేసేది? దుష్ప్రవర్తనే, దురాలోచనే. దుస్సంగంతో చేరినవి సత్సంగంతో వచ్చిందాయా? కనుకనే ఇలాంటివి మంచివి అనుకోవటము చాలా పొరపాటు. రాక్షస కృత్యములే ఇవన్నీ. ఎక్కడ మంచి జరుగుతుంటే అక్కడ వెళ్ళు, ఎక్కడ భగవత్ప్రతం జరుగుతుందో అక్కడికంతా వెళ్ళు, ఎక్కడ భజన జరుగుతుందో అక్కడికి వెళ్ళరు, ఎక్కడ పవిత్రమైన పురుషులు ఉంటారో అక్కడికి పోరు. ఎందుకు వీడికి కన్నులు ఉండి ప్రయోజనం ఏమిటి? పురంధరదాస్ చెప్పాడు, కనులేరరా ఈ కనులేరరా, రాముని చూడని ఈ కనులేరరా, కన్నుండి తుట్టిలై కళ్యాణకరమని నీ మూర్తి దర్శింప నేరలేది, పాని పంకజమందు పరమాత్మయుండి పాడు సంసారము కోరిరేది. నిజంగా సర్వ జీవులు ఎందుకు పరమాత్మున్నారనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి నడక. అట్టి దివ్యత్వాన్ని స్మరించటమే కాకుండా దాన్ని భజించటం కూడా అత్యవసరమే.
0: రావణ్ జ్ఞాన్ కి హర్ విద్యామే పారంగత్ థా. రామ్ నే భీ ఉస్కే సమాన్ హీ శిక్షా పాయి థీ. లేకిన్ రామ్ सदा अच्छी संगत, अच्छी भावनाओं, अच्छे आचरण, अच्छे विचारों और अच्छे कर्मों के बीच रहते थे। इन सब के साथ रावण ने क्या किया? रावण सदा बुरी संगत में रहता था, सदा दुष्ट विचारों और बुरी भावनाओं सहित कुकर्म किया करता था। रावण उच्च श्रेणी का विद्वान था, राम भी रावण जितने ही विद्वान थे, किंतु लोग राम को सम्मान देते हैं। लोग रावण को उसके पापमय विचारों और आचरण के कारण दोषी ठहराते हैं। अच्छे और बुरे नाम का आधार क्या है? आदमी का आचरण ही इसका आधार है। इसलिए आदमी का व्यवहार अच्छा और परिपूर्ण होना चाहिए। तुम केवल अपने लिए ध्यान और तपस्या में समय बिताओगे। आत्म केंद्रित होना राक्षसी है। तुम अकेले यहां क्या कर सकते हो? यह केवल गलत सोच है और तुम बुरी संगत में पड़ जाओगे। उन्हें अच्छा समझना गलती है। वह सब दानवीय गतिविधियां हैं। जहां कहीं भी कुछ अच्छा होता हो वहां जाओ, जहां कहीं भी भक्ति हो उनकी संगत करो, किंतु तुम वहां नहीं जाते जहां भजन होते हैं। तुम किसी पवित्र स्थान पर नहीं जाते। आंखों का प्रयोजन क्या है? इस दृष्टि का प्रयोजन क्या है? पुरंदर दास ने कहा, सभी आंखों और दृश्य शक्ति के बावजूद मैं आपकी शोभा और महानता को नहीं देख सकता। यद्यपि ईश्वर अविनाशी रूप में मेरे भीतर स्थित हैं, तथापि मैं इस संसार सागर में स्वयं को डुबो रहा हूं। मानव जाति का प्रमुख कर्तव्य है उसके अपने भीतर छिपे हुए दैवत्व की निकटता को पहचानना और उसी अनुसार कर्म करना। हरेक को चाहिए कि बारंबार मनन करे, लगातार दैवत्व का स्मरण करे और उसे स्वीकार भी करे।
1: नरकासुरुडु भतिंचिन तर्वात आनाटि राज्यमंता कूडानु गोप्प साम्राज्यंगा मारिपोयिंदि। ఆనాడే ఈ రాక్షసనేటువంటి యొక్క ద్వేషత్వము, అంధకారము, అజ్ఞానము దూరమైనదని గ్రహించి ఊరంతా చక్కని అలంకారం చేసుకుని దీపాలు పెట్టారు. దుర్మార్గుడు ఏదైనా కాలం కూడాను అదంతా కూడా ఎక్కడైనా ఒక దీపం కూడా కనిపించదు, వెలుతురే లేదు. చీకటిలో ఏవి ఉంటాయి? గబ్బిడాలు ఉంటాయి. అట్టి గబ్బిడాలు ఉన్నటువంటి ఒక గృహం లోపల ఎట్టి మనిషి కూడాను ప్రవేశించడు. కనుక మనం గబ్బిడాలుగా తయారు కాకూడదు. ఏదో కొంతమందికి దానికి తగినటువంటి వాళ్లే ఇది ఎస్ ఎస్ అంటారు, కానీ ఇది అందరూ ఒప్పుకోవడానికి వీలు కాదు. తత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. కనుక దుర్జనులతో మాత్రం ఒక క్షణం కూడా మనం చేరకూడదు. కనుకనే అలాంటి కాలం నుండి రాక్షసుల యొక్క సంబంధంను ఈ విధంగా దూరం చేస్తూ వచ్చారు.
0: నరకాసురుకే వధకే పశ్చాత్ వహ రాజ్య జో నిశ్చిత రూపసే బహుత్ విశాల్ థా, ఘృణా ఔర్ అజ్ఞానతాకే అంధేరేకే కారణ తితర్ బితర్ హో చుకే ఉస్ రాజ్య కో పునః సజాయా గయా. జహాం ఏక్ లంబే సమయ తక్ కోయి పాపీ మనుష్య రహా హో, చాహ కర్ భీ తుమ్ వహాం రోషనీ కర్నే కే లియే కోయి దీపక్ తక్ నహీ పా సక్తే. వహ్ క్యా హై జిస్ పర్ తుమ్ అంధేరే మే ధ్యాన్ దే సక్తే హో? కేవల్ చమగాదడ్. ఔర్ జహాం ఐసా ఘనా అంధేరా హో ఉసే చమగాదడో సే భర్నే సే కోయి నహీ రోక్ సక్తా. శాయద్ హీ కహీ కోయి దుర్భాగ్యశాలీ వ్యక్తి హో జో అంధేరే కో హాం హాం కహే. केवल अच्छी संगत ही तुम्हें हर तरह के माया मोह से अलग होने का ढंग बताती है और अंतिम मुक्ति की प्राप्ति हेतु तुम्हें दृढ़ता प्रदान करती है. अतः हमें एक क्षण के लिए भी बुरी संगत में नहीं पड़ना चाहिए, तभी मनुष्य अपने आप को राक्षसों और राक्षसी आचरण से दूर रख सकता है.
1: తన ప్రేమ కుమారుడైనటువంటి ఒక ప్రహ్లాదుణ్ణి దూరం చేయడానికి చూచారు. కానీ ప్రహ్లాదునికి ఎక్కడికి పోయినప్పుడు హృదయంలో ఉన్నది నారాయణుడే. నారాయణ నారాయణ నారాయణ నారాయణ నామస్మరణలోనే మునిగిపోయాడు. నారాయణకు ప్రీతి అయినటువంటి వాడు ప్రహ్లాదుడు, రాక్షసులకు ప్రియమైనటువంటి వాడు వీడు. ఇదని కష్టపడు ఏమి ప్రయోజనము? చక్రవర్తి తాను ఏ చక్రవర్తి? దుర్మార్గపు చక్రవర్తి, పురాచారపు చక్రవర్తి, దుర్గుణముల యొక్క చక్రవర్తి.
0: एक क्षण के लिए भी बुरी संगत में नहीं पड़ना चाहिए, तभी मनुष्य अपने आप को राक्षसों और राक्षसी आचरण से दूर रख सकता है.

0: దినమునకు ఒక పర్యాయమైన పవిత్రమైనటువంటి కాలమును సార్థకం చేసుకోవాలి. అప్పుడే మన జీవితము ఫలిస్తుంది. ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా రాక్షస కృత్యం జరుగుతున్నాయి. చెవులతో వినేకి కాదు, కండతో చూచే కాదు. కనుకనే కండతో చూడలేనిటువంటివి, చెవులతో వినలేనిటువంటివి మనం ఎందుకు అనుభవించాలి? దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని హృదయంలో ప్రతిష్ఠ చేసుకోండి. భగవంతుడు ఈశ్వర సర్వభూతానాం అన్నారు. సర్వభూతముని ఎందుకు ఉండేటువంటి వాడు భగవంతుడే, కానీ అట్టి భగవంతుని కూడాను భగవంతుడిగా భావించటం లేదు. అదొక రాక్షస కృత్యములుగా భావిస్తున్నారు. యద్ భావం తద్ భవతి, తమకు ఎట్టి భావంలో అట్టి స్వరూపాలే ఉంటుంటాయి లోపల. అట్టి స్వరూపంలో అతన్ని హతమార్చిపోతాయి. మనిషి చూడటానికి సాత్వికంగా కనిపించవచ్చును, కానీ హృదయం లోపల కఠినమైనటువంటి క్రూర భావములు ఉంటాయి. అలాంటి వారితో మనం సంబంధం ఏమాత్రమో చేయకూడదు.
1: వాస్తవమే హిరణ్య కశ్యపు అప్నే పుత్ర సే బహుత్ దూర్ థా, జో కి ఏక్ కట్టర్ భక్త్ థా. ప్రహ్లాద్ నే అప్నా పూరా జీవన్ నారాయణ కి మహిమా కే గీత్ గానే మే డుబో దియా థా. ప్రహ్లాద్ కో నారాయణ అతి ప్రియ థే, జబ్కి హిరణ్య కశ్యపు రాక్షసీ ప్రవృత్తి సే సరాబోర్ థా. యహ జీవన్ కిస్ లియే హై, యహ కిస్ తరహ కా సమ్రాట్ హై? హర్ అధర్మ సే యుక్త్ ఏక్ సమ్రాట్, అశుభ ఆచరణ వాలా ఏక్ రాజా, హర్ తరహ కే బురే విచారో ఔర్ బురే కర్మో వాలా ఏక్ శాసక్. ఇస్లియే యది హమారే పాస్ ఏక్ భీ ధార్మిక్ ఇన్సాన్ హై తో వహ పర్యాప్త హై. హమే అప్నే ప్రబంధ కే అనుసార్ సమయ కో పాప ముక్త్ కర్ లేనా చాహియే, కేవల్ తభీ హమారా జీవన్ ఫలదాయక్ హోగా. ఆజ్ వర్తమాన్ దివస్ మే దునియా మే హమ్ రాక్షసీ మార్గ హీ పాతే హై. కోయి భీ నా ఉన్హే దేఖ్ సక్తా హై, నా కోయి ఉన్కే బారే మే సున్నా సహన్ కర్ సక్తా హై. హమే ఇస్ దైవత్వ కో అప్నే దిలో మే స్థాపిత్ కర్నా హై. కహతే హై కే భగవాన్ సభీ జీవో మే నివాస్ కర్తే హై, భగవాన్ సారే ప్రాణియో మే విద్యమాన్ హై. కింతు హమ్ భగవాన్ కే బారే మే సచ్చీ చేతనా సే నహీ సోచతే. హమ్ పరస్పర విరోధీ రాస్తో పర్ చల్తే హై. జైసీ భావనా హోతీ హై వైసా హీ అనుభవ హోతా హై, జైసీ భావనా హోతీ హై వైసా హీ స్వరూప హోతా హై, ఔర్ తుమ్హారీ ధారణా హోతీ హై కి యహ స్వరూప్ తుమ్హారా పతన్ కర్ దేగా. మనుష్య శాయద్ ధార్మిక్ జాన్ పడే, కింతు హో సక్తా హై కే ఉస్కే హృదయ మే దుష్టతా హో. హమే ఉన్కే సాథ్ కిసీ భీ ప్రకార్ కి సమజ్ నహీ రఖనీ చాహియే.
0: విద్యార్థులారా, ఈనాడు నరకాసుర సంహారం కాలగా ఆత్మ అనేటువంటి దీంట్లో ఉన్నటువంటి ఒక అసురుణ్ణి చంపటం. నర ఆత్మ అసురుడు రాక్షసుడు ప్రతి హృదయం నందు కూడా ఉంటున్నాడు, కానీ అతన్ని చంపడానికి ఎక్కడికో పోయి మనము పెద్ద అస్త్రశస్త్రం సంపాదించనక్కర్లేదు. మన హృదయం నుండి నర అనేటువంటి ఆత్మస్వరూపుడు ఉన్నాడు. ఆత్మస్వరూపాన్ని నువ్వు చింతించుకుంటురా, అది ఏ ప్రేమస్వరూపము, అది నిత్య సత్యమైనటువంటి తత్వము. అట్టి ప్రేమ చేతనే ఇలాంటి రాక్షసులను సంహారం చేయొచ్చు. ఇట్టి రాక్షసులను చంపడానికి ఏ గొప్ప ఆస్త్రములు మనకు కారణక్కలేదు. ఇది అస్త్రాలతో చచ్చేటువంటి వారు కాదు, శస్త్రాలతో చచ్చేటువంటి వారు కాదు, ఒకటి ప్రేమ చేతనే మాత్రం వర్షం అవుతారు. ఎన్ని అస్త్రములు లోకంలో లేవు, కానీ ఈ అస్త్రములంతా ఏం చేయగలుగుతున్నాయి? ఏమీ చేయగలటం లేదు, తమను తామే హింసించుకుంటున్నారు. కనుక అసరాసురుణ్ణి చంపాలంటే, నరకాసురుణ్ణి చంపాలంటే నరుని ఎందున్నటువంటి యొక్క ఆత్మతత్వమే చంపాలి. ఆత్మతత్వాన్ని అభివృద్ధిపరుచుకున్నప్పుడు ఈ నరకుడు చచ్చిపోతాడు. ఇటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడాన్ని నిజమైనటువంటి యొక్క భక్తి.
1: విద్యార్థియో, ఆజ్ కే దిన్ హీ నరకాసుర్ కా వధ్ హువా థా, అర్థాత్ మనుష్య కే భీతర్ కే రాక్షస్ కా వధ్. యహ్ నరకాసుర్ రాక్షస్ ప్రత్యేక్ కే భీతర్ హై. హమే అప్నే భీతర్ కే దైత్య కా వధ్ కర్నే కే లియే శస్త్రో కీ ఆవశ్యక్తా నహీ హై. హమారే భీతర్ న ర కా సిద్ధాంత హై. తుమ్ స్వయం కే బారే మే స్థిరతా పూర్వక్ సోచో, వహీ ప్రేమ్ హై, वही है जो अनंत अमर है. तुम इस प्रबल प्रेम के सानिध्य से दैत्य का वध कर सकते हो. तुम्हें उस दैत्य का वध करने हेतु न किसी अस्त्र, न किसी यंत्र और न ही किसी शस्त्र की आवश्यकता है. तुम उसे केवल अपने प्रेम से मार सकते हो. हम इतने ढेर सारे अस्त्र शस्त्र बनाते हैं, वास्तव में यह सब करते क्या हैं? वे कुछ भी कर पाने के योग्य नहीं हैं. कोई कोई स्वयं को ही इन अस्त्रों से नुकसान पहुंचा लेते हैं. इसलिए नरकासुर का वध करने के लिए प्रत्येक को स्वयं अपने बारे में सोचने के लिए समय निकालना होगा. जब एक बार मनुष्य स्वयं को भुला देता है तो उसका पूरी तरह पतन हो जाता है, और सच्ची भक्ति ही स्वयं को समझ

0: पर महत्व देती है।
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా పవిత్రమైనటువంటి ఈ నరకాసు సంహారం దినము ఏదో మనం ఒక పండుగ మాదిరి చేసుకుని పదార్థాలు మాత్రం మార్చుకుంటూ భోజనాలు మాత్రం తింటూ లక్షణంగా జీవిస్తున్నాము. ఈ పవిత్రమైన పర్వదినం యొక్క అంతరార్థం ఏమిటి అని గుర్తించుకోవడానికి ఎవరూ సరైన ప్రయత్నం చేయటం లేదు. కనుక దీన్ని సరైన సద్వినియోగం చేసుకోవాలనుకుంటే పవిత్రమైనటువంటి సంఘంతో చేరాలి. నీవు ఒంటరిగా జీవించవద్దు, అది దైవం యొక్క తత్వం కాదు. వ్యష్ట జీవితము, ఈ వ్యష్టి జీవితం అంతా వ్యష్టి జీవితము, సమష్టి జీవితమే నిజమైనటువంటి సర్వేశ్వరుని యొక్క స్థానము. సమష్టి జీవితంతో మనం జీవితాన్ని ఆనందంగా గడపాలి. కనుక సమష్టిని భగవంతుడు అని పిలిచారు. వేదమంతా కూడా ఇదే బోధిస్తూ వచ్చింది. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఇలాంటి జీవితాన్ని మనం గడపడానికి తగిన కృషి చేయాలి. మానవ జీవితం ఇచ్చిండేది ఎందుకోసం? కేవలము పశుపక్షులు కాదు వలె తిని తీగి తాగటము ఆనందంగా జీవించడం అది కాదు. నీవు తిన్నట్టుగా పశుపక్షి మృగాదులు కూడా తింటున్నాయి. నీవు అనుభవించేటువంటి యొక్క క్రియావాసనలంతా కూడా పశుపక్షి మృగాదులు కూడా అనిపిస్తున్నాయి. కనుకనే ఇది కాదు మనం చేయవలసినటువంటిది. మన ఉన్నటువంటి యొక్క సత్య ధర్మ శాంతి ప్రేమల యొక్క తత్వాన్ని బహిష్కరించాలి. అది బహిరంగంలో మనం ప్రబోధించాలి, దాన్ని ప్రచారం చేయాలి, ప్రవర్తనలో అనుభవించాలి. అది ప్రవర్తనలో అనుభవించక కేవలం ప్రచార ప్రబోధలు వేస్ట్ అయిపోతుంది. కనుక మనం ఏ పర్వదినములు వచ్చినప్పటికీ పర్వదినముల యొక్క అంతరార్థాన్ని చక్కగా తెలుసుకుని మనం వర్తించాలి.
0: దివ్య ఆత్మా కే సాకార స్వరూపో యహ్ దిన్ జో కి ఇతనా ధార్మిక్ ఔర్ పవిత్ర హై హమ్ ఇస్ పవిత్ర త్యోహార్ కో ఘర్ మే స్వాదిష్ట వ్యంజన్ బనాకర్ మనాతే హై. ఉస్ త్యోహార్ కా మహత్వ జాన్నే కి ఖోజ్ కోయి నహీ కర్ రహా హై. హమే ఇన్ త్యోహారో కా సదుపయోగ్ కర్నే కే లియే అచ్చి సంస్థా సే జుడనా చాహియే. కభీ అకేలే నహీ రహనా చాహియే. హమే స్వార్థీ జీవన్ నహీ జీనా చాహియే. జో ఏక్ వ్యక్తిగత జీవన్ హై వహ్ జీవన్ వ్యర్థ హై. కేవల్ సమస్త జీవన్ మే హీ తుమ్ దైవత్వ కా ఆభాస్ పాతే హో. యహ్ సమస్త విశ్వ దైవత్వ హై. యహాం వేదో కే సార తత్వ రహే హై. హజారో పైర్, హజారో సిరో ఔర్ హజారో హాథో కే సాథ్ హమే ఇస్ వైశ్విక్ జీవన్ కా ప్రతినిధిత్వ కర్నే కే లియే హర్ ప్రయత్న కర్నా చాహియే. మానవ జీవన్ క్యో దియా గయా హై? యహ్ పర్యాప్త నహీ హై కి హమ్ పశువో ఔర్ జంగలీ మనుష్యో కి తరహ్ ఖానా, పానీ ఔర్ దూసరీ సువిధాయే లేతే రహే. ఆప్కే సారే అనుభవ భీ పశువత రాజ్య మే హువే హై. యహ్ వహ్ నహీ హై జో హమే కర్నా చాహియే. హమే సచ్చే మానవీయ గుణో ఔర్ ధార్మికతా కో సంభాలనా చాహియే ఔర్ పూరే విశ్వ మే ఇన్కా ప్రచార కర్నా చాహియే. హమే ఇన్కి లోక్ ప్రసిద్ధి కర్నీ చాహియే ఔర్ అప్నే వ్యావహారిక్ జీవన్ మే భీ ఇన్కా అనుభవ కర్నా చాహియే. సచ్చే వ్యావహారిక్ అనుభవ కే బినా కేవల్ ప్రచార కర్నా వ్యర్థ హై. ఇస్లియే హమే ఇస్ త్యోహార్ కే సభీ పవిత్ర దినో కా ఆంతరిక్ మహత్వ జ్ఞాత్ హోనా చాహియే.
1: మానవుడు ఎంతో అదృష్టవంతుడు. మానవ జన్మము చాలా పవిత్రమైనటువంటిది. జంతువునాం నరజన్మ దుర్లభమన్నారు. అటువంటి పవిత్రమైనటువంటి నరజన్మాన్ని మనం ఎంత అపవిత్రం కావించుకుంటున్నాం. మానవుడంటే పవిత్రమైనటువంటి వాడు అని అర్థం కూడా. ఈ పవిత్రమైనటువంటి మానవుని అపవిత్రం కావించుకోవడానికి ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నావు? అది ఏ జన్మ జన్మాంతరం యొక్క కర్మసారము? చెప్పేదేమో మంచి చెప్తున్నారు, మనం పవిత్రమైన జీవితం అని అంటున్నాడు, కానీ దాన్ని ప్రవర్తనలో పెట్టడానికి చాలా శ్రమ పడుతున్నాడు. అది ఈ పాపముల యొక్క ఫలితము. అది వచ్చినప్పుడు దానిని అడ్డు చేసి దాన్ని ధిక్కరించి మనం పవిత్రమైన మార్గంలో పోవడానికి తగిన కృషి చేయాలి. కానీ అనేక దుర్గుణములు దురాచారములు కలిగినటువంటి వ్యక్తులతో సంబంధం జరుగుతుంటారు. అలాంటి వాళ్ళకు ఒక నమస్కారం చేసి దూరం పోండి.
0: యహ్ మనుష్య బహుత్ హీ భాగ్యశాలి హై. మానవ జీవన్ కితనా పవిత్ర హై. సభీ జీవిత ప్రాణియో మే మానవ జీవన్ సబ్సే అధిక పవిత్ర హై. సభీ జీవిత ప్రాణియో మే మానవ జీవన్ సబ్సే దుర్లభ హై. ఇస్ పవిత్ర మానవ జీవన్ కో అపవిత్ర బనా దియా జాతా హై. మానవ శబ్ద కా అర్థ హై పవిత్ర వ్యక్తి. హమే ఇస్ పవిత్ర జీవన్ కో అపవిత్ర క్యో బనానా హై? యహ్ కేవల్ భాగ్య, దుర్భాగ్య యా అప్నే జీవన్ కే కారణ హై. హమ్ ఇసే పవిత్ర జీవన్ ఘోషిత్ తో కర్ దేతే హై, పరంతు వాస్తవ మే హమ్ ఇన్హే అప్నే అనుభవో మే రూపాంతరిత్ కర్నే కే యోగ్య నహీ హై. యహ్ కేవల్ హమారే కియే హువే పాప కర్మో కే కారణ. జబ్ ఐసీ ప్రవృత్తియా హమారే మస్తిష్క్ మే ఘర్ కర్నే లగే తో హమే ప్రతిరోధ కర్నా చాహియే. ఉన్హే ఏక్ తరఫ్ హటాకర్ ఆగే బఢ్నా చాహియే. కింతు హమ్ बुरे विचारों वाले बुरे लोगों की संगत में हैं। हमें उनसे दूर रहना चाहिए।
1: त्यागराज कुड़े चेप्पाडु रामा निन्नु విశ్వసించినటువంటి వారికి ఒక నమస్కారం అన్నాడు. నిన్ను విరోధపరిచేటువంటి వాళ్లకు ఒక నమస్కారం అన్నాడు. దుష్టులకు శిష్యులకు కూడా ఇద్దరికి రెండు నమస్కారములు అన్నాడు. అప్పుడు యాగరాజు చెప్పాడు, అయ్యా సజ్జనులకు నమస్కారం చేయటంలో న్యాయం ఉంది, దుష్టులకు మాత్రం ఎందుకు నమస్కారం చేయాలా? సజ్జనులకు నమస్కారం అనేటువంటిది, సజ్జనులకు మా జీవితంలో మిమ్మల్ని దూరం చేసుకోకుండా ఉండాలి అని వారికి నమస్కారం చేస్తాం. దుష్టుల చేత అయ్యో మీ సంస్కారం మాకెప్పుడు కూడా కలగకూడదు, దూరం పోండి అని వాళ్ళకి ఒక నమస్కారం. బ్యాడ్ కంపెనీకి ఏమాత్రం కూడా గౌరవం ఇవ్వకుండా నమస్కారం చేసి వాళ్ళని దూరం పంపాలి. సజ్జనులకు జీవితం అంతా అర్పితం చేసి కూడా వాళ్ళతో సత్సంగం కలవాలి. కనుకని మనము సరైనటువంటి కంపెనీతో చేరి మనం సరైనటువంటి గుణములను పోషించుకొని సరైన మార్గంలో నడిచి జన్మ సార్థకం గావించుకోవాలి. చరిత్రలందు అనేక మంది రాక్షసుల యొక్క కృత్యములంతా కూడా ఈ విధమైనటువంటి రీతిగానే వర్ణించినటువంటివి. ఎందరో రాక్షసులు ఉన్నారు. ఎందుకు రాక్షసులు అంతమంది రావాలి అనగా వారి ఎందున్నటువంటి గుణముల యొక్క ప్రభావమే.
0: త్యాగరాజ్ నే యహీ కహా థా, రామ్ మే ఉన్హే ప్రణామ్ కర్తా హూ జో తుమ్ మే విశ్వాస్ రఖతే హై, జో తుమ్ మే విశ్వాస్ నహీ రఖతే మే ఉన్హే భీ ప్రణామ్ కర్తా హూ, मैं उन बुरे लोगों और उनके सहायकों को भी प्रणाम करता हूं। तब यह कहा गया था कि यदि तुम अच्छे आदमी का आदर करते हो तो यह न्यायोचित है, तुम तेजस्वी मनुष्यों को प्रणाम करते हो क्योंकि तुम नहीं चाहते कि वे तुमसे दूर रहें, तुम बुरे लोगों को नमस्कार करते हो क्योंकि तुम कभी भी उनके साथ नहीं रहना चाहते। अच्छी संगत में रहने के लिए हमें अपने जीवन का त्याग तक कर देना चाहिए। अच्छी संस्थाओं से जुड़कर हमें अपने जीवन को मुक्त कर लेना चाहिए और सदाचार को विकसित करना चाहिए। इतिहास दुर्गुणों से भरे हुए दैत्यों की अनेकों घटनाओं का वर्णन करता है, उसमें बहुत बहुत दैत्य हैं। क्यों? वे दैत्य अनुभवों और व्यवहार का प्रतिनिधित्व करते हैं।
1: कृष्णुडु पुट्टिनप्पुडु కంసునికి దుష్టబుద్ధులంతా వచ్చాయి. ఆ దుష్టబుద్ధులు రాకపూర్వమే ఆకాశవాణి అనగా గాలిదేవుడు అతనికి ముందుగా హెచ్చరించాడు, కంస నీ చెల్లెలి యొక్క గర్భంలందే నిన్ను హింసించేటువంటి వాడు పుడుతున్నాడు అని చెప్పాడు. కోపం వచ్చింది. అప్పుడే చేయబట్టి ఆమెను చంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ వసుదేవుడు అడ్డు తిరిగి, ఆమె వల్ల నీకు జరిగేటువంటి అపకారం ఏమిటో చెప్పు, అట్టి అపకారం జరగకుండా నేను చూసుకుంటానన్నాడు. ఆమె గర్భం లోపల అష్టమ గర్భంలో పుడతాడు, నిన్ను చంపేటువంటి వాడు అని చెప్పాడు. అట్టి వారి మాటను నువ్వు నమ్మినావా? నమ్మటమే నిజమైపోతే అష్టమ గర్భం వరకు వెయిట్ చేయి. ఇంకా పెండి అయిన తక్షణమే ఆమెను చంపడానికి ఎందుకు ప్రయత్నం చేస్తావు? ఆమె అష్టమ గర్భం లోపల నిన్ను చంపేటువంటి వాడు పుడతాడని చెప్తున్నాడు. కనుక నీ అంతకాలం నీవు కాచుకుని ఉంటుండు, అన్యాయంగా ఈ రకమైనటువంటి యొక్క పాపానికి గురి కట్టుకోవద్దు అని చెప్పేటప్పటికీ వాడికి కొంతవరకు కొంత సద్బుద్ధి వచ్చింది. అనగా సద్బుద్ధులు దుర్బుద్ధులు కూడాను తమ యొక్క హృదయం నుంచినే వస్తుంటాయి. కానీ అష్టగర్భం వరకు కాచుకున్నాడే కాని తాను శాంతిగా లేడు. ఎప్పుడు చూసినా కానీ ఎప్పుడు పుడుతుందో ఎప్పుడు పుడతాడో ఎప్పుడు పుడతాడో అనే దీని కాంక్షనే అతన్ని భ్రమిస్తూ చేస్తుంది. ఈ చేయటి కోసమని అనేక మంది కూడాను పుట్టినటువంటి పిల్లలను అందరినీ చంపుతూ వచ్చాడు. ఒక్క మాట పైన నిలకడలేదు వాళ్లకు. భగవంతుడు చెప్పిన మాట అని తెలుస్తుంది. అదే భగవంతుని చెప్పిన మాట, ఒక దాంట్లో నువ్వు నడుచుకునేవాడు రెండవ దాంట్లో ఎందుకు నడుచుకోకూడదు? దేవకీదేవి వస్తే గర్భంలో పుడతాడని చెప్పాడు, కానీ ఇంకెవరికు గ్రామస్తుల లోపల పుడతాడని చెప్పలేదు. మధ్యలో పుట్టినటువంటి ఒక గ్రామస్తుల బిడ్డలందరినీ ఎందుకు చంపటము? ఇది భగవంతుని వాక్యం పైన విశ్వాసం ఉన్నట్టా? లేదు, ఇది రాక్షస విశ్వాసమే. కేవలం ఇలాంటి రాక్షస కృత్యముల చేత మనిషి అనేక రకమైనటువంటి ఒక దుర్భావంలో గురి అయిపోతున్నాడు. కనుక మనం దైవాన్ని నమ్మితే ఒక్క మాట పైన అన్ని మాటలపైన దాన్ని నమ్మాలి. నీకు ఇష్టమైనటువంటి దానిపైన నమ్మకము, ఇష్టం లేని దానిపైన నమ్మకం లేకుండా పోవటము అది సరైనటువంటి ఒక విశ్వాసం కాదు. ఒక చిన్న ఉదాహరణ, ఒక 10 సంవత్సరముల పూర్వము ఒక పెద్ద మనిషి సత్యసాయిబాబా ఈజ్ గాడ్ గాడ్ గాడ్ అని చెప్పాడు. సత్యసాయిబాబానే కాదు, ప్రతి జీవి ఎందుకు గాడ్ ఉన్నాడు. కానీ ఆ విధంగా చాటుతూ వచ్చారు. తిరిగి తమ యొక్క అభిష్టం కొంతవరకు విరుద్ధంగా మారేటప్పటికి ఈజ్ నాట్ గాడ్, ఈజ్ నాట్ గాడ్ అని చెప్పారు. ఎస్ నో రెండు చెప్పింది ఒకే నోరే. ఆనాడు ఎస్ అన్నాడు, ఈనాడు నో అన్నాడు. అది నిజమా, ఇది నిజమా? ఏదో ఒకటి ఇందులో అబద్ధం ఒకటి ఉంది కదా. కానీ ఏది అబద్ధము? ఆనాడు చెప్పిందైనా అబద్ధమే, ఈనాడు చెప్పిందైనా అబద్ధమే. ఇలాంటి రెండు పదములు చేరినటువంటి వారికి ఏ విధంగా భావించాలి? అది రాక్షస కృత్యం.
0: కృష్ణ జన్మకే సమయ కంస్ కే పాస్ సభీ దుష్ట విచార్ థే. బావజూద్ ఇస్కే కి ఏక ఆకాశవాణి నే ఉసే చేతావనీ భీ దీ థీ, కంస్ తుమ్హారీ బహన్ ఏక్ పుత్ర కో జన్మ దేనే వాలీ హై జో అంతతః తుమ్హారా వధ కరేగా. వహ బహుత్ క్రోధిత్ హో గయా, ఉస్నే అప్నీ బహన్ కా హాథ్ పకడ్ లియా ఔర్ ఉసే మార్నే కో తయ్యార్ హో గయా. ఇస్ పర్ వసుదేవ్ నే ఆపత్తి కీ ఔర్ కహా, ఇస్నే తుమ్హారా క్యా బిగాడా హై, మే ధ్యాన్ రఖూంగా కే తుమ్హే కిసీ తరహ కా నుక్సాన్ నా పహుంచే. ఆకాశవాణీ నే ఘోషణా కీ థీ కి ఆఠవా బాలక్ తుమ్హారా వధ కరేగా. క్యా తుమ్ ఇన్ శబ్దో పర్ విశ్వాస్ కర్తే హో? యది తుమ్ సచ్ముచ్ ఇస్ పర్ విశ్వాస్ కర్తే హో తో తబ్ తక్ ప్రతీక్షా కరో. తుమ్ ఇసే వివాహ కే తురంత బాద్ హీ క్యో మారనా చాహతే హో? వహ తో కేవల్ ఆఠవా బాలక్ హోగా జో తుమ్హారా వధ కరేగా. ఇస్లియే ఉస్ సమయ తక్ ప్రతీక్షా కరో. యహ అన్యాయపూర్ణ పాప్ మత్ కరో. జబ్ ఉన్హోనే యహ సబ్ కహా థా ఉస్ సమయ ఉన్కే భీతర్ నిశ్చిత హీ అచ్చే విచార్ రహే హోంగే. అచ్చే ఔర్ బురే విచార్ దోనో హీ అప్నా ఆధార్ మానవ హృదయ మే ఢూంఢ్ లేంగే. యద్యపి ఉస్నే ఏక్ లంబే సమయ తక్ ఆఠవే బాలక్ కే జన్మ కీ ప్రతీక్షా కీ, తథాపి తబ్ తక్ వహ శాంతి సే నహీ రహా. వహ ఆఠవే బాలక్ కే జన్మ తక్ లగాతార్ చింతిత్ రహా. వహ హర్ నవజాత్ శిశు కో మార్తా గయా. వాస్తవ మే ఉస్నే అప్నా వచన్ భీ నహీ నిభాయా. వహ జాన్తా థా కి యహ భగవాన్ కీ వాణీ హై. యది వహ ఏక్ తరఫ్ సే భగవాన్ కే నిర్దేశో పర్ చల్ సక్తా హై తో దూసరే విషయో పర్ క్యో నహీ? భగవాన్ నే స్పష్ట రూప్ సే కహా థా కి వహ బాలక్ దేవకీ ఔర్ వసుదేవ్ కా హీ హోగా, కిసీ అన్య కా నహీ. తో ఉసే అన్య గావో కే బచ్చో కో మారనే కీ క్యా జరూరత్ థీ? క్యా ఆప్ సోచతే హై కి ఉసే భగవాన్ కే శబ్దో పర్ విశ్వాస్ థా? నహీ. యహ దానవీయ విశ్వాస హై. దానవీయ ప్రవృత్తి కే కారణ మనుష్య అనిష్ట భావనాఓ ఔర్ అనిష్ట విచారో కో అప్నే మన్ మే ధారణ కర్ లేతా హై. ఈశ్వర్ జో కుచ్ భీ కహే హమే ఉన్ పర్ పూరా విశ్వాస రఖ్ కర్ ఉస్కా అనుకరణ కర్నా చాహియే. యది తుమ్హే ఉన్కా కహా అచ్చా లగ్తా హై తబ్ తో తుమ్ ఉస్ పర్ విశ్వాస్ కర్తే హో. కింతు యది తుమ్హే ఉన్కా కహా అచ్చా నహీ లగ్తా తో తుమ్ విశ్వాస్ నహీ కర్తే. యే సహీ నహీ హై. ఏక్ ఛోటా సా ఉదాహరణ హై. 10 వర్ష పహలే ఏక్ బుజుర్గ్ వ్యక్తి నే ఘోషిత్ కియా థా కి సాయీ బాబా భగవాన్ హై. వాస్తవ మే భగవాన్ ప్రత్యేక్ వ్యక్తి మే విరాజమాన్ హై, ఫిర్ భీ వే ఉసీ తరహ ఘోషణా కర్తే రహే. జిస్ సమయ ఉన్కి ఇచ్ఛాయే పూరీ నహీ హుయీ ఉన్హోనే కహా కి సాయీ బాబా భగవాన్ నహీ హై. ఉస్ ఏక్ హీ వ్యక్తి నే హాం ఔర్ నహీ దోనో ఘోషణాయే కీ. తబ్ ఉస్నే హాం కహా థా, ఆజ్ వహీ నా కహతా హై. క్యా వహ సచ్ థా యా యహ సచ్ హై? ఇన్ దోనో మే సే ఏక్ తో ఝూఠ హై. వహ జో తబ్ కహా గయా థా వహ ఏక్ సనసనీఖేజ్ ఝూఠ థా యా ఫిర్ వహ జో అబ్ కహా గయా థా? జో పరస్పర విపరీత బయానబాజీ కర్తా హై వహ దానవ హోతా హై.
1: యసన వారికి యసన రా, నో అనువారికి నో అనురా. నో ఎస్ నీ నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్. నాకు అందరూ మంచివారే, ఎవరు చెడ్డవారు లేరు. కానీ లౌకికమైన ఈ యొక్క నెగిటివ్ భావాలతో కూడినటువంటి వారికి కొంచెం మంచి చెడ్డలు విచారించుకోకుండా పోతే వాడి జీవితమే నాశనం చేసుకుంటారు. కనుకనే మీకు కొన్ని చెప్పవలసి వస్తుంది. నాకు అందరూ ప్రీతియే, నేను అందరినీ ప్రేమిస్తాను. కానీ కొన్ని కొన్ని ఇలాంటి సందిగ్ధ అవస్థలు ఎందు మాత్రమే వారిని వారికి నిచ్చి చెప్పాలి, లేకపోతే మీ జీవితానికి చాలా ప్రమాదం ఏర్పడుతుంది. కనుక ఎవరెవరి డౌట్స్ వాళ్లలో ఉండవచ్చును. డౌట్స్ లేకుండా ఏ మానవుడు ఉండడానికి వీలు కాదు. కాబట్టి ఆ డౌట్స్ కి మీరు చోటు ఇవ్వద్దండి. అది ఉండినంత వరకు కూడా నిన్ను అనేక విధముల అశాంతికి గురి వచ్చేస్తుంది. ప్రేమను మీరు పెంచుకోండి. ప్రేమ మీ హృదయం నిండు పెంచుకున్నప్పుడే సర్వము ప్రేమమేమే. ఆ ప్రేమ మూలం దగ్గర ద్వేషం అనేది ఉండదు. ద్వేషం లేనప్పుడు క్రోధం అనేదే రాదు. క్రోధం అనేది లేనప్పుడు ఈ హింసలే బానుకుంటారు. కనుకనే వేర్ దేర్ ఇస్ విశ్వాసం అనగా కాన్ఫిడెన్స్ ఉంటుందో అక్కడనే ట్రూత్ వస్తుంది. వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ పీస్. వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ బ్లిస్. వేర్ దేర్ ఇస్ బ్లిస్ దేర్ ఇస్ గాడ్. కనుకనే మొట్టమొదటి విశ్వాసాన్ని పెంచుకోండి. ఆ విశ్వాసమే లేకున్నప్పుడు ఎంత ఉండి ఏమి ప్రయోజనం? అందరినీ నమ్ము, తప్పులేదు. కానీ దైవభావంతో నీవు విశ్వసించు. ఆ దైవభావంతో విశ్వసించినప్పుడు సర్వము నీకు దైవత్వంగానే కనిపిస్తుంది. మనసులో ఒకటి, మాటలో మరొకటి. ఇది కాదు, సరైనటువంటిది కాదు. మనసు ఎందు ఒకటి, మాట ఎందు ఒకటి, క్రియలో మరొకటి. కనుక మూడు కూడా విరుద్ధమైనప్పుడు దానికి కేవలం రాక్షసత్వమే అవుతుంది. మూడు చేరి ఒకటి కావాలి. అది ఏ త్రిపుటి అన్నారు? త్రిగుణములు ఎందు పరిశుద్ధమైనటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి. వ్యక్తి అనగా ఏమిటి? సర్వ విషయం ఎందుకు తన ఎందున్నటువంటి శక్తి తత్వాన్ని స్వీకరించడమే వ్యక్తి. ఆ ఎనర్జీని నీవు సాధించాలి. కానీ ఎనర్జీ ఎనర్జీ అంటున్నావు, ఎనర్జీలో పోతున్నావు. దానివల్ల నీకేం సుఖం చిక్కుతుంది? అంత నిరుపయోగమైనటువంటి సంకల్పాలుగా ఉంటాయి.
0: ఈశ్వర్ ఉన్నే హా కహతే హై జో స్వయం హా కహతే హై. యది తుమ్ నా కహతే హో తో భగవాన్ భీ నా కహతే హై. హా ఔర్ నా కే స్వామి తుమ్ హో, యహ తుమ్హారీ ఘోషణా హై, తుమ్హారీ భావనాయే హై. పరంతు సాయి భగవాన్ కే లియే సబ్ కుచ్ హా హై. భగవాన్ కే లియే సబ్ అచ్చే హై, కహీ కోయీ భీ బురా మనుష్య నహీ హై. పరంతు సాంసారిక దృష్టికోణ కే అనుసార్ యది తుమ్ విపరీత ఆచరణ కే ప్రతి సావధాన్ నహీ హో తో తుమ్ అప్నా జీవన్ స్వయం నష్ట కర్ లోగే. ఇస్లియే భగవాన్ కో తుమ్హే యహ సబ్ చీజే సిఖానీ పడీ. భగవాన్ సబ్కో చాహతే హై, స్వామీ సబ్సే ప్రేమ కర్తే హై. కింతు జబ్ తుమ్ ఘబరాయే హువే హోతే హో తో భగవాన్ కో హమే రాహ దిఖానే కే లియే చున్నా హీ హోగా, అన్యథా తుమ్హారా జీవన్ ఖతరే మే పడ్ సక్తా హై. కోయి భీ మనుష్య బినా సందేహో కే జీవన్ వ్యతీత నహీ కర్ సక్తా. ఇస్లియే జహాం తక్ సంభవ హో సందేహ కో ప్రవేశ కా అవసర హీ మత్ దో. తుమ్హారే భీతర్ కా సందేహ తుమ్హే బేచైన్ ఔర్ ఉత్తేజిత కర్ సక్తా హై. ప్రేమ వికసిత్ కరో. జబ్ తుమ్హారే హృదయ మే ప్రేమ హోగా తబ్ సబ్ కుచ్ ప్రేమ సే పరిపూర్ణ హోగా. జహాం ప్రేమ హోతా హై వహాం ద్వేష నహీ హోతా. జహాం ద్వేష నహీ హోతా వహాం క్రోధ నహీ హోతా. జహాం క్రోధ నహీ హోతా వహాం హింసా నహీ హోతీ. జహాం విశ్వాస హై వహాం సచ్చాయి హై. జహాం సచ్చాయి హై వహాం శాంతి హై. జహాం శాంతి హై వహాం ఆనంద హై. ఔర్ జహాం ఆనంద హై వహాం భగవాన్ హై. ఇస్లియే పహలే హమే శ్రద్ధా వికసిత్ కర్నీ చాహియే, క్యోంకి బినా శ్రద్ధా కే భలా యహ మానవ జీవన్ హై క్యా. యది తుమ్ కిసి వ్యక్తి పర్ భరోసా కరో తో ఉస్మే కుచ్ భీ గలత్ నహీ హై. కింతు యహ భరోసా పవిత్ర ప్రేరణా యుక్త హోనా చాహియే. ఇస్ ఆధ్యాత్మిక స్మరణ సే సబ్ కుచ్ పవిత్ర హో జాయేగా. తుమ్హారీ తరఫ్ సే యహ సహీ నహీ హోగా కి తుమ్హారీ సోచ్ ఏక హో ఔర్ తుమ్హారా కథన్ ఉస్ సే అలగ్, తథా కర్మ ఇన్ దోనో సే భీ విపరీత్. జబ్ విచార్ వాణీ ఔర్ కర్మ మే వివిధతా హోతీ హై తో యహీ రాక్షసీ ప్రవృత్తి హై. విచార్ వాణీ ఔర్ కర్మ మే పరిపూర్ణ ఏకతా ఔర్ సమన్వయ హోనా చాహియే. యది తుమ్నే ఇన్ సబ్ గుణో మే పరిపూర్ణతా పాలీ హై తో తుమ్ ఏక్ సచ్చే మానవ హో. వ్యక్తి కౌన్ హై? వ్యక్తి వహ మనుష్య హై జో శక్తి ప్రాప్త కర్ లే, సారీ ఊర్జా అర్థాత్ ఎనర్జీ లే సకే. కింతు తుమ్ కహతే తో హో ఎనర్జీ ఎనర్జీ, పరంతు హో జాతే హో ఎలర్జీ ఎలర్జీ కే సాథ్. కౌన్ సీ ఖుషీ హై తుమ్హారే పాస్? అంత మే సబ్ కుచ్ వ్యర్థ హో జాయేగా.
1: ప్రియమైన విద్యార్థులారా, ముఖ్యంగా మీరు ప్రేమని మీరు అభివృద్ధి పరచుకోండి. ఏది మీరు చేసుకోవడానికి వీల్లేకపోయినా ప్రేమ సులభంగా చిక్కేటువంటిది మీకు. చైతన్యుడు చెప్పినట్టుగా నీ స్వర్గమో నా కైలాసమో నాకు అక్కర్లేదు, నీ వైకుంఠమో నీ ఇదేమో నాకు అక్కర్లేదు, నాకు కావాల్సింది ప్రేమ సాధ్యం రాజ్యమే. కనుక నీ ప్రేమ సాధ్యం సామ్రాజ్యంలో నాకు ఒక చోటు ఇచ్చే, అది ఒక్కటి నాకు చాలు. అది ఒక్కటి ఉన్నా సర్వము అక్కడ నాకు సిద్ధిస్తుంది. ప్రేమతో సాధించలేనటువంటిది లోకంలో ఒక్కటి కూడా లేదు. కనుక ప్రేమతో మనం దేన్నైనా మనం సాధించవచ్చు. ఈ నరకాసుర ఉదాహరణగా ఏమిటి? దుర్మార్గులు, దుష్టులు, దురాచారం లేనటువంటి వారిని సంహరించడమే నరకాసుర సంహారం. సత్యనిత్యమైనటువంటి యొక్క సద్భావములను, సత్ప్రవర్తనలు, సదాలోచనలు పెంచుకోవాలి. కనుకనే ఇక్కడ మూడు చెప్పాడు తిరిగి. తేజ దుర్జన సంసర్గం, కేవలం దుర్జన సంసర్గం త్యజించినంత మాత్రం చాలదు. భజ సాధు సమాగమం, మంచి సంబంధాన్ని పెంచుకోవాలి. కుర పుణ్యమహోరాత్రం, ఎప్పుడు చూసినా కానీ నీవు మంచి కార్యం చేస్తురా. అందుకోసమే మానవుడు పుట్టాడు. మానవుడు పుట్టిండే తిని తిరిగి సంచరించడానికి కోసం కాదు, కానీ తిని తిరిగి సంచరించేటువంటి ప్రవర్తనలు పశుపక్షి మృగాదులు కూడా ఉన్నాయి. మానవుడు చాలా ఉత్తముడు, పవిత్రుడు, సాత్వికమైనటువంటి వాడు, సత్సంగం కలిగినటువంటి వాడు, సద్భావములు చెందించేవాడు. అటువంటి మానవునికి ఇలాంటి బుద్ధులు రాకూడదు. కనుక ప్రతి మానవుని ఎందుకు ఈ రాక్షస కృత్యములకు దూరం జావించుకుంటూ రావాలి. అప్పుడే అందరు కూడాను దైవస్వరూపులుగా మారుతారు, అందరి ఎందుకును దైవస్వరూపం ప్రకటిస్తుంది. కనుక ఆ దైవత్వాన్ని ప్రకటించేటువంటి మార్గాన్ని మీరు వెతుక్కొని దాన్ని ప్రకటించుకొని దాన్ని ప్రచారం చేసి మీరు కూడా ఆనందించండి. మీలో ఏమాత్రం ఈ రాక్షస కృత్యాలకు ప్రవేశం ఇవ్వకూడదు. కనుకనే సద్భావం పెంచుకోండి, సత్ప్రవర్తన ఉంచుకోండి. ఎవరొచ్చి ఏం చెప్పినా కానీ మీరు వినకండి. మంచి చెడ్డలు రెండు కూడా నువ్వు వినకండి. మీ భావంలో ఉన్నటువంటి దాన్ని సమృద్ధిగా అభివృద్ధి చేసుకోండి. కనుక ఆ సత్యమైనటువంటి దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండినప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చినప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ చేస్తావు. సెల్ఫ్ రియలైజేషన్ చేసినప్పుడే సెల్ఫ్ సాక్షాత్కారం అవుతుంది.
0: విద్యార్థియో, सबसे जरूरी प्रेम विकसित करो. तुम सब कुछ पाने में शायद सफल न हो सको, परंतु प्रेम बहुत सरल है. जैसा कि चैतन्य ने कहा था, मैं तुम्हारे परम सुख या आनंद के बारे में चिंतित नहीं हूं, मैं तुम्हारे वैकुंठ के बारे में भी चिंतित नहीं हूं. जो मुझे चाहिए वह है प्रेम. मुझे प्रेम के इस राज्य में एक स्थान दे दो, मेरे लिए यही पर्याप्त है. उसी के साथ वह मुझे परिपूर्णता देता है. इस संसार में ऐसा कुछ भी नहीं है जो तुम बिना प्रेम के हासिल कर सको, अर्थात प्रेम के द्वारा तुम कुछ भी प्राप्त कर सकते हो. नरकासुर के वध का अभिप्राय मानव के भीतर स्थित दुष्टता के खात्मे को प्रतीक द्वारा व्यक्त करता है. प्रत्येक व्यक्ति को सच्चे विचारों, अनंत विचारों तथा सार्थक विचारों का संवर्धन और विकास करना चाहिए. इन्हीं तीन विषयों का, बुरी संगत से दूर भागो. कुसंगति से दूर भागना ही पर्याप्त नहीं है, बल्कि तुम्हें अच्छी संगत में होना भी चाहिए. दिन प्रतिदिन प्रशंसा योग्य कर्म करो. मनुष्य पैदा ही इसलिए हुआ है. मानव जीवन रोटी, कपड़ा और मकान पर समय नष्ट करने के लिए नहीं है. यह खाना और पीना तो जानवर भी बराबर करते हैं. मानव तेजस्वी है, पवित्र है, और यह सच है कि उसके पास अच्छी भावनाएं हैं. ऐसे मानव के पास दुष्ट विचार कभी नहीं आने चाहिए. इसलिए हमें दुष्ट विचारों और भावनाओं से दूर रहना चाहिए, तब हर कोई दिव्य हो जाएगा. दैवत्व हर एक में प्रकट होगा. हमें ऐसी विधि की खोज करनी चाहिए जो भीतर के दैवत्व को प्रकट करने में सहायता कर सके और आस पड़ोस के अन्य लोगों के साथ उसे बांट सके. अपने भीतर किसी भी दुष्टता या क्रूरता को पनपने न दें. अच्छी भावनाओं का संवर्धन करो, अच्छा स्वभाव विकसित करो. किन्हीं भी दूसरे शब्दों पर ध्यान मत दो और यह या वह कुछ मत सुनो. जो सचमुच तुम्हारे भीतर है उसी के साथ आगे बढ़ो. वह सत्य ही आत्मविश्वास है. इसी आत्मविश्वास को विकसित करो. जब आत्मविश्वास होगा तब तुम्हारे पास आत्मसंतुष्टि होगी. जब आत्मसंतुष्टि होगी तभी स्वयं की पहचान होगी. जब तुम स्वयं को पहचान लोगे तभी तुम्हारे पास प्रकटीकरण और स्वदृष्टिकोण होगा.
1: కనుకనే మొట్టమొదట ఈనాడు మీరు ఒక విధమైనటువంటి ఒక భవనము పునాది వేసుకుంటూ రాండి. ఈ ఫౌండేషన్ నేలపైన కూలిపోతుంది, ఎవ్వరికీ కనిపించదు, భూమిలో మునిగిపోతుంది. కానీ పైన కట్టేటువంటి కట్టడాలే అందరికీ అందచందంగా కనిపిస్తుంటాయి. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. భూమిలో వేసినటువంటిది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కానీ కనిపించేటువంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. దానిపైన వేసేటువంటి రూపే సెల్ఫ్ సాక్రిఫైస్. ఆ రూపు ఉండినప్పుడే మనం దాంట్లో నివాసం చేయొచ్చు. ఆ రూపు లోపలనే మనం సెల్ఫ్ రియలైజేషన్ చేయాలి. పునాది లేకుండా, గోడలు కట్టకుండా, టాప్ వేయకుండా అందులో నివాసం చేస్తామంటే అది అసాధ్యము. కనుక మీరు ఈనాటి నుంచి ఫౌండేషన్ నుంచి భద్రం చేసుకుంటూ రాండి. స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని చెప్పింది. ఇది కోసమని మీరు మంచిగా జీవితాన్ని రీచ్ చేయాలి. పవిత్రమైన జీవితాన్ని మీరు ప్రపంచానికి కూడా చాటాలి. ఎవరి దగ్గరికి పోయినప్పుడు కూడా ఏమనుకుంటారో అని మీరేం భయపడకండి. పోని అందరి దగ్గరికి పోయి గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అని చెప్పి అంటుంటారు. ఈ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అనేటువంటి మంది కాదేది, నమస్కారం అండి అనండి ఎంత ఆనందం అవుతుంది. ఆ నమస్కారం చెప్పడం కూడా ఈనాడు చాలా బరువు అయిపోయింది. ఏమో మొరట మనిషే నమస్కారం అంటున్నాడే, గుడ్ ఈవినింగ్ చెప్పు. ఏమిటి గుడ్ ఈవినింగ్? ఈవినింగ్ లేదు, మార్నింగ్ లేదు. నిజంగా సైన్స్ రూపంలో పోతే మార్నింగ్ ఈవినింగ్ పూర్తి కూడా లేదు. తిరగటం చేతనే ఈ విధమైన మార్పులు కలుగుతున్నాయి. సన్ రైజ్ లేదు, సన్ సెట్ లేదు. ఈ లేని దాన్ని మాత్రం నిశ్చయిస్తున్నారు, ఉన్నదాన్ని మాత్రము ఏమాత్రము విచ్చరించటం లేదు. పిల్లలు ఈనాడు మొదలు ముంచి కూడాను తల్లిదండ్రులను గౌరవించండి, తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రుల ప్రేమకు గురికండి. తల్లిదండ్రుల ప్రేమను అనుభవించినటువంటి వ్యక్తికే భవిష్యత్తు లోపల చక్కని పవిత్రం ఉంటుంటుంది. తల్లి యొక్క ఆశీర్వాదము అత్యవసరము. తల్లుల మనసును ఎంత బాధ పెడతారో ఆ పిల్లలు కూడా జీవితానికి అంత బాధకరంగా ఉంటుంది. కనుక నీ తల్లిదండ్రులకు ఏమాత్రం కూడా బాధ పెట్టకండి, వాళ్ళని ఆనంద పెట్టి మీరు కూడా ఆనందపడినప్పుడే మీ బిడ్డలు తిరిగి మీకు ఆనందాన్ని అందిస్తారు. కనుక మీరు ఒక ఆనందాన్ని అందించి ఆనందాన్ని తిరిగి పుచ్చుకోండి. కేవలం ఇచ్చుకోవడం మాత్రమే కాదు, పుచ్చుకోవడం కూడా జరగాలి. ఇట్ ఈస్ నాట్ వన్ వే ట్రాఫిక్, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్. కనుక నేను జీవితాన్ని సార్థకంగా గావించుకోవడానికి మంచి మాటలు మాట్లాడండి, మంచి చూపులు చూడండి, మంచి పవిత్రమైన విషయాలు వినండి, పవిత్రమైన జీవితాన్ని గడపండి.
0: ఆజ్ హమే ఇస్ భవన్ నిర్మాణ కి నీవ్ డాల్నీ హై. తుమ్ ఇస్ నీవ్ కో నహీ దేఖ్తే క్యోంకి యహ ధర్తీ కే భీతర్ హై, మిట్టీ మే హై. కింతు ఇస్ నీవ్ కే ఊపర్ బనా యహ భవన్ అతి సుందర్ హై జో స్పష్ట హై. నీవ్ హీ ఆత్మవిశ్వాస్ హై, పరంతు జో దిఖాయీ దేతా హై వహ ఆత్మసంతుష్టి హై ఔర్ ఛత్ హై నిజ్ త్యాగ్. జబ్ ఏక్ బార్ ఛత్ బన్ జాతీ హై తో తుమ్ వహాన్ రహ సక్తే హో ఔర్ ఉస్ బన్ చుకే మకాన్ మే వహ జీవన్ నిజ్ అనుభవ్ హై. బినా నీవ్ డాలే, బినా దీవారే ఖడీ కియే, బినా ఛత్ బనాయ రహనా అసంభవ్ హై. ఆజ్ ఇసీ దిన్ సే హమే మజబూత్ నీవ్ కా నిర్మాణ కర్నా చాహియే. ఇసీలియే భగవాన్ నే కహా థా, స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. తుమ్హే ఏక్ పరిపూర్ణ జీవన్ వ్యతీత కర్నా చాహియే ఔర్ అప్నే పవిత్ర జీవన్ కా అనుభవ్ హరేక్ కే సాథ్ బాంట్నా చాహియే. దూసరే లోగ్ తుమ్హారే బారే మే క్యా సోచ్తే హై ఉసే ధ్యాన్ మే రఖ్కర్ మత్ చలో. హమ్ సబ్సే గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ కహతే హై. యహ గుడ్ మార్నింగ్ ఔర్ గుడ్ నైట్ హమారే నహీ హై. సచ్ముచ్ కేవల్ నమస్కార్ బోలో, తుమ్ ఆనంద్ సే సరాబోర్ హో జాఓగే. కింతు ఆజ్ హమ్ నమస్కార్ కర్నా హీ నహీ చాహతే. హమ్ నమస్కార్ బోల్నా అపసంస్కృతి మాన్తే హై ఔర్ గుడ్ ఈవినింగ్ కహతే హై. గుడ్ ఈవినింగ్ క్యా హై? యది తుమ్ వైజ్ఞానిక్ తరీకే సే సోచో తో నా హీ మార్నింగ్ హై ఔర్ నా హీ ఈవినింగ్. యహ మార్నింగ్ ఔర్ ఈవినింగ్ కేవల్ ధర్తీ కీ పరిక్రమా కా పరిణామ్ హై. కింతు హమ్ ఇసీ అసత్య పర్ విశ్వాస్ కర్తే హై ఔర్ ఉస్ సత్తా పర్ విశ్వాస్ నహీ కర్తే జో సత్య హై, వాస్తవిక్ హై. ఆజ్ ఇసీ దిన్ సే సారే విద్యార్థియోం కో అప్నే పరిజనో సే ప్రేమ్ కర్నా చాహియే ఔర్ ఉన్కా ప్రేమ్ ప్రాప్త్ కర్నా చాహియే. యది తుమ్ సచ్ముచ్ అప్నే పరిజనో కే ప్రేమ్ కా ఉపభోగ్ కర్తే హో తో తుమ్హారా జీవన్ పవిత్ర బన్ జాయేగా. మాతా కా ఆశీర్వాద్ అతి ఆవశ్యక్ హై. యది తుమ్హారే మాతా పితా దుఃఖ భోగ్ రహే హై తో తుమ్ భీ భవిష్య మే దుఃఖ భోగోగే. అప్నే మాతా పితా కో కభీ దుఃఖ మత్ దో. యది తుమ్ ఉన్హే ప్రసన్న రఖోగే తో తుమ్హే భీ ప్రసన్నతా మిలేగీ ఔర్ తుమ్హారీ సంతాన్ భీ తుమ్హే ప్రసన్నతా ప్రదాన్ కరేగీ. ఇస్లియే ఇస్ ఖుషీ కో హరేక్ కే సాథ్ బాంటో ఔర్ సబ్సే ఖుషియాం ప్రాప్త్ కరో. కేవల్ ఆసానీ సే దో మత్, తుమ్హే లేనా భీ చాహియే. యహ కోయి ఏక్ తర్ఫా యాతాయాత్ నహీ హై, యహ దో తర్ఫా యాతాయాత్ కా సాధన్ హై. లేనా ఔర్ దేనా, గివ్ అండ్ టేక్. అచ్చా బోలో తాకి తుమ్హారా జీవన్ పరిపూర్ణ హో. అచ్చా దృష్టికోణ రఖో, పవిత్ర చీజో కో సునో ఔర్ ఏక్ పవిత్ర జీవన్ కా నేతృత్వ కరో.
2: భజన బినా సుఖ శాంతి నహీ, భజన బినా సుఖ శాంతి.

0: शांति नहीं
1: हरि भजन बिना सुख शांति।

Hare Bhajan.

0: పవిత్రాత్మస్వరూపులైన విద్యార్థులారా, సర్వత్రా వ్యాపించినటువంటి పరమాత్మను, సర్వత్రా ప్రకాశించినటువంటి పరమాత్మను ఎక్కడని వెతుకుటకు మీరు ప్రయత్నింతురు? అనగా తమయందు, తమ చుట్టూ సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మని వెతుకుటెక్కడా? కన్నులు మూసుకొని ఎంత వెతికినప్పటికీ మనకు ఏమి చిక్కుతుంది? ఏమాత్రం కూడాను మనము ఆశించినటువంటి వస్తువు కానీ లేక ప్రదేశము కానీ మనకు చిక్కుటకు వీలు కాదు.
1: Whatever is seen with your eyes directly, you look at it and you feel very happy. You also think that that is the truth. But what is behind the curtain, what is not being seen, that truth, if you really want to understand and find out, do not take rest. Come with me. We should look round the world, then you will see the real truth. Students, how can you find the one who is present everywhere, who is shining at all times with effulgence? He is present in you. He is present around you. He is present in all of you. If you close your eyes and search for what you want to find, how can you find him?
0: జ్ఞాన నేత్రములకు కప్పబడినటువంటి నేను, నాది అనేటువంటి రెండు రెప్పలను మీరు తెరిచి చూచినప్పుడు సర్వత్రా భగవత్ స్వరూపమే మీకు గోచరించును.
1: The one that is covering the eye, your eye of wisdom, and that is the lids that are closing your eye of wisdom, are in the shape of mine and me, I and mine. If only you can open these two lids, then you will see the real truth in the world.
0: Aithe atti prayatnamunaku punukunnatundi varu ettuvanti varu atti tegalu enni unnavi ani kudanu manam vicharana salpavalasinatundi.
1: We have also make an enquiry in that context to find out who are the people who are attempting to get this vision and how many are there such people.
0: విషయ సంబంధమైనటువంటి ఈ జగత్తునందు దుఃఖము కలిగినప్పుడు దుఃఖించటం, ఆనందము కలిగినప్పుడు సంతోషించటం, ఇది ఇట్టి స్థితిని అనుభవించేటువంటి వ్యక్తి కేవలము ఇనుముతో సమానమైనటువంటి వ్యక్తి.
1: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ సెన్సరీ డిజైర్స్, ఎన్ ఇండివిజువల్ హూ ఫీల్స్ సారీ వెన్ హీస్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ట్రబుల్స్, హూ ఫీల్స్ హ్యాపీ when he is in the midst of pleasure, such an individual is like a piece of iron.
0: Anaga nippunandu vesinappudu mettabadi errabadi tana yokka roopamunu maarchukuntundi inumu, tirigi nippu nunchi veru teesinappudu gattipadi nalla roopamunu dharinchi tana yokka aakaramunu anubhavistundi.
1: This means if you take a piece of iron and put it in fire, it becomes soft, it becomes red, it loses its intrinsic character. When you take it out of fire, it again becomes hard, it becomes black, it gets back its original character.
0: Itti inumu swabhavam kaliginatvanti vyakti adhamudani cheppavachu.
1: An individual who has got these features which are characteristic of iron, we can class him as the lowest kind.
0: Inka dukkhamunandu kudanu ఆనందమునే స్మరించి అనుభవించేటువంటి వాడు కేవలము ఒక బంగారు స్వభావం కలిగినటువంటి వాడని చెప్పవచ్చు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ వీ హ్యావ్ ఎన్ ఇండివిజువల్ హూ ఈవెన్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ సారో హీ ఫీల్స్ హ్యాపీ అండ్ హీ ఓన్లీ సీస్ ప్లెజర్, సచ్ ఎన్ ఇండివిజువల్ వీ కెన్ కాల్ హిమ్, వీ కెన్ కంపేర్ హిమ్ టు ఎ పీస్ ఆఫ్ గోల్డ్.
0: అనగా ఈ బంగారు కరిగించడం కోసం నిప్పులో వేసినప్పటికీ తనలో ఉన్నటువంటి మాలిన్యమును వేరుపరచుకుంటుంది కానీ తాను మాలిన్యము చెందదు. అదే విధముగానే మానవుడు దుఃఖముల యందు కూడాను ఆనందమునే స్మరించటము ఇది ఒక విధమైనటువంటి బంగారుతో పోల్చబడినది.
1: దిస్ మీన్స్ దట్ ఇఫ్ యూ టేక్ ఎ పీస్ ఆఫ్ గోల్డ్ అండ్ విత్ ఎ వ్యూ టు మెల్ట్ ఇట్, ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ ఫైర్, దెన్ దిస్ గోల్డ్ గెట్స్ రీడ్ ఆఫ్ ఇట్స్ ఇంప్యూరిటీ, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు అక్వైర్ ఎనీ మోర్ ఇంప్యూరిటీ. ఇన్ ది సేమ్ మేనర్ man, even when he is in the midst of sorrow, if he can get rid of that sorrow and feel happy and see only pleasure, he is like a piece of gold.
0: Inka dukkhamunandunu sukhamunandunu samabhavamunu anubhavistu undeetuvanti vaadu oka vajramu yokka swabhavam kaliginatuvanti vaadu.
1: Now if there is an individual who, whether he is amidst sorrow or amidst pleasure, he receives both of them with one mind, with equal mindedness, we can compare him to a piece of diamond.
0: Anaga itti vyaktiki yetti kashtamulu dukkhamulu vicharamulu praptinchinappatikini tana yokka aanandam aneetvanti danni samattam aneetvanti danni nitya abhivruddhi pondimpa chesukotaniki poonukotame tana yokka kartavyanga bhavistuntadu.
1: This means that this individual, whatever sorrows he may face, whatever troubles may come to him, whatever difficulties may come to him, he is always developing his equal mindedness and he will promote his own ananda.
0: Vajramunu manam enni rakamulaga kotalu cheyataniki prayatnam chesinappatikini kotalu adhikamavuku koladi vajramu yokka viluva adhikame avutuntadi kani dani yokka viluva taggadaniki veelu kaadu.
1: In the case of diamond, we may try to have to cut it in so many different ways. The more you cut the diamond, the greater its value will become. Its value is not going to diminish because you give it several types of cuts.
0: Inka nalugava tegaku sambandhinchinatuvanti vaadu sukha dukkhamulaku atheetudai guna tattvamulane poorthi marachi brahmanandamulo atma swaroopanni anubhavistu untadu.
1: The fourth kind of individual, he is well above sorrows and pleasures. He forgets altogether these worldly matters and he is always residing in Brahmananda.
0: Kanuka manavudu inimu swabhavamu bangara swabhavamu vajra swabhavamu atma swabhavamu ee moodinti yandu ee atma swabhavame nitya satyamainatundi kani migilinatundi moodu ఒక క్షుద్రమైనటువంటివే లోక సంబంధమైనటువంటి యొక్క మార్పులు చెందినటువంటివి.
1: సో ఫార్ యాజ్ మ్యాన్ ఇస్ కన్సర్న్డ్ దేర్ ఆర్ దీస్ ఫోర్ థింగ్స్ విత్ విచ్ వీ కెన్ కంపేర్ హిమ్, ఐరన్, గోల్డ్, డైమండ్ అండ్ ఆత్మ. ఆఫ్ ఆల్ దీస్ ఫోర్, ది ఫస్ట్ త్రీ, ఐరన్, గోల్డ్ అండ్ డైమండ్ ఆర్ కనెక్టెడ్ విత్ వరల్డ్లీ మ్యాటర్స్, వేర్ యాజ్ ఆత్మ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ అండ్ విచ్ ఇస్ ది బెస్ట్ టైప్ అండ్ ఇట్ గివ్స్ యూ పర్మనెంట్ ట్రూత్.
0: ఇట్టి ఆత్మ స్వభావమును అనుభవించుకోరేటువంటి వ్యక్తి లోక భయములకు కాని లోకాభిమానములకు కాని ఏమాత్రము కూడాను కట్టుపడకూడదు.
1: దిస్ ఇండివిజువల్ హూ ఈస్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ అండ్ హూ కెన్ బి కంపేర్డ్ టు దిస్ ఆనంద ఆఫ్ ఆత్మ, హీ విల్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ ది వరల్డ్. హీ విల్ నాట్ ఆల్సో బి అట్రాక్టెడ్ బై థింగ్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది వరల్డ్.
0: ఈ లోకాభిమానము భయము మానవుని కర్తవ్యం నుంచి దూరం చేసి మహాభ్రష్టుణ్ణి గావిస్తుంటున్నావి ఈ అభిమానము భయము.
1: దిస్ అఫెక్షన్ టు థింగ్స్ ఇన్ ది వరల్డ్ అండ్ ఫియర్ ఆఫ్ థింగ్స్ ఇన్ ది వరల్డ్ దే మేక్ ఎ మ్యాన్ గో అవే ఫార్దర్ అండ్ ఫార్దర్ ఫ్రమ్ హిస్ డ్యూటీ అండ్ దే రియలీ బ్రింగ్ హిమ్ డౌన్ ఇన్ వన్స్ ఎస్టిమేట్.
0: కర్తవ్యమునే గుర్తించలేనటువంటి వ్యక్తి ఇంకా దేనిని కూడాను అనుభవించటం కాని అందుకోవటం కాని సాధ్యం కాదు.
1: An individual who cannot recognize his duty, cannot really reach anything else and cannot experience anything worthwhile experiencing.
0: కాని ఇట్టి కర్తవ్యాన్ని గుర్తించలేనటువంటి వ్యక్తి సోమరి అని కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంటుంది.
1: There is also a possibility of our calling such an individual who does not recognize his duty as an idler.
0: సోహం తత్వమును గుర్తించుకునేటువంటి వ్యక్తి సోమరత్వం లోపల బయలుదేరినప్పుడు తన యొక్క దివ్యత్వానికి అతి దూరమై వ్యక్తిత్వాన్ని కూడా కోల్పోవటం కూడా జరుగుతుంది.
1: వన్ హూ కెనాట్ అండర్స్టాండ్ వన్ సోన్ సెల్ఫ్ వెన్ హీ టేక్స్ టు ఐడ్లింగ్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ హీ విల్ మూవ్ అవే ఫ్రమ్ హిజ్ ఓన్ ఇండివిజువాలిటీ అండ్ హీ విల్ నెవర్ అండర్స్టాండ్ ఎనీథింగ్ అబౌట్ ఈవెన్ హిమ్సెల్ఫ్.
0: ఆత్మస్థానం అనేటువంటి యందు అనేక రకములైనటువంటి యొక్క విషయ సంబంధమైనటువంటి అవివేకమును అభివృద్ధి పరిచేటువంటి నిరుపయోగమైనటువంటి దుఃఖములకు హేతువైనటువంటి కొన్ని మిగిలినటువంటి అవాంతరమైనటువంటి అడ్డములు అనేకంగా ఏర్పడుతూ ఉంటుంటాయి.
1: in the place of Atma, it so happens that there are many kinds of difficulties, many kinds of sensuous desires, useless things, and those are all the origins for our sorrow. Such things sometimes take root in the place of Atma.
0: Hrudayamane chetramandu kaladu okka kalpataru dani chuttu vanaspatula kalapa kampa perigiyundu kampatisi subhraparacha kalpataruvu kanabadunu.
1: In the sacred place of the heart, in the field of the heart, you will find a kalpataru, a tree which gives you all that you want. Around this kalpataru will grow weeds, an enormous number of weeds. If you can remove these weeds, then you will get the vision of this kalpataru in the field of your heart.
0: దీనిని ఆత్మా అని కూడాను చెప్తున్నారు. ఇట్టి కల్పతరువు, కల్పవృక్షము, కామధేనువు స్వరూపమైనటువంటిది ఆత్మతత్వం అని కూడాను ప్రబోధిస్తూ వస్తున్నారు.
1: దిస్ ఈజ్ ఆల్సో బీయింగ్ కాల్డ్ ఆత్మా. వాట్ యు కాల్ కల్పతరు ఆర్ ది కల్పవృక్ష ఆర్ కామధేను, ది కౌ దట్ గివ్స్ యూ ఎవ్రీథింగ్, ది ట్రీ దట్ గివ్స్ యూ ఆల్ ది ఫ్రూట్స్ దట్ యు వాంట్, ఈస్ బీయింగ్ ఆల్సో కాల్డ్ ఆత్మా.
0: ఇట్టి పవిత్రమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించడం కోసమని కొన్ని రకములైనటువంటి కర్మలు ధర్మాంగములుగా నిలచి తద్వారా మన యొక్క దివ్యత్వానికి కూడాను కొంత అభివృద్ధి పరిచేటువంటివిగా కూడాను మనము సహాయం చేసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ దట్ వీ మే ఎక్స్పీరియన్స్ దిస్ ఆత్మతత్వ, we have to undertake certain types of karmas, certain types of actions which are related to the dharmic behavior. This will enable us to have the vision of the divine.
0: Aithe karmalanni kudanu dharmangamlani kudanu kontha mandi cheppatam kaddu,
1: but some people say that these are all the elements or the organs of dharma.
0: Kani anni karmalu kudanu dharmangamlu kaneram.
1: But all kinds of karma cannot be the organs of dharma.
0: Mari kontha mandi sattvikamainatvanti karmalu nivrutiki sambandhinchinatvanti karmalu dharmangamulani cheppatam kudanu kaddu.
1: But others also say that only that kind of karma or work which is sattvic or which relates to nivrutti, such kind of karma alone represents the organs of dharma.
0: ఈ విధమైనటువంటి సాత్విక కర్మలు, నివృత్తికి సంబంధించినటువంటి యొక్క కర్మలు ధర్మాంగములు అనేటువంటి రీతిగా మనం చెప్పబడటం చేత మనము అనేక రకములైనటువంటి యొక్క కర్మలు మనం ఆచరిస్తూ ఉంటుంటాం. ఒక వ్యక్తిని దయతో చూడటం కాని లేక యుద్ధమునందు దేశములకు శత్రువులైనటువంటి వారిని సంహరించడం కాని ఒక కర్మల కిందనే లెక్కబడుతుంది. కానీ ఇవి కూడా ధర్మములనే చెప్పవచ్చు కదా.
1: Since we are told that the kind of karma which is either sattvic or which is related not so much to worldly matters, nivrutti, such karma, they tell us, are organs of dharma. But we also regard the, sometimes we may be kind to an individual. We even kill the enemies in a fight or in a battle. These are also karmas. We have to call them karmas.
0: Dharma karmamulaku aadharamainatundi dekhamunu రక్షించుకునే నిమిత్తము, పోషించుకునే నిమిత్తము, ఆ దేహ సంబంధమైనటువంటి యొక్క వాంఛలను అనుభవించుకునేటువంటి విషయం వాంఛల యొక్క సంబంధము, ఇవి కూడాను ఒక కర్మలే కనుక ఇవి కూడాను ధర్మాంగములని చెప్పడానికి వీలవుతుందా.
1: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ది బాడీ ఆఫ్టర్ ఆల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది కర్మస్, దేర్ఫోర్ టు ప్రొటెక్ట్ దిస్ బాడీ, టు కీప్ ఇట్ అప్ ఇన్ గుడ్ హెల్త్, and the body is responsible for karmas, but the body is also doing certain things, certain work in order to fulfill our sensuous desires. Can we call this kind of work, this kind of karma in which the body is engaged also as organs of dharma?
0: Kani ivi satya dharmamunu gurtinchaleinatvanti yokka bhautika vanchane aashincheatvanti vyaktulu deenini satyamulani cheppite cheppavachunu kani ivi satyamulu kaaneru. ఇవి ధర్మ అంగములు కానేరవు.
1: ఓన్లీ ఇండివిజువల్స్ అండ్ పీపుల్ హూ కెనాట్ రికగ్నైజ్ వాట్ truly is the organ of dharma, such people may call such work as being organs of dharma. But in reality, they cannot be the organs of dharma.
0: Swarthamanu, Vishayavasanu, Manasunundi Veru Chesi, Tanu Acharin Chetvinti Karmanu, Ivi Dharmangamlani Cheppadaniki Veelavutundi.
1: It is only when you remove selfishness and various kinds of desires from your own heart and mind and then do the work, they can be told to be the components of dharma.
0: Itti vasanalnu tyagamu anaga konni rakamulainatvanti yokka swarthamunu tyagamu chesi cheseetvanti yokka karmalu ivi dharmangamlani cheppadame kaakunda idi dharmamunandu kudanu తన యొక్క దివ్యత్వమును కొంత ప్రకటింపచేయటమే కాకుండా మానవుని ఒక విధమైనటువంటి ఉన్నత స్థాయిని కూడాను కొనిపోవటానికి సంసిద్ధమై ఉంటుంటది.
1: ది కైండ్ ఆఫ్ వర్క్ వేర్ వన్ కంప్లీట్లీ ఎస్చూస్ ఆర్ సాక్రిఫైసెస్ హిస్ సెల్ఫిష్నెస్ అండ్ హిస్ డిజైర్ టు ఫుల్ఫిల్ హిస్ సెన్సువస్ విషెస్, దట్ కైండ్ ఆఫ్ వర్క్ which constitutes the components of dharma or the organs of dharma, we can regard them as fulfilling the divine dharma. Not only that, they will also take man to a high and sacred place.
0: Manamu oka chinna udaharanam teeskovachunu.
1: We can take a small example for this.
0: Dvipamunaku dahinchatamu, veltaru chupinchatamu, gali vaste aaripovatamu, నీరు తగిలితే చిటపటమని రోగటము, పొగను వెదజమ్మటము, ఇవి ఆ ద్వీపమునకు కొన్ని లక్షణములు ఉండవచ్చును, గుణములని చెప్పవచ్చు.
1: ఇఫ్ వి టేక్ ఎ ల్యాంప్, దట్ ల్యాంప్ హ్యాస్ గాట్ సో మెనీ క్వాలిటీస్ ఆర్ సో మెనీ అట్రిబ్యూట్స్. ఇట్ కెన్ బర్న్, ఇట్ కెన్ గివ్ లైట్. వెన్ దేర్ ఇస్ బ్రీజ్ ఇట్ ఫ్లటర్స్. ఇఫ్ యూ పుట్ సమ్ వాటర్ ఆన్ ఇట్, దట్ లిటిల్ ల్యాంప్ మే గెట్ ఎక్స్టింగ్విష్డ్. ఇట్ విల్ ఆల్సో గివ్ స్మోక్. These various things can be said to be the qualities or attributes of a flame.
0: Aite aa jyoti yokka velturu sarvulaku samanam gane andistu untundadi. Velturu nanda matramu samattam untundadi. Dvipam nanda matramu aneka gunamulu undavachchu.
1: But the light that comes from this flame is being received equally by everyone. Although there are so many different qualities and attributes for this flame, the light is something which is handed over equally to everyone.
0: Adhe vidhamugane dharmamu sarvulaku sarva kalamulaku sarva pradeshamulaku kudanu oke samattvam aneetundi danini andinchinappatikini konni deshamulaku konni kalamulaku konni rakamulainatundi yokka patralaku kudanu konni rakamulainatundi karmalaga vibhajinchatam kudanu jarugutuntadi.
1: In the same manner, although dharma hands in with no distinction whatever it wants to give to all people and to all countries, we should recognize that some parts of it are appropriate to certain times, to certain countries, to certain individuals.
0: Aite ee dharmamulu pravruttiki sambandhinchinava leka nivruttiki sambandhinchinava aneetunti vishayanni kudanu manam telusukovali.
1: Then, in that context, we have to find out whether these dharmas relate to the worldly matters, what we see around us, or do they relate to matters which are spiritual and do not relate to the ordinary world.
0: Buddhi nivritti swabhavam kaliginatvantidi. Dehamu, pranamu, indriyamulu, ivi anni kudanu pravruttiki aatapattainatvantivi.
1: Our intelligence is related to matters which are spiritual. Our body, our life and our sensory organs are related to worldly issues.
0: Aite buddhi pravrutti topala sprushinchinappudu idi konni rakamulainatvanti yokka dukkhamulaku konni rakamulainatvanti kashtamulaku guri avatam kudanu kaddu.
1: But if intelligence enters matters relating to the contemporary world, it is possible that sometimes it gives rise to sorrow, it sometimes gives rise to difficulties as well.
0: Aite buddhi sakshi roopudai daivam yokka dootaga maratam avasaram kaani ee pravruttito cherukoni tana yokka dukkhamulaku taanu guri kavatamu idi sahaja lakshanam kaaneradu buddhiki.
1: Intelligence should if it is to follow its natural instincts, be only a witness of all that is happening in this world. It should be a messenger of God. But to be associated with all that is happening in this world and to suffer, that should not be the nature of intelligence.
0: Buddhi nilaptika sthiti endu undavalenu.
1: Intelligence must be in a state in which it is not affected by the surroundings.
0: Atti nilaptika sthiti buddhiga undatam cheta danine nivrutti ani cheppadaniki veelavutundi.
1: If the intelligence is in such a state which is not affected by its surroundings, then we can associate it with nivrutti or matters not connected with the world.
0: Ikkada karma tyagamu nivrutti kaneradu. Kama tyagame nivrutti avutundi.
1: Here, to sacrifice work, that cannot become spiritual. But to sacrifice the desire, one's desire, give up one's desire, that will be associated with spiritual aspects.
0: Aite aneka mandi Bhagavad Gitanu puraskarinchukoni andulo unnatundi yadarthamnu gurtinchukonaleka karma phala tyagamu cheyamani cheppani Bhagavad Gita prabodhistunte asalu karma cheyatam
1: valla affected by its surroundings, then we can associate it with nivrutti or matters not connected with the world.
0: Ikkada కర్మ త్యాగము నివృత్తి కానేరదు.

0: many people taking their views after what has been said in Bhagavad Gita, but not understanding the truth that is stated in Bhagavad Gita, they refer to what is called the karma phala tyaga. That is, you have to sacrifice the results of any work that you do. And they argue that if we have to sacrifice the results of any work that we do, we can just as well not do any work. And they say that to give up, sacrifice doing all work is taught in Bhagavad Gita.
1: Aite variyaka bramayandu కర్మను మేము త్యాగం చేస్తున్నామని భ్రమించవచ్చునే కాని కర్మను త్యాగం చేసి లోకమునందు క్షణమైనా నివసించడానికి వీలు కాదు మానవుడు.
0: ఇన్ దేర్ ఇల్యూజరీ థాట్ దే మే థింక్ దట్ దే ఆర్ సాక్రిఫైసింగ్ ఆర్ గివింగ్ అప్ ఆల్ వర్క్, బట్ దిస్ ఇస్ నాట్ సో. నో వన్ కెన్ లివ్ ఇన్ దిస్ వరల్డ్ బై గివింగ్ అప్ ఆల్ వర్క్.
1: కాయము కర్మ నిమిత్తమై ఏర్పడినటువంటిది కనుక కర్మలు ఆచరించే తీరవలను, అనగా నీకు అట్టి పవిత్రమైనటువంటి భావములు నీ చిత్తములో ఉద్రేకపరిచినప్పుడు సత్కర్మల యందు పవిత్రమైనటువంటి ఫలత్యాగమైనటువంటి కర్మల యందు నీ యొక్క దేహమును ఇమిడ్చి తద్వారా నీ యొక్క జన్మ సార్థకం గావించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవచ్చు.
0: ది బాడీ హాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ డూయింగ్ వర్క్, దేర్ఫోర్ ఎవ్రీవన్ మస్ట్ పెర్ఫార్మ్ వర్క్, దేర్ ఇస్ నో ఎస్కేప్ ఫ్రమ్ దాట్. But in doing that work, if your mind is sacred, then you will take to good work, and it is possible to make the body do good work and not care for the results of that work. This is possible.
1: Aithe mari kontamandi konta balahinulainatvanti varu deha tyagamunaku kudanu samsiddhulaipothuntaru bhakti bhavamunandu. Idi deha tyagamunaku samsiddhulayetvantidi kevalamu kshudra tyagame kaani ఇది నివృత్తికి ఏమాత్రం కూడా నువ్వు సంబంధించదు.
0: అదర్స్ సమ్ పీపుల్ హూ ఆర్ వీక్ మైండెడ్ సమ్ టైమ్స్ దే ప్రిపేర్ దెమ్సెల్వ్స్ టు సాక్రిఫైస్ దేర్ బాడీ ఈవెన్ ఇన్ దేర్ డివోషన్. దిస్ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్, వాంటింగ్ టు సాక్రిఫైస్ ది బాడీ, ఇస్ ఎ వెరీ పూర్ టైప్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ ఇట్ కెనాట్ లీడ్ యూ టు నాలెడ్జ్ ఆఫ్ స్పిరిచువల్ మ్యాటర్స్.
1: బుద్ధి యొక్క నిర్లిప్తను మాత్రమే నీవు అభివృద్ధి పరచుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చెయ్యాలి. దేహము యొక్క త్యాగం వల్ల పునర్జన్మమైనటువంటిది కూడా మనకు తిరిగి రావచ్చును.
0: యు మస్ట్ ఓన్లీ అటెంప్ట్ టు మేక్ యువర్ ఇంటెలిజెన్స్ టేక్ ఎ నిర్లిప్త పొజిషన్, ఏ పొజిషన్ ఇన్ విచ్ ఇట్ ఇస్ నాట్ ఎఫెక్టెడ్ బై ది సరౌండింగ్స్. ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యూ వాంట్ టు సాక్రిఫైస్ యువర్ బాడీ, ఇట్ మే సో హ్యాపన్ దట్ యు విల్ అగైన్ బి రీబోర్న్ విత్ అనదర్ బాడీ.
1: మానవులకు జీవ ప్రజ్ఞ, ఈశ్వర ప్రజ్ఞ, ఆత్మ ప్రజ్ఞ అని మూడు ప్రజ్ఞలు ఉంటుంటాయి.
0: మ్యాన్ హ్యాస్ గాట్ three kinds of capacity, three kinds of knowledge, jiva, ishvara and atma. These are the three different prajñas he has got.
1: Jiva prajña tananu tane bandhinchadaniki poonukuntundi.
0: Jiva prajña, the first one, tries to bind himself.
1: Ishvara prajña itarulanu bandhinchadaniki poonukuntundi.
0: This ishvara prajña, it tries to bind others.
1: ఆత్మ ప్రజ్ఞ బంధ విముక్తిని అందిస్తుంది.
0: ది ఆత్మ ప్రజ్ఞ గివ్స్ యు లిబరేషన్ ఆర్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఆల్ బాండేజ్.
1: కనుక ఆత్మ ప్రజ్ఞను మనం అందుకోవటానికి తగినటువంటి ప్రయత్నం సల్పాలి కాని ఈశ్వర ప్రజ్ఞ కాని లేక జీవ ప్రజ్ఞ కాని కొంతవరకు మనకో పరులకో ఏదో ఒక విధమైనటువంటి బంధ కారణమే కాని ఇది మోక్ష కారణం కానేరం.
0: దేర్ఫోర్ వి మస్ట్ ట్రై అండ్ రీచ్ అక్వైర్ ఆత్మ ప్రజ్ఞ. If on the other hand, you try and acquire either Ishvara Prajna or Jiva Prajna, it will result in bondage either for ourselves or for others. It cannot be the source for your liberation.
1: Aithe, ee Ishvara Prajna ku, Atma Prajna ku unnatvanti yokka bedham emiti? Aneetvanti dani kudanu manam kontha aalochinchali.
0: We should also consider and find out what is the difference between Ishvara Prajna and Atma Prajna.
1: ఇక్కడ నేను జ్ఞానము వేరు అనేటువంటి యొక్క భావము వ్యక్తులకు వస్తూ ఉండకద్దు.
0: హియర్ ఇట్ ఈస్ కస్టమరీ దట్ యు గెట్ ఏ డిస్టింక్ట్ డ్యూయల్ ఫీలింగ్ ఆఫ్ ఐ అండ్ విజ్డమ్ యాజ్ ఇఫ్ దోస్ టూ ఆర్ సెపరేట్.
1: నేను వేరు, జ్ఞానం వేరు అని అనుకోవటం లోపల ఈ రెండింటికి మధ్య ఏదో ఒక విధమైనటువంటి సంబంధం అనే పరిచేటువంటి యొక్క తత్వం అక్కడ చేరి ఉంటుంటుంది.
0: ది ఫీలింగ్ that I is on one hand something and wisdom or jnana on the other hand

0: something else, that implies that in between the two, there is something which should establish the connection between you and jnana.
1: నేను అన్నటువంటి దానికి జ్ఞానము అన్నటువంటి దానికి మధ్య ఒక పదార్థమే లేకపోతే జ్ఞానం వేరు నేను వేరు అనడానికి వీలే కాదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో కనెక్షన్, ఇఫ్ దేర్ ఇస్ నథింగ్ బిట్వీన్ దీస్ టూ, దట్ ఈస్ ఐ అండ్ జ్ఞాన, దెన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు టాక్ ఆఫ్ టూ డిస్టింక్ట్ థింగ్స్, ఐ అండ్ జ్ఞాన.
1: ఈ యొక్క అగోచరమైనటువంటి యొక్క ఈ శక్తిని జ్ఞేయము అని చెప్పుతుంటారు.
0: దిస్ indiscernible power, this indiscernible connection between I, the individual, and jnana, the wisdom, this has been referred to by the name jnaya.
1: ఈ జ్ఞేయము అనేటువంటిది మధ్యలో అడ్డు ఉండటం చేతనే జ్ఞానము వేరు తాను వేరుగా తనకు గోచరిస్తూ ఉంటుండాలి.
0: Because this indiscernible jnaya is between the ultimate knowledge, jnana, and I. This is the reason why you feel that I and jnana are two distinct things.
1: ఈ జ్ఞేయము వెళ్ళిన జ్ఞేయము పోయిన తక్షణమే ఇంకా ఏకాంతవాసం తనకు ఏర్పడుతుంది.
0: The moment this jnaya is removed, then the oneness, the feeling of oneness comes to you.
1: కనుక జ్ఞాత జ్ఞేయము జ్ఞానము ఈ మూడింటి యొక్క ఏకత్వానికి జ్ఞేయమే ఆధారము అన్నారు. ఈ జ్ఞేయం అనేటువంటి దాన్ని మనం మరుగుపరుచుకున్నప్పుడు ఇంకా జ్ఞానము జ్ఞాత రెండు కూడాను ఏకమైపోతాయి.
0: దేర్ఫోర్ వాట్ ఈస్ టు బి నోన్ అండ్ ది నాలెడ్జ్ అండ్ ది ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ ఆల్ దీస్ త్రీ సో లాంగ్ యాజ్ దే ఆర్ ప్రెసెంట్ దేర్ ఇస్ ఎ డ్యుయాలిటీ. బట్ ది మోమెంట్ ది ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ ఈస్ రిమూవ్డ్ దెన్ వాట్ ఈస్ టు బి నోన్ అండ్ ది నోయర్ దే బికమ్ వన్ అండ్ ది సేమ్.
1: ఈ జ్ఞేయం అనేటువంటిది ఏమిటి అంటే నేను అనేటువంటి మానవత్వాన్ని మరిపించి జ్ఞానము అనేటువంటి దాని లోపల లీనమునరింప చేస్తుంది.
0: దిస్ ప్రాసెస్ జ్ఞేయ వాట్ డస్ ఇట్ డూ? వాట్ ఇట్ డస్ ఈస్ టు మేక్ మ్యాన్ ఫర్గెట్ హిజ్ ఇండివిజువాలిటీ అండ్ మేక్ హిమ్ వన్ అండ్ ది సేమ్ విత్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ నోయింగ్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఒకడు ప్రేమించేవాడుంటాడు, ఒకడు ప్రేమింపబడేవాడుంటాడు.
0: There is one who loves. There is one who is being loved.
1: Kani preminche vaniki preminpabade vaniki madhyalo prema lekapothe veeri ee rendinti yokka tattvam ekam kaadu.
0: The one who loves and the one who is being loved, between them there should be the act of love. If there is no act of love between these two, there is no connection at all.
1: Kanuka ee preminche vaniki ప్రేమింపబడేటువంటి వానికి మధ్య ప్రేమ ఇద్దరిని ఎట్ట ఏకమనరుస్తుంటుండదో అదే విధంగానే జ్ఞాత జ్ఞానం కూడాను జ్ఞేయం అనేటువంటిది ఏకత్వాన్ని ప్రాప్తింపచేస్తుంటాది.
0: జస్ట్ యాజ్ దిస్ యాక్ట్ ఆఫ్ లవ్ కమింగ్ ఇన్ బిట్వీన్ ది ఇండివిజువల్ హూ లవ్స్ అండ్ ది ఇండివిజువల్ హూ ఇస్ బీయింగ్ లవ్డ్ అండ్ బ్రింగ్స్ దమ్ టుగెదర్, సో ఆల్సో దిస్ ప్రాసెస్ జ్ఞేయ దట్ బ్రింగ్స్ టుగెదర్ అండ్ మేక్స్ వన్ ది వన్ దట్ ఈస్ బీయింగ్ నోన్ అండ్ ది వన్ దట్ వాంట్స్ టు నో.
1: కాన ఈ జ్ఞేయం అనేటువంటి దానిని తీవ్రమైనటువంటి స్థితి లోపల మనము అభ్యాసం సలిపినప్పుడు ఈ జ్ఞానమునకు ఈ జ్ఞాతకు ఏకత్వానికి తగినటువంటి యొక్క సంబంధాన్ని ఏర్పరుస్తుంది.
0: ఇఫ్ వి దేర్ఫోర్ మేక్ ఎన్ ఇంటెన్సివ్ స్టడీ ఆఫ్ దిస్ ప్రాసెస్ జ్ఞేయ దెన్ వి విల్ అండర్స్టాండ్ ది యూనిటీ ఆఫ్ ది వన్ హూ వాంట్స్ టు నో అండ్ ది వన్ దట్ హ్యాస్ టు బి నోన్.
1: ఇట్టి ఏకత్వాన్ని అభివృద్ధి పరిచేటువంటి యొక్క ప్రయత్నము ధర్మాంగములనేటువంటి యొక్క కర్మలుగా కూడాను మనం విశ్వసించడానికి వీలవుతుంది.
0: The various processes, the attempt of realizing this oneness can be regarded as an important content, the anga of dharma.
1: దీనిని అంతర్ సంబంధమైనటువంటి ధర్మమని స్థూల సంబంధమైనటువంటి ధర్మమని సూక్ష్మ సంబంధమైనటువంటి ధర్మమని మూడు పేర్లు.
0: This is called by three names. This can be called the inner dharma. Or it can also be called the gross or the outer dharma. It can also be called the subtle dharma. These are the three types of dharma.
1: Dharma annatundi moodu swabhavamulato moodu margamulu yandu prayanam salaputu untadi.
0: Dharma has got three aspects. It usually moves along three paths.
1: Idi sattva rajo tamo కర్మముల యొక్క తత్వమును కూడాను పురస్కరించుకొని, భక్తి జ్ఞాన కర్మముల యొక్క తత్వాన్ని కూడాను తాను అభివృద్ధి పరచుకొని, అంతర్ సంబంధమైనటువంటి యొక్క భావమును కూడాను తాను అర్థము చేసుకొని, ఈ మూడింటి యందు ఉన్నటువంటి యొక్క దైవత్వముతో సంబంధాన్ని కల్పించుకోవటమే ఇది సనాతన ధర్మము.
0: ధర్మ టు బి ఏబుల్ టు టేక్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ అకార్డింగ్ టు ది త్రీ అట్రిబ్యూట్స్ నేమ్లీ సత్వ రజ అండ్ తమా, అండ్ ధర్మ ఆల్సో టేకింగ్ దీస్ త్రీ పాత్స్ దట్ ఈస్ భక్తి జ్ఞాన కర్మ దట్ ఈస్ వర్క్ worship and wisdom, that it should take these three aspects. This is the full meaning of the word sanatana dharma.
1: Anaga sattva rajo tamo gunamulu yendukudanu daivattam aneetundi danini aavirbhavinchukotam, tirigi bhuta bhavishyat kalamulu yendukudanu daivattvanni viswasinchatamu, inka mana yokka jeevitam lopala konni rakamulainatundi yokka stoola sukshma karana tattvamulu yendukudanu ఆత్మ సంబంధమైనటువంటి యొక్క దైవత్వాన్ని విశ్వసించుకోవటం, ఈ మూడింటి యందు ఏకత్వమైనటువంటి విశ్వాసము ఆత్మవిశ్వాసంగా ఉంటుండాలి.
0: దిస్ మీన్స్ దట్ ఫర్ అస్ టు బి ఏబుల్ టు రికగ్నైజ్ ది డివైన్ ప్రిన్సిపల్, టు బి ఏబుల్ టు రికగ్నైజ్ డివినిటీ ఇన్ ఆల్ ది త్రీ ఆస్పెక్ట్స్ సత్వ రజ అండ్ తమా, ఆల్సో టు బి ఏబుల్ టు హ్యావ్ ఫెయిత్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ డివినిటీ ఇన్ ఆల్ ది త్రీ డిఫరెంట్ టైమ్స్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్, అండ్ ఆల్సో టు అసోసియేట్ ది డివినిటీ విత్ ది త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది బాడీ, ది గ్రాస్ ఆస్పెక్ట్, ది సటిల్ ఆస్పెక్ట్ అండ్ ది కాజల్ ఆస్పెక్ట్. The recognition of these threefold manifestation of the divine is the essential feature of dharma.
1: Aithe trikala triloka trigunamulu yokka ekatvamunu nirupana chesetvanti yokka satya suktine ee sanatana dharmam aneetvanti deenini manam artham chesukotam chaala kashtam kanukani, konni ee avantara dharmamulu yerpadi deha sambandhamainatvanti dharmamu, kula sambandhamainatvanti dharmamu, వ్యక్తి సంబంధమైనటువంటి ధర్మము, మత సంబంధమైనటువంటి ధర్మము, సమాజ సంబంధమైనటువంటి ధర్మములు, ఇలాంటి కొన్ని అవాంతర ధర్మములు కూడాను మనం అనుసరించటం చేత ఈ సనాతన ధర్మం అనేటువంటి దానికి కొంత మనము అభివృద్ధి కలిగించినటువంటి వారము, కొంత ప్రోత్సాహం అందించినటువంటి వారము అవుతాం.
0: బికాస్ ఫర్ ఎన్ ఆర్డినరీ పర్సన్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కాంప్రహెండ్ and understand the relationship of dharma to these three different times, past, present and future, three different states, gross, subtle and causal, the three different aspects, sattva, rajo and tama, we have taken an easier path. We talk of specialized type of dharma, special dharma relating to the body, special dharma relating to the caste, special dharma relating to an individual, or to a religion, or to a society. By regarding such specialized aspect of dharma, in some way we understand the meaning and we help propagating the original sanatana dharma.
1: Itti deha dharma, samajam dharma, kula dharma, mata dharmamulle manamu sakramamainatundi reetilo aacharinchakapoyina sanatana dharmam aneetundi dan lopala manamu konta cheradaniki avakasam undadu.
0: If we do not follow and respect these specialized forms of dharma, dharma relating to the caste, dharma relating to the individual, or our religion, or our society. Without doing this, if we do not care for it, it will not be possible for us to recognize or enter the sanatana dharma.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము. దేహములో అనేక అంగములు ఉంటున్నాయి. ఈ అన్ని అంగముల యొక్క క్షేమము దేహక్షేమం అని చెప్పడానికి వీలవుతుంది, కానీ ఈ దేహములో ఏ అంగమైనా కొన్ని రకములైనటువంటి యొక్క బాధలకో కష్టములకో లేక పతనములకో గురి అయినప్పుడు ఈ దేహము యొక్క క్షేమము అంత సుక్షేమం అనేది చెప్పడానికి వీలు కాదు.
0: దేర్ ఇస్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. అవర్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ సో మెనీ డిఫరెంట్ ఆర్గన్స్ అండ్ లింబ్స్. ఓన్లీ వెన్ ఆల్ దీస్ ఆర్గన్స్ ఆర్ ఇన్ ఎ గుడ్ కండిషన్ వీ కెన్ దెన్ కన్క్లూడ్ దట్ ది బాడీ ఈస్ ప్రాస్పరస్ అండ్ ఈస్ ఇన్ ఎ గుడ్ కండిషన్. But if one or more of these organs is not in a good condition and is bad, we cannot say that the body in its entirety is well and good.
1: పై చెప్పినటువంటి వ్యక్తి ధర్మము, కుల ధర్మము, మత ధర్మము, సమాజ ధర్మము, ఈ అన్ని ధర్మముల యొక్క క్షేమము ఈ సనాతన ధర్మము యొక్క దీనిని కొంతవరకు కూడాను ప్రకాశింపచేస్తుంటాయి.
0: In the same way, these individual dharmas relating to the body, caste, individual, religion and society, these things, like the organs of the body, enable the total sanatana dharma to shine and be healthy.
1: దీనికి ఒక చిన్న కథ ఉంది.
0: There is a story for this.
1: ఐదు ఆరు మంది గ్రుడ్డి వారందరూ చేరి ఒక ఏనుగు దగ్గరికి వెళ్లారు.
0: Five or six blind people, they came together and went near an elephant.
1: కాని ఒకడు వెళ్ళినాడు తన పొట్టనంతా తరుముతూ చూస్తున్నాడు.
0: One of them went and touched the stomach of the elephant.
1: ఆ పొట్టనంతా కూడా చక్కగా తాను తరిమి చూసిన తరువాత ఒకడు వచ్చి ప్రశ్నించినప్పుడు అయ్యా ఏనుగు ఎట్లా ఉందంటే పెద్ద గోడ వలె ఉంటుండాలి అని అతను చెప్పాడు.
0: After nicely feeling the whole stomach of the elephant, when someone came and asked him, how does an elephant look? He said, yes, it's like a big wall.
1: సరే మరొక గుడ్డివాడు వచ్చాడు, ఆ చెవును పట్టి బాగా తరిమి చూచాడు.
0: Another blind person came and he touched all over the ear of the elephant.
1: కానీ ఏనుగు ఎట్లా ఉందని తాను ఇంకొకరు ప్రశ్నించినప్పుడు ఏనుగు ఒక చేట వలె ఉంటుండాలి, విసనకర్ర వలె ఉంటుండాలి అని తాను వర్ణించాడు.
0: When someone came and asked him, how is the elephant? He said, yes, elephant is like a big fan.
1: మరొకడు తన కాలును పట్టి చక్కగా తరుము చూచాడు.
0: Another touched the leg of the elephant and got a feel for it.
1: సరే అతన్ని ప్రశ్నించినప్పుడు ఈ ఏనుగు పెద్ద స్తంభము వలె ఉంటుండాది అని వర్ణించాడు.
0: When he was asked, he described the elephant by saying, the elephant is like a big pillar.
1: మరొకడు పోయాడు తోకబట్టి చూచాడు.
0: Another one caught hold of the tail and had a feel.
1: ఎలిఫెంట్ అంటే ఎట్లా ఉంది అంటే అదొక త్రాడు వలె ఉంటుండాది ఏనుగు అన్నాడు.
0: When he was asked, he said, the elephant is like a big rope.
1: అయితే తాము పట్టినటువంటి అంగమును వర్ణించడము వారు చెప్పటము అది కరెక్టే, అనగా సరైనటువంటిదే. అయితే ఈ అంగములు అన్నీ చేరినటువంటిదే ఏనుగు, కాని వారు పట్టినటువంటి అంగము మాత్రమే ఏనుగు కాదు.
0: టు ది ఎక్స్టెంట్ టు విచ్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఎలిఫెంట్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది పర్టిక్యులర్ ఆర్గన్ విచ్ ఈచ్ ఇండివిజువల్ హ్యాడ్ ఫెల్ట్ దట్ ఈస్ కరెక్ట్. But the elephant is not like any one of those organs. The elephant is the totality of all these organs felt by each of these people.
1: ఈనాడు మన భారతదేశమునందు కూడాను ఈ గుడ్డివారు ఏనుగును పట్టి ఒక్కొక్క అంగమును వర్ణించినట్టుగానే అనేక మంది అనేక రకమైనటువంటి విశ్వస్వరూపమైనటువంటి యొక్క సనాతన ధర్మం అనేటువంటి ఏనుగును పట్టుకుని వారు పట్టుకున్న అంగాలను మాత్రమే వర్ణిస్తూ వెళుతున్నారు.
0: In the same manner, in our Bharat, many blind people are touching some portion or other of this tremendously wide Sanatana Dharma, and they are describing Sanatana Dharma as if it consists only of that particular limb or aspect which they know and they are feeling.
1: Anaga, Vaidika matam varu okka bhagamunu pattukoni ee dharmam ittidi ani varu varnistu untunnaru. Jaina matam varu okka angamunu pattukoni ఈ ధర్మం ఇట్టిది అని వారు వర్ణిస్తున్నారు. బౌద్ధ మతమైనటువంటిది ఒక అంగమును పట్టుకుని దాని ధర్మం గురించి వారు వర్ణిస్తుంటున్నారు. ఇస్లాం మతము ఒక అంగమును పట్టుకుని వారి ధర్మం ఇట్టిది అని వర్ణిస్తున్నారు. క్రైస్తులంతా ఒక అంగమును పట్టుకుని వారు మరొక ధర్మంగా వర్ణిస్తుంటున్నారు. ఈ యొక్క క్రిస్టియన్స్ కాని, ముస్లింలు కాని, హిందువులు కాని, జైనులు కాని, బౌద్ధులు కాని, పారసీలు కాని అందరూ చేరి ఒక్క సనాతన ధర్మం అనేటువంటి స్వరూపాన్ని పట్టుకుని ఒక్కొక్క అంగమును మాత్రమే వర్ణిస్తున్నారు. కానీ ఈ సర్వ మతముల వారు కూడాను సంపూర్ణమైనటువంటి ఏనుగు స్వరూపాన్ని ఎవరూ చూడలేదు.
0: దోస్ హూ ఫాలో ది రిలిజియన్ ఆఫ్ ది వేదాస్ దే హ్యావ్ టేకెన్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ సనాతన ధర్మ అండ్ దే ఆర్ డిస్క్రైబింగ్ దాట్ అకార్డింగ్ టు దేర్ లైట్. సిమిలర్లీ దోస్ హూ ఫాలో జైనిజం దే ఆర్ టేకింగ్ వన్ అదర్ ఆస్పెక్ట్ అండ్ దే ఆర్ డిస్క్రైబింగ్ ఇట్ అకార్డింగ్ టు దేర్ లైట్. ది బుద్ధిస్ట్స్ they have taken another aspect and they are describing sanatana dharma according to their lights. Islam is taking something else. Christianity has taken some other aspect and they are describing it, but this grand sanatana dharma is not being seen and described in totality by any one of them. All of them are only taking fragments.
1: Aithe vaaru cheppatamo asatyama ani kudanu manamu tarkinchanavasaram ledu. వారు పట్టుకున్నటువంటి అంగమును చక్కగానే వర్ణిస్తున్నారు, అందులో ఏ తప్పు లేదు.
0: వి నీడ్ నాట్ డిస్కస్ వెదర్ వాట్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ సేయింగ్ ఈజ్ ట్రూత్ ఆర్ అన్ట్రూత్. దేర్ ఈజ్ నో డౌట్ దట్ ఈచ్ వన్ ఈజ్ డిస్క్రైబింగ్ కరెక్ట్లీ ది ఆస్పెక్ట్ విచ్ దే హ్యావ్ లుక్డ్ ఎట్.
1: అయితే అది ధర్మములోని ఒక్క భాగమును మాత్రమే వారు వర్ణిస్తున్నారు, కానీ పూర్ణ ధర్మ స్వరూపాన్ని వారు వర్ణించటం లేదు.
0: బట్ Each one is describing only a part of dharma. No one is describing the totality of dharma.
1: Kanuka, idi sampurnamainatuvanti yokka dharma swaroopanni manamu nirupinchalanukunnappudu sarva matamulu yokka samanvayanni kudanu manamu abhivruddhi parchukovataniki prayatnam cheyali.
0: Therefore, if you want to understand and establish the total picture of dharma, what you have to do is to make a synthesis of the essence of all religions.
1: Andari yokka bhavamulanu, andari yokka talampulanu, andari yokka neeti nijayitilanu, andari yokka niyama nishtalanu, mana okka ekatvamainatvanti mootaga manam kattinappudu, idi poorna dharmam aneetvanti reeti kinda sanatana dharmam ani cheppadaniki veelavutundi.
0: When we are able to bring together and put together the ideas of all people, the morality that is supported by all religions, the truth that is explained by all religions, when you can put them all together, then you will have the nature of Sanatana Dharma.
1: Kanaka vakari matamunu vakaru dveshinchadaniki kani leka tarkinchadaniki kani evariki adhikaram ledu.
0: No one has the right either to hate another's religion or to discuss another's religion. Your dharma or the particular aspect of dharma which you have chosen to take and describe, you have the right to discuss and describe it. But what right have you to talk of or criticize the aspect of total dharma which someone else has taken for himself?
1: Neevu okka angamulo maatrame nee yokka anubhavam undi kaani sarvaangamulo yokka anubhavam neeku ledu.
0: You have only got the experience of one aspect which you have chosen. You have no experience of all the aspects of dharma.
1: Anekamandi ilanti teliyinatvanti margamulo praveshinchi ee tarkamula cheta evariki varu jayinchalaneetvanti okka swarthamunu abhivruddhi parchukoni ahankaramulo munagatam cheta ee matamu yokka visishtatanu chaala marugu paristhaniki poonukuntunnaru.
0: Because many people are taking to this path of criticizing others using logic, using arguments, and becoming very selfish about their own ideas and the validity of their own ideas, they are developing so much ego and they are ruining themselves.
1: ఈ అన్ని అంగముల యొక్క తత్వము నీవు గుర్తించినటువంటి వాడవైనప్పుడు తప్పక నీవు తర్కించడానికి పూనుకోనే పూనుకోవు.
0: If you really recognize the significance of all the components of dharma, you will then never undertake argument.
1: Anaga ye reetiga neevu santripti padtaavante taanu pattina angamunu chakkaga varnistunnadu adu righte taanu pattina angamunu chakkaga varnistunnadu adu righte evaru cheppinatvanti daniki kudanu anta kudanu right right right ani cheppadaniki poonukuntaavu kaani wrong ani cheppadaniki neevu poonukovu.
0: This is how you will be satisfied. When someone comes and tells you his views, then you will feel that he is right in as much as he is describing that particular component which he has chosen to take. If someone else comes and describes something else, then also you will feel that he is right, and in so much as he is describing the particular component which he has chosen. That way you will feel about everybody that each one is right in his own way. You will never think that anyone is wrong.
1: మనము తర్కమునకు వాదమునకు దిగడానికి పూనుకోవటానికి పూర్వము మన యొక్క శక్తిని మన యొక్క దీనిని కూడా కొంతవరకు గుర్తించుకోవటానికి ప్రయత్నం చేయాలి.
0: బిఫోర్ వి స్టార్ట్ ఆర్గ్యూయింగ్, బిఫోర్ వి స్టార్ట్ యూజింగ్ లాజిక్, వీ షుడ్ ఆల్సో ట్రై అండ్ ఎస్టిమేట్ అవర్ ఓన్ కెపాసిటీ అండ్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్.
1: అట్లు విచారణ చేయక తర్కమునకు నీవు దిగినా నీవు చాలా కొంత పరాభవమునకు గురి కావాల్సి వస్తుంది.
0: Without making such an assessment of your own strength, if you undertake argument, you will be subjected to some kind of defeat and disrespect.
1: Meeku nityamu telisinatvanti okka anubhuti lopala okka danini meeku andistunnanu.
0: I will tell you something which is known to you in your everyday experience.
1: Pedda pedda pattanala yendu konni konni main road lopala pedda circle pettintaru.
0: In big cities, on the main roads, they usually have big circles.
1: ఈ ట్రాఫిక్ అంతా కూడాను ఇటు పోయేదికి లెఫ్ట్ ఇటు పోయేదికి లెఫ్ట్ అనే పెట్టి పెద్ద సర్కిల్ ఉంటుంటుంటది. నాలుగు రోడ్లు చేరుతుంటాయి అక్కడ.
0: There is a big traffic circle, four roads come and meet there, and there are various plaques telling you which way you have to go.
1: ఇటువైపు నుంచి ఒక మార్గము అటువైపు నుంచి ఒక మార్గము ఇటువైపు నుంచి ఒక మార్గం ఇటువైపు నుంచి ఒక మార్గం.
0: there are four roads leading to the circle from all the four sides.
1: Aithe neevu turpu nunchi bayade vastunnavu kaani north south west ee moodu kudanu choochukunte kaani nee yokka prayanam sakramanga jarugutundi kaani neevu east nunchi vacheetundi turpu nunchi vacheetundi yokka prayanamu ఈ యొక్క దక్షిణము ఉత్తరము పడమర ఈ మూడు మార్గం నుంచి ఏమైనా వస్తుందా లేదా అని నీవు గమనించక నీవు బయలుదేరుతావా యాక్సిడెంట్ బయలుదేరుతు.
0: సో యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ది ఈస్ట్ సైడ్, వెన్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ది ఈస్ట్ సైడ్ యు హావ్ టు బి అటెంటివ్ అండ్ సీ వాట్ కైండ్ ఆఫ్ ట్రాఫిక్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ది నార్త్, ఫ్రమ్ ది సౌత్, ఫ్రమ్ ది వెస్ట్. ఇఫ్ యు డు నాట్ పే అటెన్షన్ అండ్ సీ the traffic that is coming possibly from these three directions, north, south and west, you are likely to get into an accident.
1: Kanuka ee moodu margamulu kudanu manam chakkaga gurtinchinappude ee nalugo margamulo prayanam chesetundi manaku kontha chemam kalagavachune kaani ఈ మిగిలినటువంటి మూడు మార్గములు కూడాను మనం గుర్తించక ఆ యొక్క మార్గములు ఏవి ఖాళీగా ఉన్నదా లేదా అని మనం విచారించక కన్నులు మూసుకుని మనం బయలుదేరిందామంటే మనకే ప్రమాదం.
0: Therefore, while coming along one path, unless you pay attention to the three other paths and see what is coming on those three paths, you will not be safe. Your safety may be jeopardized if you do not recognize what is present on those three paths.
1: ఈ యొక్క ప్రకృతి అనేటువంటి పెద్ద సర్కిల్ కు వేదము శాస్త్రము ఇతిహాస పురాణం అనేటువంటి నాలుగు రోడ్ అంతా ఉంటున్నాయి.
0: దిస్ బిగ్ సర్కిల్ కాల్డ్ నేచర్ ఇట్ హాస్ గాట్ దిస్ సర్కిల్ హ్యాస్ ఫోర్ రోడ్స్ మీటింగ్ ఇన్ ఇట్ వేద శాస్త్ర ఇతిహాస అండ్ పురాణ.
1: కానీ నీవు పురాణమును పురస్కరించుకుని ఒక రోడ్ లో పోతూ ఈ వేదము శాస్త్రము ఇతిహాసము మూడింటిని నీవు గమనించకున్నా నీవు తర్కములు ఏ రీతిగా నీవు సాధించగలవు?
0: If you are going in the context of Purana along a certain path without recognizing what the other three paths contain, the Veda, the Shastras and the Itihasas, how are you going to use your logic?
1: Aneka mandiki Vedamu telusu gaani Puranam emto artham kaadu.
0: Many people know Veda but they don't understand what the Puranas say.
1: Kontamandiki Shastramu telusu gaani ee yokka Vedamu ye maatram kodano variki artham kaadu.
0: Some people know the Shastras, but they don't understand Vedas to any extent.
1: Ide vidhamgane itihasamu telisinatvanti variki inkokati teliyakunda povochunu aithe annintu yendu kudanu ekatvam aneetvanti yokka bhavamu భగవత్ ప్రీతి అనేటువంటి దానిని మనం అభివృద్ధి పరచుకుందామా? ఈ నాలుగింటి యందు కూడా ఉన్నటువంటి యొక్క దైవత్వము మనకు సర్వార్థములు కూడాను అందిస్తాడు.
0: In the same manner, some may know Itihasa and may not know the other things. But if we can recognize the oneness that is present in all the four, and that oneness is nothing but God's prema, then we will be able to get God's grace.
1: Atanni manam guide ga teeskunnappudu, atane mana yokka jeevithamunaku aadarshaprayuduga andukunnappudu, atane mana yokka jeevitha rathamunaku saradiga niyaminchukunnappudu, manaku etti pramadalu kuda untundavu.
0: If we only take God as our guide, if we take him as the ideal for our life, if we take him as the charioteer for the chariot of our life, we will not be subjected to any kind of harm.
1: Aithe mana rakshanalu kori manaku sakramainaatvanti yokka margamunu andinchetvanti vaadu aa bhagavantunu aneatvanti vaadu circle lopala police untundi stop పో అని ఇట్లా చెప్తూ ఉంటుంటారు చూడు. ఆ విధంగా భగవంతుడు ఈ నాలుగింటికి మధ్యలో తాను ఉంటుండి నీవు నిలుచు, నీవు పో, నీవు ఇట్లా తిరుగు, నీవు ఇట్లా తిరుగు అని తానే మన యొక్క జీవిత రథాన్ని కదిలించుతూ వస్తుంటాడు.
0: లైక్ ది పోలీస్మన్ హూ స్టాండ్స్ ఇన్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అండ్ టెల్స్ యూ ఐదర్ టు స్టాప్ ఆర్ టు గో డిపెండింగ్ అపాన్ ది ట్రాఫిక్ టు సీ దట్ యూఆర్ సేఫ్. సో ఆల్సో God stands in the circle of our life and tells us for the sake of our safety whether we should go, whether we should stop, whether we should go in a particular way and so on.
1: Aithe ee naati policeulu okarni ramantamu marankarni pomantam kuda renditi kuda accident jarugutuntadi rendu oke paryayam cheptuntaru kaani mana yokka rakshakudainatvanti bhagavantudu aa reetiga apayamuku guriyetvanti guide cheppadu.
0: But today it sometimes happens that the police ask someone to come, ask someone else to go without reference to each other and accidents do happen. However, our protector, God, the police who is looking after our life, he will not do such things.
1: Kanuka, manamu భగవంతుని శరణాగతుడైనామంటే మన యొక్క జీవితం అంతా కూడాను చక్కగా సుఖవంతమైనటువంటి జీవితము, ఇక పరమలందు కూడాను దివ్యమైనటువంటి యొక్క ఆనందమును అనుభవించడానికి ఎట్టి సందేహము ఉండదు.
0: దేర్ఫోర్ ఇఫ్ ఓన్లీ వి సరెండర్ టు గాడ్ అండ్ గివ్ అప్ ఎవ్రీథింగ్ దెన్ దేర్ ఇస్ నో డౌట్ వాట్ సో ఎవర్ దట్ అవర్ లైఫ్ విల్ మూవ్ హ్యాపీలీ నాట్ ఓన్లీ ఇన్ దిస్ వరల్డ్ బట్ ఆల్సో ఇన్ ది స్పిరిచువల్ వరల్డ్ వీ విల్ బి క్వైట్ హ్యాపీ అండ్ గాడ్ విల్ లుక్ ఆఫ్టర్ అస్.
1: మానవుని యొక్క బలహీనత ఇప్పుడే తెలుసుకోవచ్చును. నిత్యము రాత్రింపగలు వారి మధ్యనే తిరుగుతుంటుండదు ఆ మిత్రుడనే కుక్క. కానీ ఈనాడు ఏదో ఏకాగ్రత ఇట్టు చూస్తూ ఉండటం చేత నిత్యము సహితమైనటువంటి సన్నిహితమైనటువంటి కుక్క అయినా అది ఒక భయంకరాన్ని కల్పించింది. అదే విధముగానే మనకు కొన్ని రకములైనటువంటి యొక్క నిత్య సన్నిహితమైనటువంటి భావములు కూడాను ఒక్కొక్క పర్యాయము దైవ చింతనకు ఒక ప్రతిబంధకాలు కూడాను కల్పిస్తుంటాయి.
0: Man's weakness has become apparent just now. This dog who has been our friend, who is moving amidst us every day, but today, at the time when we are concentrating on something else, it has surprised and shocked us. In the same way, sometimes even things which are quite close to us can disturb us when we are concentrating on matters relating to God.
1: Itti deha bhrantine మనం క్రమక్రమేణ కొంత తగ్గించుకుంటూ రావాలి. అప్పుడే మనకు దైవ భ్రాంతి అనేటువంటిది మనకు కలుగుతుంది.
0: దిస్ ఇల్యూషన్ అండ్ అటాచ్మెంట్ టు ది బాడీ వీ షుడ్ మేక్ అన్ అటెంప్ట్ టు గ్రాడ్యువల్లీ లెసన్ ఇట్ డే ఆఫ్టర్ డే. ఇట్స్ ఓన్లీ దెన్ దట్ వీ విల్ బి ఏబుల్ టు డెవలప్ గ్రేటర్ అండ్ గ్రేటర్ అటాచ్మెంట్ టు ది డివైన్.
1: దేహాభిమానులు మృణ్మయ స్వరూపులు అన్నాడు, ఆత్మాభిమానులు చిన్మయ స్వరూపులు అన్నారు.
0: Those who have an attachment and affection to the body, they can be described as persons who are made up of mud. Those who have the attachment and the notion of the Atma, they can be described as people who are blessed.
1: Vidyarthulara, inadu dharmamunu gurinchi kontha varaku meeku artham kaaka povachunu, inka munmundu deenine kramakramina చిన్న చిన్న ఉపమానములతో చిన్న చిన్న అర్థమయ్యేటువంటి యొక్క పదములతో మీకు ఈ ధర్మము యొక్క స్వరూపాన్ని నిరూపించడానికి నేను సంకల్పించుకున్నాను. రేపటి దినము కూడాను ఈ ధర్మం యొక్క తత్వాన్ని, ఎందుకనగా ధర్మం అనేటువంటి పదము అనేక మందిని అయోమయ స్థితి లోపల ముంచుతూ ఉంటుండాలి. ఇది అలాంటి భయంకరమైనటువంటిది కానీ లేక ఇంకొకరికి కొన్ని రకములైనటువంటి కీడును చేకూర్చేటువంటిది కానీ కాదు. సర్వులకు సుఖమును ఆనందమును భద్రతను అందించేటువంటి యొక్క ధర్మమును గురించి ఇంత అల్లకల్లోల పడటానికి ఏమాత్రం కూడాను అవకాశం లేదు.
0: స్టూడెంట్స్, యు మే నాట్ టుడే అండర్స్టాండ్ ది ఫుల్ సిగ్నిఫికెన్స్ అండ్ ది మీనింగ్ ఆఫ్ ధర్మ, బట్ ఐ షల్ ఎండెవర్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ డేస్ టు గివ్ యూ స్మాల్ ఎగ్జాంపుల్స్, టు గివ్ యూ స్మాల్ అండర్స్టాండబుల్ వర్డ్స్. And I want to expound further the meaning of this dharma. Tomorrow also I shall deal with the meaning of the dharma. Some people are very much confused by this word dharma. There is nothing to be afraid of in this word dharma. It deals with your safety, your happiness and your security. And I shall expound this further in the following days.

وَلِلْمُؤْمِنِينَ